0: an orange fruit.
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ
0: విదిన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ది స్వీట్ జ్యూస్
1: చేదు చర్మం ఉంటుంటది.
0: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్. అయితే ఆ చేదు
1: చర్మ తీసి పారవేయాలి.
0: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్.
1: మధురమైన రసాన్ని గ్రోలాలి.
0: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. మానవ
1: వృక్షమునందు కూడాను జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
0: ది ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ది ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ది పీస్ ఆఫ్ ఫ్రూట్
1: ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ది స్వీట్ జ్యూస్ విదిన్.
1: కనుకనే వేదమునందు కూడాను రసో వై సహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
0: Therefore, the Veda says the human heart should be full of this sweet juice rasa.
1: త్యాగరసము సత్యరసము ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటెస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
0: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ante kemi panikiranaatunte variga bhavistunnaru.
0: We consider that women are useless.
1: Meem purushulamu.
0: We are men.
1: Purushulaku shakti emiti?
0: What is the power of man?
1: Udyogam purusha lakshanam ani viravigutunnaru.
0: We are proud that job or employment is the quality of man.
1: Enta mandi streelu udyogam chesetunte varu leru.
0: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
0: ఆర్ దే నాట్ మెన్ దెన్?
1: ఎంతమంది ఉద్యోగం లేనిటువంటి పురుషులు లేరు?
0: దర్ ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
0: దర్ ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
0: టు టెల్ ద ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో నేను అక్కడ ఐటీఐ
0: భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
1: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
0: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
1: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు? ఆడవారు అన్నాను.
0: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
1: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
0: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
1: మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
0: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
1: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు మా ఆడవారు చేస్తుంటారు.
0: హి సెడ్ Women work 10 times
1: more than men.
0: When once woman starts work, she determines to do it.
1: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏ మాత్రం కట్టుకోదలరు.
0: Until she completes the task given, she won't go.
1: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఏందే ఉంటుండాలి.
0: The determination, workmanship is there.
1: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
0: They have got this work culture, which is their power.
1: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
0: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
1: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
0: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
1: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
0: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
1: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
1: పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
0: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and also a woman, and woman can cook also a man.
1: Awareness is life.
0: Awareness is life.
1: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
0: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
1: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
1: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
0: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
1: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీలో ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
0: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
1: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
0: వీ థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
1: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము?
0: టు వాట్ ఎక్స్టెండ్?
1: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
0: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
0: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని పిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాంకర్ చీఫ్ అంటారు.
0: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాంకర్ చీఫ్.
1: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: అంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
0: ఇఫ్ యు నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కాన్ సే అవేర్నెస్.
1: అన్ని నేర్చుకోవాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
1: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
0: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
1: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ బి హావింగ్ ది సిన్సరిటీ.
1: అబలని వారు పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
1: వారికి కూడా ఒక ప్రోత్సాహం అందించాలి.
0: వీ షుడ్ ఆల్సో
1: వారి ఎందుకు దివ్య శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
1: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ హిడెన్ పవర్.
1: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
1: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
0: Truly speaking, they are not weak, they are mighty powerful.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: కమాండర్ చీఫ్ అని ఉంటాడు.
0: We have a commander in chief.
1: భారతదేశం యొక్క సిపాయిలకందరికీ ఆయన కమాండర్ ఇన్ చీఫ్.
0: He is a commander chief for the entire army. కమాండర్
1: చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడాను అదిరిపోతారు.
0: As the commander chief comes on inspection, the soldiers shiver.
1: కానీ ఇంటికి వచ్చిందంటే
0: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
1: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
0: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్.
1: భయం
0: వై?
1: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
1: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
0: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
1: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
0: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికన్ అండ్ టోటలీ హంబల్.
1: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
0: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
1: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
0: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
1: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
0: This has become a natural quality of men today.
1: Nature of life today. కాని అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
0: And you, men should not have that weakness.
1: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
0: Having been born as man purusha, we should have strength.
1: పురుష అనగా ఏమిటి?
0: What do you mean by
1: పురుష? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
0: పురుష, manliness is not merely confined to man.
1: పురుష అనగా ఏమి?
0: పురుష, what do you mean?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
0: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
1: కనుక పురుషార్థములు అంటారు.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్
1: పురుషార్థములు అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి యందు అతనికి అధికారం ఉంటుండాలి.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
1: అది సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
1: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
0: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
1: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని పట్టి, ఉపాధిని పట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
0: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎ మ్యాన్ అలోన్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
1: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
0: ద బాడీ ద వెస్చర్ has got the principle of atma that moves about from top to toe.
1: Adi andari endu untundadi.
0: It is in everybody.
1: Kabatti ee bhedamulu koste streelu kuda purushule.
0: If you go by this principle, women are also men.
1: Ee purushatvam anetundi chetanu sarvulu endu kuda untundadi.
0: This purushatva, the awareness is present in all.
1: Kani aa satyanni gurtinchinatundi streelu dinni anubhavistunnaru.
0: Women who understand this principle of truth, they enjoy and experience.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
0: దే గో బై దిస్ ఫండమెంటల్.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
0: బట్ మెన్ గో బై ద ఫిజికల్.
1: ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
0: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ ది ప్యాంట్ అండ్ షర్ట్ దట్ వన్ ఈజ్ ఎ మ్యాన్.
1: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
0: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
0: By wearing the men's dress can they be a man?
1: దీని కూడినటువంటి వాడే పురుషుడు.
0: So the one with the divinity is purusha, the man.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
0: And this ideal of divinity should be demonstrated by a woman.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
0: Everyone should do righteous deeds.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
0: You should discharge your duty.
1: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
0: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: అది ఏ ధర్మ?
0: దట్ ఈస్ ధర్మ.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ధర్మ?
1: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
0: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఇది ఆత్మ ధర్మము.
0: ఇట్ ఈస్
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
0: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
1: దేహము పరధర్మం.
0: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
1: ఆత్మ స్వధర్మము.
0: బాడీ రిప్రజెంట్ ద ఫిజికల్ లా, ఆత్మ స్పీక్స్ ఆఫ్ స్పిరిచువల్ లా.
1: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
0: స్వధర్మ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
0: స్వభావ ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
1: స్వేచ్ఛ. స్వ ఇచ్చేనే స్వేచ్ఛ.
0: స్వేచ్ఛ
1: స్వ ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
0: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
1: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
0: స్వ మీన్స్ ఆత్మ.
1: సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
0: పది. నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ్ ఈజ్ ది సాయుధ్య.
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
0: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
1: దేహధర్మమే పరధర్మము.
0: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ పరధర్మ.
1: కాబట్టి అందుకని ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
0: ది హోల్ ఐడియల్ ఈజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ది ఐడియల్ ప్రొసీజర్ ఫాలోడ్ బై ది ఏన్షియన్స్ హూ హ్యావ్ సెట్ అన్ ఐడియల్ టు ది వరల్డ్.
1: అర్థం
0: అర్థం
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
0: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
0: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
0: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
0: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుండాలి.
0: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్
1: విజ్డమ్. జ్ఞాన ధనం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అర్థ కామము.
0: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛనలు మనం పెట్టుకోవటం కాదు.
0: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ ఫిజికల్ ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
0: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
0: ఎవ్రీవన్ హాస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే, మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము,
0: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము,
0: వాట్ ఇస్
1: మోహచ్చయమే మోక్షం.
0: అండ్ అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
0: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
0: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్, మోక్ష.
1: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్
1: ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
0: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్, మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థం అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
0: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
0: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattulopala oka dharma sthapana jaragadaniki avakasam untundali.
0: Dharma can be brought back by women alone in future.
1: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
0: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్.
1: పురుషులకు కూడా దీంట్లో హక్కు ఉంటుండాలి.
0: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్స్.
1: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
0: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్,
1: దెన్ ఇంప్రూవ్. మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంది.
0: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైన ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
0: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
0: మోరల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయము.
0: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డస్ హి సేయింగ్?
1: ఏ మానవుడైనా సరే,
0: ఎనీ మ్యాన్,
1: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
0: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
0: వాట్ సార్ట్ ఆఫ్ రైట్
1: చేశావి మాచుచా?
0: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్,
1: ఏ మానవుడైనా కానీ,
0: లెట్ హిమ్ బి ఎనీవన్,
1: అనన్యా చింతయంతో మా,
0: ఇఫ్ హెస్ నో అదర్ థాట్,
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు, ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
0: ఎనీ మ్యాన్ ఇఫ్ హి వర్షిప్స్ మీ ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
0: వీ కెన్ నో
1: ఏ జనం పర్యుపాసతే,
0: ఆల్ దోస్ ఎనీ బడీ,
1: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
0: Anybody for that matter, if they worship me, I'll take care of them in every possible way. This is infinite devotion.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటుంది.
0: If we confine devotion, limit devotion to the self, the individual and the family,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
0: If one works for the self and also
1: paste,
0: all those anybody,
1: yesham nityabhiyuktanam yogakshemam vahamyam, attivani yokka paristhithulu nenu chusukuntanu annadu.
0: Anybody for that matter, if they worship me.

0: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
1: If one works for the self and also the society, he stands for
0: సర్వజీవులు ఒక్కటే,
1: all are one,
0: సమస్త ప్రాణులు ఒక్కటే,
1: all beings are one
0: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు ఉన్నారు.
1: The one who understands this principle of oneness and unity,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు,
1: is the highest state, not merely chanting God's name non-stop.
0: అది కాదు అనన్య భక్తి.
1: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
0: అనన్యమనగా ఇతర భేదములు లేకుండా.
1: అనన్య భక్తి మీన్స్
0: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే ఇది అనన్య భక్తి.
1: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్,
0: సర్వ మానవులకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి,
0: సర్వ మానవులకు దైవ స్వరూపుడే.
1: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్,
0: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్,
0: దేవుడు అంటే ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టిక్యులర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇంత విశాలమైన దేవుణ్ణి,
1: గాడ్ ఈజ్ సో బ్రాడ్,
0: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
1: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
0: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
1: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
0: కాదు భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్
0: మాత్రమే కాదు భగవంతుడు.
1: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్,
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
1: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
1: when we recognize this
0: sarvabhutamulu kudunu bhaiva swarupana gane upavistunti,
1: we will understand that all elements are divine.
0: Kanuka
1: so
0: sarvabhuta namaskaram kesavam pratigacchiti annaru.
1: Whomsoever you salute, it amounts to salutation to God.
0: Evariki manam namaskaram chesinappudiki kesavuniki namaskaram chesina varam avutam.
1: You may do namaskar to anybody, it amounts to namaskar to God.
0: Darini inkokritilo manam teesukunam sarvajeeva tiraskaram kesavam pratigacchiti. Evarini manam dushinchina kani tiriki manam kesavunne dushinchina varam avutam.
1: Whomsoever you deny and accuse, it amounts to total denial and accusation of God.
0: Alpamaina సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
1: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
0: భగవంతుడు,
1: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: He has so many hands, so many heads and so many feet.
0: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
1: You may like one name.
0: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
1: You should not criticize another name.
0: అన్ని నామాలను కూడా నువ్వు భగవంతునివే.
1: All names are his.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
1: A small example today.
0: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
1: We worship God using thousand names.
0: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: We pick up one flower.
0: కేశవాయ నమః.
1: Say one name and offer to God. Another name to God.
0: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
1: Though we worship God uttering thousand names, picking up a flower every time, all these are offered to same photo.
0: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
1: All names are offered or meant to only one God.
0: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
1: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
0: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
0: ఒక్క దేహము లోపల
1: ఇన్ ద సేమ్ బాడీ
0: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
1: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
0: ఒక్క దైవమునకు
1: వన్ గాడ్
0: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
1: హ్యాస్ మెనీ నేమ్స్,
0: కానీ ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
1: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
0: కృష్ణ అనుకో, రామ అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జోరాస్ట్రీమ్ అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
1: యు మే కాల్ గాడ్ యాజ్ రామ, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
1: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
0: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
0: ఫలాన్ రూపమే నాకు అవసరము.
1: You can I need this form and name.
0: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫామ్.
0: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
1: లెట్ ఇట్ బి ఎనీ ఫామ్,
0: అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్, ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబడి విత్ ఈక్వానిమిటీ.
0: కనుక ఈ 19th

0: అనేటువంటి దినమునందు.
1: సో ఆన్ దిస్ డే 19
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ప్రచారం చేసి,
1: షుడ్ బి ప్రొపగేటెడ్
0: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
1: వి షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్
0: ఈ మతముల యొక్క భేదములు కూడా దూరం గావించి,
1: వి షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్
0: నా మతం ఒక్కటే,
1: మై రిలీజన్ ఇస్ వన్.
0: ఏమిటి ఆ మతము? మానవ మతము.
1: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
0: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ?
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: రిలీజన్ ఆఫ్ లవ్,
1: ద రిలీజన్ ఆఫ్ లవ్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్డ్ టు అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది స్కై?
0: గగనమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ స్పేస్?
0: గంగకి ఏ కులము?
1: గ్యాంజెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
0: నీటికి ఏ కులము?
1: వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ వాటర్?
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులమతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: ప్యూరిటీ
1: రియలైజ్ యూనిటీ ప్యూరిటీ
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్, ఏ భేదములు
0: లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: దైవమే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ.
0: దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
0: ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలో ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ bring samskara, refinement, ee samskruti, the culture.
0: Kanuka etti bedhamulaku avakasam ivvakunda,
1: don't give scope for differences.
0: Etti kulamathamulaku avakasam ivvakunda,
1: don't observe communal differences.
0: Etti purushulu anetundi bedham lekunda,
1: don't observe differences on grounds of gender.
0: Okkate anetundi ekatvaniki ravali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Oke daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రము సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఇస్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam yukka nigrahamune yogamunaku prathamadwaram ga perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని శాసించినది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, knowing fully well the implication.
1: Udaharanamunaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga vinyoginchukunna idi manaku upakariga untundi. Idini ajagrataga upayoginchina idi manaku apakaram chestundi.
2: If we use fire a little carefully with certain amount of awareness, it would be useful. Otherwise, it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవి మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ యూ షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటున్నది.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధకాస్ హవ్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్, ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములను అరికట్టనక్కర్లేదు, ఒక జిహేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దేని కూడాను అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ. ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్ టంగ్.
1: జిహేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: Kanuka, matanu adupulo unchukovatamu, shikshanu adupulo unchukovatamu, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo అల్పఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్పఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెటి యూస్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైన గుర్తిది, అన్నింటికంటే ఆధారమైన గుర్తిది, అన్నింటికంటే ఆనందమైన గుర్తిది ఆత్మలాభం. ఇంటి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
1: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atan nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
2: In the market, if we want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: Manamu dhanamunu tyagam cheyaka aa yokka kooragaayalu manaku labhinchatam ledu.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: Okati tyagam cheyatam anne maruvuta manaku prapthistundali.
2: By giving one, we are acquiring another.
1: Adhe vidhamugane sugunamulu manamuni yandu abhruthi kavalananna durgunamulu tyagam cheyali.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: Asamartamunu tyagam chesinappude samartamu manalo abhruddhi avutundi.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one is not able to get equal mindedness, equality.
1: Durbuddhulanu manam tyagam chesinappude subuddhulu manalo cherutu vastayi.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: Hattu kaka manamu manalo untinatuvanti yokka durbuddhulanu duralochananu దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించని ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హియర్ దే సే దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take. We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ దిస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise, good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ ఎలిజ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి యొక్క ధారమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he hears
1: pravanjame adiki shunyanga kanipistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharana kudai tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంత కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: If anyone were to praise us, appreciate us, then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
2: It becomes almost impossible to hold him.
1: Ilanti pogadinaku pongi povatamu dushinchinaku kungi povatamu ee pongi kunganatuvanti yokka samatattvanni anubhavinchese nimittamai ee aahara niyamamunu ati jagrataga andistu vachindi Geeta.
2: Geeta has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi, ee moodu shuddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra Shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha Shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga nyayamto archinchinatundi. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking.
1: cooking food. Whether these are acquired by proper means, by proper work, by the sweat of the gross, or by stealing the things.
3: Anyaya arjita padarthamu, idi kevalamu, anarogyanni kaliginchatame kaakunda, durpudalanu kudanu penchutundi.
1: Articles which are acquired by improper means when they are used for food, they will not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
3: Paka suddhi, cheseetutti vari hudayamu, ee bhavamto untunnadi, elanti talampulato untunnadi, elanti hudayamto ee paakamunu chestunnaru, aneetunti vishayanni kudanu vicharinchali.
1: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
3: Ee pootintilo paatra shuddhi mana hastamlo mana swadhinamlo undadi kaani padartha shuddhi paatra shuddhi mana swadhinamlo ledu.
1: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
3: cheseetundi vaaru ee hrudayamto chestaro adi evariki teliyadu.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
3: Andadi nunchi techikunnatundi oka padartham kaani leka bazaarlo konnatundi kooragaalu kaani vaaru dugulinchi techaru leka vaaru tota nunchi techaru inkevarikaina avasam chesi techaru adi manaku teliyadu.
1: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
3: Kanukane paakam aina tarvata manam pujinchina puravamu brahma arpanam బ్రహ్మ హవిర్ బ్రహ్మాత్మం బ్రహ్మనాహుతం బ్రహ్మయువతి అనే గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
3: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం భుజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: ది ప్రేయర్ విచ్ హస్ టు బి ఆఫర్డ్ బిఫోర్ టేకింగ్ ఫుడ్ ఈజ్ నాట్ టు బి టేకన్ యాజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపోజ్డ్ అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ. అండ్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఫర్ అటైనింగ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఫుడ్ విల్ హావ్ టు జస్ట్ డూ అండ్ ప్రే టు ది గాడ్.
3: ప్రార్థన చేయుటకు పూర్వము ఇది ఒక ఆహారంగా ఉంటుంటాయి.
1: బిఫోర్ యు ఆఫర్ ది ప్రేయర్ ద ఫుడ్ ఈజ్ మియర్లీ ఫుడ్.
3: ప్రార్థన చేసిన తర్వాత ఇది ప్రసాదంగా మారిపోతుంది.
1: వన్స్ యూ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ ఇట్ బికమ్స్ ఏ ది నైవేద్యం ప్రసాదం.
3: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
3: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
1: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
3: కనుకనే గీతలో ప్రధానముగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైనటువంటి సాధనని కూడాను ప్రబోధించింది.
1: Therefore, in the Gita, it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
3: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: సో ఫర్ యాజ్ ఫుడ్ గోస్ ఐ థింక్ వీ ఫీల్ కన్విన్స్డ్. ది సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ టాక్.
3: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: టాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మైండ్ అండ్ మెంటల్ ప్రాసెస్.
3: మనసుని ముక్కలు చేస్తుంది.
1: ఇట్ కెన్ కట్ ద మైండ్ అండ్ ది
3: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్
3: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ ది పర్సన్
3: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్
3: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్ ది
3: లయాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్ ది.
3: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్ సెల్ఫ్.
3: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
3: మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్ ప్రాపర్ వర్డ్.
3: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
3: మాటలు చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై యువర్ వర్డ్స్?
3: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్?
3: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
3: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
3: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
3: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ హియర్.
3: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవిస్తే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దాట్ బై హియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
3: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ brought to him a number of students and he was teaching Vedam.
3: Aa pradesham leki education secretary ga undinatundi IAS officer praveshinchadu.
1: To that particular place an IAS officer who happened to be an education secretary entered there.
3: Ee guruvu aa shishyulaku gantalakulade bodhistu vachadu.
1: This teacher was teaching continuously over number of hours.
3: The IAS officer ki headache vachindi, talanoppu vachindi.
1: This IAS officer developed headache.
3: Sir, chinna pillalaku meer inni vidhamulaga inta kaalam bodhistu vachche variki em prayojanamu? Edo konni vakyamulu cheppi varini gnapakunandunchukoni dani aacharanalo pettadam antam sadhyam kani anavasaramga ee maatalu cheta varini baadhinchatamu sharirikamaina shramalu andinchatamu manchidi kaadannadu.
1: The IAS officer told the teacher, sir, these are small children, there is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be useless.
3: Ee chinna pillalaku vedanta prabodhalu kevalam talakekkavu annadu.
1: Such scriptural truths, vedanta prabhava, would not be easily understood and grasped by these small students.
3: Ayya leta vayassune ee pillalaku yokka manasunu pavitramainatundi bhavamla cheta నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: ది టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
3: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: IAS officer said, I don't believe in all these words.
3: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ కెన్ words transform a mind? I don't think it is ever possible, he said.
3: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
1: The teacher in a number of ways tried to convince him by different explanations.
3: కానీ ఈ IAS ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: But this IAS officer did not follow.
3: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
1: Too much of education sometimes results in some kind of badness.
3: Anumanalu adhikam gaavistundi.
1: Increasing doubts will emerge.
3: Telivitekalanu penchutundi kaani gunamunu chinchutundi.
1: It improves and encourages cleverness but it brings down the virtues.
3: Cheppinanta sepu cheppadu ee adhyapakudu.
1: This teacher tried his best and explained as much as he could.
3: Inka ataniki కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ది టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రై.
3: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ ద యంగెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు గెట్ అప్.
3: బాలక, నీవు వెళ్ళి ఈ IAS ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ you go and take this IAS officer out physically.
3: ee maata vineyatappudiki IAS officer mandipoyadu.
1: The moment he heard this, this IAS officer was
3: pataleni kobam utti padindi.
1: He was very much enraged.
3: ee nee evaru anukunnav? Nenu pedda officer, ee vidhanga chinna pillavanto nannu medavetti bayataki nettistunnava? Enta garvamu, enta ahankaramu ani anekavidhamuga kekalu vestu vachadu.
1: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me out. It is not proper.
3: Appudu ee guru navuthu cheppadu, sir, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు. ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: This teacher then told the officer, "Well, sir, I did not just beat you or hit you. By mere word, you are just getting hurt."
3: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: I would like to know what is the reason for you are becoming so angry.
3: మాటే కదా.
1: It is word, isn't it?
3: కనుక ఈ మాట ఇండివిజువల్ గా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
1: Therefore, he said that word is capable of doing so much of harm or good.
3: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటకు వెళ్ళాడు.
1: As this officer acquired personal experience, coolly he walked out.
3: మాట అనేది ఆ శక్తివంతమైనటువంటిది.
1: Word extremely powerful.
3: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: It can destroy the world itself.
3: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర was explaining in a number of ways.
3: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: After listening to this, Vidura was put to a lot of mental agony.
3: సూటైనటువంటి కట్టెలతో చెట్టు కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది అన్నా.
1: Brother, even if you were to cut a tree, it can sprout.
3: కాని మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: But if you break a heart or a mind by word, it is not possible to again make it one.
3: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
3: మనసు విరిగినది మరి పెట్టగలదా?
1: But it is not possible once the mind is broken.
3: మనసును విరిగించడానికి కాని మనసును అరికించడానికి కాని అతికించడానికి కాని మాటనే కారణం.
1: It is a word which can cause trouble and which can give joy.
3: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: Therefore, the words which we use should be such that they do not hurt others. They do not give any pain to others.
3: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
1: If you were to slip physically, there may not be much of a problem. But if you were to slip your tongue, if you wrongly use the tongue.
3: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
1: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
3: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
1: But if you were to hurt the mind of a person by harsh words,
3: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
1: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
3: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: Therefore, never use words which are likely to hurt other feelings.
3: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
1: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
3: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్.
3: రసజ్ఞే మత్నప్తి యత్వం సత్యం హితం త్వా పరమమోదాభి ఆవర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
3: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: ఓ టైమ్ యు నో what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
3: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
3: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: We experience this in every day to day life.
3: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: ఫర్ example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
3: Leka, ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది జీవుకు ప్రయోజనం కాదని భూదేవికి అందించింది వెనుక పెట్టివేస్తుంది.
1: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach. It would spit it out.
3: మంచి కానీ చెడ్డ కానీ నాకు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
3: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: Tongue lives on honor and with honor.
3: ఎంత కాలమో మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
3: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
1: Whatever work it does by remaining inside the mouth and it doesn't come out.
3: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైన రక్షణ కింద కాపాడుకుంటూ
1: Another feature of the tongue is it has extraordinary furtherance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe furtherance and
3: skills. Yashamandhi Dushtula Madhya, Dhummarkula Madhya, Undina Padikini, Vartu Yemaptam Kudunu Sambandham Lekunda, and the Jagrataga Melutu.
1: It lives in the midst of very harmful people, but still very carefully, with a lot of skill it conducts itself, it doesn't get
3: నాలుకకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: Very short 32 teeth are around the tongue.
3: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: If it is not very skillful, it gets hurt very easily.
3: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
3: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ ఏ ఫైట్ ఆఫ్ యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
3: నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
3: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
3: Mana sadgunamulanu, mana sadbhavamulanu, satyavartanu, okka chalamulo manam kolipothunnam.
1: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
3: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamota arigattukomani bodhinchuvachu.
1: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
3: నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
1: స్వామి would be telling quite often to the students, dear students, you should not talk much. The divine energy which is in you would be wasted by such
3: adhika matala cheta manaku gnapak shakti cheenistundali.
1: By too much of thought the memory power would be lost.
3: Balaheenata naramula yokka balaheenata yerpadutundali.
1: There would be weakness developed in the body.
3: Adi dharalopale vruddhapyam kudanu vastundali.
1: Premature old age would be the result of it.
3: Ee kaakunda oka chetta peru kudanu guri ayipothundam.
1: Not only that, one may get a bad name also.
3: Oka chinna udaharanam, ఒక రేడియో ఉంటుండాలి.
1: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
3: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
2: Let us just take this example of radio and we have put on, I mean switched on and there is some new
3: song. Some
2: devotional songs are coming.
3: ఒక గంటసేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
2: By using radio, how many units of electricity is consumed?
3: ఖర్చు అవుతుందాదా లేదా?
2: Is it a fact or not?
3: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటి.
2: Our body may be compared to a radio.
3: మన బుద్ధి స్విచ్ వంటిది.
2: Our intelligence is like a switch.
3: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
2: Our mind is, it may be compared to something.
3: ఈ పాటలు మాటలతో బయట పడుతున్నాయి.
2: In the form of words, these songs will be coming.
3: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
2: The sacred divine energy gets nurtured by this kind of talk and words.
3: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
2: Right from the dawn to dusk and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes to
3: bed. ఈ వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది మాట్లాడుతున్నాడు.
2: It is something like the volume of sound may be less, but the talk is going on, the radio is on.
3: కనుక మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుంది.
2: Therefore, the energy which is within us,
3: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
2: The most important reason for old age is this.
3: మాటలు మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
2: Talk and too much talk and too much talk. By such a talk, it is no good. We'll have to develop silence and true silence.
3: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
2: Too much of talk leads to hunger.
3: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
2: When he feels hungry, he takes more food.
3: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
2: On account of excess food, his feelings and thoughts would also continue.
3: ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
2: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
3: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదమెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
2: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet, it would start.
3: అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
2: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్, ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
3: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
2: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
3: అరుగులైన వ్యక్తి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
2: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
3: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
2: సాధన సొసైటీ
3: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
2: యూత్ మస్ట్ ఫర్మ్లీ రిజాల్వ్.
3: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి ఒక దీపం వలె ఉంటుండకూడదు.
2: దే షుడ్ నాట్ బి లైఫ్ ఫ్లికరింగ్ లైఫ్.
3: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
2: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
2: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
3: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
2: ద బ్రాంచ్ మూవ్స్.
3: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
2: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
3: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
2: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
2: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
3: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
2: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
3: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
3: ఇది అమిత ఆహారం.
2: ద రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
3: తామసిక ఆహారం.
2: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్,
3: రక్షణిక భావం
2: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
3: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఇస్ నాట్ ఏబుల్ టు
3: సీంటారు నేను మానవుడై పుట్టినప్పుడు పట్టున్నాడు వీడి కూడా దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.

0: తిరుగుతున్నప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ డ్యూ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్.
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
0: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man. Not
0: manavudu cheppukuntu rajasthevana anupinchukotam rajasthechana anupinchukotam idi viruddhamaina krityam.
1: Calling yourself man but trying to enjoy the freedom of
0: manavudu kasam charinchu.
1: Live like a man.
0: Manavudu kasam charinche samayalo manavatvanni pinchuko.
1: While living as man, you develop the quality
0: manavatvam anipindi tyagamu neeti nijayati కంపాషన్ కరుణ ప్రేమ అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము అసూయ త్యాగము చేసిన ఒక విధమైన స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైన మృగలక్షణాన్ని పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled.

0: శైలే విహరదైవము. పర్వతములు యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో లొంగుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణమును గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ది చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్యస్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీలింగ నైదిలియ శృంగార ఊరింగే ఆగరవ్య శృంగారా

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: For human beings, human nature itself is beauty.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: What should remain in the human society is that human nature.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: being. Manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: మానవ సమాజములో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే.
0: It is this human quality which has to be developed in human society.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: Tinita aneetvanti sanskruta padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్, ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్, దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిది నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాల్డ్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమలమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యమునందు ఉంచుకొని సర్వకాలం ఎందుకును దానిని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: He was such a person who would not hesitate to tell even Queen Victoria the need for observing the morality and integrity in order that the rule will be good.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకునేటకు తగిన కృషి చేయాలి.
0: Therefore, man in the very first place has to make efforts to exercise self-control.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హిస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మను

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's
1: క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: vidyarthulaku hindi nigraham ante emito valaku teliyadu.
0: Today's students do not know what sense control means.
1: Samyamamu ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలము ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగములు ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravam maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooparithittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education also.
1: Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadvara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఇందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి విచారణ చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్
1: వెనుకకు వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: యూ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్ యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్టమదములోని.
0: There are 8 types of pride or vanity.
1: Rajo tamo gunamulu rendu cheriste 16 gunamulu avutayi.
0: The qualities of rajas and tamas together become 16 aspects.
1: Ee 16 kalalanu kudanu manam nirmoola gavinchukovali.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: Anninti endukudanu daivatvanni divyatvanni manam visvasinchali.
0: We should firmly believe divinity as existing in everything and as
1: adi lekunda kevalamu మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని యందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయమనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుందు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vrayatam vallane ikkada ee okka padamunande tattvam aseyaneetundi yokka divyattam imidi untundadu.
0: As Potara undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: Palikedi itself. Palikedidi Bhagavatamata Palikinchedi Vaadu Vaadu Adhe Bhagavantudu.
0: That the one who is making him utter is Vaadu, that is Bhagavan.
1: Ne Palikina Ne Itne Jeevatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The
1: one who is uttering that tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said there is a tat, that and tvam.
1: Ee bhagavatam nande manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద
1: తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ది ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్డ్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta kudipothundi.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: Vidyarthulu motta mota gunamulanu bhadramainatiga manamu abhruddhi gavinchukovali.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your family?
1: Samajame lekapothe neeve ekkada?
0: If there is no society, where do you?
1: Samajamlo nee oka vyaktivi.
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi, samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanamu nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu, bhaktulu kudanu mottamodu tana pani taraku mukhyam.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pare,
0: and he then only thinks of God.
1: Kalukari manavudu anukunnatvanti yokka aanandanni anubhavinchalekapothunnadu, anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: People with so much of intelligence and powers like Krupa, Drona and Bhishmacharya, all these were on the side of Kauravas.
1: Bujabalamu, Buddhibalamu, Ayudabalamu, Anandabalamu, Ematram kudunu variki prayojanam lekapoyindi.
0: Kani
1: Dharmabalamu, Daivabalamu paine adharapadinatunti varu Pandavulu.
0: But Pandavas were one who based themselves entirely on the grace of God and on the strength of the divinity.
1: Kanukane Dharmamunu aashrayinchinappude Daivam manaku labhyamavutadanatunti భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ,
1: కానీ కట్టగడపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుడు.
0: Arjuna started with dharma and ended with victory.
1: Kanukane ee chinna karyamunakaina kodanu pandavulu paramatmani mundunchukoni taavu aa karyamlo praveshinchetunti varu.
0: Pandavas were those people, in whatever small work they undertook, they first kept God before them and then only started their work.
1: Kauravulu adi kaadu,
0: kauravas were
1: tama swarthamu saprayojanani mundunchukoni bhagavantuni velakunchetunti varu.
0: They gave top priority for their own selfishness and self-interest and gave only
1: kanukane variki anni vidhamulu kudanu variki nashtamulu kashtamule sambhavistu vachayi.
0: That is the reason why they suffered so much of loss and so much of
1: bhagavantuni mundunchukunnatvanti oka pandavulaku anni vijayamle cheekurinayi. Kashtamulu konni kaliginayi kaani aa kashtamulu valla variki e maatramu nashtam ledu.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front,
1: కష్టపడక సుఖం మనకు ప్రాప్తించదు.
0: వితౌట్ డిఫికల్టీ
1: కష్టే ఫలి,
0: ఓన్లీ ద వన్ హూ వర్క్స్ హార్డ్ విల్ బి రివార్డెడ్.
1: పాండవుని యొక్క స్వరూపము, కౌరవుల యొక్క విభాగము ఏ రకంగా మనం గుర్తించాలంటే, కౌరవులు మొట్టమొదట ఐ ఐ ఐ నేను నేను అనే అహంకారాన్ని ముందుంచుకున్నారు.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. I.
0: First I.
1: Next world.
0: Next world.
1: Last God.
0: Last God.
1: Kanukane vaallu anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kaadu. First God. Next world. Last I. వారు అహంకారాన్ని కట్టకడపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: Yuvakulu yokka rattamu nirantaramu kodunu parvulu urukulugane untuntayi. Deeniki prashantamainatundi yokka prasaram untane undadu.
0: The blood in the youth would be flowing with great speed. There will not be peace or there will not be a
1: denini kodunu lekka cheyaru.
0: They don't seem to care for anything.
1: Idi ahankaram anetundi parvulu chesu.
0: In this age, it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara

0: They don't seem to care for anything.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా నువ్వు లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
0: Consider humility and obedience as very important aspect of education. Education confers humility.
1: Vinayamunanu kalugu patrata.
0: The authority is obtained on account of
1: humility. Patrata valana dhanamu.
0: One gets money on account of
1: dhanamu valanu daivambu.
0: On account of money one gets the God.
1: Chusara. Daivam manaku chikkarattunte వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టెయిన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వల్ల కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టెయిన్ గాడ్ ఇన్ ఎనీ వే.
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్,
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: But use this education for the good of the society.
1: Kevalam degree nimittamai meeru chadavanakkaraledu.
0: Do not study for the sake of obtaining degrees.
1: Ee degree la valla vacheetundi prayojanam emi ledu.
0: What is it that you are going to achieve by these degrees?
1: Mana poorvikulu ee vidhamaina chadavulu emi chadavaledu.
0: Our ancients did not have this kind of education.
1: Kaani chadavulu adhikamayye koladi kudanu ahankaram kudanu perugutu vastundadi.
0: But with this kind of education increasing, arrogance also is growing.
1: Ahankaram perigina మన యొక్క ఆత్మఫలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హీ హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: If with your arrogance, all the bad qualities
1: are dhanamudigina madamudugunu.
0: If wealth declines,
1: madamudigina durgunambu manunu veemanna.
0: If your arrogance declines, good qualities also will increase.
1: Manaku padavulu kaani leka dhanamu kaani gaurava pratishthalu kaani kadilipoyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappataram chestundadi.
0: It is his ego which brings down man to a state of animal.
1: Yen patti nu ee ahankaranni vinivoga chestunnavu.
0: Why are you so much proud of yourself? On what basis?
1: Ee aadharamu ledu.
0: There is no basis whatsoever.
1: Idhe murkhatvam.
0: There is only stupidity which is the basis.
1: Kanuka ahankaram undatam chetane manamu tanantane marchipothunnadu manavudu.
0: Man is forgetting his own real nature because of his ego.
1: Tanantanu marchatame pedda bandhana.
0: The greatest bondage is forgetting one's own real
1: nature. Tanantanu gurtinchukotame nijamaina sakshatkaram.
0: Recognizing who he really is the real sakshatkaram.
1: Japamulu, dhyanamulu, yogamulu, karmalu, sevalu aneka rakamuluga chesinappatikini kaani mana yokka manasattvam e maatramu maraledu.
0: Whatever sadhanas, whatever education, whatever good deeds you do, we are not transferring our own mind.
1: Vidyarthulara, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: బై మియర్ చేంజ్ ఆఫ్ మ్యాన్ దేర్ ఇస్ నో యూస్. దేర్ ది మైండ్ షుడ్ చేంజ్.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి.
0: బై చేంజ్ ఆఫ్ క్లోత్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గం

0: అనుభవించామని వెర్రవీగినా కాని అది కేవలం వెర్రితనమే కాని అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
1: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యు డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: విద్యార్థులు, భవిష్యత్తునకు నాయకులు,
1: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్,
0: మీరు సరి అయినటువంటి స్థితి అందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థులపైననే ఆధారపడి ఉంటుందని.
1: ద ఫ్యూచర్ వెల్ఫేర్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద
0: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
1: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
0: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
1: రెస్టోర్ ద ఏన్షియంట్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
0: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
0: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
0: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
0: కానీ ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
1: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
0: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
1: Dear students, do not forget three important things in your life at any time.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ద ఫాలో రైట్నెస్.
0: భారతీయులకు ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయ.
0: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: కనుక ధర్మ. సత్యం వద, ధర్మం చెర, ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాజ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న, గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
0: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
1: యు వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
0: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశంను మాత్రం మనం విమర్శించకూడదు.
1: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్స్ నేషన్.
0: ఏ మతాన్ని కూడా మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
1: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
0: రిలీజియన్.
1: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
0: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
0: పరమ పావనమైన భారత వనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In this great sacred Bharat, it is patience which is beauty.
0: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
1: Among all the penances and vows, It is following the path of truth and integrity, which is the greatest penance and vow.
0: Nijamuga, ee pavitramainatuvanti desham yokka ghanatanu enta varninchina kuda nu sadhyam kaadu.
1: It is impossible to exhaust the proper description of this greatness, nation and its uniqueness.
0: Talli prema kante amitamainatuvanti premanu andinchinatuvantidi ee desham.
1: This country and nation is one which has conferred on its citizens love greater than their own mothers.
0: Ilanti pavitramaina deshanni manam ee naadu vismarinchi videshalanu viswasinchi mana jeevithanni brashtu pattinchukuntunnam.
1: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
0: Kana vidyarthulara deshabhimananu penchukoni దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: Dear students, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
0: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: Always pray for the welfare of the entire world.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టం కానీ మీరు పెంచుకోకూడదు.
1: డూ నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
0: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
0: సంకుచితమైన భావాలను త్యజించాలి.
1: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
0: ఇది భారతీయుడి నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
1: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
0: అందువల్లనే ఆర్షమతమనందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా నీవు తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా, దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop this kind of
0: ఎలాంటి పరిస్థితులు ఏందేకూడను ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: డూ నాట్ గివ్ అప్ సచ్ సేక్రెడ్ లవ్.
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
0: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ which can give you protection under all circumstances, accompanying you at all times.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: When you face difficulties and problems, do not criticize God.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థం.
1: It is only this selfishness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
1: For what? Justified.
0: అది కూడా ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివెన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: లైఫ్ ఇస్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
0: ఎలాంటి పరిస్థితులు ఎందకొనే కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
1: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering His sacred name.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నామగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

నీకి పుణ్యసు పుత్రుండు పుట్టినట్టు ధర్మ నాశన మగుచున్న ధరణియందు ధర్మ నాశన మగుచున్న ధరణియందు ధర్మ నాశన మగుచున్న ధరణియందు ప్రభవమందును దైవము

ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరదు నే, ఇంతకన్నను ఏరెద్ది ఎరుగ పరదు.

0: For a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తనయందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజరస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా?
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వములో ఉండినటువంటి బలహీనత ఇదియే.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amsha avataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amsha avataramule.
0: All the human beings are avatars which are partial.
1: Mamai vamso jivaloke jivabhuta sanatanah, na amsame sarva bhutamulu yendu kudanu unnadani kudanu tanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amsha avataramulu mayaku baddhulai mamattamunu అహంతత్వమును అభివృద్ధిపరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వముతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ అ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలోంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హాస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిజ్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై in Bhagavata Vyasa has extolled Krishna as Leela Manusha Vigraha, the very embodiment of playful.
1: Bhagavata mantai kudanu Krishna yokka gunaganamulanu pracharistu tana yokka leela mahattaramaina tattvamulanu jagattuku prabodhistu aananda parustu vachinatundi.
0: Bhagavata has extolled the Lord and his playful activities which give a lot of joy to the entire world.
1: Kanuka Krishna avataram nandu tama yokka tattvamunu aacharaniyande kaaka prabodhalayandu pracharamulayandu kudanu tana yokka divyatvanni prapanchamunaku andistu vachadu.
0: Lord Krishna has given the message not merely by practicing but also by giving the extraordinary teachings.
1: Tanu gunatitu,
0: he has transcended all the qualities and guna.
1: Kani lokodhara nimittamai tanu gunamulu kaliginatuvanti vaadiga natinchi tanu aacharinchi jagattunu aananda paristhu vachadu.
0: But for the welfare of the world and for the joy of the world he has acted as if he is under the control of the qualities.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: Whatever the Lord did was for the good and
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: For the welfare of the world, whatever he says, whatever he sees, whatever he does only for the good and welfare of the entire
1: world. ఈ పరమసత్యమును ప్రపంచము గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ he is also like another human being and attribute faults and defects even to
1: bhavam tad bhavati. Manavuni yokka bhavamulu puraskarinchukoniye divyatvanni kudanu taamu aaviitiga parigrahistu vastuntaru.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayam.
0: Love is pure nectar.
1: Madhurati madhuram.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamanu gorinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure love.
1: Bhakti ki minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani yendu kaanarakapoyinadi gopikulaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine naradudu పరమ భక్తి అని కూడా ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమ భక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమభక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ as their dear one and enjoyed that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premonmattulai pichchi vari vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulo vadali vanamulo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forest.
1: Krishnani yokka murali ganamulu vinnanta matramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatunte samasta padarthamulu kudanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆబ్టైన్ ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్.
1: ఇవన్నీను కేవలము పదార్థ ప్రజ్ఞానములే తప్ప పరార్థ ప్రజ్ఞానము కాదని.
0: ఆల్ దిస్ ఈస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు, సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: ఇషము పరము కూడాను మా కృష్ణుడే.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: కనుక ఇట్టి ఏకాత్మ భావమును వారు అనుభవిస్తూ వచ్చారు.
0: This kind of unity of feeling they enjoyed always.
1: కృష్ణుని యొక్క వియోగమును సహించలేకపోతూ వచ్చారు.
0: They could never bear the separation from the Lord.
1: ఇట్టి గోపికల యొక్క హృదయము జడ చైతన్యములనేటువంటి భేదభావమును కూడాను విస్మరిస్తూ వచ్చారు.
0: Their hearts did not know what is inert and what is full of life.
1: Rendintini kudunu samattanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Ide sthita prajna lakshananga gopikalu anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule ivi maatadagalava అనేటువంటి విచారణ వాళ్ళకి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్ దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా నువ్వు పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamnandu chakkani okati adarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu Krishnuni kanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni pothunnaru.
0: Gopikas were running, aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmanayanam gulavadu, Nallanivadu Padmanayanam gulavadu, కృపారసంబుపై చల్లిడివాడు మౌళి పరిత

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలినటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: ది బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ ఆఫ్ మందార ద లోటస్, వుడ్ దే గో ఇన్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్?
0: ఆకాశామృతములో గ్రోలినటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ, విల్ దే గో ఇన్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్?
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్, విల్ దే గోయిన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్?
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా?
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్, విల్ దే గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్?
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపైన తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దే వుడ్ నెవర్ గోయింగ్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnuni yokka anandamrutanni golinatunti gopikalu, Krishnuni anuragamunaku paatrulainatunti gopikalu, Krishnuni aatmanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni emaatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukane chana chanamu kudanu gopikalu indake parigetchedi vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of Gopika.
0: Talli enni vidhamulaga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of Gopikas.
0: Vrepalla nundi enni vidhamulainatundi complaints vachinappudiki Vrepallanu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu Gopikala yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of Gopikas and their sweet love.
0: That Gopikal inti nundi kudanu apaharinchetundi venna venna kadadi Gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of Gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of Gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాది కృష్ణునకు.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

గొల్లల పొట్టలకు బోయి వెన్న నో గుట్టుగా తినదము వారితో పుట్టెను రట్టెల్ల కృష్ణ. వెన్న లో గుట్టున తినద

0: Oh, tail, you are very small to look at, but your whole, your mouth is full of
1: the
0: entire village who is full of agog with the complaints.
1: Nooranta venna vasanam, ooranthayu nagadambu, okate raddul, goranta levu bala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaanatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kudanu praveshapetti Krishnudu tretayugamunandu ద్వాపరయుగమందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వేర్ దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపరయుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramunaku jagattunaku undinatvanti sannita sambandha bandhavyam kani bedhamu kani enta varaku unnadanetvanti satyanni bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanamu kosamu లౌకికమైన సుఖముల కోసము, భోగ భాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ, ప్రాస్పెరిటీ, కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడా అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: నేచర్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రీత్ దేర్ ఇస్ ఎయిర్,
2: త్రాగుటకు నీరు, తినుటకు అన్నము.
0: దేర్ ఇస్ ఎర్త్ టు లివ్ ఆన్, దేర్ ఇస్ ఫుడ్ టు ఈట్ అండ్ దేర్ ఇస్ వాటర్.
2: ప్రాకృతమైనటువంటి యొక్క సహజ ధర్మములను మానవుడు ఈనాడు విస్మరిస్తూ వస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ ద న్యాచురల్ లాస్ అండ్ రూల్స్.
2: కృత్రిమైనటువంటి యొక్క సుఖ సంతోషములకై మానవుడు అరులు చాస్తున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ద ఆర్టిఫిషియల్ కంఫర్ట్స్.
2: ఇది ఏ పరీక్షితులకు సుఖుడు బోధించినటువంటి ప్రబోధ.
0: సుఖాట్ పరీక్షిత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అలోన్.
2: ఈ ప్రకృతి నిరంతరము కూడాను అహంకార మమకారముల చేతను, ఆడంబరముల చేతను, కామక్రోధముల చేతను నిండి ఉంటున్నది.
0: ది నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఈగో, ద మైండ్నెస్ అండ్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: కనుకనే మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి, సహన, ప్రేమతత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్, లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది. కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్, త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ యూ హ్యావ్ టు డెవలప్ లవ్, ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: దిస్ లవ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇది ఫలరహితాన్ని, అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య అపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ గాడ్.
2: అయితే అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైటియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహరక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహరక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు పురస్కరించుకునే
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఈస్ ది నీడ్ ఫార్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి, వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ స్పోకన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనసు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్
2: అదే నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: మనసు నందు వేరు మాటలు క్రియయు వేరు వేరు అయిన విధమిదేమి?
0: ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డైవోర్స్ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: In today's man, the need is to establish this kind of purity of these three instruments.
2: Dharma yenaatiki nenu nasinchunadi kaadu.
0: Dharma can never be annihilated.
2: Dharma charana maatrame cheenistu vastundadi.
0: It is only the practice of dharma which declines.
2: Kanuka ee naadu manam dharmamunu aacharinchadaniki taginatundi krushi cheyali.
0: Today we have to make efforts to practice dharma perfectly.
2: Adi nijameinatundi sadhana.
0: That is, there is some kind of divorce between the thought, word and deed, what kind of person can he be?
2: Teenati manavatrunandu itti triputi siddhi

0: ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
1: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
1: ఈ సాధన అనగా కేవలము ఏదో జపము, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా కేవలము కాలము సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, చాంటింగ్ ద నేమ్, మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
1: ధర్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: Purity of these three instruments is necessary for sanctifying one's life.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Krishna janam anaga kevalamu edo eppudo dwapara yugamulo puttadani eppudo deeniki taginatundi okka prabodhalu chespadani manam bhavincharadu. Chala chanamanandu kudanu prati okkari hrudayamanandu kudanu aa krishna bhavamunu nirantaram kudanu poshistu raavali.
0: The birth of Krishna need not be confined to a particular age as Dwapara and his teachings confined to Dwapara. Every minute the feelings of Krishna and such sacred thoughts must be born in our own minds.
1: Krishna anaga eviti?
0: What do you mean by Krishna?
1: Eppudu puttadu?
0: When was he born?
1: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ వెన్ వి నో వెన్ కృష్ణ వాజ్ బోర్న్.
1: శ్రావణ మాసము.
0: ది మంత్ వాజ్ శ్రావణ.
1: కృష్ణ పక్షమి.
0: ది ఫోర్త్ నైట్ వాజ్ ది డాక్ ఫోర్
1: అష్టమి తిథి.
0: ది డే వాజ్ అష్టమి.
1: చీకటి ఇంటిలో
0: ఇన్ ఎ డార్క్ హౌస్
1: చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: Dark child Krishna was born.
1: Anaga Shravana Masam. Shravanam anaga emiti? Shravanamunaku aanandanni andincheetvantidi.
0: In the month of Shravana, when you say, it means hearing such things which give real joy.
1: Ganapani sadhana yendu mottamota shravanaanni pratyekanga hecharistu vacharu.
0: That is the reason why among the different
1: bhagavantunni pondadaniki నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాం.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్ అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కాని సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: Among these 9 types, the first one is hearing, the last one is ఆత్మ నివేదన. You can surrender yourself only to Savana. Unfortunately, today, we are hearing only harsh things, bad things.
0: Shravana managa, yedo loka sambandhamainatundi vishayalni vinatam kaadu.
1: Hearing or Shravana does not mean hearing only things.
0: Divyatmanaku sambandhinchinatundi smarane smarana. Adi ye Shravana.
1: One has to listen to only divine things and divine leelas.
0: Kanukane, oka bhaktudu chevulaku cheppadu.
1: That is the reason why one devotee
0: prabhuboka uri vari suddulante nivu siddhamoduve kadu sedda toda muddu muddu ganu bhagavat muchchatalo cheppu vela vadika ganundarela o chevula prabhuboka uri vari suddulante niru siddhamodure kadu sedda toda.
1: Oh yes, when you want to hear some useless things and some complaints about other people in the world, you get a lot of interest.
0: Ganu bhagavat muchchatalu cheppu vela vadikaga nundarela o chevula.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname, kaani పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనం శ్రవణం చేయటానికి

0: ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులుక.
1: Why are eyes given? Do you know? Is it to see every
0: night? Kaadu, kaadu, Kailasa vasu ni kannulara ganchendukura.
1: It is only to see the Kailasa vasa, the Lord Ishwara.
0: Ponduka padamulu ichinadu enduko sandulu gondulu tirugutaka?
1: Have you been given legs in order to move street after street?
0: Kaadu, kaadu, nandi vahanani mandiramuniki edinchukura.
1: It is only to go to the temple of the Lord and sanctify
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగమును కూడాను దైవారాధన ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అండ్ డెడికేట్ దెమ్ టు ది లార్డ్ హింసెల్ఫ్.
0: కనుక ధర్మ సంస్థాపన అనేది ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై ఏ ఏ నిమిత్తమై అందించాం ఆయా కార్యములు ఎందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say dharma samsthapana or following dharma, using all the limbs,
0: manchini
1: chudu, for which it is meant,
0: manchini maataadu, manchini vinu, manchini tarachu, manchi pradeshamulaku po, manchi panulu chey,
1: say good, hear good, talk good, go to good places, do good things, think good. These are all very essential.
0: Ee good manchi manchi ante deenini manchi ani manam nirnayinchagalam.
1: When you say good, what do you mean by this good? What is really good?
0: Evaro idi manchi cheyavante adi kada manaku manchi.
1: It is not upon the word of someone else we will have.
0: Devudanaga veru desamandaru ledu, devudanaga tana dehamandi.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: Paapamanaga veru paradesamulu ledu, taanu cheyu panalu tagiyindu.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: Kabatti niyande niyokka prabodham niku abhruddhi kavali.
1: The teachings will have to emerge from within you.
0: Adi conscience dani prakaram niu nadachu.
1: You have to follow your conscience.
0: Dani niu anusaristu vaste tappaki ee vidhamainatuvanti okka doshamunu niu aacharinchadaniki poonuko.
1: You will not commit any mistake if you carefully follow your own conscience.
0: Kalukane devudu ekkada, where is God, where is God, where is God ani manam koncha prashna veste lopara nunchi antarvaniga vastundi. Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pachamannam chaturvidam ani cheptunna. Aham vaishvanaro bhutva, o pichchi manishi, nenu niyende untunnanu, neevu tineetuvanti aaharam anta nenu jeerninpa chestunnanu, jeerninpa chesi nenu anubhavinchatam ledu, sarvanganiki సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: వెన్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వేర్ ఇస్ గాడ్, ది ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ విథిన్ దట్ ఐ హావ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యువర్ ఓన్ స్టమక్. ఐ డైజెస్ట్ ఆల్ ద ఫుడ్ దట్ యు పార్టేక్ అండ్ ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఐ సప్లై ది స్ట్రెంగ్త్ టు ది ఎంటైర్ బాడీ అండ్ టు ఆల్ ది లింబ్స్.
0: కనుకనే మనకు వచ్చే రిప్లై అహం వైశ్వానరో భూత్వ నేనే.
1: The reply is that I am in the form of Vaishvanara.
0: Anukani shravana masam anetundi ee shravanamulaku ee yokka dehamulu sariyainatti margamulo upayoginchukotaniki tagiletundi yokka adarshanni nirupistu vachindi.
1: This month of shravana means hearing good things and making use of the body and using the limbs to reach the Lord.
0: Krishna pachami pacham emitadi? Krishna pacham anaga chikati. Ratri vela ippudu vennaledu chikati.
1: The fourth night is dark fourth night. During the night there will be no stars seen.
0: Ashantrani prakanti prakantrani paramjyoti paramjyoti paramatma swarupam. Chikatilone velugaku vilu untunnadi kani velugulo velugaku viluva ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Kaluka ఈ కృష్ణుడు ఈ లోకమంతా అశాంతి అనేటువంటి అధర్మంతో నిండినప్పుడు ఆ అశాంతిలోనే పుట్టాడు ప్రశాంతిగా.
1: When you say Krishna was born in the dark fourth night, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world.
0: అష్టమి దినము.
1: The day is eighth day అష్టమి.
0: అనగా నష్ట కష్టములకు ఆధారమైనటువంటిది అష్టమి అని లోకుల యొక్క భావము.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatulu nashta kashtamulu ga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi. ధర్మమును విస్మరించినప్పుడే నష్ట కష్టములు మనకు వస్తున్నాయి.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma, they will be facing all types of loss and troubles.
0: నష్ట కష్టములను పరిహారం గావించి
1: saving us from loss,
0: చీకటిని దూరము చేసి
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించలు గావించి
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై
1: in order to teach the words of wisdom,
0: శ్రవణము ద్వారా
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ
1: preaching of Bhagavad Gita.
0: మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even there, Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: కనుక దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: కనుకనే ఇక్కడ హృదయానికి ఒక విధమైనటువంటి యొక్క జీవతత్వంగా ప్రవేశిస్తూ వచ్చాడు.
1: The heart is associated with the jiva tattva.
0: Gopikalu koraadu.
1: Gopikas aspired.
0: Krishna, neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: Naa kaalingi madugu maha malinyamainatundi. Adi kuda nu poorthi neekante inka nallaga untundali.
1: The pond of water in Kalinga was full of darkness, darker than you.
0: ఆ కాళింగమడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు నీవు నలుపే, నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ అండ్ అవర్ ఐ బాల్స్ ఆర్ ఆల్సో డార్క్.
0: ఈ మూడు నల్లని దాని ఎందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
1: వెన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ డార్క్, హౌ కెన్ ఐ గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ యూ?
0: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
1: ఐ డోంట్ ఆస్క్ యూ టు ప్యూరిఫై ఎందుకు? వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్?
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫామ్.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
1: Because my eyes are so fortunate that they have seen your beautiful
0: face. Kalaga drushtini kuda nuvu marchavaddu.
1: Don't change my even vision.
0: Aa yokka kaalingi madugunandu kanipinchetuvanti yokka aakasham rangu maatram telladiga cheyi. Aa telladanto nee nallani roopamu background lo chaala baa kanipistundi.
1: Our only prayer is you change the sky into white as reflected in the waters. Against the background of white sky, your dark form will be very easily seen.
0: Anaga na manasa sarovarame oka kaalinga margam.
1: My own mind is compared to the pond of kaalinga.
0: Korika anetunte aneka sirasthulu galinatunte oka korikalu ade oka kaaliyudu.
1: The kaaliya serpent is represented by the desires, thousands of desires in our mind.
0: Adi manaslo praveshinchindi.
1: When these desires enter into our mind,
0: ఇది మానస సరోవరము.
1: And in this pond of mind,
0: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
1: These desires dirty this pond of mind.
0: ఆ యొక్క కాళింగమడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
1: I have not been able to get a reflection in your image in that mind.
0: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏమి చేయనక్కర్లేదు.
1: You don't even purify my mind.
0: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
1: You only purify the heart which reflects itself in my mind.
0: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
0: అదే తీర్థుండాల్ వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరుమా రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
0: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
1: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్,
0: ఇది పెద్ద సముద్రం వంటి,
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బీడ్,
0: వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
1: The waves of desires ceaselessly come and disturb the mind.
0: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
1: Number of waves come,
0: కాని దాని అట్టడుగునే ఉంటుంది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
1: But deep inside in this ocean is the precious gem of your name.
0: అదే నీవు ముత్యము వంటి వాడు కృష్ణ.
1: ఓ కృష్ణ, యు ఆర్ సంథింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ పెర్ల్స్.
0: దేహములో ముఖమునకు ముక్కు చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ది ఫేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ ఇస్ నోస్.
0: ముఖము కన్నులు ఎంత బాగుండేప్పటికీ ముక్కు మాత్రం సరలేకపోతే అందమంతా చెడిపోతుంది.
1: ది ఫేస్ మే బి అదర్వైజ్ బ్యూటిఫుల్, బట్ ఇఫ్ ది నోస్ ఇస్ నాట్ క్వైట్ అప్రోప్రియేట్ అండ్ ఆల్ రైట్, ది ఎంటైర్ బ్యూటీ.
0: కృష్ణుని యొక్క అందమునకంతా కూడా

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండినటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటుంది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారమ్.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుంది.
1: Pearls are found deep inside the water.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, we have found you.
0: ఈ సంసార సాగరములో నిన్ను చూచి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: We have been able to
1: live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూ నాట్ లీవ్
0: మా తిరిగి మేము దక్కించుకోలేము.
1: వన్స్ యూ లీవ్ అవర్ హార్ట్స్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ యూ బ్యాక్.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us విత్ ద కెపాసిటీ దట్ వీ మే సేఫ్ గార్డ్ యూ, సమ్హౌ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ, లెట్ us ప్రొటెక్ట్ యూ.
0: దీనిని మీరా కూడా చెప్పింది, కడలిల్ కుళ్ళుతురు ముత్తడెత్తేనికైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, శ్రీ కరిణడు విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్, లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆశలే ఓషన్, ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: Our feelings may be compared to those deep.
0: ఇందులో రాగద్వేషములనేటువంటి ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: There are a number of crocodiles, sharks in the ocean.
0: దీనిలో తిరిగి సామాన్యమైనటువంటి మానవులు భరించుకోవటం కష్టము.
1: Ordinary human beings may not be able to stand all
0: this. ఒక్క నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైనటువంటి వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాదులు, వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విశ్వేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విశ్వమునంతా కూడా వారు విశ్వస్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు. మనం
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, యూ నీడ్ నాట్ హ్యావ్ టు.
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇంట్రావర్ట్ యువర్ విజన్, యూ గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ వితిన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణములను ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ అండ్ నిర్గుణ డివోషన్. దే వర్ ఆల్
0: నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ యూ కాంట్ ట్రీ ది ఫార్మ్లెస్.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: వీ వాంట్ ది ఫార్మ్ఫుల్ గాడ్.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: లెట్ అవర్ బాడీస్ మర్జ్
0: அதே மாதிரியோ நிராகாரம் அண்ணா.
1: And that in itself is nirakara.
0: మా ఆకారాన్నిమే మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారం పై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ, జపం వల్ల కానీ, తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుందనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ ఎ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం కావచ్చుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరూపించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యు మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్, అదే నీ హృదయం.
1: దట్ ఈస్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యు వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఎవరో ఒక బజార్లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing each
0: other.
1: The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చిన్నిస్తూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి, ధర్మపత్ని, ధర్మాన్ని, ధరణి, ధర్మపత్ని, ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణ అవతారం వచ్చినప్పటికీ రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్,
0: ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ది ధర్మపత్ని ద వైఫ్ అండ్ ఆల్సో ది ఎర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికలీ.
0: కనుకనే మాయామానుష విగ్రహుడు రాముడని, లీలామానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ హీ వాజ్
0: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్ హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ వుడ్.
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: రౌద్రభూమి, భద్రభూమి, యుద్ధభూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
1: వెదర్ ఇట్ ఇస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
0: యుద్ధం జరుగుతుంటుండాలి.
1: అదర్వైజ్
0: ఒకవైపున 11 లక్షలు, ఒకవైపున 40 లక్షలు అంతా కూడా చేరినారు అక్కడ.
1: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ వన్ సైడ్ 11 లక్షల ఆఫ్ సోల్జర్స్.
0: ఇరువురు మధ్యలో నిల్చుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
0: పాట పాడుతున్నాడు.
1: అండ్ దెన్ హి వాజ్ సింగింగ్ గీత.
0: అదే గీత. గీత అనగా పాట.
1: అండ్ వెన్ యు సే గీత దట్ ఈస్ సాంగ్.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఇస్ బీయింగ్ వేజ్డ్?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యు ఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్,
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతని ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణ వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
1: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
0: అన్నింటికీ ఆనందమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ జాయ్ అండ్ డిలైట్.
0: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము.
1: ఐ డు నాట్ నో
0: కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను, ఆనందం ఆనందం అంటాను.
1: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
0: స్వామి మామారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడూ సంతోషమే.
1: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ. ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
0: కనుక సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
1: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
0: యాక్ట్ ఫలితం ఏమిటి?
1: By merely crying, what is it that you are going to achieve?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
1: All these are only passing clouds.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
1: There is nothing which is permanent cloud.
0: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
1: Why one should worry and bother about it?
0: కనుక విచారించకూడదు.
1: One should not worry at all.
0: ఇది ఏ అవతారముల యొక్క ప్రబోధన.
1: This is the teaching of avatar.
0: దేనికి మనం కష్టపడకూడదు.
1: We should not bother or worry about it.
0: ఏదైనా బాధ కలిగింది.
1: There is some pain in you.
0: దీనికి తర్వాత సుఖం ఉంది.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We should live a life with this firm faith.
0: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తలానగా ఏమిటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ అన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యు ఆర్ రిటైర్డ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఆఫీస్ వర్క్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుండాలి.
1: Suppose you are hungry now.
0: చాలా విచారంగా ఉన్నావు.
1: You are a little unhappy.
0: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటు.
1: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం, సంతోషం అంటారు.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: ఇది హ్యాపీ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటావు.
1: Then you will say that you are happy.
0: Happy అంటే ఏమిటది?
1: What do you mean by happy?
0: అది సంతోషం.
1: That is సంతోషం.
0: ఆ సంతోషం అనేది ఏంటి? సంతోషం అంతే. సంతోషం కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
1: It is a very
0: అల్పతృప్తి.
1: It is only a small little satisfaction.
0: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
1: Do not aspire for such little satisfaction. Aspire for permanent bliss, eternal bliss.
0: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
1: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
0: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు ఇవన్నీ కూడా ఏదో కొన్ని అల్పమైనటువంటివి. ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: All these types of troubles, problems can be merged and overwhelmed by love.
0: Okka premanu meeru pondinara sarvamunu kudunu meeru dukkha nivarana jarugutundi.
1: Once you are able to get that love, you have solved all your problems.
0: Devanu kosam meeru paatu padandi.
1: Try only for the grace of God.
0: Daivam vero pratyekanga maakante veruga unnadani vishwasinchakandi.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: వేర్ దేర్ ఇస్ గాడ్ అండ్ ఆల్సో ది ఇండివిజువల్ జీవ.
0: భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ ఎవర్ హార్ట్ దేర్ ఈస్ ది కరేజ్ అండ్ ఫెయిత్ అండ్ దేర్ యు గెట్ every prosperity, peace and every joy and victory.
0: Krishna ante emito arthanni kuda manam gurtinchali.
1: Understand the meaning of Krishna.
0: Idi moodu vidhamulai ante oka arthanni prabodhisthu vachindi.
1: There are three meanings associated with this world.
0: கிருஷ்ணா கிருஷ்ணா கிருஷிதீதி கிருஷ்ணா அன்னார்.
1: ஒன் இஸ் கிருஷிதீதி
0: அனகா கிருஷி அனகா ஒக சேத்யம் சேட்டம் வியவசாயம்.
1: That is cultivation. Cultivation or agriculture.
0: దేనిని వ్యవసాయం చేయాలి?
1: What is it that you have to cultivate?
0: అర్జునుడు మన హృదయమనే క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తున్నాడు.
1: Lord Krishna cultivates our heart, which is a field.
0: పరిగ్రాని మొక్కలనేటువంటి యొక్క పాడు భావాలంతా కూడాను పెరిగి పారవేస్తున్నాడు.
1: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
0: ప్రేమ అనేటువంటి జలము దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తబరుస్తున్నాడు.
1: He softens our heart by making the waters of love
0: అనేటువంటి ఒక మడగలతో దీన్ని దున్నుతున్నాడు.
1: He is plowing our hearts.
0: భగవత్ భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీనిలో నాటుతున్నాడు.
1: He is sowing the seed of Lord's name in our heart.
0: కనుకనే మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
1: Thus Krishna is cultivating our heart.
0: కృషితీతి కృష్ణ అది దీని అర్థం.
1: That is కృషితీతి కృష్ణ
0: కర్షతీతి కృష్ణ అని రెండవది అర్థం.
1: The second one is కర్షతీతి కృష్ణ.
0: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
1: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: కన్నులతో ఆకర్షిస్తాడు.
1: He attracts through his eyes.
0: తన మాటలతో ఆకర్షిస్తాడు.
1: He attracts through his words.
0: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
1: He attracts through his actions.
0: తన నూటితో ఆకర్షిస్తాడు.
1: He attracts through his
0: అన్ని ఆకర్షణలే కృష్ణుడి.
1: Everything is attraction only with Krishna.
0: ఈ మాటలతో కూడాను హృదయాన్ని ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడాను చల్లబరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
1: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
1: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గోపికాస్. He climbed the ladder and he was taking the curds from the pot.
0: Kopanga vachindi Gopika.
1: Gopika sight and came with a lot of anger.
0: Amma kattiga pattukundi inketta digutavu nevu chustavu. Ippudu nee talliki teeskoni poi ninnu chupistanu. Naa koduku tappu cheyadani antundadi. Ee tappunu sakkaga pratyakshanga neeku nirupistanu annadi.
1: She told you are caught. I am catching all of this pillar. How can you climb down? I'll show your mother that you are
0: the thief. వచ్చినటువంటి గోపికకు ఎందుకు నీవేమి చేస్తున్నావు కృష్ణ అని ప్రశ్నించింది.
1: With a lot of anger she questioned Krishna. Krishna, what are you doing?
0: చెప్పుతాడు, మా ఇంటిలో ఆవుదూడపోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
1: Krishna told her, well, we lost a calf in our house. I am trying to search whether the calf can be found.
0: ఈ మాట చెప్పేటికి గోపికకు నవ్వు వచ్చేసింది పాపం.
1: The moment she heard this kind of mischievous innocent talk,
0: ఆవుదూడ ఇంటి లోపల కుండలో ఉంటుంటాదని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
1: How can a calf which is lost in a house be found in a pot? She said. She began shaking her hands. Krishna climbed down and ran away.
0: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు.
1: ఎవ్రీ యాక్ట్ అండ్ ఎవ్రీ గెస్చర్ ఆఫ్ కృష్ణ వాజ్ ఫుల్ ఆఫ్ అట్రాక్షన్. ఈజ్ అట్రాక్షన్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా మూడవది ఏంటంటే కృష్ణీతి కృష్ణ.
1: ది థర్డ్ వన్ ఈజ్ కృష్ణీతి కృష్ణ. కృష్ణీతి కృష్ణ
0: కృషి అనగా కృషి, ఉల్లాసంగా ఉండేటువంటి వాడు.
1: Kush means he is always blissful.
0: ఉల్లాసంగా ఉండటం.
1: He is extremely joyful.
0: కృష్ణుడు నిరంతరం కూడా ఉల్లాసంలో ఉట్టిపడేటువంటి వాడు.
1: కృష్ణ అట్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
0: కనుక పవిత్రమైన గుణమును కలిగినటువంటి యొక్క తత్వం కనుక అతనికి గర్గుడు కృష్ణ అని పేరు పెట్టాడు. కానీ ఆ కృష్ణ అంటే నల్లది. ఆ నల్లదాన్ని బట్టి కొని మనం ఆడుతున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
1: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, గర్గా గేవ్ ద నేమ్ కృష్ణ టు హిమ్. బట్ వీఆర్ ఓన్లీ థింకింగ్ కృష్ణ రెఫర్స్ టు డార్క్నెస్ అండ్ గోయింగ్ బై ది రాంగ్ మీనింగ్.
0: చాలా తమాషనగా ఏంటి, లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ
1: కృష్ణ ఆల్వేస్ టాట్
0: సత్యాన్ని ప్రకటిస్తూ
1: he always declared what is permanent.
0: జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
1: He has to give a lot of joy to all people all around.
0: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
1: One small example.
0: గోపికలందరూ వచ్చారు యశోద దగ్గరికి.
1: All Gopikas came to Yashoda.
0: గొల్లభామాలంతా కూడి చలనమ్మలు పోవచుండగా,
1: all these cowherd girls, they were just going for selling the
0: చల్లబాలక సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
1: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ అండ్ మేర్ ది ఎంటైర్ కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఫ్లో అవే. యు ఆస్క్ హిమ్.
0: ఇంకా ఒక గొల్లలు వచ్చేసిస్తున్నారు గోపికలు.
1: సమ్ మోర్ గోపికాస్ కేమ్ దేర్.
0: మేము జలగమాడుచుండగా చీరల్ని మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
1: సో మదర్, వెన్ యూ ఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్, హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్, బండ్ దెమ్ అప్, క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్. వీ ఎంట్రీటెడ్ హిమ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
0: రాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
1: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ దట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ హీ కేమ్, వెన్ యూ ఆర్ స్లీపింగ్ హీ ఎంటర్డ్ అవర్ హౌసెస్.
0: ఇవన్నీ యశోద దగ్గర కూర్చొని
1: కృష్ణ వాజ్ హియరింగ్ ఆల్ దీస్ కంప్లైంట్.
0: నువ్వే చేయమని చెప్పి అందించారు యశోదకు.
1: దెన్ హీ సెడ్, మదర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్.
0: ఓ మదర్, అమ్మ నేను నీది ప్రక్కలో కదల మెదలక పండి ఉంటిని, అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటులీకి వస్తున్నమ్మా, చెలుపవే నీవే తెలుపవే అన్నాడు.
1: ఓ మదర్, ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ and you know pretty well that I was with you. How could I go in the middle of the night and do all this?
0: Ive cheppu.
1: You tell mother, you tell.
0: Vaallu gopikile pothunna devaraku pettavalanu devuniki chestunte devudemo kotti pothe teliyaka naavida vaisari devude kotti poyinaadu anaga taanu devudu ani.
1: He said, well, God must have broken their parts by throwing some stone or something.
0: Ee chimnandukunu satyanni chakkaga నిలబుచ్చుతూ వచ్చి
1: డిక్లేర్ ది ట్రూత్ దట్ హీ ఇస్ గాడ్ అండ్ హీ హస్ డన్ ఇట్, బట్ ఇట్ వాజ్ ఆల్ వెయిల్డ్.
0: మన విద్యార్థి చెప్పాడు యశోదకు నోటి లోపల అన్ని లోకములు కూడా చూపించాడు అని.
1: అవర్ స్టూడెంట్ టోల్డ్ ఇన్ హిస్ టాక్ దట్ కృష్ణ షోడ్ ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
0: మన్ను తిని వచ్చాడు అని చెప్పి బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
1: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోద, హీ హస్ ఈటన్ మడ్. And she said, you please open your mouth.

0: అమ్మా నేను మందు తిన్నాను అంటున్నాడు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ హావ్ ఈటన్ మడ్. Am I a small
0: thing? నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది నాకు పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్కడ

0: కానో తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: real? Mayayo.
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpartamu.
1: Is it the will of someone else?
0: Satyamu.
1: Is it truth?
0: Telupam merakayunadananu.
1: I mean,

0: whether I am Yashoda at all. I am getting a doubt and faith will go.
1: మొట్టమొదట మీలో నమ్మకం కావాలి.
0: In the very first instance,
1: మీలో నమ్మకం ఉండటమే దైవం పై నమ్మకం.
0: If you have faith in yourself,
1: మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి దైవాన్ని నమ్మలేరు.
0: For a person who cannot believe in himself,
1: కనుకనే తనపైన తనకు నమ్మకం లేకపోవడం చేతన యశోద కృష్ణుని నమ్మలేకపోయింది.
0: Because she did not have faith in herself, she could not believe Krishna.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: లోక సంబంధమైనటువంటి వాత్సల్యమే దీనికి కారణం.
0: It is because of the word.
1: నా కొడుకు, నేను తల్లి, కొడుకు అని ఈ విధ శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని పోల్చుకుంటూ వచ్చింది.
0: She always firmly believed that Krishna was her son. There was that kind of bodily attachment, and therefore
1: కలి కృష్ణుని యొక్క సర్వస్వము కూడాను చాలా విచిత్రమైనటువంటివి.
0: Therefore, every story and everything associated with Krishna is full of wonder and mystery.
1: Vyasulu varu cheppadu.
0: That is why
1: Chitrambulu Trailokya Pavitrambulu.
0: Therefore, Vyasa declared that everything is rather strange and mysterious.
1: Vanajala.

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
0: అవతారములే విచిత్రములు.
1: అవతారస్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవటం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవటం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది, దుఃఖమును అనుభవించటం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: మోకాళ్ళ నీత నోట్లో నీళ్ళ నోట్లోప నిల్చుకుని దాహము దాహమని ప్రాణమిచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in a river which is full of water, he died for want of water.
0: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారముతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార,
0: అవతారముతోనే తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార, ప్లేయింగ్ విత్ అవతార,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సీక్రెట్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడా జైత్రయాత్రగా భావిస్తున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల బాల.

మరివం పులేకున్న మ్రాను తిద్దవచ్చు మరివం పులేకున్న తిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు తిద్దగలరయా మరివంపు లేకున్న మనసు తిద్దగలరే మరివంపు లేకున్నా

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ 3 టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంటీ. ఎంటీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కాని ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 3 టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మోస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దేర్ ఆర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,000,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క

0: సూర్యుడే.
1: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
0: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారము చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
1: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
1: టు వాట్ ఎక్స్టెండ్ ది లైట్ గోస్ రైట్ ఫ్రమ్ ద
0: కనులప్ప పాటు అనగా క్షణం లోపలనే
1: జస్ట్ విద్ ఇన్ ఎ మోమెంట్
0: 16,000 కోట్ల మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము.
1: ద లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
1: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
0: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
1: దర్ స్టిల్ మెనీ మోర్.
0: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
1: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
1: సిన్స్ ఇట్స్ ద లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
1: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
1: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిజ్ లైట్ విత్ ది ఎర్త్.
0: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
1: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
0: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
0: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
1: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
0: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
1: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ది స్టార్స్ సన్ అండ్ మూన్.
0: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
1: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
0: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
1: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
1: ఆల్ దట్ యు సీ
0: మనకు కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
1: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
0: అది ఏ చిదాకాశము.
1: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్.
0: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: ఇట్స్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
0: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి ఒక స్వరూపములే.
1: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
0: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
0: దీనినే చిత్తాకాశము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
0: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
1: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశంలో ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
0: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
1: దట్ యు సీన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
0: మనం ఒక పర్వతాన్ని చూచాము.
1: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
0: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐ.
0: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
1: That mighty big mountain is present in a subtle form in your heart.
0: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినవి.
1: So all the stars and the planets are preserved in the cosmic mind.
0: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
1: None can estimate or measure the cosmic mind.
0: కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
1: But we can try to inquire the depth of cosmic mind.
0: సర్వ రూపములు కూడాను సమస్త జగత్తు కూడాను అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపముతో ధరించి ఉన్నాయి.
1: The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind.
0: కనుకని మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
1: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
0: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
1: దట్ విచ్ ఇస్ ఫిజికల్లీ సీన్ ఇస్ ద కాస్మోస్.
0: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
1: దట్ విచ్ ఇస్ సీన్ అట్ ద మెంటల్ రెల్మ్ ఇస్ కాస్మిక్ మైండ్.
0: మూడవది చిదాకాశం.
1: థర్డ్ వన్ ఇస్ కాస్మిక్.
0: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
1: What is this cosmic consciousness?
0: Atma ani pilcharu.
1: That is the self or atma.
0: Ee atmaku roopam ledu.
1: Atma has no form.
0: Atmaku ye vidhamaina yokka chalanamu ledu.
1: It has no movement.
0: Adi nirgunamu.
1: Attributeless.
0: Niranjanamu.
1: Ever effulgent.
0: Sanatanamu.
1: Ancient.
0: Niketanamu.
1: Victorious.
0: Nitya, Suddha, Buddha, Mukta, Nirmala swarupam.
1: It's eternal, pure, unsullied, immortal.
0: అది ఏ చిదాకాశము?
1: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
1: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
0: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
1: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, but can experience cosmic mind.
0: Kani chidakasam yokka tattvamu evvaru kudanu enta prayatnam chesinappudikini dani pratibimbanni kudanu chudaleru.
1: But cosmic consciousness cannot be comprehended by any way.
0: Idi okkokka nakshatramu chuste mana bhoomiki
1: from this earth
0: 9 lakshala mile dooramga untunnayi.
1: 9 lakhs of miles.
0: Konni 9,000 నక్షత్రం మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
1: సమ్ ఆర్ 9,000 మైల్స్ అవే.
0: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద డిస్టెన్స్.
0: ఎంతో దూరం ఉంటుండాలి.
1: ఆర్ వెరీ వెరీ ఫార్.
0: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
1: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్ నాట్
0: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
1: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their part
0: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
1: A scientist can go up to cosmic mind, but they cannot reach cosmic consciousness.
0: కనుకని ఆ చిత్తాకాశం దర్శించటమే ఆత్మ సందర్శనము అన్నారు.
1: To have that cosmic consciousness is experience of the self.
0: ఈ ప్రపంచమునందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
1: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
0: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
1: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
0: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
1: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకు నిరూపిస్తూ వస్తుండాలి.
1: వేదాంత could prove to some extent
0: idi bhutakasam yokka pratibimbamai chittakasam chittakasamunu minginatvantide chidakasam.
1: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
0: bhutakasanni minginatvantide chittakasam.
1: So cosmic mind is more than cosmos.
0: Chittakasamunu minginatvantide chidakasam.
1: The whole cosmic mind is in cosmic consciousness.
0: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
0: అని నీవు ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో
1: that you are able to see.
0: ye swaroopani nivu cheppagalugutunnavo,
1: the form you can describe,
0: ye anubhutulu nivu pondagalugutunnavo,
1: those things that you have experienced,
0: the one you think you are,
1: all that comes under the one you think you are,
0: the one others think you are,
1: the one others think you are,
0: adi ye chittakashamu,
1: that is cosmic mind,
0: adi chintinchinivanta kudanu ee manasu lopala smaripa chestundi.
1: So all that is thought of is reminded, recapitulated.
0: Kanukune ee chittakashamuku tarvata poyetundidi,
1: that which transcends cosmic
0: even
1: mind,
0: you think you are anyan, so the one you really are,
1: that which transcends this is the one you really are,
0: adiye atma tattvam,
1: that is cosmic consciousness,
0: adiye nijamainatvanti yokka prakruti yokka swarupam,
1: that is the true nature,
0: daivam yokka aanandam,
1: it is divine bliss.
0: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్, ద డివైన్ బ్లిస్ అండ్ దిస్ టర్మ్
0: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
1: దిస్ వర్డ్, సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్.
0: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
1: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్.
0: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుదా వదంతి అన్నారు.
1: వేదాంత సేస్ ది సింగిల్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
0: కనుక ఎవరిని పిలిచినప్పటికీ,
1: యు మే కాల్ ఎనీబడీ,
0: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
1: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్, హీ విల్ సే ఐ.
0: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
1: వెన్ హి సేస్ గిరి గారు, హి సేస్ ఐ.
0: ఈ విధంగా ఎన్ని పేర్లు, కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
1: ఎనీవన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
1: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మతత్వములకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఆకాశ?
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇమ్మెజరబుల్.
0: అగోచరమైనటువంటిది.
1: నాన్ అపారెంట్.
0: ఇలాంటి దీనిని ఎవరైనా చెప్పగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఇట్?
0: కనుక
1: సో
0: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమి చెప్పలేరు.
1: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెడ్ స్టేట్.
0: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
1: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
0: అనేటువంటిది గగనం.
1: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
0: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
1: వాట్ ఈస్ దట్ యు నో?
0: ఏదో కొన్ని దృశ్యములు, కొన్ని మేఘములు కనిపిస్తాయి.
1: యు మే సీ సమ్ క్లౌడ్స్.
0: ఎంతవరకు కనిపిస్తాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్?
0: కొంత కాలం వరకు కనిపిస్తాయి.
1: టు ఫర్ సమ్ టైం.
0: అవి కూడా మల్లమైపోతున్నాయి.
1: లేటర్ దే టు పాస్ ఆఫ్.
0: అవి కూడా చలనమైపోతున్నాయి.
1: దే టు మూవ్ అవే.
0: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
1: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
0: అది ఏ ఐ.
1: దాట్ ఈస్ ఐ.
0: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
1: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
0: దీనిని వేదాంతము.
1: దిస్ ఇన్ వేదాంత.
0: ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐ యామ్ బ్రహ్మ.
0: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
1: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
0: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
1: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
0: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
1: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
0: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
1: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
0: అహం అహం బ్రహ్మాస్మి.
1: అహం అహం ఐ.
0: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
1: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
0: కనుక నీ అహం అనేటువంటిది నేను.
1: సో అహం ఈజ్ దిస్ ఐ.
0: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
0: కనుక నీ వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
1: సో యూ మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
0: నాయన నీవెవరో తెలుసుకో.
1: నో థై సెల్ఫ్. Know who you are.
0: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
1: I has got nothing to do which was scholarship or nature.
0: Aya neevevaru ani prashninchinappudu,
1: if I say who are you,
0: nenu Anil Kumaru,
1: you'll say I am Anil Kumar.
0: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
1: హూ గేవ్ దిస్ నేమ్?
0: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
1: యువర్ పేరెంట్స్ క్రిస్టన్ యూ సో.
0: ఈ పేరు పెట్టుకున్నప్పుడు నీ పేరేమి?
1: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
0: నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: కనుక నీ ప్రతిదానికి కూడా నువ్వు ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
1: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
0: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
1: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
0: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
1: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
0: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
1: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
1: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
0: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వము.
1: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కనుక మనం గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
1: సో వీ స్పీక్ ఆఫ్ కాస్మా,
0: చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్.
0: కొంతవరకు విచారించవచ్చు.
1: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
0: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
1: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic.
0: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
1: And then cosmic consciousness has no form.
0: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
1: the formless
0: ఎట్టి ఆకారము చెప్పవచ్చును.
1: What form can you decide?
0: కనుకొని అహం అహం అన్నారు.
1: So it is said అహం ఐ.
0: ప్రతి ఒక్క విషయమునందు కూడాను వేదాంత పరిభాషయందు
1: in every matter in philosophy
0: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
0: ఏమిటి అహం?
1: వాట్ ఈజ్ అహం?
0: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
1: ఇస్ ఇట్ ఈగో?
0: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
1: దిస్ ఈగో హ్యాస్ సమ్ ఫార్మ్.
0: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
1: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆకారరహితమైనటువంటిదే ఈ అహం.
1: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనినే వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
0: కనుక ఇది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్పేస్.
0: అహం అనే రూపము కాదు.
1: నాట్ ఎ ఫార్మ్.
0: అహం అనే శబ్దము కాదు.
1: నాట్ సౌండ్.
0: ఎట్టి శబ్ద రూపములు లేనటువంటి యొక్క తత్వమే అహం.
1: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
0: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
1: Somebody said, find out who you are.
0: రెండో దినం వచ్చాడు.
1: He came on the following day.
0: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
1: Sir, I have known.
0: ఏమిటి నీవెవరు?
1: Then who are you?
0: నా పేరు రామయ్య.
1: I am Ramayya.
0: ఇంకా నీవెవరు అని రెండో తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
1: And then he said, Mallayya is my father's name.
0: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
1: Your mother is Pullamma.
0: Yellamma, Pullamma, Ramayya, Rangayya. ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
1: These are all the names. Venkaya, Pullamma, Tom, Dick and Harry.
0: ఇవి ఏవి నీవు కాదు.
1: They are not your names either.
0: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
1: They are all result of association.
0: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
1: They are relating to local vernacular.
0: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
1: They are for introduction.
0: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
1: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
1: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
0: అహం. అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అన్న,
1: ఆత్మ
0: నేను అన్న,
1: ఐ
0: అంతా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆత్మకు వేరొక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: నేనే ఐ ఐ ఐ.
1: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
0: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
1: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
0: అహం రామయ్య.
1: అహం రామయ్య.
0: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
1: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
0: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
1: Ramaya comes only after I.
0: Aham vachin tarvata inkedi raakurudu.
1: After I, no other thing need to be there.
0: Kabatti aham okkate.
1: So aham is one.
0: Adi ye nenu.
1: That is I.
0: Nenu anetundi tattvamu gurtinchukovali.
1: Know this nature of I.
0: Idi ye vedantam yokka pedda rahasyamu.
1: This is the secret of philosophy.
0: Kanukane bhutaakashamu, chittaakashamu, chidaakashamu, moodu aakashamulu gurinchi cheppetundi antao. ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
1: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫార్మ్.
0: కదలిక ఉండేటువంటిది,
1: ఇట్ ఇస్
0: కదలిక ఉండేటువంటిది,
1: ఇట్ స్టాండ్స్ దేర్,
0: ప్రయాణం సలిపేటువంటిది,
1: ఇట్ మూవ్స్ అబౌట్,
0: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది,
1: యు సీ డైరెక్ట్లీ.
0: కానీ
1: బట్
0: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
1: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
0: ది కాస్మిక్ లైట్. కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
1: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన చిత్తాకాశం.
1: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ద ట్రూ వన్.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము.
1: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఇది చిదాకాశము.
1: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్.
0: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
0: ఏ పేరుతో కానీ,
1: కెనాట్ బి
0: ఏ రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
1: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
0: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
1: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
0: అక్కడ నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
1: ఏ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
0: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
0: తప్పక తొడుగుతానమ్మా.
1: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్.
0: ఇది నా చేతికి సైజు తగినటువంటి తొడుగు అని.
1: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గేవ్ ద బ్యాంగిల్.
0: తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మాయర అండ్ ద లోక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ.
0: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: He went round.
0: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
1: హీ కుడ్ గెట్ ది అడ్రస్.
0: అతన్ని విచారించాడు.
1: హీ కుడ్ నో.
0: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
1: హీ సెడ్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
0: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని.
1: హీ సెడ్ ఐ యామ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెడ్ ట్రూత్.
0: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షి మెన్షన్ ది ఫాదర్స్
0: నేమ్. పేరు అదేనా?
1: ఇజంట్ యువర్ నేమ్?
0: అదేను అన్నాడు.
1: yes,
0: it's mine. మరి ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: When that is true, why not this?
0: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
1: హి సెడ్ ఫైండ్ అవుట్ దేర్.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: ఐ డోంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ వేర్ మనీ ఇస్ కెప్ట్.
0: లోపల వెళ్లి చూచాడు.
1: He went
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆమెకు చిక్కింది.
1: హి వెంట్ ఇన్ అండ్ సా ద మనీ. Enough for the bangles.
0: Ayini evaro telusna?
1: You know who she is?
0: Ganga Shishidu. Ganga Bharati ni worship chesetunti vaadu.
1: He is the one who worships Ganga Bharati.
0: Kanuka ayan cheppadu, ayya nenu Ganga Devi ni nirantaram kuda smarinchetunti vaanni.
1: I worship Ganga Devi.
0: Ganga Devi na aaradhana devata.
1: She is the presiding deity.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: సిన్స్ ది నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్డ్ ఐ వాంట్ టు గో.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: ది బ్యాంగిల్ సెల్లర్,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: దేర్,
0: అమ్మా,
1: మదర్,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: I could see you when I gave you bangles.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: You also were there.
0: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: Why is it I don't see you?
0: నా డబ్బు నాకు చేరింది.
1: I received money.
0: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
1: I have come here to declare your presence.
0: ఆమె చెప్పింది.
1: She said,
0: ఇదిగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకి ఎత్తింది.
1: Here is my hand.
0: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And full of bangles he could see.
0: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
1: Father saw.
0: గంగా,
1: గంగా,
0: గంగా, గంగ హస్తములు మాత్రమే కనిపించింది.
1: అండ్ గంగ హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి
1: ఇట్ జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
0: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మేనిఫెస్టేషన్.
0: చూచాడు,
1: హీ సా
0: ఇంద్రా లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: ఆమె చెప్పింది,
1: షీ సెడ్,
0: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
1: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
0: నాకు ఎట్టి స్వరూపము లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
0: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: ఆర్ ఆల్ ప్రిజంప్షన్స్ అసెంప్షన్స్.
0: ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్.
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యూ మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు,
1: హీ సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
0: హస్తస్య భూషణం దానం.
1: చారిటీ ఇస్ ద జ్యువెల్.
0: కంఠస్య భూషణం స్మరం.
1: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
0: తల్లి నీ హస్తం చూచాను.
1: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
0: నేను ఇంకా తరించాను.
1: I'm liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: He fell into the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కాని నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
0: ఆకారము లేదు.
1: హెస్ నో ఫార్మ్.
0: రామకృష్ణ పరమహంస కూడాను,
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్లో ఉంటూ ఉండి,
1: ఇన్ కమర్పూర్,
0: ఒక దినము
1: వన్ డే
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
0: భరించుకునేలేక గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
1: హీ వాస్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హీ కుడ్ ఓన్లీ గో నీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్.
0: తల్లి జగన్మాత,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
1: How is that I don't see?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: Why don't allow me to merge you?
0: I భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: I cannot bear the separation any longer.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె, నాయన నాకు ఒక రూమ్ ఉండే కదా నీకు కనిపించేకి.
1: How can you see me?
0: రూపము లేదు.
1: I have no form.
0: ఒకే రూపమే,
1: only one.
0: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ, ఆత్మ, ఆత్మ అని.
1: And the form of the self or ఆత్మ.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
0: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్ సీ
0: నాకు సాక్షాత్కరించాడు.
1: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్ రామ కృష్ణ.
0: సాక్షాత్కరించాడు
1: భగవాన్.
0: అనేక మంది చెప్తూ ఉంటారు.
1: పీపుల్ సే సో.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
0: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
1: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానం దూరం చేయాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
0: ఆత్మానమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
1: వి షుడ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఆత్మకు ఆనందమే రూపము.
1: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫామ్.
0: అది ఏ నిత్య ఆనందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీమ్ హ్యాపీ.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యం.
1: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: అల్టిమేట్.
0: ఏకం. నిత్యం. విమలం.
1: ప్యూర్.
0: అచలం. సర్వదీ సాక్షిభూతం.
1: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
0: ఇది ఆత్మ యొక్క వర్ణన.
1: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
0: దీనికి ఏకా ఆకారం ఉంటున్నాయి.
1: What is the basis for?
0: ఆకారము లేవు.
1: Nothing whatsoever.
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
1: Let's not determine to see its specific form.
0: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
1: All forms are divine.
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
1: Any form is divine.
0: దైవమునికి ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
1: You cannot decide a single form.
0: కనుకనే
1: సో
0: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వమును,
1: the nature of consciousness,
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్,
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
1: ద బిలాంగ్ టు కాస్మాస్.
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి,
1: ఆల్ వానిష్,
0: చెదిరిపోయేటువంటివి,
1: రిమూవ్ అవే,
0: మరుగుపడేటువంటివి, మాయమయ్యేటువంటివి, అంతర్ధానమయ్యేటువంటివి, అన్ని కూడా మనకు వెనుకకు పెడుతుంటాయి.
1: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్.
0: ఒక్కటి మాత్రమే నీ వెంట, జంట, ఇంట, కంట ఉండి కనిపించేటువంటి.
1: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఏ ఆనందం,
1: దాట్ ఈస్ బ్లిస్.
0: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
1: బ్లిస్ హాస్ నో ఫార్మ్.
0: ఆనందమునకు ఒకే ఆకారమే.
1: ఇట్ హాస్ ఓన్లీ వన్.
0: నవ్వుకోవటమే ఆనందం.
1: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
1: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
1: హౌ డస్ ఇట్ స్మైల్?
0: మందస్మిత వదనం.
1: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
0: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు.
1: ఇట్ హాస్ నో సౌండ్.
0: ఏ నోరు తెలవనటువంటి నవ్వు.
1: ఇస్ నాట్ ఎ లాఫ్టర్.
0: ఆనందాన్ని అందించే నవ్వు.
1: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
1: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకని అది ప్రహసన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ ప్రహసన్.
0: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
1: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే హాసన్.
1: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
0: కనుకని భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
1: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
0: ఇవన్నీ సినిమా నవ్వులు.
1: ద అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
1: We watch cinemas, we think God also laughs like that.
0: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
1: There's one certain sign.
0: అది కృతజ్ఞత అన్నారు.
1: That is gratitude.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
1: What is to be given to God?
0: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
1: God gives many.
0: ఒళ్ళు సార్లు లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
1: When we are sick, God
0: comes. మందుకు తగినంత విలువ ఇస్తాము.
1: And we pay the bill.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
1: There ends gratitude.
0: ఆకలి వేస్తుండాలి.
1: We are hungry.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
1: To appease hunger, we go in search of food.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
1: Mother serves food and curry.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
1: Then once you eat, it is an expression of gratitude.
0: ఏదో బాధలు పడుతున్నావు.
1: You are suffering.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
1: Someone will come close to you, alleviate you from suffering.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి.
1: For any help that you receive, you should express gratitude.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
1: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
1: హి గివ్స్ ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ మెడికల్.
0: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు. ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
1: హి మూవ్స్ అమంగ్.
0: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
1: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్.
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారాన్ని త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది.
1: When you give up ego, you can also be free.
0: ఏమి నేను ఇచ్చేది?
1: What is that you give?
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
1: ఓ గాడ్, ద హార్ట్ యూ హావ్ గివెన్.
0: మైడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
0: మరక వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
0: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్న.
1: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
0: అంజలికి తింటూ
1: ఐ.
0: అది నీ యొక్క కృతజ్ఞత.
1: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్
0: కూరుడైపోతాడు.
1: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
1: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
1: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
0: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
1: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్,
0: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
1: And you can always be
0: blessed. చిన్నవులతో నీవు చందులు దొక్కుతావు.
1: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము.
1: This is the result.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: కృష్ణ భక్తుడు,
1: devotee of Krishna,
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
1: He started chanting Krishna's name.
0: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
1: In what form can I recite?
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
1: Because the forms are depicted in different ways.
0: ఆరాధించేదా, దీన్ని ఆరాధించేదా?
1: Shall I worship that or
0: this? ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
1: What specific form?
0: సందేహం కలిగింది.
1: He could not decide.
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
1: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్.
0: దైవం మనుష రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
1: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం,
1: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము,
1: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము,
1: హీస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము,
1: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: ఇది కృష్ణుని యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక గివ్ అండ్ టేక్.
1: It's give and take.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: It's a byway channel.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
1: He gives bless and receive.
0: ఇది నీ యొక్క కృతజ్ఞత.
1: That is gratitude.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
1: You cannot experience ecstasy, bliss in reality.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
1: You will have bliss even in dream.
0: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
1: when once you see
0: హసన్ నవ్వుతూ పోవాలి.
1: You can go smiling.
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: You cannot go with a serious face.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: A man with serious face can never be blissful.
0: ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
1: Smile, smile all the way.
0: దౌషం ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: Bliss is the true form.
0: కనుకనే నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: So one should smile and
0: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రమే ఏడ్చకూడదు.
1: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ ఆన్ ద వే.
0: వస్తుంటాయి, పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది, పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
0: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వి షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
1: when once we have strong faith,
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము,
1: we can be true devotees.
0: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకేదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: If you are worried of the ailments of your father and mother, how can you bless
0: అమ్మ నాన్నలు ఎవరు?
1: Who are parents?
0: ఈ దేహాన్ని కన్నటువంటి అమ్మా నాన్నలే.
1: The parents of your body.
0: ఈ దేహం ఎవరిది?
1: Whose body it is?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: It is only physical.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: That's not gratitude.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: Forget the body.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: Think of form of God.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: That is the true devotion.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
1: the nature of the space,
0: చిత్తాకాశము,
1: the cosmos,
0: భూతాకాశము,
1: cosmic mind,
0: చిదాకాశము, భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
1: Forget cosmos.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి ఉంచుకోవాలి.
1: We can preserve, sustain cosmic mind.
0: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
1: When once we merge in cosmic mind, we reach cosmic consciousness.
0: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: So we should contemplate on cosmic mind.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: What is the procedure to visualize?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
1: దట్స్ దే ఆర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
0: వర్ణించేటువంటి తత్వములు,
1: దే గో బై
0: భ్రమించేటువంటి తత్వములు,
1: ఇట్ ఇల్యూజ్.
0: తరించేటువంటి తత్వములు,
1: ఇట్ మూవ్స్ యు.
0: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి
1: ఆర్ట్.
0: ఈ తత్ అనేటువంటిది అది.
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
1: దట్
0: రెండింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వమ
0: అసి. అదే తత్వం అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.
2: భజన బినా సుఖ

0: కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: and making use of kasturi as a manure
0: manchi panniru nirvosi penchutunna
1: if you water it with this scented water
0: nujjaginchune kanakampu ullipaya
1: will ever the onion give it up its own smell
0: విద్యార్థుల
1: స్టూడెంట్స్
0: మానవత్వం మనవలనన్నను దివ్యత్వం ఉద్దీపింపవలనన్నను మొట్టమొదట శారీర మానసిక ఆధ్యాత్మిక బలములను అభివృద్ధి గావించుకోవాలి
1: ఫర్ ది హ్యూమన్ వాల్యూ టు గ్రో అండ్ అటైన్ ది డివినిటీ దేర్ షుడ్ బి డెవలప్మెంట్ అట్ ద ఫిజికల్ లెవెల్ ద మెంటల్ లెవెల్ అండ్ ద స్పిరిచువల్
0: మనుష్య జన్మ కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును అనుభవించే నిమిత్తమై వచ్చినటువంటి కాదు
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ గివెన్ టు స్పెండ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎ వరల్డ్లీ వే ఇన్ ఎ ఫిజికల్ వే ఇన్ ఎన్ ఎఫిమరల్ వే
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి
1: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ బర్డ్స్ అండ్ బీస్ అరౌండ్
0: ఇంకా మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి
1: దెన్ వాట్ ఇస్ దిస్ స్పెషాలిటీ ఇన్ ది హ్యూమన్ లైఫ్
0: జంతువునాం నరజన్మ దుర్లభం
1: ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఇస్ ది రేరెస్ట్ ఆఫ్ ఆల్
0: దేని ఎందు దుర్లభం
1: ఇన్ వాట్ సెన్స్
0: నీవు భుజించేటువంటి ఆహారం పశువులు భుజిస్తున్నాయి
1: ద ఫుడ్ యు పార్టేక్ ఈజ్ ఈక్వల్లీ
0: నీవు కోరేటువంటి వైభవములు పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి
1: ఆల్ ది కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ దట్ యు డిజైర్ ఈజ్ ఈక్వల్లీ లైక్డ్ బై అనిమల్స్
0: నీవు కోరేటువంటి యొక్క బంధు ప్రీతి పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి
1: ద లవ్ అండ్ అటాచ్మెంట్ టువర్డ్స్ యువర్ రిలేషన్స్ ఈజ్ ఈక్వల్లీ దేర్
0: అమంగ్ ఎందుకు మీకు ఈ చదువులు
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి యొక్క విజ్ఞానం ఏమిటి ప్రజ్ఞానం ఏమిటి సుజ్ఞానం ఏమిటి
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్టకూటి కోసం
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు
1: Human life is bound by these two principles. Dharma and karma, righteousness and action.
0: కేవలం కర్మలే ఆచరించటం అంటే పశుపక్షి మృగాదులు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాయి
1: It's merely one of action. We find that animals and birds
0: కరచరణాది అవయవముల ద్వారా ఆచరించేటువంటి కర్మలు కర్మలు కాదు
1: It's not the action that we do with the physical body.
0: మానసికంగా బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి
1: We have to discriminate, exercise a sense of discretion, make use of our intellect and then act.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి
1: When we start any action for that matter, we should inquire is it befitting the stature of a man or that of an animal
0: endukaraga
1: the reason
0: manavattam kevalamu brahmattam tho koodinatvantidi
1: The human life has got the divinity within.
0: Anantamainatundi.
1: It's infinite.
0: Aprameyamainatundi.
1: It doesn't, he has no comparison.
0: Atti divyamaina bhavyamainatundi manavatvani. Pasipachi mrugadulato polchukovatamu. Idi manavatvamuniki oka heenataga kaligutundi.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: Karmanupandini manushyaloke.
1: Human society is bound by action.
0: Yetti karmalu.
1: What sort of action?
0: Ekkadi nunchi vachayi ee karmalu?
1: Where from we get them?
0: Sarvatra nindinatvanti brahma tattvame.
1: It is divine, that's all pervasive.
0: Ee brahma tattvam nundi shabdamu anetvanti aakasham aavirbhavinchindi.
1: Out of the divinity came first the sound of space.
0: Ee aakasham nundi gaali vachinadi.
1: Out of the space we have the air.
0: Ee gaali nundi agni prarambhamainadi.
1: Then that led to fire.
0: Agni nundi neeru udbhavinchinadi.
1: Thereafter water.
0: Neeru nundi bhoomi vachindi.
1: And then finally we have the earth.
0: Bhoomi nundi pantala pandai.
1: We have the crops out of earth.
0: Ee pantala nundi padarthamu yerpadindi.
1: We have all the food out of these crops.
0: Ee padarthamu nundiye manavattam avirbhavinchindi.
1: And the man is the result of the food.
0: Kanuka manavudu annam dwara vachinatundi vaadu.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: Ee annamu pairu nundi avirbhavinchinatundi.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: దే గ్రో ఆన్ ఎర్త్.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: అండ్ ఎర్త్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ వాటర్.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: ద ఫైర్ ఒరిజినేటెడ్.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: అండ్ ది ఎయిర్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది స్పేస్.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనింది.
1: అండ్ ది స్పేస్ కేమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ ది డివైన్.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, brahman, the divine.
0: Annam tho prarambha pairu nundi aavirbhavinchinatundi.
1: And we get the food out of the four fields.
0: Ee pairulu bhoomi nundi aavirbhavinchinadi.
1: They grow on earth.
0: Bhoomi neeru nundi vachinatundi.
1: And earth is the

0: స్త్రీ అన్నం ఫుడ్ ఆనందాద బ్లిస్ బ్రహ్మన్ ద డివైన్
1: అన్నంతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందంతో అంత్యం కావాలి.
0: ద హ్యూమన్ లైఫ్ దట్ స్టార్ట్స్ అట్ ద పాయింట్ ఆఫ్ ఫుడ్ షుడ్ ఎండ్ అప్ ఇన్ బ్లిస్.
1: ఆనందమే బ్రహ్మతత్వము.
0: దట్ వెరీ బ్లిస్ ఇస్ గాడ్.
1: నిత్యానందం
0: ఎటర్నల్ బ్లిస్
1: పరమ సుఖదం
0: సుప్రీం బ్లిస్
1: కేవలం జ్ఞానమూర్తి
0: ద వన్ ఆఫ్ విజ్డమ్
1: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: దట్ ఇన్ఫినిట్ బ్లిస్ వేర్ ఫ్రమ్ యూ గెట్
1: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
0: వేర్ ఇస్ ఇట్?
1: పరమ సుఖదం
0: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
1: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: Kevalam jnanamurti.
0: It's merely the one of wisdom.
1: Jnanam anetundi anunchi ee aanandam aavirbhavinchi ee aanandam dwarane manavattam ee jagatlo jeevinchadaniki aadharam yerpadindi.
0: Therefore it's the wisdom that confers bliss and that enables us to carry on life's sojourn on earth.
1: Kaani ee naati manavudu aanandam ante emito తాను అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
1: సుఖం అంటే ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
1: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్
1: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
1: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
0: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఈ సుఖమా మనం కోరున్నది?
0: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
1: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
0: ఈవెన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వి హావ్ ఇస్ ఆల్సో మొమెంటరీ.
1: అనేక పర్యాలను చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్.
1: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
0: వై థింగ్స్ ఆర్ థాట్ రిపీటెడ్లీ.
1: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
0: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్.
1: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
0: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
1: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
0: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
1: ఒకే ముఖం కదా,
0: సేమ్ ఫేస్. ఎనీవే
1: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
0: వై డు యూ వాష్ ఇట్ ట్వైస్ అ డే?
1: తిన్న కడుపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
0: వై డు ఈట్
1: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంకా తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
0: యు డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ
1: హావ్ జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను

0: ఆతి లోకమున మృగగనియల శ్రీపరాత్మరు జ్ఞానముచేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం.
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్.
0: కానీ ఇంకా ఈ జ్ఞానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణము గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: దేర్ఫోర్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్ రీటోల్డ్ అండ్ ఎంఫసైజ్డ్ సో దట్ విల్ బి అసిమిలేటెడ్ డైజెస్టెడ్ అండ్ దట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్. కనుకనే
0: సెకండ్ వారు కూడాను

0: ఎంతకాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైనటువంటి విషయం వస్తేనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైం అట్ అవర్ డిస్పోజల్ వీ జస్ట్ స్పెండ్
0: తీసుకుంటున్నాము.
1: హౌ మెనీ థింగ్స్ దట్ వీ హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము,
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వీ,
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నాము,
1: వీ రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము,
1: వీ నో మెనీ,
0: ఏమి ప్రయోజనం,
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు,
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యూ ప్రాక్టీస్, నథింగ్,
0: కించిత్తైన కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు,
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్,
0: చదువుల యొక్క దీని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్?
0: కాలం వ్యర్థము,
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్.
0: తిండికి చేటు, భూమికి బరువు,
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి,
1: నాట్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని, ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్
0: చెల్లగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్,
0: ఎవరి స్వార్థం వారిది,
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫిష్,
0: ఎవరి స్వప్రయోజనం వారిది,
1: అండ్ విత్ ఆల్ సెల్ఫ్
0: పశువుల వలె మనం జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాన్ని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ వీ
0: ఎట్టి ఆదర్శాన్ని,
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్,
0: మానవ ఆదర్శాన్ని,
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడి నుంచి ఎందుకు పుట్టాడు, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని.
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవుల పిల్లికైనా కూడా వెల ఉంటుందని.
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రం విలువ లేదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బి కవర్డ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడి నుంచి వచ్చావు?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యువర్
0: సెల్ఫ్. నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ the inherent divinity.
0: Avirbhavinchadame kaadu, ekkada chusina daivame untundadi.
1: In fact God is everywhere.
0: Prapanchamanta daivame.
1: The whole world is divine.
0: Prapanchamanta aanandame.
1: The whole world is bliss.
0: Dukkham anedi ledu.
1: There is no misery whatsoever.
0: Alanti paristhithilo meeru enduku dukkhanni anubhavistunnaru?
1: Then why are you miserable?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What for is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఇస్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆ స్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము, ఏది సత్యము?
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్?
0: క్షేత్రము అసత్యము, క్షేత్రజ్ఞుడు సత్యము.
1: The body is temporary, but the indweller is permanent.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ద పాత్ టు నో ది ఇండ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 దినము ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికీ జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam gnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bharya anukuntanu, nannu kuda neevu bharyaga chesukokundu?
1: You have only two wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్ అవుతాడు?
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద వైఫ్. ఏకత్వ
0: భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఈజ్
0: దీంతో సభంతా కూడా స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క్య, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఎక్స్పీరియన్స్ బై బర్డ్ అండ్ డాగ్.
0: గుట్టు దాని రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: Pandita Samadarsana.
1: Is only a scholar Pandita who should have equanimity.
0: ఆ సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరికీ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్, ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడా బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యశృంగార, ఊరింగ ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారికి గుణవే శృంగార, సముద్రకి అలలే శృంగార, చంద్రమనే గగనకి చంద్రమనే శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌస్
0: లేక్ అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ ఆఫ్టర్ 21 డేస్.
0: కర్మయోగి, జ్ఞానయోగి, రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారం చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
0: కనుకనే అతనికి వైదేహి అని పేరు.
1: Therefore, he is also called Vaidehi.
0: దేహము దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: Vaidehi means he has no body attached.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: That is the true wisdom.
0: కనుకనే నాకు పట్టమును అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: He said, Gargi is the proper one to award me this degree.
0: ఇచ్చారా ఇంత గొప్ప సభలోపల,
1: the big assembly,
0: ఎటువంటి మహాజ్ఞానవంతకుడును ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద
0: డిజర్వింగ్ వన్.
1: All everything is body.
0: జ్ఞానం అందరికీ ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడి, ద డెస్టినీ, ద గోల్ ఈజ్ వన్.
0: ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
1: There's no difference as man.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
1: There's nothing young and old.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏది లేదు.
1: There's no difference on grounds of age or community.
0: ఆత్మ భేదము అసలే లేదు.
1: There's nothing like caste or the state.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one thing that is.
0: ఏకం సత్విప్రాభవదా వదంతి, ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of wisdom.
0: అంతా లభించేటువంటిది కాదు.
1: It's not that easy.
0: కాని మనం ప్రయత్నం చేయాలి.
1: Yet we must make every effort.
0: నడుస్తూ నడుస్తూ ఉంటే గమ్యము చేస్తాం.
1: As we start walking, you can reach the destination.
0: Anagana nagaragamati seyinuchunundu.
1: By repeating again and again, you can
0: inagari inagave patiyanundu.
1: By chewing and eating again and again, even neem would be sweet. By just grinding, even the sandal could be reduced to half.
0: Oka diamond nu kuda nu cutting cutting cutting chestu vachinappude daniki viruvu perigipothu vastundi.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: Tintu tintu tintu unte vepu aaku kuda nu tiyaga maaripothundi.
1: As we go on eating, even the neem leaves would turn sweet.
0: Paadtu paadtu untunte kuda paatalu kuda manaku vachesthayi.
1: As you practice singing more and more, you can
0: sing. Ippude manam paatalato manam prarambham kaaledu.
1: We have not born singing at the beginning.
0: Anni kuda nu sreyohi gaanam abhyasat nana dhyanam vichishyate dhyanat karma palatyag tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice.
1: Everything we get out of practice, walking, talking, writing, reading. So even for this we should practice.
0: మోటార్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
1: యు రైడ్ ద మోటార్ సైకిల్,
0: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
1: యు ఆల్సో సమ్ టైమ్స్ సస్టైన్
0: ఎంతమంది మోకాళ్ళు గాయమైపోతుంది. అది
1: మెనీ పీపుల్
0: ఎన్ని చూడు కింద పడిపోతున్నారు.
1: మెనీ టైమ్ దే ఫాల్.
0: ఈ విధమైన అయినప్పటికి వారు మారుతున్నారా?
1: డూ దే గివ్ అప్ రైడింగ్?
0: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింత ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఈ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: కాదు కాదు,
1: నో,
0: దీనినే మనం సాధించాలి.
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
0: ఎందుకోసం? ఇదే మన యొక్క గమ్యము.
1: బికాస్ దిస్ ఇస్
0: ఇదే మన యొక్క జన్మము.
1: దిస్ ఇస్
0: ఇదే మన యొక్క లక్ష్యము.
1: దీస్ అవర్ ఎయిమ్.
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించడం ఆరంభమవుతాం.
1: వెన్ వన్స్ వి అచీవ్ దిస్ ఎయిమ్,
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు.
1: వి ఫీల్ వెరీ సాడ్.
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వీ రియలీ ఎంజాయ్.
0: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
1: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్? దెన్ వై ఆర్
0: హ్యాపీ? లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
1: వితౌట్ దట్ డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
1: యూ కమిట్ ఎ సిన్ అండ్ యూ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యూ బ్లేమ్ మీ లేటర్.
0: పాపం బహుపరు చేసి
1: యూ కమిట్ ఎ సిన్
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
0: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
1: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
0: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు.
1: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
0: కాసిన కడుచేదు కాయాలు తినలేక
1: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్
0: దోషము నా పైన దోషి వాదింతురు.
1: యూ బ్లేమ్ మీ లేటర్.
0: ఇది ఆ మానవత్వము.
1: ఇస్ దట్ హ్యూమన్ లైఫ్?
0: వేస్ట్ లేని విషమిత్తనాలు.
1: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్.
0: మధురమైనటువంటి ఫలములు.
1: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
0: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాది.
1: యాజ్ యూ కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యూ బ్లేమ్ గాడ్.
0: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
1: It is just against the law of nature.
0: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
1: As is the seed, so is the fruit.
0: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో.
1: If you want good fruits, sow good seeds in the beginning.
0: లేదు.
1: No.
0: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారము.
1: You, at the beginning the family life is blissful.
0: ఏమిటి ఈ ఆనందము?
1: What is that?
0: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
1: స్వామి
0: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
1: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్.
0: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది.
1: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై
0: డే. కట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి అందు.
1: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
0: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
1: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రేజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
0: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమునా.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎనఫ్ హీ గోస్ టు ద
0: బావితో వేటుంటాడు బావితో పాటుగా కిందికి కిందికి కిందికి కిందికి పోతుంటాడు.
1: ద వన్ హూ డిగ్స్ ద వెల్ హీ గోస్ టు ద బాటమ్.
0: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
1: వేర్ ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్ట్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ మోర్ అండ్ మోర్.
0: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధీని మనుష్యలోకే.
1: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్.
0: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
1: సమ్ సపోర్ట్.
0: ఏం చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
1: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లే.
0: పక్క స్టంట్.
1: ఇట్ ఇస్ ఎ పక్క స్టంట్.
0: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
1: రియలీ ఇఫ్ హీ డజంట్ లైక్ వాట్ ఇస్ దట్ ఎనీవన్ కెన్ డూ?
0: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా?
1: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్?
0: చాలా తన దోషమే తన యొక్క ఇది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
0: తన సంతోషమే స్వర్గము.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్
0: తన దుఃఖమే నరకం.
1: యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్.
0: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
1: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హాపీనెస్.
0: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
1: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
1: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్.
0: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
0: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
0: ఎక్కడ చూసినా కూడాను,
1: ఎవ్రీవేర్,
0: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి అశాంతి చెలరేగిపోతుండాలి.
1: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
1: ఇన్ ఆర్డర్ టు
0: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే,
1: డెవలప్ పీస్,
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని మీరు చాటించాలి.
1: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
0: వీధి వీధి,
1: ఎవ్రీ స్ట్రీట్,
0: ఇంచి ఇంచి,
1: ఇంచ్ బై ఇంచ్,
0: భగవత్ యొక్క చింతని మనం చేయాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ గాడ్.
0: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
0: ఇప్పుడు మీరు చూడండి,
1: వాచ్,
0: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
1: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్.
0: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
1: యూ మే డౌట్ ద రీజన్ ఈస్,
0: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్ లైన్ లో మాట్లాడుతున్నారు.
1: Someone is speaking there in Delhi.
0: Delhi lopala radio lo maatladutunnaru.
1: He is just speaking there at the radio
0: Delhi
1: station.
0: Delhi lo maatladedi prashanthamimlo ikkada vachi vinalante idi ekkada nunchi vachindi?
1: What all that is broadcast over there, there in Delhi, you hear even here in Prashanthamim.
0: Ee gaali yokka vidyut shakti tarangamla chethe cheri vachindi.
1: That's all the sound vibrations present in the space that make you hear.
0: Anta kudunu ee yokka tarangamla chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
1: So everything comes out of the vibrations that spread everywhere.
0: Kalukane manam pavitramainatundi peru cheppukuntunte idantha gaali lo cheri potundi.
1: When we chant the sacred name of God,
0: aa pavitramainatundi gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఐ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
0: ఆ గాలిని మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హౌ టు ఇన్హేల్,
0: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ బై థాట్,
0: ఎట్టి మంటను
1: యాజ్ ఈస్ ది ఫ్లేమ్
0: అట్టి పొగ,
1: సో ఇస్ ద స్మోక్
0: ఎట్టి పొగను
1: యాజ్ ఇస్ ది స్మోక్
0: అట్టి మేఘము,
1: సో ఇస్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘము
1: యాజ్ ఇస్ ది క్లౌడ్
0: అట్టి వర్షము,
1: సో ఇస్ ద రెయిన్
0: ఎట్టి వర్షము
1: యాజ్ ఇస్ ది రెయిన్
0: అట్టి పంట,
1: సో ఇస్ ది
0: ఎట్టి పంటను
1: యాజ్ ఇస్ ది
0: అట్టి వంట.
1: అండ్ సో
0: అయిపోయింది. కనుకనే మన వంట కొద్దీ మన యొక్క బుద్ధులు పోతున్నాయి. అందువల్లనే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: మంచి ఫుడ్ కావాలి,
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
1: ది హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
1: డోంట్ ఈట్ ఎనీవేర్ యూ లైక్.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
1: We speak of sattvic
0: food. పాలు పెరుగు పండు ఇవన్నీ సాత్వికమంటారు.
1: We say the milk,
0: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
1: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదట సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
1: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
1: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఇస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్య లోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్య లోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఇస్ డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆస్పిషియస్ అవర్స్ ఆఫ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ వి డెవలప్ పైయస్ థాట్స్.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
1: There should be oil, enough of oil.
0: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
1: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువ వేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
1: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆయిల్
0: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
1: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద ఆయిల్
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
1: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకొని ఆ విధమైనటువంటి శక్తులు అంతా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్స్యూమ్
0: ఆయిల్ ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దేన్
0: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
1: వాట్ ఈస్ దట్
0: పైస్ మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
1: ఇప్పుడు ది ప్రిపరేషన్
0: చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాడు బాగా భోంచేస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఈట్ ఎ లాట్ డ్యూరింగ్ వెడ్డింగ్.
0: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం అక్కడ స్థలం.
1: In order to eat more and more they start speaking so that some air would be left for more accommodation.
0: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి, అది సాత్వికం.
1: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
0: పోయి కూర్చుని సమయం పరిగెత్తిపోయి కూర్చుంటాము, లేచే సమయంలో లేయలేము. ఇది సాత్వికం కాదు, తామసికం.
1: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult.
0: తినవచ్చు అనేటువంటి డౌట్ ఉండినప్పుడే మనం లేయాలి.
1: You should get up at a time when you can still afford to eat.
0: ఆ విధమైనటువంటి సాత్విక ఆహారాల లోపల పవిత్రమైనటువంటి దీని లోపల కొన్ని కూరగాయలు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
0: ఆకుకూరలు చాలా మంచిది.
1: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
0: ఇంతేకాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
1: We have got many varieties of vegetables.
0: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
1: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ది వెజిటబుల్స్.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
1: ఇఫ్ భగవాన్ టెల్స్ us ఓపెన్లీ వీ మే ఆర్ మే నాట్ ఈట్ అట్ ఆల్.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది
1: ప్రెసెంట్ వెరీ స్మాల్ చిల్లీ
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం ఎగుతుంది.
1: వన్ చిల్లీస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
1: And today, because of the manure, a small chili is so large today.
0: Merapkai anta tinna kudalu kinchittaina kudunu kaalam raadu.
1: Even if you eat the whole lot of it, it is not hot at all.
0: Inte kaadu ivanni ekkada perugutunnayi.
1: Where do they grow?
0: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kudunu kannulu musukoni edi gurtinchadam veelledu.
1: It's only the way how we grow vegetables that respond to Bengaluru.
0: Bengaluru pothe mana kooragalanta chustam.
1: Then Bengaluru you find
0: cauliflower inta peddaga untuntadi.
1: You find a gigantic size cauliflower.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
1: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
1: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
1: ది సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ ది
0: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
1: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: Bhagavan doesn't understand how we eat all that
0: stuff. కూడా తెలుసు ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని.
1: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటీ వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్ యూస్.
0: వాళ్ళు దున్నపోతే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
1: ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో
0: రోగాలకు మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
1: For the heart attack and the cancer, the vegetables are responsible.
0: దానిపైనా అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
1: We also apply the pesticides.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
1: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ.
0: టౌన్ వాళ్ళు అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని గుడికిస్తారు.
1: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
1: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
1: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
0: పురుగులు చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
1: అండ్ దేర్ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద ఫిష్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుంది.
1: ఫర్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
1: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
1: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్.
0: ఆహారం కూడా అత్యవసరం చాలా.
1: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: పాలు
1: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
1: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
1: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
1: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
1: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఈజ్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
1: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
1: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: At this age you should eat well, rice and
0: chapati. Endukosam anaga
1: why
0: ee thoughts nu thoughts tho manam war cheyalem siddham cheyali.
1: So we have to fight with our thoughts.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
1: Therefore, in order to fight with thoughts, we need mental strength.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
1: It's only out of the physical power.
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
1: With all the mental strength, we'll be able to resist all the problems and anxieties in this world.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా చెడ్డవి.
1: The non-vegetarian diet is very bad.
0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకొస్తాయి.
1: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ద అనిమల్స్
0: అనిమల్ మ్యాన్.
1: దట్స్ అనిమల్ అండ్
0: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
1: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
0: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని.
1: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
0: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుంది అంటే
1: వాట్ హ్యాపన్స్,
0: కొన్ని విధములైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
1: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
0: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్. The blood is purified because of the combination.
0: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
1: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్
0: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అని ఒకటి పక్కన పెడతారు.
1: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దిస్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంట్లో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి, చాలా దేహం అంతా.
1: దేర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
0: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
1: And they become very thick and hard.
0: ఈ గట్టిగైపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా తక్కువ జరగడానికి వీలు కాదు.
1: When there the pipes become thick, it's not possible for the blood circulation.
0: Palpitation తగ్గిపోతుంది.
1: That leads to the palpitation problem.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
1: అండ్ స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
0: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
1: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్ స్మోక్ ఇస్ పాయిజన్.
0: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూ?
1: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటింగ్?
0: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
1: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ 1 crore per day
0: పర్ డే
1: సేల్ ఆఫ్ సిగరెట్.
0: డే
1: పర్ డే 1 crore.
0: ఈ ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
1: ద గవర్నమెంట్ ఇస్ మై
0: ప్రాణాలే లాస్ట్ అయిపోతున్నాయి.
1: అండ్ లైవ్స్ ఆర్ లాస్ట్.
0: అంతేకాదు ఎట్ట మీరు గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఒక చిన్న ఉదాహరణ మీరు,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మీరు తాకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టన పోయి అడ్డు పెట్టండి అని గాలి పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేసి
1: యూ డోంట్ స్మోక్.
0: తెల్లటి బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
1: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
0: స్మోకర్, ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత అమాలిన్యం చేయదు.
1: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ?
0: యాసిడ్ ఉంటుంది.
1: దట్స్ యాసిడ్ దేర్.
0: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
0: కనుక విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
1: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
0: శారీర మనస్సు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
0: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
1: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ బి నో డౌట్స్ దేర్.
0: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
0: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
1: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
0: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి.
1: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుక మనము ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్.
0: దీనికి నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజన్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
0: మీరు నమ్ముతారు నమ్మరో కానీ
1: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
1: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
0: ఒక్క మాత్రమేనా నేను తీసుకోలేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
0: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
1: There is no mistake, nothing wrong with his health.
0: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
1: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ
0: అంటే శారీరకంగా ఈతో పాటు నేను నేతో పాటు మీరే.
1: బట్ హౌఎవర్ హీ ఇస్ నౌ
0: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
1: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: మితాహారం.
1: That's limited food.
0: ఆహారం విహారము.
1: And food and habits.
0: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
1: Among students, there are bad habits.
0: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
1: We should totally wipe them out.
0: నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నేను సాధించడానికి ప్రయత్నించాలి.
1: One should say with all the emphasis and says that I am a human being.
0: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
1: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. 10 times you should say that.
0: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
1: All these thoughts come because of the food and habits.
0: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
1: సో ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ రీచ్ హైట్.
0: అప్పుడే ఈ జగత్తులో వ్యాపించినటువంటి దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: దెన్ ఓన్లీ ద ఫియర్ విల్ బి కంప్లీట్లీ బి టేకెన్ అవే.
0: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి. దేవతలే దేవతలే దేవతలే.
1: You are all divine. Everyone is divine.
0: కనుక బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మాన్.
1: If anyone says, where is Brahma? You say, I am Brahman.
0: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
0: అభ్యాసం కూడా చేయాలి.
1: యు షుడ్ కల్టివేట్ ఇట్.
0: అందుకోసం వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించింది.
1: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యు దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
0: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐ యామ్ బ్రహ్మన్, సర్టన్లీ యు విల్ బి బ్రహ్మన్.

0: భగవత్ కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ ద డే. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదముల మాట్కి నున్న దినము.
1: When all people pour, gather and just mingle like brothers, is the day, that day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku preeti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam మనకడకేతించి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.
0: దిన

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddala varaku,
1: yengilu
0: modalu purushulu varaku, chaduvarulu varaku, mookhulu varaku ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ హిస్ మినిస్టర్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారు, ప్రజలు ఎట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవర్తనలు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూలలు చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయసేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టిస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this రామరాజ్య took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ దట్ చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి,
1: టైమ్లీ రెయిన్,
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి,
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్,
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతను లేదు,
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్,
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు,
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సెవర్. అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును, ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: Ramula vanti nayakudu, Sumantrulu vanti mantrulu vanti mantrulu, Vasishta Vamana vanti paricharakulu anaga purohitulu, Ramalakshana bharta shatrughnulu anetuvanti kumarulu undinappudu ee desamu appudu Ramarajyam roopondutundi.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva, we have
0: Ramarajya.
1: There was no controversy or conflict anywhere. There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు,
1: at the time of coronation,
0: ee ramulu prathamamlo pradarshinchinatundi prakatinchinatundi chaala vichitramainatundi.
1: Rama expressed to everybody very one important thing.
0: Ee naadu ee rakamainatundi kalyanakaramainatundi pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: Aneka pariyayamulu sheetanu vetiki సీత జాడను నాకు, నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు. పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: అనేక పర్యాయములు సీతను వెతికి సీత జాడను నా

0: జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకమైనటువంటి ఒక సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రత్యక్షంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్సెవర్,
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణమును కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడాను కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడాను జీవితం అంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: Having received all possible help, even harms in turn, is a demon.
0: కనుకని సత్య ధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteous
0: karma. కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుంటాయి.
1: But however the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకూడను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలం ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియకముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: If it is not cold, you cannot call it
0: ice. ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్

0: the clouds in between, you may not
1: be able to know. అంధుడు కావటం చేత సూర్యప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
0: Or you may be rather blind and you may not be able to see light.
1: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పనని అనడానికి వీలు కాదు.
0: For that reason you cannot deny the light.
1: మానవునికును ఒక ధర్మం ఉంటుంది.
0: Likewise human has one dharma.
1: ఏమిటి మానవుని ధర్మము?
0: What is human quality?
1: కర్మ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
0: With all the purity of heart he should undertake every activity.
1: అనగా మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము.
0: A dharma of every human is to have integrated thought, word and deed.
1: మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మము.
0: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
1: కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది.
0: Today there is no harmony of thought, word and deed, therefore
1: విద్యావంతుని మొదలుకొని విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించటం లేదు.
0: Right from illiterate to literate you don't find this harmony.
1: నమ్మకం బెలేక నమ్మిన వాణి వలే నటన చేయువాడు నాశమగును.
0: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
1: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
0: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈ నాటి యొక్క
1: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
0: ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
1: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
1: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
0: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
1: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
0: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
0: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
1: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది, సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలని చెప్పినని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
0: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
1: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
0: ద కింగ్స్, the mothers, the sages and saints struggle hard.
1: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడాను సత్యధర్మ పరాయణులుగా రూపొందారు.
0: Average householder also has become an embodiment of righteousness.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ప్రభు సత్యధర్మ పరాయణుడు.
0: Because king follows
1: సత్యవాక్ పరిపాలకుడు.
0: He upholds
1: ధర్మాచరణ ఆసక్తుడు.
0: He follows
1: కనుకని ప్రజలు కూడాను ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంది.
0: Therefore people also conduct themselves in that way.
1: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
0: Today we find kings of that kind.
1: ప్రజల దోషమే లేదు.
0: There's no mistake.
1: ప్రభువుల యొక్క దోషం లే ఇవన్నీ.
0: The whole mistake lies with the
1: ప్రభువులు సరైన వారు కాకపోవటం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
0: As the rulers are not proper, this is the present day.
1: ఎవరి స్వార్థము వారిది?
0: Each one takes care of one's own self.
1: ఎవరి దురాశ వారిది?
0: Each one has got his own.
1: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
0: Each one takes care of position.
1: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
0: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
1: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
0: in order to have welfare in this country
1: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
0: We should follow the path of noble souls.
1: Prachina kalam nundi atti rushulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
0: The bharat could remain at least in this situation because
1: mahaniyulu kochetundi aadayamu ledu.
0: In fact noble souls don't have any profit.
1: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
1: దశరథ మహారాజ్ యొక్క ధన కనక వస్తువాహనాలు తనకెందుకు?
0: How is he bothered about all the wealth of this
1: earth? Sita kuda cheppindi.
0: That's what Sita also said.
1: Oh Hanumantuda.
0: Oh Hanuman.
1: Neeku danaka vastuvahanalanto trupti parchatamu naa cheta kaadu.
0: It's not possible to me to satisfy you.
1: Cheta kaadu kaadu maatrame kaadu. ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
0: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్
1: ఇంత త్యాగపరుడవు నీవు.
0: యు ఆర్ ద వన్ హూ సాక్రిఫైస్
1: ఇంత భక్తి వశమేవు.
0: యు ఆర్ వన్ ఆఫ్ డివోషన్
1: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
0: In, because you have these two, you can move
1: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
0: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
1: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
0: Today, సత్య ధర్మ should improve.
1: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి ఒక మూర్ఖత్వం కాదు ఇది.
0: It's not any.
1: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
0: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
1: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెంత మనిషి అయినావు.
0: ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
1: నీవు మనిషే కాదు.
0: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
1: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
0: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
1: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
0: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
1: నీ జీవితమే సత్య ధర్మము.
0: అండ్ యువర్ లైఫ్ ఈస్
1: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
0: అండ్ ఇఫ్ యు సే దట్ యు డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
1: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
0: Therefore, all the three we have.
1: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
0: What you thought?
1: అది పలుకు.
0: You say that.
1: ఏది పలికావో.
0: What you said?
1: అది చెయ్యి.
0: Practice it.
1: ఇదే ధర్మం.
0: That is dharma.
1: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
1: Inne the proper study of mankind is man annaru.
0: Is what he said, the proper study of mankind
1: man,
0: is man.
1: Man, man.
0: Man, man.
1: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
0: వై డూ కాల్ మ్యాన్?
1: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దెర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దెర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధన సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
0: These two are not merely to be propagated, cannot be earned or acquired.
1: నరసింహమూర్తి చెప్పాడు సత్య ధర్మాన్ని మనం సాధించాలి సంపాదించాలి అని.
0: నరసింహమూర్తి సెడ్ యూ షుడ్ ఎక్వైర్.
1: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
0: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు ఎక్వైర్.
1: తన ఎందే ఉంటున్నాయి స్థిరంగా.
0: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
1: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
0: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
0: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్?
1: నీ చేతనే ఉన్న ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
0: హావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
1: నీతో పాటు ఈ అంగములు ఎట్టే వచ్చినాయో.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ
1: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
0: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
1: దీనిని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సెర్చ్.
1: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొనక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
0: దే ఆర్ క్వైట్ నేచురల్.
1: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
0: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
1: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎర్న్.
1: సత్యమైనటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
0: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
1: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
0: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
1: కేవలం హక్కు హక్కు అని అరుణ్ చాస్తున్నారు.
0: యూ జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
1: కేవలము ఒక అజ్ఞానమే.
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఏమిటి నీకు హక్కు ఉంది?
0: వాట్ ఆర్ దీస్? నీకు
1: అడిగే హక్కు కూడా లేదు.
0: యూ హ్యావ్ నో రైట్.
1: న్యాయంగా విచారిస్తే సత్య ధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచంలో ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్య ధర్మ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నీవు సత్య ధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
0: ఇఫ్ యూ గాట్ దీస్ టూ యూ కెన్ లివ్ హియర్.
1: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
0: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
1: కనుక నేను సత్య ధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
0: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as human.
1: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
0: For this renunciation is absolutely necessary.
1: Vairagyam ante emiti?
0: What do you mean by renunciation?
1: Anaga illu, vaakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
0: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
1: సుఖదుఖములను రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
0: ట్రూ రెనన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ పెయిన్.
1: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
0: We have the spirit of equality and equanimity.
1: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించడమే వైరాగ్యము.
0: To have the same state of bliss in all the three periods.
1: ద్వైత భావమును త్యజించడమే వైరాగ్యము.
0: To give up all the duality.
1: ద్వైత భావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
0: And to follow the spirit.
1: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
0: So vairagya doesn't mean not.
1: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటిని సమానంగా తీసుకో.
0: One may praise you, one may blame you. Take it in equal spirit.
1: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
0: Don't get yourself extolled when you're praised, not depressed when you're attacked.
1: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
0: Don't cry when
1: సుఖదుఃఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్,
1: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
0: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్, దే థింక్ దట్ రెన్సిస్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
1: పెట్టడం అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
1: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
0: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యుయాలిటీ.
1: రెండు మన మంచికే.
0: Both are for our good.
1: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
0: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
1: సుఖం వచ్చింది అది మన మంచికే.
0: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్
1: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
0: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
1: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
0: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
1: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
0: యు రీచ్ దట్ మౌంటైన్.
1: నేను పైన ఉన్నాను, మిట్ట పైన, నువ్వు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ డెల్యూటెడ్.
1: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
0: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
1: నీవు క్రిందికి దిగావు.
0: యు హావ్ గాట్ డౌన్.
1: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ దట్ యు
1: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
0: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
1: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
0: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
1: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దిస్ ట్రూ రెనన్సియేషన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: పతికి దూరమై
0: అవే
1: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోక వనంలో ఉంది.
0: సీతా వాస్ దేర్ ఇన్ అశోక్ వన, సపరేటెడ్ ఫ్రమ్ హర్
1: అశోక్ వనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
0: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోక్ వన.
1: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోక్ వనాన్ని శృంగారపరిచాడు.
0: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
1: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
0: Sita is not deluded by worldly ephemeral transient
1: rakshasa bhavalu.
0: That's all demonic ideas.
1: Kani ye andam kuda nu aamenu aakarshinchaledu.
0: No beauty attracted her.
1: Kani
0: but
1: okaloka dinamu chinna koti ashoka vruksham paina kurchoni ramakathana bodhisthuntundadi.
0: On one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా?
1: మంకీ
0: రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవితం, మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama name me na aanandam.
1: I like
0: aanandam na andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kaduka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu.
1: Where do you get this bliss?
0: Chemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: Dharma margamulo pravartinchadame variki aanandamu.
1: When people follow these two principles, dharma
0: margam, ee kaasunu kudunu varu koraledu.
1: They did not expect anything.
0: Ee vidhamaina tatvartamunu aashinchaledu.
1: They did not expect anything.
0: Pradalakandarkini ivvatame chuchukotame chuchukot ivanni aanadu kaadu ee naati varaku kudunu avataram lanni chese panulu ive.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: Ippudu mimmalni em adugutunnanu nenu.
1: What is that Bhagavan is asking you today?
0: Ee chilli gavva kudanu adagatam ledhu.
1: He doesn't ask even a pie.
0: Vidyarthulukanta free education.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free treatment, medical treatment.
0: Free play.
1: Free play.
0: Anni kudanu laboratory free, laboratory free, anni free ni.
1: Everything is free, laboratory and library.
0: Kani vaaru tindu matram vaaru tintunnaru.
1: But how are they eat their own food?
0: Ee vidhanga ye lokamlo jarugutundadi?
1: Where do you find in the entire world?
0: Ye deshamlo jarugutundadi?
1: Where it happens?
0: Ekkada jaragatam
1: ledu. No, where?
0: Evvarini nene kinchittaina kudanu aashinchatam ledu.
1: Bhagavan doesn't expect anything from
0: you. Kani idi ena aanandam.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: If you mold yourself as noble good people and set an ideal, that makes Bhagavan very happy.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ in centers where they pay money.
0: Danamichi hospital lo cherin dakine shraddha bhaktulu ekkuvaipothunnayi.
1: When they pay money and admit themselves into the hospital,
0: the operation kente emi 2 lakhalu ichi mundu nu akkade chairman antaru.
1: There you are admitted in the hospital, you pay 2
0: lakhalu ivvatam chetane andulo praveshinchadaniki avakasam ostundi.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskotam.
1: Then
0: idi veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, he's a very big doctor, popular doctor, because he charges
0: operation chesin tarvata oka vidhamainatundi okka gummadakayani kosinattu kosestaru tirigi intense case lo pampistaru tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani ye naya paisa lekunda hospital lo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాజ్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ బిగ్
0: అమౌంట్ ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు, ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ,
0: అంతా ఫ్రీ,
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లనే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండాలి.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of
0: God.
1: What is it that you study here? Is it for living? Just to earn your livelihood, should you suffer so much? You want money?
0: It's
1: not great to earn money. Even a thief also can earn.
0: Market lo pothe gina bus stand lo kuda beggars kuda dhanam sampadistunnaru.
1: Beggars there near the bus stand earn money.
0: Oka oka samayamlo Bombay lopala oka chettu kinda kurchuneetuvanti vaadu oka beggar.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: Aa beggar anta sampadinchadu.
1: That beggar earned and earned.
0: Tana kurchunna dani kindane gunta duvvadu kundalo pettadu dani paina matti kappi pandu kurchunnadu.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: Kaapadagaladu.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: హి డైడ్ ఎట్ ది టైమ్ మోమెంట్.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 300,000 రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: అథారిటీ విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగా ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూ ఆర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings
0: who ఎంతమంది
1: died.
0: చక్రవర్తులు పోయారు,
1: సో మెనీ ఎంపరర్స్ డైడ్,
0: ఎంతమంది రాజులు పోయారు,
1: సో మెనీ కింగ్స్
0: డైడ్. ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ ది షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్.
0: అతనికి ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదట గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని ననునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina tripti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches
0: into neeru undina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటుంది.
1: హి ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైన ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సమ్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్.
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనమున్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అదియే మన యొక్క ప్రాణము, అదియే మన యొక్క జీవితము, అదియే మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కానా ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫూలిష్ మెన్,
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి,
1: with all funny games.
0: Prarabdham tiregane.
1: Now the moment that destiny approaches,
0: kapataveshal vidanadi,
1: he will give up all the time.
0: Kastasukamulato koodi,
1: with all the pleasure and pain.
0: Cheriyuntuva o kiladi.
1: O toy, your life is a toy. You spend in pleasure and pain.
0: Idi kiladi.
1: It's just a funny creature.
0: Chetta chinta chesi chesi,
1: with all wicked thinking,
0: pichi aatalu aadi aadi,
1: with all funny gang,
0: oodipade dehaniki,
1: the body that falls,
0: pootakapunna aatalu aadi,
1: with all other deceit,
0: పుణ్యపాపములతో కూడి,
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సిన్,
0: మరణింతవ ఓ కిలాడి.
1: వాట్ విల్ హ్యాపన్ టు యూ?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: వాట్ ఈస్ దిస్ లైఫ్?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: ద లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హస్ గాట్ వర్డ్.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: హీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఇస్ దేవుడు. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాలి. ఆ ప్రాణమే నేను.
1: దట్ వెరీ లైఫ్ ఇస్.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మర్చిపోతున్నావు.
1: యువర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ను జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణం కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యువర్ ఆన్ జర్నీ. యువర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ అ నో. ఆల్ నో.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధంగా సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కన్వీనియన్స్
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతునకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో.
0: ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతూ చాలా తప్పు.
1: బిగ్ మిస్టేక్.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: ఎడ్యుకేషన్ మీన్స్ యూ షుడ్ నో ద నాలెడ్జ్.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: యూ షుడ్ నో దట్ విచ్.
0: దానిని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: ఈచ్ బ్రాంచ్ హస్
0: మెనీ ఫ్రూట్స్. నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద ఫ్రూట్.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: యు సీ ద ట్రీ.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: అండ్ యు టేక్ ఇట్ ట్రూ.
0: అది ఏ అజ్ఞానము.
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ. ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: యు ఆర్ ఫర్గెటింగ్ దట్ మాస్టర్.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుందా.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుందా.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుందా.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుందా అది సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి.
1: She was alone.
0: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
1: No one to
0: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: Sita was there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength that virtue that supported her.
0: Even chillara kasalu vantivi. Ravana shakti chillara kasalu vantivi.
1: And the
0: chillara kasalu.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yokka shakti maha divya tejasuto kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shaktiye andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు.
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గి కాదు అరుగునేలా.
1: వై షుడ్ యూ గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంట్లో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యూ గో టు ద నైబర్ ఫర్
0: అని చెప్పాలి.
1: నీ వెతకనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ శుభ్రం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్. అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటండి.
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్. ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: దర్ఫర్ ద గుడ్ క్వాలిటీస్, ద గుడ్ టెంపర్మెంట్, ద డివోషన్ అండ్ ది డిసిప్లిన్ అండ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్.
0: నేర్పునదే విద్య. విద్యార్థి నేర్వలే.
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ హూ షుడ్ లర్న్. The students should learn.
0: Sadgunambulu.
1: Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavyapalanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkadunnayi.
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా నేను రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దీస్ క్వాలిటీ.
0: కడుపులో ఉన్న మలము.
1: There is fecal matter.
0: కడనెల్ల ఎముకలు.
1: And the bones.
0: నరసిచూన పైన మురికితోలు.
1: After all the dirty skin around.
0: చన చనమ్మునకును.
1: Moment to moment.
0: నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: It emits foul smell but not the rome and fragrance.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు.
1: Are you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: Are you egoistic because of this body?
0: స్వరూపం ఏమి కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament, attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality, the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవడం తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: A person came with his luggage and he wanted to travel by train.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: He purchased the ticket, carried his luggage and sat in the train.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: Many passengers are getting into the train.
0: పాపము, అమాయకుడు.
1: He's an innocent man.
0: అజ్ఞాని.
1: Innocent.
0: అహంకారి కాదు.
1: Not egoistic.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: This innocent man started feeling, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of
0: తనను తన లగేజ్ రైలే. నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు గాడ్.
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: యూ విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వి షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఈస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ.
0: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: అదే రాముల యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore, everybody should lead this life based on these two principles of satyadharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలరాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్
0: దేశం క్షేమాన్ని మనం కోరి, లోక కళ్యాణమును ఆశించి,
1: విశ్వ
0: శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞం తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది ఏ మీ యొక్క శ్రేయస్సు, అది ఏ దేశం యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు. అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము, ప్రక్కనున్నటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ, హౌ డూ యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇట్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్.
0: శాసన పతనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దాయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: do, అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యు క్రై వెన్ యు
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు.
1: ప్రాఫిట్ యు స్మైల్.
0: ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్లు ఆదాయం అంతా వచ్చింది.
1: They earn crores and crores.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: But they're not happy.
0: ఎందువల్ల?
1: Why?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: They are very much afraid of the income tax officer and the tax.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: Though you are happy on one side, you are miserable on the other side.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: So both the qualities, the worldly and spiritual, are there.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: Live in the world but be in word.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో, ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ but he works in the university.
0: కాని దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ హీ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకు ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: బుద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
0: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల బాల బాల రాధ, కృష్ణ జై.

0: Radio Sai is happy to bring you now a sweet discourse on divine love delivered by Bhagavan Baba on 29th April 1998 at Kodaikanal. Enjoy.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, పొట్టకై

0: అరవింద జడాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు ప్రీతిగా యోచన చేయు మానవా ప్రీతిగా యోచన చేయు మానవా
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ and take rest, go back to bed. We go on struggling for our livelihood and for our living. We spend all our time to study and learn, forgetting God. Oh man, what kind of happiness you have had? What kind of happiness you achieved? Inquire clearly.
0: Manavudu, anandanni pondagori, aneka vidhamuluga kudanu, ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో యాజ్ టు బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తులు ఎందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects, or is it present at a particular place or with any person?
0: Anandam annadi oka vastulu endu kaani leka oka pradesham endu kaani oka vyaktulu endu kaani kaanaradu.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ekkadani vedigadaniki veelavutundi.
1: Bliss which is all pervasive, where do you search for it?
0: Bhagavantudu sarva jeevulu yendu sarva praanulu yendu sarva pradeshamulu yendu sarva vishayamulu yendu kudanu leenamai unnadu.
1: God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places.
0: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి.
1: This is very well explained and investigated in Bhagavad-gita.
0: Einstein దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: Einstein gave it a different new
0: psychotronic
1: name.
0: Psychotronic అన్నాడు.
1: Psychotronic.
0: Psychotronic.
1: Psychotronic.
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: God is seen in a hidden form, in a non-apparent manner.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకూడను సర్వ ప్రదేశములు ఎందుకూడను సర్వ పదార్థములు ఎందుకూడను గోచరించక మెలుగుతున్నాడు.
1: God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us.
0: కానీ మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: But human we are, with a limited finite body, we also expect God in the same form and we are in constant search for him.
0: Anandam unnadi kaani aanandamunaku roopam ledu.
1: Bliss is there, no doubt, but it has no form.
0: Prema unnadi kaani premaku oka swaroopam ledu.
1: Love is there, but it has no form.
0: Aithe swaroopam lenatundi premanu ee reethiga manam viswasistunnam.
1: How do we believe in love that has no form?
0: Aakaram leni aanandanni manam ettu anubhavistunnam.
1: How do we experience bliss that has no form?
0: ప్రేమకు రూపము లేదు కాని ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపమున్నది.
1: దో లవ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ది పర్సన్ దట్ పాసెస్ లవ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఒక పుష్పము ఉన్నది.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: కానీ ఆ పుష్పం ఒక ఆకారం మనకు కనిపించదు.
1: వీ సీ ది ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్.
0: కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటది.
1: దో ది ఫ్రాగ్రెన్స్ ఇస్ నాట్ సీన్ బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: వాసన మాత్రం అనుభవిస్తున్నావి కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే.
1: Though you experience the aroma of the flower, the form of the aroma or fragrance is the flower. itself.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు, యోగులు, సత్పురుషులు, పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడ అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి.
1: Ancient times, seekers, aspirants, scholars, and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form.
0: Kani maharshidu sarvasanga parityagulaipai sarvamu tyagamuga vachi ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు.
1: సేజెస్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ది ఫ్లవర్ ఇట్ సెల్ఫ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు, యోగులు, సత్పురుషులు, పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ

0: ప్రారంభించారు.
1: సేజెస్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిటర్మిన్డ్ టు నో ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: అన్ని పొదలను కూడాను శోధించారు.
1: దే ఎంక్వైర్డ్ ఆల్ రౌండ్ ద బుషెస్.
0: అన్ని అడవులను కూడాను శోధించారు.
1: దే హ్యావ్ సర్చ్డ్ ఆల్ ఫారెస్ట్.
0: కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ది ఫ్లవర్.
0: కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది, వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తి పడి ఈ యొక్క పుష్పం యొక్క విచారణ చేయడంలో కొంతకాలం విరమించుకున్నారు.
1: సమ్ హ్యావ్ డ్రాప్ టు ఇన్వెస్టిగేట్ ద ఫార్మ్ హ్యావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు.
1: యు హ్యావ్ డిటర్మిన్డ్ సమ్హౌ ఆర్ అదర్ డూ నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిజైర్డ్ సంథింగ్ ఆర్ అదర్ అంటిల్ ద డిజైర్ ఇస్ గ్రాంటెడ్ డోంట్ గో.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది దాకా విడవకుండు.
1: యు హ్యావ్ ఆస్క్డ్ సంథింగ్ ఆర్ అదర్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ నెవర్ విత్ డ్రా.
0: తలచినది ఏదియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ ఎంటర్టైన్డ్ ఎ థాట్ ఇన్ వన్ వే ఆర్ అదర్ అంటిల్ ద థాట్ ఇస్ ట్రాన్స్లేటెడ్
0: ఈ విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలయు.
1: This was the determination of the sages that God has to show some form or other out of disgust.
0: వడలు తెలియక తానైన అడుగవలయు.
1: Or they have to ask repeatedly out of tiresomeness.
0: అంతే కాని.
1: That's all.
0: ఇంకా తనయంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ టు విత్ డ్రా ఆర్ రిట్రీట్.
0: ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఆ పుష్పం నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హ్యావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: కొంతమంది పండితులు మహర్షులు యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్ సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడాను గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్.
0: వారికి కూడాను ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది.
1: Atheists have no doubt nose, but they are suffering from bad
0: cold. అందువల్ల వాసనను కూడాను గుర్తించుకోలేనిటువంటి యొక్క హీనులుగా మారిపోయారు.
1: Because of bad cold they have become so unfortunate as not to taste this or smell it either.
0: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: When God is everywhere, how to know him, how to recognize him?
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈస్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అది పూర్ణము ఇది పూర్ణము.
1: That is full and this is full as well.
0: పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: And it's out of the fullness comes up the full again.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే శేషించియుండును.
1: If you deduct the full out of full, the full remains.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని వేదం పూజించింది.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది?
1: This totality, what is its nature?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాము.
1: You take kilo jaggery.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాము.
1: You have just cut a small portion of it and kept it on your tongue.
0: తీయగా ఉన్నది.
1: It is so sweet.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేసావు.
1: And you mixed a bit of this jaggery and mixed in coffee.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: The coffee is also sweet.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేసావు, నీళ్ళలో వేసావు.
1: Some more of jaggery is mixed in water.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: Yes, that water is also sweet.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: You have cut this

0: dagger into three pieces.
1: కాని మూడు ముక్కల లోపల కూడా తీపే ఉంటుంది.
0: All the three pieces are equally sweet.
1: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటుంది.
0: And the remaining portion of the jaggery also continues to be sweet.
1: కానీ ముక్కలు క్వాంటిటీ డిఫరెన్స్ కాని.
0: Here lies the difference in the quantity, the bits being here.
1: అన్ని ముక్కల యందు కూడాను తీయని దనము ఏకంగానే కనిపిస్తుంది.
0: Sweetness is uniform, one and the same in all of the pieces of the bits of jaggery.
1: అది పూర్ణము, ఇదియు పూర్ణము.
0: Therefore,
1: అది తీపే, ఇది తీపే.
0: Therefore, that is full, this is full, that is sweet, this
1: is
0: sweet as well.
1: పూర్ణము ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
0: And is the sweetness that sends forth sweetness only.
1: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
0: If you just deduct the full out of full, minus it, you get full only.
1: మిగిలినటువంటిది బెల్లమే, పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాఫీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చుకున్నది బెల్లమే.
0: దట్ mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
1: పూర్ణమనగా ఒక కిలో బెల్లం పూర్ణమని కాదు, దీని మాధుర్యమే పూర్ణం.
0: The పూర్ణ, the totality means the sweetness here.
1: ఇటలీలో,
0: there in Italy,
1: ఒక శిల్పి పని చేసేటువంటి వ్యక్తి,
0: a person, a sculptor,
1: ఆంటోని అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There's one person by name Antoni there in Italy.
1: ఇతను వయలిన్ చేసినటువంటి మహా సుప్రసిద్ధుడు.
0: He is an expert in making violin.
1: ఒక వయలిన్ సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
0: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: ఈ ఆంటోని ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోని, నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
0: Friend of Anthony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
1: My friend
0: said, my friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is perfection.
1: మనం ఏ పని చేసినప్పటికీ పూర్ణంగా ఉండాలి.
0: Whatever we do will have to be necessarily
1: ఏదో ఆ స్వార్థం నిమిత్తమై, నా ఆలబిడ్డలను పోషించుకునే నిమిత్తమై ఆ పూర్ణత్వంలో ఏ మాత్రం కూడాను దోషం కలగకూడదు.
0: On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
1: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
0: Therefore, God is all perfection, and whatever we do have got to be perfect.
1: పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
0: Then God confers total bliss to everybody.
1: అని ఆ స్నేహితునికి బోధించాడు.
0: That's how he taught to his friend.
1: అనగా
0: meaning,
1: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వీ మైట్ అండర్ టేక్, బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
1: కారణము, భగవంతుడు పూర్ణస్వరూపుడు.
0: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ, పర్ఫెక్షన్.
1: మన పనులు అన్ని కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
0: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
1: భగవంతుని యొక్క అంశము,
0: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
0: ద స్పార్క్ షుడ్ నెసెసర్లీ రిప్రజెంట్ స్టాండ్ ఫార్ ద టోటాలిటీ.
1: అని ఆ యొక్క వయలిన్ ను చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోని వయలిన్.
0: డౌన్ దిస్ డే ది ఆంటోని వయలిన్ ఈజ్ సో ఫేమస్ అండ్ రిప్యూటెడ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడాను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
0: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
1: అనేకత్వం కాదు.
0: Perfection is only one, not fragmentation.
1: మనం ఏకత్వములో అనేకత్వంగా విభజిస్తున్నాము.
0: In fact, we fragment the unity into diversity.
1: కానీ విభజిస్తున్నాము, కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
0: We divide, but however, we have got to unify it again.
1: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
0: Tailor has got in possession two.
1: ఒకటి సిజర్, కత్తెర ఉంటుంటది.
0: One is the scissor.
1: ఇంకొకటి పిన్ ఉంటుంది.
0: Other is the needle.
1: Needle. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుంటది?
0: What does it do with these two?
1: మనం తీసుకుని వెళ్ళి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
0: You give to the tailor 2 meters of cloth.
1: ఒకే క్లాత్ అది 2 meters.
0: The 2 meters of cloth is just one piece.
1: ఆ టైలరు తన మెజర్ అంతా తీసుకున్నాడు.
0: The tailor takes your measurements.
1: కత్తెర తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
0: With his scissor, he'll cut it into number of bits.
1: అన్ని కాలర్స్ వేరు.
0: The collar is different.
1: One is వేరు.
0: The arms different.
1: తన పొడుగు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు.
0: అండ్ హి హస్ కట్ ఇన్ టు బిట్స్ యాజ్ పర్ హిస్ మెజర్మెంట్స్ ద వెయిస్ట్ ద షోల్డర్
1: లీటర్స్ గా ఉన్న మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండుగా మారిపోయింది.
0: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
1: అంతటితో ఈ టైలర్ లో మానలేదు.
0: The tailor didn't leave.
1: తిరిగి వాటన్ని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
0: He joined them all and stitched into a garment the shirt.
1: ఈ ముక్కలు చేసినటువంటిది ఏంది? కత్తెర.
0: That which has cut into bits is the scissor.
1: అన్ని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్.
0: It is the needle that unified all these bits into a shirt.
1: కనుకనే మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం.
0: దేర్ఫోర్ గాడ్ ద యూనిటీ ద వన్నెస్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఒకరు కృష్ణ, ఒక ఈశ్వర, ఒక అల్లా, ఒక జీసస్, ఒక జోరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం.
0: వీ హావ్ డివైడెడ్ ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ టు మెనీ యాజ్ రామ, కృష్ణ, జీసస్, అల్లా.
1: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
0: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇన్ టు వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: మై డియర్ సన్,
0: మై డియర్ సన్,
1: బీ అలైక్ టు ఎవరి వన్,
0: బీ అలైక్ టు ఎవరి వన్.
1: ఇది జీసస్ చెప్పాడు.
0: దిస్ ఇస్ ద సేయింగ్ ఆఫ్ జీసస్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్,
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్,
1: be alike to everyone,
0: be alike to everyone.
1: Anaga
0: meaning
1: tan aneka vidhamuluga badinchetuvanti samay lopala
0: when he was put to suffering in different ways
1: tana disciple andaru kudanu chaala baadha padutu vacharu.
0: The disciples were feeling very sad.
1: Kani ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను, హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ అక్యూజింగ్ ఆల్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ.
1: ఆర్డర్ చేసినటువంటి గవర్నర్ కూడాను నిందించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే అక్యూజ్ ద గవర్నర్ హూ ప్లేస్ దట్ ఆర్డర్.
1: అట్టి నిందలు మనకు పనికిరావు.
0: సచ్ అక్యూజేషన్
1: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
0: To teach this principle of oneness, Jesus said,
1: be
0: all are one.
1: Alike to everyone.
0: He went on to say, be alike to everyone.
1: ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు.
0: We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody.
1: కనుకనే ప్రేమ అనేటువంటి తత్వమే ఎవరిని కూడాను దూషించదు, దూషించదు, ఏ విధమైనటువంటి తిరస్కరించదు.
0: It is the love that will never deny anybody. It's the love that will never deject anybody, that will never blame anybody.
1: లౌకికమైన ప్రేమకు,
0: ఫర్ ది వరల్డ్లీ లవ్,
1: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is wide gulf of difference between the worldly love and spiritual love. The spiritual love is the divine love.
1: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు.
0: Divine love is selfless, not expecting anything
1: in return. ఎట్టి దూషణ తిరస్కారములు కూడాను లెక్క చేయదు.
0: It is not mindful of praise or blame.
1: ప్రేమ ఎప్పుడు కూడాను ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
0: Love is desireless and a continuous flow.
1: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రమూ కనిపించదు.
0: You don't find a trace of selfishness in this love.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
0: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కానీ తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
0: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
1: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
1: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
0: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
0: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
1: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
0: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
1: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
0: యూ కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ.
0: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్.
1: ఇంకా లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
0: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దాట్.
1: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
0: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
1: ఈ వివాహం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
1: మూడవ దినము
0: థర్డ్ డే
1: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
0: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
1: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
0: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
1: ముళ్ళును చూసేటప్పటికీ భార్య ఆ ముళ్ళు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని వెనక్కి లాగాడు.
0: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
1: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
0: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
1: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుక్కు లాగాడు.
0: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
1: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక 6 నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
0: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
1: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటికి కనిపించింది.
0: ద హస్బెండ్ నోటీస్ ద థార్న్ అగైన్.
1: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
0: He is not in such a hurry as was.
1: చూసుకున్నాడు అన్నాడు.
0: He said, watch your step and be careful.
1: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత,
0: after 1 year passed,
1: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
0: When they went to the same park, they saw the thorn this time.
1: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
0: The love diminished.
1: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
0: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
1: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
0: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
1: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
0: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్ సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బాయ్, ఏజెస్ పాస్ బాయ్, బర్త్స్ ఆల్సో పాస్ బాయ్.
1: శాశ్వతమైన ప్రేమ.
0: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: ఇది మధురమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ సో స్వీట్.
1: అతని వాక్కులు మధురం.
0: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
1: అతని పనులు మధురము.
0: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
1: అతని సర్వము మధురమే.
0: Everything of God is so
1: sweet. ఆనాటి గోపికలు మధురాధిపతే మధురం మధురం మధురం మధురం.
0: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
1: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
0: They could not bear the pangs of separation from Krishna.
1: బృందావనమంతా కూడా సంచరించాడు.
0: He went round Brindavan.
1: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేసి.
0: And gopikas wanted to find out where Krishna was.
1: ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ,
0: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
1: పుష్పమా నా యొక్క గోపాలను చూస్తేవా అని ప్రశ్నించేటువంటి వారు.
0: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీవే బై ఎనీ ఛాన్స్.
1: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణే లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
0: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
1: అనగా ఏమిటి? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
0: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్? ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్, ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
1: కాని అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
0: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: అన్ని రూపంలో చూడవచ్చు ఈ పుష్పములు.
0: సో ద ఫ్లవర్ కాని
1: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: But the signs of our Krishna are different.
1: Nallani vaadu,
0: the dark complexioned one,
1: padmanayanambula vaadu,
0: he has eyes comparable to a lotus flower.
1: Nallani vaadu, padmanayanambula vaadu, mahasudambu repulledu vaadu.
0: The dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen him?
1: Pinchamu rajil ledi momu vaadu.
0: He has got the feathers of a peacock over.
1: Ma sarvamu dvachuka vacche.
0: In fact, he has seized, he has taken everything from us.
1: O malliyalara.
0: O twigs and creepers
1: here. Nee podala chaatuna ledu kadamma. చెప్పరే.
0: బై ఎనీ ఛాన్స్ హ్యాస్ కృష్ణ హిడెన్ హింసెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్? ప్లీజ్ టెల్ అస్.
1: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద గోపికస్ ఇన్ దోస్ డేస్
1: సర్వ పదార్థములు యందు భగవంతుడే.
0: దాట్ ద ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డివైన్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఆంటోనీ చెప్పినట్టుగా పూర్ణ స్వరూపుడు భగవంతుడు.
0: యాజ్ ఆంటోనీ సెడ్, గాడ్ ఈస్ దట్ టోటాలిటీ, ఎంటైరిటీ.
1: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు. ఏ పదార్థమునందు లేడు, ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్, ద టోటాలిటీ. యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: అందరినీ మనం గౌరవించాల్సిందే.
0: మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అందరినీ మనం విశ్వసించవలసింది.
0: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
1: అందరినీ ప్రేమించవలసింది.
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది,
0: దిస్ లవ్,
1: కేవలము ఒక పదార్థం యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
0: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
1: ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితం పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ గొల్లపల్లెకు
0: టు దట్
1: కొత్త కోడలు వచ్చింది.
0: టు దట్ విలేజ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా స్టెప్డ్ ఇన్.
1: ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులందరూ కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి ఒక దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం.
0: ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ వాజ్ పీప్ ఆల్ విలేజర్స్ వుడ్ గో టు దట్ ఎల్డర్ పర్సన్స్ రెసిడెన్స్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్.
1: రిచ్ పీపుల్ అనగా శ్రీమంతులు
0: అండ్ దే నందాస్ ఆర్ రిచ్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ
1: దట్ ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
0: ఎస్ దేర్ ఎట్ దేర్ residence with the God has incarnated.
1: Krishna puttadu.
0: Krishna has taken birth there at their residence.
1: Asteshwarya swarupu.
0: With the very form of all eight forms of wealth.
1: అటువంటి అష్టేశ్వర్యు స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టేశ్వర్యాలు అభివృద్ది అవుతాయని వారి ఆశ.
0: దేర్ డిజైర్ ఇస్ ఇఫ్ యూ లైట్ అవర్ ల్యాంప్ ఓవర్ దేర్ వేర్ గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ వీడ్ బి ఈక్వల్లీ రిచ్. దట్ వాజ్ దేర్ డిజైర్.
1: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: సో దే లైట్ దేర్ ల్యాంప్స్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: కానీ
0: బట్
1: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
0: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ అక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా న్యూ డాటర్ ఇన్ లా.
1: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్
1: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
1: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో, నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
0: దిస్ యంగ్ డాటర్ ఇన్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్ బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
1: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
0: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
1: Shabdam Brahmamai.
0: Of the sound.
1: Characharamai.
0: The mobility and immobility.
1: Jyotirmai.
0: The one of
1: Vamai.
0: Light. The one of talk.
1: Nityanandamai.
0: Eternal bliss.
1: Paraparamai.
0: The supreme.
1: Mayamai.
0: Illusion.
1: Shimai.
0: The wealth.
1: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
0: She has been narrating, singing the glory of God.
1: తనలో తాను వర్ణించుకునేటువంటిది. ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం.
0: She started singing the glory of God within herself, so that the father and mother-in-law would not hear it.
1: కానీ ఒకనాటి అదృష్టం ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది.
0: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day.
1: Kadal medal leka aa paduchuku cheppindi amma ee poddu okka dinam maatrame nee poi aa jyotini antinchukonra ani.
0: Mother-in-law, old lady, because of high temperature told daughter-in-law, I can't go today, only for this day you go and light the lamp today.
1: Ee yokka padamulaku aanandinchi యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
0: డాక్టర్ లవ్ వాజ్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
1: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దిన్నం.
0: యశోద కీప్స్ ద ల్యాంప్ దేర్ ఇన్ హాలో స్పేస్ స్పెషల్లీ లొకేటెడ్.
1: లోపలికి పోవటానికి వీల్లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్.
1: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
0: దిస్ డాక్టర్ లా వెంట్ ఆన్ ప్రేయింగ్, హియర్ లైట్స్ ద ల్యాంప్ ఐ హావ్ కమ్ టు లైట్, హియర్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ కృష్ణ హ్యాస్ బీన్ ఇన్కార్నేటెడ్ బై కాన్స్టెంట్ ఫర్వెంట్ థాట్ ఆఫ్ కృష్ణ షీ హాస్ ఫర్గాటన్ బాడీ కాన్షియస్నెస్
1: కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుండాలి
0: దో షీ కుడ్ లైట్ హర్ ల్యాంప్ ద ఎంటైర్ హ్యాండ్
1: ఎక్కడో బట్ట
0: బర్నింగ్
1: బట్ట వాసన వచ్చింది
0: అండ్ షీ కుడ్ ఆల్సో స్మెల్
1: యశోద లోపల నుంచి
0: బర్నింగ్ ఆఫ్ ఎ క్లాత్ యశోద రష్డ్ అవుట్ సైడ్
1: చూచింది ఈ దృశ్యాన్ని
0: షీ సా దట్ సీన్
1: ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా
0: And she says, what happened to your hand?
1: కాలిపోతుందది రాత్రి నిద్ర లేదా నీకు
0: డోంట్ యూ ఫైండ్ యువర్ హ్యాండ్ గెటింగ్ బర్న్ట్ డిడ్ యూ స్లీప్ లాస్ట్ నైట్ అని
1: ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క ధ్వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి
0: దిస్ యంగ్ డాటర్ ఇన్ లా వాస్ స్మైలింగ్ ఇన్ బ్లెస్
1: అందరూ దీపం నంటించుకోవడానికి గోపికలు అందరూ వచ్చారు
0: మెనీ గోపికస్ కేమ్ దేర్ టు లైట్ దేర్ ల్యాంప్స్
1: ఎందుకోసం నవ్వుతుండాలి ఆ జ్యోతి లోపలనే కృష్ణుడు కనిపిస్తున్నాడు
0: వై దిస్ డాటర్ లైక్ స్మైలింగ్ ఇన్ బ్లిస్ బికాస్ దేర్ ఇన్ దట్ జ్యోతి ద లైట్ షీ ఫైండ్స్ కృష్ణ దేర్
1: తన దేహాన్ని తాను మర్చిపోయింది
0: వైల్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ షీ హస్ ఫర్గాటన్ ద బాడీ కాన్షియస్నెస్
1: గోపికలందరూ కూడా బజార్ వెంట డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు
0: హావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్
1: సుగుణ
0: ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ
1: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు
0: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్ బజారు
1: వెంట గోపికలు పరిగెత్తున్నారు
0: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్
1: సుగుణకు కనిపించెనంట
0: టు సుగుణ హీ అపియర్డ్
1: మన సుగుణకు కనిపించెనంట
0: టు అవర్ సుగుణ హీ అపియర్డ్
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట
0: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద అవర్ గోపాల ఈ సీన్ ఇన్ దట్ దీపం
1: వేలికి తగిలిన మంట
0: అండ్ ఇట్ ఈస్ ది మంట ఆర్ ద బర్నింగ్ టు మై ఫింగర్ నౌ
1: సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట
0: టు అవర్ సుగుణ హి అపియర్డ్ టు అవర్ సుగుణ గాడ్ హ్యాస్ అపియర్డ్
1: అంటే అత్త వినింది
0: మదర్ ఇన్ లా ఇన్ సైడ్ హర్డ్ దిస్ ఎపిసోడ్
1: ఇంటికి పోయి చేరేటప్పటికి
0: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
1: లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు
0: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాడ్ స్టిక్ అండ్ హెస్ బీట్ ఇన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్ హర్ టోటల్లీ
1: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది
0: Because of the high temperature I have, it necessitated your going over there today.
1: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
0: You have gone there and saw Krishna.
1: ఈమె కొట్టినా తిట్టినా ఏం చేసినప్పటికీ ఆనందంగా కుమిలిపోతుండాలి.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: గోపికలంతా మరి పన్నిస్తూ వచ్చారు.
0: And then Gopika started describing.
1: అత్తలు మొత్తుకున్న
0: Though mothers-in-law are not
1: మరి
0: in favor.
1: భర్తలు కత్తులు నూరుచున్న
0: Though the husbands are absolutely negative.
1: నోరెత్తదు
0: They won't open their mouth.
1: కోపగించదు
0: And she is not angry.
1: ఎటకేగదు
0: She doesn't go anywhere.
1: పితిలబోదు
0: And she is not afraid.
1: పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే ఆమెలో కృష్ణుడు
0: Just as the picture got itself imprinted
1: ఒక కాగితం లోపల ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదు అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు
0: జస్ట్ ఎస్ ఎ పిక్చర్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ఎ పేపర్ జస్ట్ ఎస్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
1: ఎవరు సెపరేట్ చేయడానికి
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు
0: దట్స్ హౌ గోపికాస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ మీనింగ్
1: ఎవరెవరి యద్భావం తద్భవతి
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు
0: బట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: ఎందు అంతో ఇంతో కాదు పూర్ణ స్వరూపుడై ఉంటాడు
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ టోటలీ నాట్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎ బిట్
1: హౌ పెద్ద సముద్రము
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు అన్ ఓషన్
1: పెద్ద పాత్ర తీసుకుపోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్ యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఇట్ ఇస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్ ఈవెన్ ఇఫ్ యూ టేస్ట్ ఎ డ్రాప్ ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్
1: పూర్ణ పూర్ణమదా పూర్ణమిదం.
2: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుంది కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
2: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
2: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
2: దట్ లవ్ ఈస్ గాడ్.
1: అది ఏ పూర్ణత్వము.
2: దాట్ ఈస్ అబ్సల్యూట్.
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం.
2: దట్స్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్ దట్ ఈస్ ఫుల్ దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
2: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు
2: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
2: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్. దగ్గరికి పోయి
2: అండ్ హావింగ్ గాన్
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
2: వ్యాస కేమ్ ఇన్ ఏ చారియట్ ఇన్ ఆర్డర్ టు యాజ్ ఎన్ ఎమిసరీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఏ కాంప్రమైజ్ టు ప్రివెంట్ వార్.
1: వ్యాసుడు
2: పాండవస్
1: పురాణములను కూడా రాశాడు.
2: వ్యాస కంపోజ్డ్ ఆల్ ఎపిక్స్.
1: వేదములు నాలుగు మాత్రమే కాదు, అనంతో వై వేద అనంతమైన వేదములు ఉంటుండేటువంటివి.
2: వేదస్ ఆర్ నాట్ మియర్లీ ఫోర్, దే ఆర్ ఇన్ఫినిట్.
1: ఇన్ని వేదములు అందరూ కూడా చదివి గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
2: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్ హీ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్.
1: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
2: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇంటూ ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుస్తుంది.
2: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్లో.
2: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దానిని చూచాడు, రథం ఆపాడు.
2: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
2: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
2: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
2: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
2: విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
1: వేగంగా వస్తుండాలి.
2: విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ ఫైండ్ ది చారిట్ ఆఫ్ అర్జున రషింగ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ యారో.
1: ఇంటికి పోయి చేరాలి.
2: బిఫోర్ ఇట్ రీచెస్ ఐ షుడ్ గో హోమ్.
1: ఎందుకంటే నా భార్య బిడ్డలంతా నా కోసం కాచుకొని ఉంటారు.
2: వై? బికాజ్ ఐ హావ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ వెయిటింగ్.
1: ఇంటిని పోయి చేరాలి అని.
2: ఐ షుడ్ రిటర్న్ హోమ్ సేఫ్.
1: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
2: దెన్ వ్యాస థాట్,
1: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యా బిడ్డల వ్యామోహము.
2: నాట్ మియర్లీ మ్యాన్ కైండ్ దట్ హావ్ గాట్ అటాచ్మెంట్ టు
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ కాదు కూడా ఉంటుంది ఈ వ్యామోహము.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ దేర్ అమాంగ్ ఇన్సెక్ట్స్.
1: కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమే మానవులు గొప్ప ఉత్తములు అని చెప్పుకోవడానికి వీలు కాదు.
2: బై బీయింగ్ ఏ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు.
2: Of all creatures, human life is rarest.
1: కాని వాటి భాష మనకు తెలియదు. కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
2: దో వీ డోంట్ నో దేర్ లాంగ్వేజ్ ఆల్ ఇన్సెక్ట్స్ ఆల్సో హావ్ గాట్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అప్పుడే ఈ వ్యాసుడు కూడా సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
2: దెన్ వ్యాస డిక్లేర్డ్ దట్
1: అన్నింటి ఎందుకూడను పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుణ్ణి.
2: Through our hands and feet and ears and eyes we experience the divinity.
1: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
2: There's no place where there's no divinity.
1: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
2: Divinity is everywhere.
1: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
2: ద డివినిటీ ఆఫ్ గాడ్,
1: ప్రతి ఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
2: డివినిటీ ఆఫ్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్ అండ్ హిజ్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ప్రతి ఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
2: ఇస్ వరల్డ్లీ లవ్ దట్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: అలౌకికము, అది లౌకికము.
2: వన్ ఇస్ స్పిరిచువల్, అదర్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
2: Our worldly love should be diverted so that it would be spiritual.
1: ఒక చక్రవర్తి,
2: an emperor,
1: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
2: Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
2: He said that anyone can pick up any article of their choice.
1: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
2: What is that exhibition?
1: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
2: Exhibition which is
1: క్రిమికీటకాలను మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
2: దాట్ ఎగ్జిబిట్స్ రేంజ్ ఫ్రమ్ ఇన్సెక్ట్ to human being and even beyond.
1: అది ఈ ప్రపంచము.
2: This exhibition is
1: సమస్త రూపములతో కూడా నిండినటువంటిది.
2: It's full of all
1: సమస్త ప్రాణులతో కూడా చేరినటువంటిది.
2: Exhibition
1: సమస్త వస్తువులతో కూడా కూడినటువంటిది.
2: It's an exhibition of different objects and living creatures.
1: సమస్త ప్రజలు కూడా ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు.
2: The vast humanity getting to this exhibition and experience.
1: ఎవరికి కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు.
2: Each one started picking up out of one's own choice and
1: తనకనకాల వస్తువులు తీసుకుని పోతున్నారు.
2: They were taking with them the worldly costly valuable.
1: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
2: And there they have been showing their preferences at every point.
1: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
2: There was a woman there.
1: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
2: And she also stepped into this world.
1: అన్నింటినీ చూచింది.
2: She saw them all.
1: చిత్రంబులు.
2: That's so peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
2: Most sacred to three worlds.
1: వనజలాల విత్తంబులు.
2: And the sacred well.
1: సన్మిత్రంబులు.
2: That's so close and intimate.
1: ముని జన వన పౌత్రంబులు.
2: That's so sacred to the sages and saints.
1: చరిత్రములు.
2: The stories of the Lord are so sacred.
1: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము.
2: This is all.
1: ఇదంతా లీలామయ సంబంధము.
2: That this is all the will of God.
1: ఇదంత భగవంతుని యొక్క చిత్రములి.
2: These are all the acts of good God.
1: భగవంతుడే అధికారి.
2: God is the master to the world.
1: అంత చూచితాను పోతుండేది.
2: Watching all this she was returning. And she was returning before she had given her the body. She didn't take anything with her. Why? What for all this? As we leave this world, and at the time of birth, we don't bring any piece of
1: God.
2: As we die, we don't leave behind us the address to our relations. We go as we have come. And she was proceeding ahead.
1: Bhagavantudu, Raju, ee exhibition kanta adhikari.
2: The king is God, the authority of this exhibition. And God the king asks, how is that you are going with empty hands? The lady replied, I was born with empty hands and going with empty hands. It's natural. Nothing doing, take one article or other in this exhibition.
1: Raja Nake Raja Maharaja Raja.
2: God is king of kings.
1: అతను అడిగాడు.
2: హీ ఆస్క్డ్,
1: ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు.
2: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
1: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
2: దెన్ ది లేడీ ఆస్క్డ్, yes,
1: తప్పక.
2: వుడ్ యు గివ్ మీ? ఐ ఆస్క్
1: ఈ సిటీ లోపల, ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
2: గాడ్ ది ఎంపరర్ సెడ్, ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
1: రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
2: Oh king, I want you alone.
1: నీ ఉండి ఈ సర్వము నాకుండినట్టే.
2: If you are with me, I'll have everything else.
1: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
2: What is the fun of desiring tinsels and trash?
1: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
2: You are the creator of the universe.
1: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
2: In fact, you are an annihilator.
1: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
2: You are the sustainer of this world.
1: ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది.
2: In fact, if you belong to me, the rest will follow.
1: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
2: Then God has given himself to her.
1: అప్పుడే ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదే సార్థకము.
2: And that lady said, this is the redemption for my life.
1: అనుభవించిన
2: in spite of her experiences.
1: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
2: The time we spend in conversing the matters relating to the family and the wealth and so on.
1: Yachinta dhana dhanya bhoga yasya slape sada jayate.
2: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta
1: bhuvi nanda nandana padadvandvara vidnechane.
2: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
1: Yamaraja Bhima Sadana Dwara Priyane Prabhu,
2: our last journey
1: Payankaramaiti Yamaraja Sadanam Antunnachudu Dariki Dattamaina Talupulu Vesunnayi.
2: And you know, the mansion of the God of Death has got the doors so tight.
1: Kanaka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
2: In order to open the doors, we should think and chant the glory of God.
1: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
2: If we think of the lotus feet of God for a moment, it is enough.
1: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
2: Yes, I could get God.
1: వచ్చినందుకు దీన్ని సాధించాను.
2: Yes, having come, I achieved this.
1: స్త్రీ ఆనందించింది.
2: The lady was so happy.
1: స్త్రీ అనగా ఎవరు?
2: Who is the lady here?
1: ప్రకృతి.
2: The nature is the lady.
1: అది ఏ స్త్రీ.
2: And that this nature is the lady.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరూ కూడాను స్త్రీలే.
2: As we have taken upon ourselves the vestcha, all of us are women. It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
1: Iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Anaga puman. Puman anaga puramu, dehamu. Dehamu dharinchinatuvanti varantha kudunu streele.
2: Puman, the body, the vestcha, everyone with this vestcha of the body is a woman.
1: మనసిక పరియంత్రము సంచరించేటువంటి ఒక శక్తి ఇది ఏ చైతన్యము అతనే పురుషుడు.
2: It is this awareness, the purusha, the masculine quality that moves all over the body, top to toe.
1: కనుక లోపల చైతన్యము బయట జడము. ఈ దేహము ఈ చైతన్యం రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
2: సో ద అవేర్నెస్, the masculine within and the body inner outside is the combination of ardhanarishwara androgynous.
1: Ardhanarishwara ga ishwarunku maatrame ardha shariram undani kaadu, prati vyakti kudunu ardha shariramey.
2: It is not simply the body of Ishwara where half woman and half man.
1: Prakriti pranamu ishwarudu.
2: And this, the life is Ishwara, the prakriti is the woman there.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
2: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫామ్.
1: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
2: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us are actors.
1: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
1: కానీ
2: బట్
1: అందరు కూడా యాక్టర్స్.
2: ఆల్ ఆఫ్ us are actors.
1: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
2: వరల్డ్ ఈజ్ లైక్
1: యాక్టర్స్.
2: ఆల్ ఆర్ యాక్టర్స్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
2: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
1: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
2: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
1: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
2: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
1: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
2: దేర్ ఇస్ అ గర్ల్స్ కాలేజ్.
1: గర్ల్స్ కాలేజీ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
2: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
1: రాజు వేశాడు.
2: There's one person.
1: Rani vesindi.
2: King and queen.
1: Chelikatta vesindi.
2: Associates.
1: Javanu vesadu.
2: And soldiers.
1: Mantri vesadu.
2: Minister.
1: Watchman vesadu.
2: And also the
1: sipayalu vesadu.
2: Sipayas, watchman.
1: Veerandaru kudunu streele.
2: All these actors are women only because it's a girls college.
1: Anta girls college.
2: It's a girls college.
1: Idu raju vesham dharinchadu kani ayam kuda a girl.
2: It's a girl that has taken upon the role, action of the king.
1: Sipayi oka kitgam pattukunnadu kada vaadu kuda streeni.
2: As a soldier holding the sword, yes, woman only.
1: Ee jagatantha kuda oka natakarangame.
2: The whole world is a stage.
1: Indru andaru vesham vesaru.
2: And we're all
1: andaru endukunu aatma shakti okati gaane untunda.
2: The atmic power is uniform in all.
1: Kariki udyogam purusha విర్రవీయడానికి వీలు కాదు.
2: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
1: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
2: వీ ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
1: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
2: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: కాబట్టి ఉద్యోగం పురుష లక్షణమే కాదు.
2: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ప్రేమే పురుష లక్షణం.
2: లవ్ ఈజ్ మ్యాన్.
1: ధర్మమే పురుష లక్షణం.
2: ధర్మ ఇస్ మ్యాన్లీనెస్.
1: సత్యం పురుష లక్షణం.
2: ట్రూత్ ఇస్ మ్యాన్లీనెస్.
1: కనుకనే ట్రూత్ ఇస్ గాడ్.
2: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్.
2: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
2: లివ్ ఇన్ లవ్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
1: కనుక ఈనాడు
2: టుడే
1: భగవంతుని యొక్క తత్వం పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద డివినిటీ దట్ ఇస్ అబ్సల్యూట్ అండ్ టోటల్.
1: ఒక వ్యక్తి ఎందున్నది మరొక వ్యక్తి ఎందు లేదని చెప్పిన నిర్ణయించడానికి వీలు కాదు.
2: వీ కెనాట్ సే ద గాడ్ ఈజ్ ఇన్ వన్ అండ్ మిస్సింగ్ ఇన్ అనదర్.
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనిపించడం లేదు కానీ
2: యూ డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
2: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
1: గాలి ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ ఎయిర్?
1: కంటికి కనిపించదు.
2: యూ డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ చేతికి చిక్కదు.
2: యూ కెన్ క్యాచ్.
1: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
2: బట్ వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
2: ఎయిర్ ఇస్ అరౌండ్ అస్.
1: కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై ఇట్స్ presence.
1: ఉంది అక్కడ.
2: It is there.
1: అదే విధంగానే దైవం కూడాను సర్వస్వరూపుడై ఉన్నాడు.
2: God has assumed many forms.
1: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
2: Here you find a small.
1: ఒక మిషన్ కర్ర అంటారు.
2: You find a fan.
1: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
2: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
1: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
2: వెన్ యు పుట్ ఆన్ ద ఫ్యాన్ యు విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
1: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
2: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ ద కూల్నెస్ అండ్ కంఫర్ట్.
1: కానీ విసరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
2: డూ యూ మీన్ క్యాన్ యూ డినై
1: చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
2: Do you expect all the comfort and the coolness that experience out of fan?
1: It is అదే విసనకర్ర మన వైపును చూపుకోకుండా ఇతరుల వైపును చూసి వీసిస్తే వాడికి పోతుందా చల్లదనం?
2: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్. ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
1: బుద్ధి విసనకర్ర.
2: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ద ఫ్యాన్.
1: ఈ బుద్ధిని ఆత్మ వైపును తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
2: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్ వర్డ్స్ ఆత్మ
1: విసిరితే దేహానికి ఆనందం కలుగుతుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ ప్లెజర్.
1: దేహానందం తాత్కాలికమైన.
2: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ.
1: క్షణికమైనటువంటిది.
2: ఇట్స్ మొమెంటరీ.
1: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
2: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ?
1: ఇది మలినపు కొంప.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగముల మ్రగ్గడి సేవక గంప.
2: అఫ్లిక్టెడ్ బై డిసీజెస్.
1: జలము పొందు దుంప.
2: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్
1: లైఫ్. సాగర మీదగలేని కంప.
2: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్. అమ్ముల
1: మలినపు మన మెప్పు దలంప.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నీ నిశ్చలమైన నమ్మబోకు మనసా.
2: దో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్.
1: హరిపాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: హరిపాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది.
2: దెన్ వన్స్ యూ ఎంజాయ్ ది డివినిటీ,
1: మానవునికి లభ్యం కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్.
1: దేనినైనా మనం సాధించవచ్చును.
2: యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కానీ
2: బట్
1: హృదయం నందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
2: బట్ వీ షుడ్ హ్యావ్ స్టడీ డివైన్ ఫీలింగ్ విద్ ఇన్.
1: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ అప్రోప్రియట్ బ్లెస్.
1: ఈ ఆనందమే సత్యము.
2: This bliss is truth.
1: ఈ సత్యానందమే జ్ఞానము.
2: And this truthful bliss is wisdom.
1: కనుక

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవులు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ది నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాలు.
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేయనది ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యు డివైడ్ ఇన్ దెమ్ ఇన్ టు రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: Madhyalo godalu adduga undatam chetane ee bhavanamulandu vivida roopamulu cheyakudinatvanti naamamulu cheyinatvanti gaduluga yerpadutunnadi.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: Kanuk aatma aneetvanti bhavanamu okkate.
1: Therefore the mansion of aatma is
0: indulo shariramu indriyamu manasu బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దెర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: Neka bhautikamainatvanti vastuvulanu vipajimpa chesetvanti vaadu guruva?
1: Is he the guru that shows physical objects?
0: Jagat sambandhamainatvanti padartham yokka vignananni ipudamga visudhikarinchi chesetvanti vaadu guruva?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: Kaadu kaadu.
1: No.
0: Veerandaru kudanu adhyapakule. Ee gurutvamulo undinatvanti yokka nijatattvam emiti?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్య స్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు

0: tail all the material physical objects.
1: Kaadu kaadu.
0: No.
1: Veerandaru koodanu adhyapakule.
0: All of them are teachers.
1: Nijamaina guru,
0: a true guru,
1: Brahmanandam. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
0: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద ఎటర్నల్ బ్లిస్. వాట్ డు యు మీన్?
1: బ్రహ్మానందమే నిజమైన గురు.
0: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు.
1: ఎవరు ఈ బ్రహ్మానందం?
0: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
1: ఇతని యొక్క రూపం ఏమిటి?
0: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
1: ఇతను ఎక్కడ ఉంటాడు?
0: వేర్ ఇస్ హీ
1: అని విచారణ చేయగా,
0: వెన్ వి ఎంక్వైర్,
1: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
1: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
1: సమస్త ఆనందములు కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
0: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
1: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఇస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
1: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుకునే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ డిరైవ్డ్ బై మ్యాన్ అవుట్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, ద ప్లెజర్, ద ప్రాపర్టీ?
1: కేవలము మానవానందము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద ప్లెజర్ ఆఫ్ మ్యాన్.
1: మనుష్యానందము అన్నారు.
0: It is called pleasure of man or manushyananda.
1: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
0: 100 times more than this pleasure of man, manushyananda, there is indrananda.
1: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
0: 100 times more than the pleasure of senses indriyananda, there is devendrananda beyond that.
1: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
0: 100 times more than blissful devananda is the devananda.
1: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
0: 100 times more than this is devendrananda.
1: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
0: More than this 100 times is బృహస్పతి ఆనంద.
1: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
0: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
1: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
0: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
1: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
0: దిస్ బ్రహ్మానందం ఇస్ ద ట్రూ మెజర్ యార్డ్ స్టిక్.
1: ఇట్టి మానవులకు ఊహాతీతమైనటువంటి ఆనందమును నిత్య జీవితంలో మనము బ్రహ్మానందం బ్రహ్మానందం అని ఉపయోగపెట్టుకుంటున్నాం.
0: దిస్ బ్రహ్మానంద విచ్ ఇస్ బియాండ్ ఆల్ స్ట్రెచెస్ ఆఫ్ ఇమాజినేషన్.
1: నా కుమార్తె వివాహం బ్రహ్మానందంగా జరిగింది అంటారు.
0: వి సే దట్ ఇట్ ఇస్ డన్ ఇన్ పర్ఫెక్ట్ మెజర్ హ్యాపీనెస్.
1: నా కుమారుడు పరీక్ష లోపల బ్రహ్మానందంగా రిజల్ట్ తెచ్చుకున్నాడు.
0: వి సే దట్ మై సన్ గాట్ రిజల్ట్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
1: నా కుమారుడు విదేశముల లోపల బ్రహ్మానందంగా ఉంటున్నాడు.
0: My son is in supreme bliss abroad.
1: ఈ బ్రహ్మానందం అంటే అంత సులభమైనటువంటిదా? అంత చిన్నదైనటువంటిదా? లోక సంబంధమైనటువంటిదా? లేక భోగభాగ్యములతో కూడినటువంటిదా? లేక భౌతికమైనటువంటిదా? కాదు కాదు.
0: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical?
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములకు అతీతమైనటువంటిదే ఈ బ్రహ్మానందం.
0: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
1: ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
0: The true guru is one who experiences that brahmananda.
1: అతను ఎవరు?
0: Who is he?
1: ఒక్క భగవంతుడు తప్ప మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
0: No one excepting God has authority to enjoy this brahmananda.
1: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: In this ananda, the different forms of pleasure are contained.
1: ఇంకా రెండవ వాడు ఎవడు?
0: Then who is second one?
1: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడాను ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
0: Of all kinds of pleasures, the supreme pleasure, parama sukadham, is
1: bhautikamainatundi sukhamu kaadu.
0: It is not physical pleasure.
1: Bhautikamaina sukhamulu oka paryayam undi marika

0: అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్,
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్,
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖములు కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: What is meant by కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం meant he who is beyond time
0: and space. ప్రపంచంలో సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశ కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: The third guru is the one who is beyond all influences of time and space.
0: Atade Bhagavantudu.
1: He is God himself.
0: Kevalam Jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: Jnanam.
1: Jnana.
0: Yemti ee jnanam?
1: What is this jnana?
0: Bhautika jnanama?
1: Is it worldly
0: wisdom? Padartha jnanama?
1: Or of the material?
0: Leka rasayana jnanama?
1: Or is it scientific?
0: Inki ye jnanam idi?
1: What sort of knowledge is that?
0: Vaijnanama?
1: Is it science?
0: Kaadu kaadu.
1: No.
0: Ee jnanamunu kudanu kevalamu padarthamulu che nirmimpabadeetundi ee jnanamu.
1: This knowledge is related to the material.
0: Jagatnandagala samasta padarthamulu yokka parinamamunu guttimpa cheseetundide ee bhautika jnanam.
1: The physical knowledge is that which will make you aware of the material objects in this world.
0: Samasta jnanamulaku mooladharamai
1: the basis for all forms of knowledge.
0: Idi sarva jnanamulaku kudanu atitamai
1: beyond all forms of knowledge.
0: Anantamai
1: it is infinite.
0: Avyaktamai
1: which is not expressed.
0: Muktamai
1: it contained
0: secrets. Ekatvanga undetundi jnanam
1: remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non dualism advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one unity alone.
0: Rendava padarthame jagattanandu ledu.
1: In this world there is no second.
0: Okavela unnada
1: even if it is present.
0: Ee padartham yokka reflection reaction resound le kaani rendavadi kaadu.
1: If at all it exists it is merely the reaction reflection and resound of the first one.
0: Anaga nijamaina jnanam anaga swastharoopa sandarshaname nijamaina jnanam.
1: The true wisdom meant the understanding of the true self.
0: Tananu taanu telusukovatame nijamaina jnanam.
1: Understanding one's own self is true wisdom.
0: Tanam taanu telusukovalani gurtinchukoneyadaniki prayatninchetuvanti manavudu ye pradeshamuniki velutadu.
1: A person who would like to know his own self,
0: ye guruni aashrayistadu,
1: whom does he approach?
0: Ayya nenu ekkada unnanani evadaina adugutunnanante vaadu nijamaina jnana kaadu ajnani.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: Tananu taanu evadukudunu baita prapanchamlo vetukadaniki prayatninchadu.
1: No one would find out himself in the outside world.
0: Ivaru atti manavudiga tayaru kavatam chetane andaru ajnanuluga untunnaru.
1: As in the modern times people are like that, all of us are ignorant.
0: Tananu taanu guttimpa chesukuneetundi vaade jnani.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: Tana tattvani taanu guttimpa chesukuneetundi vaadu bhagavantudu tappa marokaru ledu.
1: The only one who would make you to recognize yourself is God only.
0: Kanuka bhagavantude జ్ఞానస్వరూపుడు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అతను అనంత స్వరూపుడు.
1: ఈజ్ ఇన్ఫినిట్.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: Therefore, Brahma, God is defined this way, Satyam, Truth, Jnanam, Wisdom, Anantam, Infinite.
0: Kevalam Nanamurtim Dvandvatitam Dvandvatitam
1: Dvandvatitam.
0: Yemti ee dvandam?
1: What are these two dvandva?
0: Sitoshtamulaku atitam.
1: That which is beyond heat and cold.
0: Sukha-dukkamulaku atitam.
1: It's beyond pleasure and pain.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: సో దట్ విచ్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ.
0: అతనే నిజమైన గురువు.
1: హీస్ ట్రూ గురు.
0: గగన సదృశం. గగన సదృశం.
1: గగన సదృశం. నెక్స్ట్ ఆస్పెక్ట్.
0: గగనం ఎక్కడ ఉంది?
1: వాట్ ఈస్ మీన్ బై గగన?
0: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్. దట్ విచ్ స్ప్రెడ్స్.
0: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అనగారు.
1: గగన మీన్స్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై స్కై?
0: ఆకాశం, గగనం, శూన్యం.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetvanti kadadi.
1: It is not apparent.
0: Maina paina chuchi idi aakasham anukuntunnam.
1: We look up and say it is sky.
0: Adi aakasham kaadu.
1: It is not sky.
0: Aakasham anaku avakasham kalipinchinatvantidi.
1: It gives a scope avakasha to aakasha.
0: Ee meghamulu yokka sammelita swaroopam.
1: It is just a combination of clouds.
0: Deenini manam aakasham anukuntunnam.
1: That we take it as sky.
0: Aakashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi aakasham.
1: It is spread all over.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: No. It cannot be shown. Yes. It cannot be shown.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: It is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you twiddle the finger, it is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్లో ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is ఆకాశం.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of akasha?
0: Shabdame akasham yokka gunamu.
1: The sound is the quality of akasha.
0: Kabatti shabdam ekkada untunnado akkalanta akashame.
1: Wherever there is sound, there is akasha.
0: Uchchasam nishwasamulu kodanu shabdame.
1: Even inhalation exhalation is sound.
0: Kanuka akasham leni sthanam ekkada?
1: So where is the position of
0: anantam rahichata sarvavyapya narayana sthitah?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం. అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మ.

0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి.
1: ఎంత ఆకాశం యొక్క గుణములే.
0: దీస్ ఆర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
1: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
1: అతనే భగవంతుడు.
0: హీఈస్ గాడ్.
1: కనుక అతనే నిజమైన గురువు.
0: దెర్ఫోర్ హీఈస్ ట్రూ గురు.
1: గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ.
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: ది ఇస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం
1: సామవేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ఇది అధర్వణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
1: నాలుగు వేదం యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్య.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
0: all these four mahavakyas
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The first one, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం, కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో.
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈస్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: This prajna is present in the body, the senses, the mind, the intellect, the chitta and the ego, all over.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణులయందు, సర్వ జీవులయందు, చరా అచరములయందు కూడా ఉంటున్నది.
0: This prajna is present in all beings, the living and the non-living alike.
1: దీనిని constant integrated awareness అన్నారు.
0: This is called constant integrated awareness.
1: Awareness అంటే ఏమి?
0: What is meant by awareness?
1: తెలుసుకోవటము.
0: Knowing.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈస్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
1: కాదు కాదు.
0: నో.
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ ఇస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఇస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒకటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: Atma, Aham, and Brahma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one, unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: The third one, తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat that.
1: Tam idi.
0: Tam this.
1: Asi vakati.
0: Asi at one.
1: Nenu neevu. Neevu veru neevu veruga unnappudu neevu neeve nenu nene.
0: When you and I are separate, we are different.
1: Neevu nenu rendu asi koodinappudu uyi ayipothundi inka rendodi neevu nenu lenu manamu ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. We are we.
1: కనుక ఓ రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే తమ్.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే తమ్.
0: దట్ విత్ ద బాడీ ఇస్ తమ్, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: దేవుడు జీవుడు ఒక్కటే అనేటువంటిది ఈ యొక్క సామవేదము చక్కగా ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
0: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ద నెక్స్ట్ వన్, అయమాత్మ బ్రహ్మ.
1: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి.
0: ప్యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఐఎమ్ సాయిబాబా.
0: ఐఎమ్ సాయిబాబా.
1: అయమాత్మ, అయామ్ ఆత్మ.
0: I am Atma, I am Atma.
1: And Brahma.
0: I am Brahma.
1: Rendu kaadu ikkada undedi.
0: No, two here.
1: I am. Atma.
0: Atma.
1: Brahma.
0: Brahma.
1: Anaga, the one you think you are, the one others think you are, the one you really are. Mudinti yokka ekatvam.
0: These three things could be explained this way.
1: Neeku deham undi, manasu undi, atma undi.
0: You have got the body, the mind and Atma.
1: Ee moodu cheri okkate.
0: All these three together are one.
1: శరీరంతో పనులు చేస్తున్నావు.
0: విత్ బాడీ యూ ఫంక్షన్.
1: మనస్తో విచారణ జరుపుతున్నావు.
0: విత్ మైండ్ యూ థింక్.
1: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
0: యూ రిమైన్ దేర్ ఎట్ ద విట్నెస్.
1: జాగ్రత్తలో విశ్వడు నీవే.
0: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ.
1: స్వప్నములో తేజుడు నీవే.
0: యాజ్ ఎ డ్రీమర్ యువర్ తేజస్.
1: సుషుప్తిలో నీవే తేజం.
0: ఇన్ సుషుప్తి యువర్
1: ప్రాజ్ఞుడు నీవే.
0: యువర్ ప్రాజ్ఞ.
1: ప్రాజ్ఞుడనగా ఏంటి?
0: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: That is
1: Atma tattvame prajna.
0: That is the nature of Atma, prajna.
1: Kanuka ee nalugu vakyamulu yokka antarathanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado ade nijamaina guruvu.
0: That single pointed divinity is the true guru that explains underlying unity.
1: Prajnanam brahma.
0: One, prajnanam brahma.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi.
1: Tat tvam asi.
0: Tat tvam asi.
1: Ayamatma brahma.
0: Ayamatma brahma.
1: Ee nalugu yokka tattvamasi anaga mahavakyamulu yokka saramunu chakkaga anubhavinchi aanandinchi aakaramunu dharinchinatunti vaade guruvu.
0: He is a true guru who understands, explains clearly and experiences the essence of all these four Mahavakyas.
1: Tatvamasyadi lakshyam yekam.
0: The next aspect, ekam.
1: Ekam.
0: Ekam.
1: Ekam yeva advitiyam brahma.
0: That ekam, single eva only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi పుట్టక పూర్వము,
0: ప్రయర్ టు బర్త్,
1: మరణించిన తరువాత,
0: ఆఫ్టర్ డెత్,
1: జీవితంలో,
0: డ్యూరింగ్ లైఫ్
1: టైమ్, ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైమ్.
1: మారేటువంటిది కాదు ఇది.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: ఏకం
0: వన్.
1: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
0: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది? అది
0: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది.
0: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
1: కానీ ఆ విత్తనం అనేది పెద్ద వృక్షం ఉంటుంది.
0: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ ఫ్లవర్స్.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: దేర్ మెనీ.
1: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
0: దెన్ దర్ ఫ్రూట్స్.
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
1: పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ద హ్యూజ్ ట్రీ ఈజ్ కంటైన్ విత్ ద సింగిల్ సీడ్. దీని
1: ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
0: సీడ్ ఈజ్ వన్, సమ్ సే లీవ్స్, సమ్ సే బ్రాంచెస్, సమ్ సే ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
1: కనుక ఏకం ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్,
1: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
0: దట్ ఓన్లీ వన్ ఈజ్ ద ట్రూ గురు.
1: ఆ గురువు ఎవరు?
0: హూ ఇస్ దట్ గురు?
1: భగవంతుడే,
0: గాడ్ హింసెల్ఫ్.
1: ఏకం నిత్యం.
0: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎప్పుడూ మారినటువంటి వాడు.
0: చేంజ్నెస్.
1: నిత్యుడు.
0: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హీ వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు,
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: గో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీజ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
0: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ at the age of 10 boy,
1: 30 years man,
0: 30 years man,
1: 75 years grandfather,
0: 75 years his grandfather.
1: అంత మార్పు చెందుతున్నాడు.
0: So he changes.
1: కానీ
0: but
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
0: But right from birth till the end,
1: అంత్యమే లేదు.
0: There's no end at all.
1: పుట్టుకే లేదు.
0: There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is Adhyanta.
1: Kada Adhyantudu evaruga untunnado aa nityudainu kuda vaade nijamaina guru.
0: So the one who is eternal, who is beyond birth and death, he is true guru.
1: Ekam nityam vimalam.
0: That one, the eternal vimalam.
1: Vimalam anaga etti malinyamu lenitunti vaadu.
0: Vimala meant who has no dirt or filth whatsoever.
1: Parishuddhamainatunti vaadu.
0: The pure and saleem.
1: Pavitramainatunti vaadu.
0: Not sacred.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటెడ్ టు ద వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మైట్ జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాది.
0: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారంను కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
0: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూట్.
1: కనుకనే అతనినే విమలం.
0: సో గాడ్ ఈజ్ విమలం.
1: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
0: ప్యూర్,
1: పరిశుద్ధమైనటువంటి వాడు,
0: పర్ఫెక్ట్.
1: ఎవరు?
0: హూ ఈజ్ హీ?
1: అతనే గురు.
0: ఈజ్ గురు.
1: నిర్మలం నిశ్చలం.
0: నెక్స్ట్ నిశ్చలం.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయం తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్, రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్.
1: 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్,
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్,
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు, భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్, వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ ఎ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: ఒక సెకండ్
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ హీ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతగా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్, హీ ఈజ్ దేర్. హీ ఈజ్ హియర్, హీ ఈజ్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం
0: ఈజ్ స్టడీ.
1: నిర్మలం
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం
0: ఈజ్ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఇన్ సచ్
1: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీఈస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్.
1: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
0: ఏ డ్రామా ఇస్ అన్ యాక్ట్.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: యాజ్ ద కింగ్ స్పీక్స్,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: దట్స్ వన్ ఆఫ్ ద స్టేజ్.
1: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుంది.
0: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్స్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
1: అంత యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవరు చెప్పడానికి వీలు కానటువంటి
0: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: దట్ ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఈస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the passionate,
1: and Sattva, Rajo, Tamo, Gunamulu, Prakuti yokka lakshanalu.
0: These three qualities refer to the world.
1: Ee moodu lakshanamulu undinappude,
0: when these three qualities are
1: sukhamu, dukkhamu untuntadi.
0: There are pain and pleasure.
1: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: Ee moodu gunamule sarva alakshanamulu.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్పుకుంటారు.
0: Many say,
1: Guru Brahma, Guru Vishnu, Guru Devo Mahesh. చేరా.

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
2: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
1: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్.
2: ఈ తానే హిస్ క్రియేషన్, సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
2: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
2: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
2: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
2: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖ చక్ర కదా ధార్యాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
2: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
2: కర్త తానే,
1: హిస్ క్రియేటర్.
2: కర్మ తానే,
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
2: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
2: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
2: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
2: కారణం తానే,
1: ఈజ్ యాక్షన్.
2: కర్మ తానే,
1: ది యాక్షన్.
2: కర్తవ్యము తానే,
1: డూయర్.
2: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ ఇస్
2: విశ్వం. విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ, ది యూనివర్స్.
2: గురువు.
1: దట్ గురు.
2: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
2: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడా గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
2: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్, రూ ఇస్ ఫార్మ్లెస్.
2: గుకారో అంధకారస్య,
1: గు ఇస్ డార్క్నెస్.
2: రుకారో తన్నివారణ,
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
2: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
2: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
2: ప్రకాశమే,
1: ద లైట్.
2: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
2: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
2: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
2: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
2: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
2: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్ ద వన్
2: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
2: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
2: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: The whisper mantra in the ear and collect money.
2: Guru yokka lakshanamulu.
1: That is not the quality of the teacher.
2: Guru Vishnu, Guru Devo Maheshwara.
1: The third aspect, Guru Devo
2: Maheshwara. Maheshwara naga evaru?
1: Who is Maheshwara?
2: Anaga.
1: He meant?
2: Ee jagatulandu, samasta jeevanulu, shasinchetunti vaadu Maheshwara.
1: Maheshwara is the one who commands all the beings in this world.
2: Ide. శాశ్వతం ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
2: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
2: ఎవరు ఏ దినంలో ఏ కాలంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధనలు చెప్పేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి
2: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
2: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
2: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
2: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ ఇస్ శాసనం.
2: వర్షము శాసనమే.
1: ది రెయిన్స్ కమాండ్.
2: రాత్రి పగలు శాసనమే.
1: ది డే అండ్ నైట్
2: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
2: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
2: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
2: సమస్తమును తన హస్తమునందుంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
2: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
2: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
2: గదా పద్మము.
1: వన్ ఇస్ గద అండ్ పద్మ.
2: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: హస్ ఫోర్ హ్యాండ్స్.
2: ఒక చేతిలో శంఖము.
1: విత్ వన్ హ్యాండ్ శంఖము.
2: ఒక చేతిలో చక్రము.
1: ద అదర్ హ్యాండ్ వీ.
2: ఒక చేతిలో గద.
1: హస్ గట్ గద.
2: రెండవ చేతిలో పద్మం.
1: అనదర్ హ్యాండ్.
2: దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
2: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: చక్రము కాలచక్రము టైమ్ భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: చక్ర ద వీల్ ద టైమ్.
2: గద అనగా బలము.
1: ద గద ద పవర్.
2: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
2: పద్మము.
1: ద పద్మ ఫ్లవర్.
2: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
2: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
1: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
2: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
1: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
2: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not no different.
2: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నారు చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow minded people bring about the difference between
2: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am వైష్ణవై, another one says
2: కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
2: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
2: ఉన్నది ఒక్కడే.
1: ఈజ్ ఓన్లీ వన్ గాడ్.
2: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ గోట్ ద సౌండ్ ద టైమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర్.
2: ఈశ్వరుడు చేతులు ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర.
2: ఇంకొక చేతిలో త్రిశూలము.
1: అనదర్ హ్యాండ్ త్రిశూల.
2: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: ద ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
2: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: సౌండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: త్రిశూలము త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల ద త్రీ టైమ్స్.
2: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
1: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
2: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: Does when we say we find God is one, but the names are different.
2: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas, there's one example.
2: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
1: Vaishnavas go to Tirupati.
2: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
2: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
2: కానీ శైవులు పోయినప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
1: బట్ శైవైట్స్ కాల్ ఓ వెంకటేశ్వర.
2: వైష్ణవులు పోయినప్పుడు వెంకటరమణ వెంకటరమణ అంటారు.
1: బట్ వైష్ణవైట్స్ సే వెంకటరమణ వెంకటరమణ.
2: ఈశ్వర ఇక్కడ రమణ.
1: దేర్ ఈశ్వర హియర్.
2: భావాలకే మార్పు, కానీ వెంకటేశ్వర ఏ మార్పు కలగలేదు.
1: దేర్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
2: వెంకటరమణ అనేటువంటి దాన్ని,
1: ద వర్డ్ వెంకటరమణ,
2: ఈశ్వర అనేటువంటి దాన్ని
1: వెంకటేశ్వర,
2: కేవలము అల్ప బుద్ధుల యొక్క తృప్తులు.
1: That is mere satisfaction out of narrow feelings.
2: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
2: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
2: పశువులు అనగా ఏమిటి?
1: out of this animal.
2: మనోబుద్ధులతో చేరినటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
2: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But from the sense of Vishnu is
2: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
2: Veedu Gopala antadu, vaadu Pashupati antadu.
1: Vaishnava is called Gopala, Saiva is called Pashupati.
2: Ee vidhamainatti peru lopala kodamu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
1: But even in the names there is unity here.
2: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
2: ఈ ఎంతకాలం ఈ అల్ప బుద్ధులతో మనం సాధన చేసినప్పటికీ,
1: హౌ లాంగ్ యూ మే డూ విత్ ఆల్ దీస్ నారో
2: ఫీలింగ్స్, ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేము.
1: యూ విల్ నెవర్ రీచ్ నోబుల్ హైట్స్.
2: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
2: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
2: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
2: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
2: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్,
2: వివేకములో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్.
2: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
1: విత్ ఆల్ ద నాలెడ్జ్
2: వివేకమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
2: సర్వము వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్.
2: ఇంతసేపు
1: సో లాంగ్
2: అనిల్ కుమార్,
1: అనిల్ కుమార్
2: టోకియో జపాన్ హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
2: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at the far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
2: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
2: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
2: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
2: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
1: Their faith gives them results.
2: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
2: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
2: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: their devotion,
2: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
2: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: the feelings which are so deep,
2: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్ష్మంగానే ఉంటాయి.
1: Under any circumstances they are
2: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: the devotees who
2: don't, ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: They are always restless.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
2: రోడ్డు ప్రక్కలోపల
1: alongside of the road,
2: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: There are huge trees.
2: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: When you look at them, they are gigantic.
2: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
2: Varshamu ledu.
1: No rain.
2: Neeru ledu.
1: No water.
2: Kaani aa vrikshamulu pachchagane untunnayi.
1: But those trees are green.
2: Daniki prakkane
1: on one side
2: oka vari panta untundadi.
1: Paddy field.
2: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
2: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
2: Ee telivitakku manishi em anukuntadu?
1: Who is the foolish one?
2: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి. వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా
1: కళకళలాడుతుంటారు.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
2: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
2: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
2: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone that deep.
2: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial, receive the water there only, then becomes dry.
2: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి, దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
2: మన భావములు ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
2: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
2: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ వారి తయారైపోయినాం.
1: వీ హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
2: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
2: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
2: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
2: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
2: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
2: అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
2: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
2: Swami matalu nityamu vintune untunnam.
1: We listen to Swami's words.
2: Kaani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
1: But some, if they listen once, they'll practice throughout their life.
2: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
1: Anil Kumar having given such a long lecture
2: ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
2: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
1: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
2: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
1: బ But his monkey mind has got bumps and gems.
2: ఒక్కొక్కరు తానే చెప్పుతాడు.
1: He himself says it one time.
2: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
2: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
2: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
2: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
2: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
2: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
2: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
2: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద లవ్స్ హరి.
2: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిప హేట్స్.
2: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప goes on saying, denying
2: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
2: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడండి.
1: When he was thrown out of the hills, who protected him?
2: విష్ణు కాదు.
1: It's not Vishnu.
2: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of Vishnu.
2: కనుక ఏ ఏ సమయం లోపల ఏ ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
2: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
2: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
2: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
1: She wanted Swami to visit her house.
2: తప్పక వస్తానని మాట ఇచ్చాడు.
1: Baba promised that he would come.
2: కానీ ఆమె సిద్ధం చేసుకుంది.
1: But she was ready.
2: అన్ని విధాలు కూడా కాచుకుంది పాపం.
1: She was waiting anxiously.
2: కానీ చెప్పినట కాలానికి పోలేదు బాబా.
1: But Baba didn't go at the appointed hour.
2: అన్ని తట్టలో పెట్టుకుంది.
1: All materials were served.
2: పక్కన దగ్గరికి పోయింది. బాబా ఎందుకు నన్ను ఇంత అవమానం చేస్తున్నావు?
1: Then he went to Baba.
2: నాకు అవమానమైనా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు ఫాల్స్హుడ్.
2: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
2: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
2: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
2: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
2: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
2: వెనక్కి చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
2: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరంగొట్టింది.
1: She has beaten the dog with a stick.
2: అప్పుడు చీ, నేను చేసిందంతా కూడా కట్టె కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి ఇది డాగ్ కంత అర్పితమైపోయింది, నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
2: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
2: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
2: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్ వర్డ్.
2: ఇంత అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
2: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ యుటర్ ఫాల్స్హుడ్?
2: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
2: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
2: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
2: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడానికి కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. ఐఎమ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
2: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫార్మ్.
2: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది, ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
2: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
2: మీది నేరో మైండ్.
1: యువర్స్ ఇస్ నేరో మైండ్.
2: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
2: కుక్క ఎవరు? నేనే.
1: ఐఎమ్ దట్ వెరీ డాగ్
2: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
2: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫార్మ్,
2: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకొని
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
2: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
2: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
1: God can assume any form.
2: అన్ని రూపములు తానే.
1: All forms are his.
2: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: ఏరి స్వామి.
2: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
2: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
2: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
2: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
2: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: ఇప్పుడు
2: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super speciality hospital.
2: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
2: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
2: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
2: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
2: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
2: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
2: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ యువర్ ఫెయిత్ ఇన్
2: ఏ రకమైతే ఏమిటి,
1: వాట్ ఎవర్ మేబీ.
2: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
2: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
2: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీమ్, హైదరాబాద్ టీమ్,
2: వేణుగోపాలు, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
2: శ్రద్ధా భక్తులే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ దేర్ స్టెడ్ఫాస్ట్నెస్.
2: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు సేవ పడవలసిన అవసరం ఏమిటి?
1: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
2: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
2: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: They do all this keeping Swami in view, nothing else.
2: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
1: So each work has to be done in a particular person.
2: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: Everything leads to same goal.
2: ఒక్క లక్ష్యమే.
1: Only one goal.
2: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెని
2: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్ టు సమన్ రిలేటివ్స్.
2: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
2: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
2: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: ఫస్ట్ థింగ్స్ హ్యాపెన్.
2: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
1: When heart operations are undertaken, Prashant Nilayam,
2: heart operations ke bhay mein le,
1: no one is afraid of heart
2: surgery. Aayak nirbhayame nijamainatunte yokka bhayam.
1: That fearlessness is there.
2: Ade abhayamu.
1: That gives you all security.
2: Chinna chinna pillalanta kudalu,
1: even little children,
2: navutu navutu vastunnaru hospital ku.
1: They come to the hospital smiling.
2: In the hospital ki vellalu.
1: Swami went to hospital.
2: Chinna bidda operation jarigindi.
1: A small little child was operated.
2: ఆ మంచం పైన నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
2: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
2: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
2: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
2: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
2: కనుక అన్ని విధాల కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
2: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: మేము చేస్తున్నామే, మేము ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
2: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్ధాభక్తితో చేస్తున్నారు.
1: It need not be said on their face. They do it with a lot of
2: devotion. అలాంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
1: For this world, the men of devotional
2: steadfastness are required.
1: When they are missing, what is the fun of doing these things?
2: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
2: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
2: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
2: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
2: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
2: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
2: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దర్ మిస్టేక్ ఇన్ ది
2: ఉప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దో?
2: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ సామరే?
2: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
2: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
2: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్
2: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్
2: అన్ని చేస్తున్నప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్
2: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండేట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
2: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
2: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసమే మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
2: చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
2: కానీ విశ్వాసం లేకుండా
1: without faith
2: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
1: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్
2: అహంకారం యొక్క ప్రభావాలు
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
2: ఆడంబరాల యొక్క ప్రభావాలు
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
2: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్
2: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
2: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ ది థింగ్ విత్ ఇన్ ది వెసల్ ఆఫ్ హార్ట్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ పాయింట్
2: విశ్వాసం కావాలి
1: That faith is necessary.
2: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: పర్ఫెక్ట్.

0: ప్రేమ స్వరూపులారా.
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ,
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ,
1: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్,
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ,
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా,
1: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు, అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు.
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్.
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత.
1: మైండ్ ఈజ్ ది
0: ప్రిసెంట్. మన యొక్క మనసే
1: ద మైండ్ ఈజ్ ద మూన్.
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు,
1: when the mind is full and pure,
0: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్.
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ,
1: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గురు.
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం, దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం, ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్, కలెక్టింగ్ మనీ, మేకింగ్ దమ్ గో రౌండ్.
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: ఈ మెజెస్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ, బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ.
1: సో దక్షిణ ఆఫరింగ్
0: దక్షిణ ఏమిటిది?
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
1: ఆఫర్ యువర్ లవ్.
0: ప్రదక్షిణ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
1: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
0: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే,
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్,
0: నిత్యము గురు పౌర్ణమి,
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి,
0: సర్వము గురుత్వమే,
1: ఎవ్రీథింగ్ ఈజ్ టీచర్.
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఈజ్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
1: వెన్ ది సీక్రెట్ ఈజ్ నాట్ నోన్ ఈజ్ ఇన్ దార్క్నెస్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
1: వెన్ ది నేచర్ ఈజ్ అండర్స్టూడ్ దట్ ఈజ్ టీచర్.
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు, దైవమే గురువు, దైవమే గురువు. ఇంకెవరు గురువు లేరు లోకంలో.
1: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు.
0: కనుక దైవ చింతన చెయ్యండి.
1: దెన్ థింక్ ఆఫ్ గురు.
2: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं.

0: వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దే ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్ ఫారిన్ కంట్రీస్, దే రిసీవ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అక్వైర్ న్యూ స్కిల్స్.
0: నిజముగా భారతీయులకున్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: Videshallo poi ratrim pagalu kodanu kashtapadi rogulu chustu enno vidhamainaatunte okka samala padutunnaru.
1: They struggle hard taking care of the patients day and night.
0: Kani akkadu kodanu adhikanga rogulku taginatunte vaidyam chesedi bharatiyule kani videshiyulu ekku mandi kaadu.
1: But there abroad, the doctors who attend on the patients are Indian doctors only.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్.
0: జ్యువెల్స్ ఆర్ మై బ్యూటీ, నీవి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, బ్యూటీస్ అదర్స్.
0: జ్యువెల్స్
1: ఆర్ మై అండ్ బ్యూటీస్ అదర్స్. బ్యూటీ అదర్స్.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ ఇస్ డన్ బై ఇండియన్స్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ క్రియేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్.
0: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వారికి క్రియేటెడ్ అది.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ షెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్ద భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంత లేకపోలేదు.
1: దే ఆర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటి ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హ్యావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్ హియర్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేసేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డూ దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్స్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్లే నేను చెప్తుంటే దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ ఇస్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేదే చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ది నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని.
1: సో ఇన్ ఆర్డర్ టు ట్రైన్ గుడ్
0: నర్సెస్ కాలేజీ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
1: స్వామి స్టార్టెడ్ నర్సెస్ కాలేజ్.
0: ఎవరైనా మంచి త్యాగజీవులు గాను పవిత్రమైన హృదయంతో సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉండేటువంటి వాళ్ళు మా సఫాయి దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ ఇచ్చుకుని వాళ్ళు అందులో చేర్చడంలో ఏ విధమైన ఖర్చు లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: Inkoka chotu nurses training povalante vaada constitution fees kattali, inke emem fees kattali, ikkada ye fees ledu.
1: In other institutions they should pay tuition fees like that. Here no fee.
0: Petrol kuda no free ne.
1: Food is also free.
0: Bhojanam kuda no free ne.
1: Everything is free.
0: Kanuka evaraina manchi hrudayam kaliginatunte vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావలసినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈస్ నాట్ కంప్లీట్.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
0: కనుక ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమై మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క సేవమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గములు కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్స్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో ఉపకారాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం.
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: వెన్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటి ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్ళే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణ గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి నాది కాదు.
1: నో నీడ్ నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామి, ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ది హాస్పిటల్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అండ్ ఎంజాయ్ సుప్రీం హ్యాపీనెస్ అండ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్. దట్ స్వామి ఎక్స్పెక్ట్స్ అండ్ కంక్లూడ్.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మా బోటి వారు పోకూడదు ఏమని సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కనుక్కొని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: ఎవరైనా రావచ్చును.
1: It may come any time.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: Anyone can come here.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మొదలుకొని కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్.
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకుంటుండాలి.
1: యు హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవములైనటువంటి

0: ದಿಶನ ಭಾಗ್ಯಂಬು ಪಡೆಯ ಗೋರಿ ಬೆತುಕಬಹುದುರ ಚಟಿಕಿ ವೆರ್ರಿ ಮನಸ ಬೆತುಕಬೋಯದುರ ಚಟಿಕಿ ವೆರ್ರಿ ಮನಸ ಅದೆಯೋ ಮೀಲೋ ನೆನು ನದಿ ಬೆತುಕು ಮಚಟ ಇಂತ ಕನ್ನನು ವೇರೆದ್ದಿ ಎರುಗಪರತು ಸಾಧು ಸದ್ಗುಣ ಗಣ್ಯುಲವು ಸಭ್ಯುಲಾರ ಬ್ರಹ್ಮದರ್ಶನ ಭಾಗ್ಯಂಬು ಪಡೆಯ ಗೋರಿ ವೆತುಕ ಭೋಜುದುರೆ ಚಟಿಕಿ ವೆರ್ರಿ ಮನಸ ಅದಿಯು ಮಿಲೋನ ಉನ್ನದಿ ವೆತುಕು ಮಚಟ ಇಂತಕನ್ನನು ಭಾಗ್ಯಂಬು ಏದಿ ಕಲದು.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Bhagavat Srishti chala chitra vichitranga untuntadi.
1: God's creation is wonderful and mysterious.
0: Brahma bhagyani pondagori aneka vidhamulu kaakudanu sadhakulu prayatnam chestu vacharu.
1: People follow various spiritual paths to experience the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki చక్కని అవకాశం అందించే విధానము నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ ఆల్సో గివ్స్ ఆంపుల్ ఎవిడెన్స్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్.
0: ప్రతి పదమునందు కూడాను ఒక మంత్రము, ప్రతి మంత్రమునకు కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర is a combination of words full of fathomless depth of meaning.
0: ee mantramunaku arthamulu enniyo unnavi ayanu manaku anukoolamaina mantraanni arthaanni manam sweekarinchali.
1: Every mantra has myriad meanings, but yet we have to think of that which we can comprehend and understand.
0: Dakshina murti yokka tattvamunu lokamunaku prachirimpa chesukori aneka vidhamulainatundi yokka margamunu avalambinchi antarathamunu prabodhinchi aanandamunu kaligistu vachadu sadhakulaku.
1: Dakshina murti has shown so many paths and procedures to be adopted by the seeker to experience God.
0: Aithe ee mantramu ye reethiga vachayi?
1: What is the origin of all these mantras?
0: Samanyamainatvanti okka laukika jagattukunaku samanya padamulaina mantrame vinyogam chesi samanyamainatvanti okka reethiga ee mantramunu anugrahinchukochaadu.
1: All these mantras are passed on to the humanity in an ordinary way from the worldly parlance, making use of the words which are well known.
0: Moodu padamulu maatrame muchchataga varnistu vachadu.
1: Three words were emphasized here.
0: Bhuta bhavishyat vartamanamulani moodu kaalamulani neeminchadu.
1: They represent the three periods of the time, past, present and future.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: దేర్ ఆర్ త్రీ హియర్. వన్ ఇస్ ఆత్మ, ద సెల్ఫ్, మనస్ ద మైండ్, ఇన్ బిట్వీన్ ద జీవ,
0: జీవుడు
1: ఇండివిజువల్,
0: దేవుడు మనస్సు.
1: ద టూ హియర్, జీవ ద ఇండివిజువల్, దేవ ద డివైన్, అండ్ ఇన్ బిట్వీన్ మనస్ ద మైండ్.
0: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: జీవుడు జడము.
1: The individual is jada or inert.
0: దేవుడు చైతన్యము.
1: Divine, God is chaitanya.
0: ఈ చైతన్యములు రెండింటిని కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: జీవుడు దేవుడు మనసు.
1: Individual, God and the mind.
0: ఇది కూడా ఒక మంత్రమే.
1: This also constitutes a mantra.
0: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
1: This is called ప్రకృతి ద నేచర్ కంప్రైజింగ్ దీస్ టూ, జీవ ఇండివిజువల్, ఈశ్వర గాడ్.
0: ఈశ్వరత్వం జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇంటూ ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇంటూ గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: దేవుడు సమష్టి స్వరూపుడు.
1: God is the cosmic form.
0: కాని మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: ఇంత పవిత్రమైన శక్తిని ఉండినదని నిరూపిస్తూ వచ్చాడు.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: కాని ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: And so mind is highly sacred.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నాడు.
1: Mind is responsible for the bondage and liberation.
0: మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది అన్నారు.
1: Mind is highly powerful.
0: మనసుకున్నటువంటి శక్తి మరి దేనికి కూడాను లేదు.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: కనుక ఇట్టి మనసునకు తగినటువంటి శక్తిని అందించుకుంటూ రావటం చేతనే ఈ దైవత్వం అనేటువంటిది క్రమక్రమేణా కొంచెం గౌరవం తగ్గుతూ వచ్చింది.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: ఉన్న గౌరవము ఎప్పటికీ ఉంటున్నది.
1: In fact, the honor and the grandeur lies there.
0: కాని మనసునకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి గౌరవం అందించలేదు.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore, more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: And full of strength.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: No sanctity.
0: ఇలాంటి మనసు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: It's not possible and given to everybody to know the nature and the power of the mind.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువని జగత్తుకు కనరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైన శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
0: కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu kevalamu Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuvuku daiva swarupam ane nijamainatundi oka devamu Vishnuvu ani peru pettaru.
1: Therefore Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishratam annaru.
1: Therefore the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the vak, and also ఈశ్వరత్వ, the
0: divinity. బ్రహ్మత్వం నుంచి వారి వివరించినటువంటిది వాక్కే.
1: Therefore the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కు ఉండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
1: The man of valor and courage.
0: Vishwastutudu.
1: Vishwastutudu.
0: Chakrasurudu.
1: Chakrasurudu.
0: Mahavirundu.
1: Mahavirundu.
0: Gholasache.
1: With too much of desire.
0: Aswatthama sirojamul tarigi.
1: Yes, beheaded Aswatthama.
0: Churantar Maharatnamun.
1: And you want to carry the precious
0: hair. Sashatkirti eringa puchukani.
1: Has been picked up.
0: విశ్వాసం వల్ల నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమని బాసిపోవని అన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి యొక్క మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా వచ్చాడు.
1: It was only to break that device, a special device in archery, Padma Vyuha. It was the plan of Aswatthama to come out of it successfully.
0: ఈ పద్మ వ్యూహమును కూడాను సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: This Padma Vyuha is not of the design of an ordinary
0: ఆచార్యుడు. అతను కూడాను ఆచార్యుడే.
1: It was designed by Dronacharya.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మ వ్యూహమును పన్నాడు.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దమునకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు,
1: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
0: క్రియాస్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: ద పవర్ ఇస్ ఆల్సో యాస్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: దేర్ఫోర్ త్రీ త్రీ వర్డ్స్ కాన్స్టిట్యూట్ ఎ మంత్ర.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: Every mantra speaks of these two, Tat, Tvam.
0: Ayamatma Brahma anindi.
1: It also said, Ayamatma Brahma.
0: Sarvam Kalvidam Brahma anindi.
1: Sarvam Kalvidam Brahma.
0: Kalvidam Brahma anaga, idi oka mantrame.
1: Kalvidam Brahma is a mantra.
0: Tat Tvam Asi, idi oka mantrame.
1: Tat Tvam Asi is a mantra.
0: Prajnanam Brahma, adi oka mantrame.
1: Prajnanam Brahma is also mantra.
0: Ayamatma Brahma.
1: So also Ayamatma Brahma.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు యందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: Every mantra has so many interpretations and meanings.
0: ఇవి వేదములోని నాలుగు పదములు అని చెప్పారు.
1: These are all four main statements in
0: వేదము. యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: In fact, these mantras are present in all these four of Vedas: Rigveda, Yajurveda, Samaveda, and Atharva Veda.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వేదస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: brahma. Brahmavit brahmaiva bhavati. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది ఏంటి? నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యు షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇంకా దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: Then where is the need to worship God?
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యములు కానీ, దైవమును కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: However, it's not possible for you to estimate whether you have got the
0: eligibility to worship God or not. సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: being so common, moving in the world,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: అది దివ్యమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yeritega gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappatikini, enni sadhanalu salipinappatikini, enni mantramulu uchcharinchinappatikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samastishwaru unnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samastishwaru ippudu avutadu.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు ఐ ఆమ్ గాడ్ అని?
1: హౌ కెన్ యూ డిక్లేర్ దట్ ఐఎమ్ గాడ్?
0: ఆ నమ్మకం పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మంత్రమునకు ముడివేసి
1: వీ హావ్ టు టై అప్ మంత్రస్.
0: ఈ ముడి యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి
1: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ దిస్.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: అండ్ వీ హావ్ టు అన్టై ద కాంబినేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ మంత్ర.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: టైయింగ్ అప్ అండ్ అన్టైయింగ్.
0: ఆది యందు అంత్యమునందు,
1: బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: వి హావ్ టు నో ది ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చేదో,
1: దట్ విచ్ కమ్స్ ఇన్ ద బిగినింగ్,
0: అది ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: విల్ ఆల్సో కమ్ టువర్డ్స్ ది ఎండ్.
0: ప్రారంభం వచ్చినటువంటి బిడ్డ,
1: ద చైల్డ్ బోర్న్,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: జస్ట్ బీయింగ్ నాట్ ఏబుల్ టు మూవ్,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను, ఏ వస్తువులకైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దాన్ని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్ ఓవర్ దేర్, అల్టిమేట్ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore the heap has come down to the level of pit now which was once upon a time.
0: కాని మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water if kept in that
0: pot నిలిచిపోతూ వస్తున్నాయి.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: vishnutva. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: It must be, it should be processed, kept, it should be burned.
0: ఈ జ్ఞానం అనేటువంటిది,
1: what is this jnana?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana wisdom is experienced non-dualism. When once you experience that oneness non-duality, it will be burnt in
0: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ యూ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఇస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: ఎవ్రీథింగ్
0: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతున్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ దిస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత,
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్,
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ toy, how are you making use of
0: this?
1: It has no power in the true sense. Because it has been refined gradually,
0: its
1: power increases. The value also rises. The pot which is made up of mud, we cannot use it
0: instantly.
1: Bhagavan calls everyone Bangaru Bangaru.
0: బంగారనగ గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఈస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడో కొంచెం వేరే లోహమును కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహమును కలిపినప్పుడే,
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold we have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లం అంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
1: the food that we partake,
0: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnai.
1: The food that we partake has got all this acid and metals.
0: Kanuka ee acid anetundi manam cheptam chaala parapaatu.
1: It's a mistake if we simply call it
0: acid. Acid kaane kaadu.
1: It's not acid.
0: Idi kuda oka lohame.
1: It's also a metal in one way.
0: Ee loham kuda nu kotta varaku maarpu cheyatam valla maroka lohanga maaripothundadi.
1: This metal is transformed into another type of metal.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్
0: కంటెంట్. ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్ వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణా దేహం ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఇస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుంది.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుంది.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుంది.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్ట్ టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దేర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుంది.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాటర్
0: పరిశీలించుకొని వేదాంతం అందు యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటుంది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక అనేదే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ ద
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి.
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్సు అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్.
0: అదే విధంగానే ప్రతి పదార్థములకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హాస్ గాట్ సమ్ స్పెషల్.
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు కానీ పదార్థములు ఎందుకు కానీ విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింపుల్ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వముకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైన తేజస్సుతో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendentless, ordinary, we are not able to know its value. We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: అది మనిషి యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక నేను మనస్సు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింక్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుక ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడాను నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడాను ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: ఇఫ్ యూ గాట్ స్ట్రాంగ్ ఫెయిత్
0: నా ఎందున్నటువంటి ప్రతి సంకల్పం కూడా దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీ థాట్ ఈస్ డివైన్.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ వీ కన్సిడర్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: And that is the thought.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the difference between the divine power and the worldly energy.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకొని
1: if you have got strong faith
0: నా

0: యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: ఎ స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాము, ఒడ్డు తెచ్చాము మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనము?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: తౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: వేరు చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఏ ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ ఇస్తున్నామా? ఒడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈస్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: సపరేట్లీ, మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి,
1: all difficulties will give you the fructification.
0: కనుక మనకు కష్టం పడే కొద్ది ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యూఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారమే. అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్?
0: ఏడుపు వల్ల కొన్ని విధములైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్ల చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధములైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకోవడం అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్ చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని, ఓ తోరణాలు కట్టుకుని, ఏదో అరిటాకులు కట్టుకుని, కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడాను ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కనుకనే వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్

0: thing.
1: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
0: And we have forgotten that idea today.
1: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
0: Today in the modern weddings, instead of buntings of mango leaves, we have plastic leaves.
1: ద్వారాలకంతకును ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
0: We have got the plastic bananas.
1: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యు గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
1: కాదు, ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్ చూస్తున్నారు.
0: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
1: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
0: హైలీ డేంజరస్.
1: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
0: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
1: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ద ఫుడ్.
1: దాని వల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
0: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
1: కొన్న కూర పావల.
0: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ద వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
1: కూలీ అర్ధ రూపాయి.
0: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
1: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
0: కాంట్ యూ క్యారీ ద వెజిటబుల్స్ దట్ యూ బై?
1: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ బికమ్ లేజీ.
1: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
0: యూ క్యారీ వెజిటబుల్స్. వాట్స్ రాంగ్?
1: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
0: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
1: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
0: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
1: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
0: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే,
1: ప్రతి విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
0: So when once we understand clearly everything, you can experience happiness.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ee vidhangane mana aarogyalanta paadu chestunnamu.
0: We are spoiling our health today.
1: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
0: We should not consider food as padartha material, but you should know the paratha.
1: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: And the food that we take should be sacred.
1: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
0: We should see that food is not spoiled.
1: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
0: When once the food is rotten, it becomes poison.
1: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
0: Therefore there is divinity in every material.
1: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
0: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అన్నింటి ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
0: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
0: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ విన్.
1: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైన దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
0: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
1: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
0: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
1: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
0: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అన్ని చదువుతున్నారు.
0: యూ స్టడీ.
1: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
0: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
1: ఏమిటి చదువుతున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
1: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
0: వి సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యూ సే ఇట్స్ వాటర్.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
0: యూ ఆల్సో సీ ద సేమ్ H2.
1: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
0: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
1: లేదు.
0: నో.
1: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
0: దేర్ఫోర్ బట్ వాట్ యు డు దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్.
1: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
1: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
0: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
1: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
0: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
1: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
0: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్
1: ఆఫ్ వాటర్ లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి నీరుగా తయారు చేయండి.
0: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
1: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
0: యూఆర్ వేస్టింగ్ వాటర్.
1: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
1: ఒక భారతదేశం నందు ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: ఇన్ భారత్
1: జీవ నదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
0: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ.
1: కానీ కట్ట కడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
0: సో మచ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
1: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
0: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
1: ఆ వచ్చిన నీరుని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
1: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
0: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
1: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృథా అయిపోతున్నాయి.
0: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
1: నువ్వు దాని అంతా కాపాడుకో,
0: యూ జస్ట్ రిట్రీవ్
1: దాని సద్వినియోగం చేసుకో,
0: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
0: భారత్ ఇస్ ద సేక్రెడ్ ల్యాండ్, ఇస్ అన్ ఆస్పీషియస్ ల్యాండ్.
1: ఇది అన్నపూర్ణ దేశము.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
1: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
0: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్,
1: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
1: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: నువ్వు అనుభవిస్తావు,
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: నువ్వు అనుభవిస్తావు, నీ తోటి బంధువులకు ప్రజలకు కూడా అందించవచ్చును.
0: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
1: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
0: మెనీ పీపుల్ టు వాష్ దే హ్యాండ్స్,
1: నీరు పోస్తున్నాయి. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
0: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
1: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ అప్రూవ్.
1: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
0: మేక్ యూజ్ ద వాటర్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: బిగించేసేయి.
0: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
1: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది,
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుంది.
0: అండ్ మిస్ యూజింగ్ ఆ వాటర్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
0: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
1: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే, కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
0: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
1: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
0: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
1: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
0: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
1: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
1: వాసన సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
0: దే విల్ స్మెల్ అండ్ ఇమిడియట్లీ ఐడెంటిఫై వెదర్ గుడ్ ఆర్ నాట్.
1: ఆ ఫుడ్ ను కూడా నువ్వు పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
0: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
1: ఇంకా మిగతా అంతా కూడా నువ్వు ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు?
0: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
1: కనుక మనం దేనిని కూడా నువ్వు వేస్ట్ చేయకు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
1: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
0: టుడే వీఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
1: ఈ టైం ను వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ వర్డ్.
0: Don't waste your words.
1: Kanuka waste chesthe ee anni waste ayipothundi.
0: If you waste your words, the rest will be wasted.
1: Kanuka prati manavudu kudanu ee padarthanni kuda manu waste cheyakoddu.
0: So no one should waste any matter.
1: Kani gattiga maatladakoddu.
0: You should not
1: adi waste.
0: If you shout, you are wasting your words.
1: Endukante neeku maatalu evariki vinalo variki maatrame vinali.
0: And in fact the words should be heard by the person for whom it is meant.
1: Roadlo maatladukuntu pothuntunte ekkado ontaruvulo undetundi ontavaadi kuda vinapadutuntayi.
0: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
1: నీ గౌరవం కూడా ను పోతుంది.
0: You lose your respect.
1: ఏమిటి ఈయన ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
0: And people will consider you mad if you shout.
1: మన గౌరవాన్ని కూడా ను మాటల్లో కూడా నిలుపుకోవాలి.
0: So you should show your respect as you speak.
1: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
1: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
0: ఈవెన్ వాకింగ్ స్టైల్
1: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
1: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్.
1: చాలా మంది చెప్తా నేను తొందరగా నడచవచ్చును.
0: People, you may walk fast.
1: కానీ నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
1: నిదానంగా నడిస్తే
0: when you walk slowly,
1: అందరూ చూస్తారు.
0: All can have darshan of Bhagavan.
1: అందరూ ఆనందిస్తారు.
0: All will be happy.
1: నేను సంతోషిస్తాను.
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
0: టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, భగవాన్ వాక్స్ స్లోలీ.
1: నా వాకింగ్ స్లో.
0: భగవాన్ వాక్ స్లోలీ.
1: కానీ ఇటు స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
0: By walking slow, many people are delightful and happy.
1: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
0: If Bhagavan walks very fast, many of us feel miserable, we could not see him.
1: వాడు ఒక బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
0: నాచురలీ భగవాన్ విల్ మేక్ అస్ సఫర్.
1: కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
0: హెల్ప్
1: ఎవర్ కూడా మీరు చూసుకోవాలి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
1: ఇతరులకు సహాయం చేయాలి మనము.
0: వి షుడ్ హెల్ప్ అదర్.
1: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
0: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమంది ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
1: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
0: యు ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
1: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
1: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
0: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
1: కడపటికి నీ యొక్క అన్నము, నీ ప్రసాదము, కాకులు కూడా తినవు.
0: Even the crows also won't touch the food that you throw.
1: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What is the use by throwing it out?
1: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
0: The food should be pure.
1: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
0: అండ్ వెన్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ది ఫుడ్,
1: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
0: యాజ్ ఇస్ ది మైండ్ సో ఇస్ ది సంక్తి.
1: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
0: అండ్ దట్ విల్ టేక్ యు టు ద డివినిటీ.
1: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ అటైన్ డివినిటీ యు హావ్ టు
1: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
0: ఆల్ ద ఫుడ్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
0: దెన్ బై కన్స్యూమింగ్ ప్యూర్ ఫుడ్ అవర్ కాండక్ట్ విల్ బి గుడ్.
1: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: అండ్ దిస్ కాండక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్యూర్ ఫుడ్.
1: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ లీడ్స్
1: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
0: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ది డిజర్వ్డ్నెస్ ప్రాప్తి.
1: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్ మస్ట్ బి ప్యూర్ అండ్ క్లీన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: యూ లెర్న్.
1: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
0: యూ పాస్ ఇన్ హై గ్రేడ్.
1: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
0: యూ గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
1: సంతోషమే,
0: ఇట్స్ గుడ్.
1: కానీ
0: బట్
1: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
0: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
1: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
1: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
0: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
0: కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్.
1: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
0: We have to respect everybody.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know this.
1: అమెరికా లోపల,
0: in America,
1: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
0: And he was born in a poor family.
1: తినడానికి కూడా తిండి లేదు.
0: He didn't have enough of food.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: He was so young.
1: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్కి పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
0: When he was wearing the torn out clothes, attending the school, he was made fun of by friends.
1: Okanadu school nunchi venikku vachadu pillavadu.
0: One day he returned from the school.
1: Talli daggariki vachi todapaina kurchoni yedchadu.
0: And he cried sitting on the lap of the mother.
1: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
0: Mother said, why do you cry?
1: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
0: And he said, people have been making fun of me because I'm born in a poor family that I'm wearing torn out
1: what yemaina anukoyina aina.
0: Let them think as they like.
1: Neevu andarni gauravinchu.
0: You respect everybody.
1: Vaadu neevu deshinchaddu.
0: Don't hate anybody.
1: Manakunna sthiti neevu telusuko.
0: You know your position.
1: Nimmu kuda danni pavitranga utukkoni darinchu.
0: You wash your clothes and wear them.
1: వాళ్ళు ఏమైనా అనుకోండి,
0: లెట్ దెమ్ థింక్ యాస్ దే.
1: మన స్థితిని మనం చూసుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
1: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
0: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
1: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
0: But they should be
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
0: యూ వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. తల్లి
1: చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
0: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాటెన్ ఇంటు హిస్ హార్ట్.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
0: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్.
1: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
0: అండ్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి.
1: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు. అందరినీ గౌరవించేటువంటి వాడు. గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా
0: మారిపోయింది.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావడం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
0: ఇనిషియలీ హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. by showing respect to everybody.
1: కొనుకు మాము మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
0: You should not run after position because of your ego.
1: ఇన్ యదార్థంగా నేను చెప్తున్నాను నా యొక్క విషయమే.
0: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు
0: భగవాన్ వెన్ యూ వాస్ వెరీ యంగ్
1: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల
0: వెన్ యూ స్టడింగ్ థర్డ్ క్లాస్ అండ్
1: ఫోర్త్ క్లాస్ ఒక నిక్కరు ఒక చొక్కానే
0: హ్యాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్
1: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము నిక్కర్ని బాగా ఉతుక్కోవటము చొక్కాను కప్పుకోవటము చొక్కాను ఉతుక్కోవటం దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం
0: Then after return from the school, he will wear the towel and wash the, both of his the shirt and nikkar.
1: స్త్రీ వేసిందంటే వాడు ఒక నాణం రెండు నాణాలు అడుగుతాడు.
0: For ironing he has to pay money.
1: నాకు ఒక నాణం రెండు నాణాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
0: Well, Bhagavan was not having
1: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు?
0: Why can't I wash my clothes?
1: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
0: Why can't I iron my clothes?
1: అంతకంటే పని నాకేముండాలి?
0: What else I have to do?
1: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
0: Immediately after returning from school, he washed his
1: clothes. తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
0: And there's fire there.
1: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
0: And all that hot coal is kept in it.
1: ఆ చెంబుతో నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
0: And it was used for ironing
1: purpose. నున్నగా తాడైపోతుంది.
0: And it will be quite soft and iron clothes can be.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
0: That was done in those days.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
0: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
0: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
1: నాకేం ఉన్నాయి నాకేం కుట్టించవద్దు అనేది.
0: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్ ఐ డోంట్
1: నో. డబ్బును వేస్ట్ చేయకూడదు.
0: షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
0: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్
1: ఒక అణాతో ఒక చొక్క ఒకటిన్నర అణాతో ఒక నిక్కర్.
0: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అణా.
1: ఇంత చీప్ గా ఉండేటువంటి ఆనాడు.
0: క్లోత్స్ వర్ సో చీప్.
1: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
0: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్.
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
0: భగవాన్ డిడ్ హిజ్ వర్క్.
1: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు ఎంతమంది సేవకులు ఉంటారు ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: And Bhagavan has been respecting everybody.
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
0: Today the whole world respects Bhagavan.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: గాడ్ భగవాన్ సెడ్ దట్ డే
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యు లవ్ ఆల్.
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
0: That very young boys.
1: తండ్రి ఇంట్లో లేకుండా ఉంటాడు.
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసి నాయన మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రము తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి.
0: వన్ షుడ్ స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: మాట్లాడాలి
0: విత్ ఆల్ కర్టసీ.
1: ప్రేమతో మనం మాట్లాడాలి.
0: విత్ లవ్.
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: ఆల్ అవర్ చిల్డ్రన్,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: కాలేజ్ స్టూడెంట్స్,
1: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ.
1: ప్రేమను కూడా చూపాలి.
0: అండ్ యూ షుడ్ లవ్.
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా వస్తే నాయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటము.
0: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు.
0: మృదుమధురమైనటువంటి పదాలను నేర్చుకోండి. స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ. అప్పుడు నీవు కూడా మృదుమధురమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటావు. దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్. ఎంత గొప్పవాడైపోయినాడు కట్టగబట్టి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు. అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లు అంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్లు, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: దెన్ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్, హి స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటి తెలిసినా
0: యు నో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేది, దాంతో కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్
1: పిటెన్స్. ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునేటి కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ఉంటాం.
0: People want to lead an extravagant life.
1: కానీ అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: ఉన్నదాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the Lord.
1: ఏం దాని కోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: ఉపనిషత్స్ taught the principles.
1: మన మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak softly and sweetly.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యు షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్,
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్,
1: గొప్పు మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: గ్రేట్ నేమ్ కావాలి.
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
1: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే లేదు వాళ్ళకు.
0: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
1: ఇంతే, అంత స్టంట్ చేస్తూ పోతుంటారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
1: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
1: వీడు మాత్రం జలసగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్టు.
0: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
1: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
0: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
1: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
0: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అయితే మనం ఎక్కడ చూసినా గానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
0: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: तिल मध्य यदा तैलम।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड्स।
0: क्षीर मध्य यदा घृतम्।
1: As ghee is contained in the milk,
0: pushpa madhye yadha gandham.
1: As the flower has the fragrance,
0: phala madhye yadha rasam.
1: As the fruit has within it the juice,
0: kasta agnivat prakasena.
1: As there is fire in the wood that shines,
0: tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma swarupula,
1: embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: హౌఎవర్ ఎయిదర్ థీస్ ఆర్ ఎథీస్, థీస్టిక్ ఎథీస్ ఆర్ ఎథీస్టిక్ థీస్ కుడ్ నాట్ డిసైడ్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే టిల్ దిస్ డే.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమూ కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నార్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దం వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: Chupulu vinivaginchukuntunnare kaani ee chupu yokka aadi daani yokka nijamainatundi yokka tattamu evvaru kudano vicharinchutaledu.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: Idi chaitanyam yokka prabhavame.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతున్నాడు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు చే

0: కనుక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు
1: as he could not find the Lord in this entire universe which is seen, he God wills by way of church awareness in the form of Atma in one's own self. He is like that string that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: Deeni pere prakriti.
1: The name is nature.
0: Ishvara shaktike prakriti ani oka peru.
1: The power of the Lord is called the nature.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: The man whomsoever is born here will have the same qualities of the nature.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: Man has got a definite form to manifest the divine power latent in him.
0: Vittu molaketti dani yokka saundaryamunu pushpam vale vikachistundi.
1: The seed germinates and its beauty manifests by way of a flower.
0: Molaka chiguru kommalu remmalu ive anni kudanu pushpamunaku parinamam dasale.
1: The sapling, the tender leaves, the branches are all the different stages of the flower.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: The seed of the entire universe is God himself.
0: అదియే శుద్ధ చైతన్యము.
1: That is pure consciousness.
0: అదియే సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of సచ్చిదానంద.
0: అది విత్తనము వలె ప్రతి మానవుని యందు కూడాను మొలకెత్తి
1: like a seed it grows in every human being
0: gunamulane kommalato
1: with the branches of those qualities
0: raga dveshamulane mundato
1: with all the thorns of hatred and attachment
0: adhikaminchi
1: transcends
0: chaitanyamaneetunti okka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness
0: prati manavuni endu kudanu vikasincheetuvantidi bhagavat yokka chisra swarupame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavinchetundi aneka vyaktitvamulaku ee vyaktitvamulandu undinatundi divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchukam kaadu.
1: Man is not to be diverted towards God.
0: దైవమే మానవుని యందు అవతరించాలి.
1: God should incarnate in man.
0: ఇదియే మానవ జన్మమునకు సరియైన అర్థం.
1: This is the proper meaning for the birth of a human life.
0: మానవుడనగా మనసు యొక్క శక్తి స్వరూపమే.
1: Manava meant the power of all the strength in him.
0: మానవత్వమునకు మనం ఉపదేశించుతున్నామంటే మానవ కాయములకు కాదు మనసుకే ఉపదేశించాలి.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: ఈ ప్రకృతి యొక్క దివ్య చైతన్యము వ్యర్థమైనది కాదు.
1: This consciousness of the nature is not useless.
0: ఇది అహంకార పరమైనప్పుడు వికృతం పొందుతుంది, ఆత్మ పరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the Self, it will be noble.
0: Kanukane manavudu ahankara paramai divyatvanni visvarinchi lokanni visvasinchi jeevitanni vyaktam chesukuntunnadu.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: Ahankaram nandu atmatattvam kaanaradu.
1: In the state of ego, you cannot understand the nature of
0: self. Adhyatmikam nandu ee prakruti yokka tattvam varaku காணலாம்.
1: In spiritual path, you don't find the qualities of the nature.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: But man today is riding on two horses, one the knowledge of the self and that of also that of the nature.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: He is forgetting the fact that God is present everywhere.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాడు.
1: He keeps in his aim all the worldly physical aim.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the fact the physical and also the worldly has got the ingredient divinity.
0: ఆధ్యాత్మికమనగా లౌకికముతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదనియు
1: The spirituality meant it has got nothing to do with the world and worldly things.
0: భౌతికమనగ సామాజికమనగ ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు
1: that the physical world and the social aspects do not reflect there in spiritual field.
0: భావిస్తుంటారు.
1: They consider so.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a great mistake.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: The physical and spiritual are not separate.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: It is one of unity of divinity.
0: ప్రకృతిలోనిటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకునే వలన ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: The effects and the progress of the world can be understood with the spirituality.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: One is prabhava, the effect, the other one is స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజతత్వము.
1: స్వభావ ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బట్ దట్ రీజన్ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ ఇన్ వేరియస్ వే.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: ఈస్ ఫర్గెటింగ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: దినదినములకు కూడా దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: డే బై డే వి ఫైండ్ ద డెమోనిక్ అండ్ యానిమాలిటీ ఆన్ ద రైజ్.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: హీస్ ఓన్లీ ఏ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
0: ఆచార ఆత్మ స్వభావం మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: ద మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఇన్నర్ సెల్ఫ్ can only uplift the world.
0: స్వార్థ సప్రయోజనములకు లోనై
1: submitting himself to selfish
0: పరాత్మతత్వములకు దూరమై
1: keeping away from spiritual path.
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand his true self.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: when he knows himself
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Then only the divine oneness will originate within us.
0: ఈశ్వర కుటుంబతత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: ద డివైన్ ఫ్యామిలీ విల్ ఎనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వుని ఎందుకులను ఏకత్వంగా కట్టివేస్తుందని.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు
1: విఘ్నేశ్వర.
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హి హస్ ప్రాక్టీస్డ్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: The supreme teaching of Vigneshwara is the supreme teaching of oneness of the universe.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: when father commanded him to go around the world
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: ద మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: బై గోయింగ్ రౌండ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: తల్లి ప్రకృతి
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం మొలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot
0: germinate. నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారముని యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low mean form, we have forgotten that universal form.
0: అండాండే దట్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్య శక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్య శక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: ఒక వ్యక్తికి ప్రకృతికి ఏ మాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual as
0: the basic యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృత రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విల్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహం.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ఆపోజిట్.
0: ఇకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియా తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని ఇకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: He has got the third eye, the one concert on the body, another concert on the head.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: On the head is Ganga.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: On the
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: The fire and water are opposite.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: The opposites exist simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు. నారదుడు తంబురమీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock.
0: శిశులమ్ముతో త్రిపుచుహరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venudaga. Saraswati veena meetaga purandarudu venudaga hari mudangam vayinchaga dimi dimi dimi dimitakayanuchu tandava keli salpene.
1: As Saraswati plays on veena, as hari plays on this mudanga, Shiva dances.
0: Gauri Devi jagamulu elaga గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడెను అరుడు తాండవ కేసల్తేనే.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully. Ishwara
1: brought this unity in contradictions, opposites.
0: Vigneshwara yokka sirasu gajam.
1: The head of Vigneshwara is that of an elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: The chariot of the mother is lion.
0: Simhamu swapnamunu vachinappudu bratakaledu yenuga.
1: Elephant cannot live even if dreams of a lion.
0: ఇంత విరుద్ధమైనటువంటి ఒక సన్నిహితంలో వారు పెరుగుతూ వస్తున్నారు.
1: The opposites live so intimately.
0: సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు.
1: The ornaments of Ishwara are serpents.
0: ఒకదానికొకటి పరమ విరుద్ధము.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigettipothayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee Ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యం?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలం.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్ హిమ్ విక్టరీ.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
0: కార్యక్రమంలో ఈ విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దర్ ఆర్ సో మెనీ కన్వీనియన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: Oka intilo mugguru undinappudu mugguru kudunu aikamatyamga undinappude aa kutumbamlo shanti baddhatalu abhivruddhi vastayi.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: Ee mugguru kudunu okarikokaru virodhanga pravartinchinappudu ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు. మానవులు మనకు ఏర్పడుతున్నాయి.
1: Out of unity there are so many conveniences.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented.

0: ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహో దేవాలయకృతో జీవో దేవస్థనాథన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహములో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relationship, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and deed.
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
0: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
0: వాక్ ఒకటి చెప్పుతుంది.
1: He says something.
0: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
0: కల్పనే దీనికి ఒకరికొకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite lives.
0: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions, man is restless.
0: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏమిటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుండాలి.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదటి గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: So in the first instance, Ganapati taught a lesson that one should offer respects to one's own parents.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుకని ఈ గణపతిని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at Ganapati, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమైనా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగం సల్పేటువంటి విషయం లోపల సర్వమును కూడా త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: after writing.
1: He made every attempt to see that he will write continuously.
0: Kani kalam koolipoyindi.
1: But the pen fell.
0: Tatchaname tana endunnatundi dantamunu periki danni kalamuga teeskon rastu vachadu.
1: Immediately he has taken out the tooth and started making use of it.
0: Jnanamunaku tana dehamulaina tyagam chesetundi oka aadarshanni andistu vachadu Vinayakudu.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాడు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice
0: it. జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: knowledge. లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు అయినా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: Kani divyamainatundi aanandamulaku kinchittaina tyagam cheyadu.
1: But we are not sacrificing even a fraction.
0: Ee chestunnadu manavudu.
1: That's what man is doing.
0: Nityamu grahamulo poojalu chestunnadu.
1: Every day man does what?
0: Dinamu grahamulo oka naivedyam pettunnadu.
1: He offers food to God.
0: Ee naivedyamulo kudunu tyagam ledu.
1: Even in this offering there is no sacrifice.
0: Pettina naivedyam kuda tiriki tanake tapputundaneetundi uddeshamto naivedyam pettunnade kani nijamuga bhagavantudu anto into tinte naivedyam kuda pettetundi vaadu kaadu manavudu.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating,

0: He's not prepared to offer.
1: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
0: He just offers and starts eating.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారములు సల్పుతున్నాడు.
0: Out of selfishness man worships.
1: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికి దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
0: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
1: బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమే మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
0: External changes will never give you inner bliss.
1: మనసు మారాలి.
0: Mind should change.
1: హృదయం మారాలి.
0: Heart should change.
1: ఆధ్యాత్మిక జీవితంలో మనం అలీనమైపోవాలి.
0: We should merge in the spiritual life.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
0: Then only will have happiness and bliss.
1: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
0: We should see the unity in diversity, but not diversity in unity.
1: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
0: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్.
1: వీరందరూ మేధావులే కానీ గుణవంతులు కాదు.
0: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూస్.
1: అనేకత్వంలో ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
0: He's only virtuous one who finds unity in diversity.
1: గుణములైనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
0: What is the use of an intellectual without quality?
1: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి క్రియేటివిటీతో ఒకల దేశాన్ని మోసం చేయటమే కానీ దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
0: All that intellect will make him this man knowing and all the knacks and the thieves.
1: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైన అశాంతిని కలిగిస్తున్నాడు.
0: The knacks and the cracks are putting this country to restlessness.
1: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
0: Therefore we should make an effort to have unity and multiplicity.
1: అది ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారము.
0: That is the essence of Upanishads.
1: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టినదినమని.
0: Today is the birthday of Vignesh.
1: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
0: God has neither birth nor death.
1: కేవలం శరీరాన్ని ధరించినప్పుడు
0: as assumes form
1: ఇది కేవలం తానుకుడు ఒక పాత్రధారిగా ఉంటాడు.
0: He also assumes a role.
1: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
0: క్రియేటర్ ఆల్సో హాస్ గాట్
1: ఎ రోల్. పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రం అంతా నడుపుతూ ఉంటున్నాడు.
0: బై అస్యూమింగ్ దిస్ రోల్ హీ జస్ట్ కండక్ట్స్ ద హోల్
1: వరల్డ్. తానుకును పంచభౌతికమైన దేహం ధరించినప్పుడు
0: వెన్ హీ అస్యూమ్స్ దిస్ బాడీ
1: ఈ విశ్వనాటకం నందు తానుకును ఒక విధమైన నటన చేయాలి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ యూనివర్స్ హీ షుడ్ ఆల్సో యాక్ట్.
1: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
0: యాజ్ హీ యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
1: ఇంత మాత్రం చేత ఈ భగవతత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
0: Because of this we should never doubt divinity.
1: కారణం ఏమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధములైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: The divine has to act basing on the situation and the time and the role as you.
1: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
0: A person has taken upon himself a role and started acting.
1: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
0: He should act according to the drama.
1: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
0: Behind the screen, he should have his own individuality.
1: వ్యక్తిగతమైనటువంటి ఈ శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
0: The individual power is one and the worldly power is different.
1: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వము చక్కగా అర్థం చేసుకోగలడు.
0: The one who understands the truth of these two can understand divinity.
1: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
0: A person by name Rama assumed the role of Ravana.
1: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడు రాముడు సరైన యొక్క కళగా ఉంటుంది.
0: ఇఫ్ రియల్లీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రామ ఇట్ విల్ బి అప్రోప్రియేట్.
1: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
0: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిస్ నేమ్ ఇస్ రామ.
1: రావణత్వంలో క్రూరత్వమే ప్రకటించాలి.
0: ఇన్ ద రోల్ ఆఫ్ రావణ హి షుడ్ ఎగ్జిబిట్ వికెడ్నెస్.
1: ప్రకటించడము క్రూరత్వము.
0: ఎగ్జిబిట్స్ వికెడ్నెస్.
1: అది స్వరూపము.
0: దట్ ఇస్ ద ఫామ్.
1: ఇది నామము.
0: హిస్ నేమ్.
1: నామములో శాంతము.
0: In the name there is
1: నామములో ధర్మము.
0: In the name righteousness.
1: నామములో సత్యమార్గము.
0: In the name there is
1: కానీ రూపములో దుర్మార్గము.
0: But in form there is wickedness.
1: ఈ దుర్మార్గమునకు సత్యమార్గమునకు విరోధం కలుగుతుంటాయి.
0: There is contradiction between the truth and the cruelty.
1: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
0: Then what is that man should investigate?
1: కేవలము లోకనాటకము లోపల ఇది ఒక పాత్ర.
0: In this drama of life it is a role.
1: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడు రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
0: When you understand this truth, he will never recognize the difference there.
1: భగవంతుడు మానవాకారం ధరించాడు.
0: God has assumed human form.
1: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
0: In the human form, he also acts in this drama of universe.
1: ఏ ఏ సమయములకు ఏ ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
0: It has to be expressed, manifested appropriate to the situations.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణులకు.
0: Draupadi is a great devotee of Krishna.
1: Krishna is sakshat parabrahma swarupudu.
0: Krishna is the very form of parabrahma.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvajnudu.
0: He is all
1: sarvavyapakudu.
0: He is all pervasive.
1: Alanti Krishnudu Draupadi ki ento sannihitanga undinappatikini,
0: such Krishna, though very close to Draupadi,
1: aamaku parabrahma jarigin samayalopala Krishnudu ekkada kanipinchaledu.
0: When at the time of humiliation, Krishna was not seen.
1: Kani aami adishtani nerveestunnadu ekkada nunchino chiralu pamputunnadu.
0: But he fulfilled his desire by sending saris from a distance.
1: Kontamandi anukovachunu,
0: some may feel so,
1: Draupadi yokka bhakti prapattulaku Krishnudu karigi kadili ravali kada.
0: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
1: Kani raledi.
0: But he has not come.
1: Evilo bhakti takkuva.
0: Is there death of devotion?
1: Yokka Krishnudu shakti takkuva.
0: Or there is dearth of power in Vishnu?
1: Kadu kadu.
0: No.
1: Evilo bhakti undi, Krishnulo shakti undi.
0: Draupadi has devotion and Krishna has power.
1: Aithe ee Draupadi inta pararam gavincheetundi durmagulainaatundi Dushyasa Duryodhanudu enduku akkada samharinchaledu?
0: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
1: Kaadu kaadu, ee drama lopala inka kontha varaku scene anta unnai.
0: Because in this drama there are so many scenes in between.
1: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
0: At that appropriate moment of that scene only there will be solution.
1: ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo,
0: the essence of this entire drama story,
1: Duryodhana yokka pranamu,
0: the life of Duryodhana,
1: bhimuni gadalo untundadi kaani Krishnudu chetulo ledu.
0: It is in the maze of Bhima but not in the hands of Krishna.
1: aa yokka Duryodhanni kevalam bhimude champali kaani Krishnudu champakoddu.
0: Duryodhana must be killed by Bhima, not by Krishna.
1: Adhe reetiga Kamsunni Krishnude champali kaani inkokaru evaru champakoddu.
0: Similarly, Kamsa should be killed by Krishna.
1: Adhe vidhanga Ravanni Ravule champali kaani inkokaru champadaniki veelu kaadu.
0: Similarly, Ravana must be killed by Rama.
1: Ravanaku sanniki sambandha bandhavyam untundali.
0: There is intimate relationship between
1: them. Deentlo mari konni sandehalu sambhavinchavachu.
0: There may be doubts again.
1: Krishnudu Ramudu iddaru okate kada.
0: Krishna Rama are one.
1: Aithe okate.
0: Yes, one.
1: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
0: That the form of same.
1: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
0: Their conduct is also different, appropriate to their forms.
1: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
0: We cannot go by oneness.
1: భగవంతుడు ఒక్కడే.
0: God is one.
1: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
0: But in the teaching and conduct there is difference.
1: ఎట్లా?
0: How?
1: ఇప్పుడు కృష్ణుడు రాములు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
0: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అయితే కృష్ణుడు పోయి రాముణ్ణి చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
0: విల్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
1: లేక రామును వచ్చి కంసుణ్ణి చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
0: ఇఫ్ యూ సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ద టెక్స్ట్.
1: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
0: So according to Ramayana, Rama should kill Ravana.
1: Mahabharatam lopala Krishnudu Kamsunni champali.
0: In Mahabharata Krishna should kill Kamsa.
1: Kanuka aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
0: There you find relationships as per the drama there.
1: Okkokka charyaku kuda okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
0: For every act there
1: aa nibandhanalu prati okkadu kuda anusarinche teerali.
0: All regulations must be followed by everyone.
1: Idi ye law kuda andeyatundi kaadu.
0: It could not be understood by any law.
1: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
0: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
1: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
1: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్.
1: కానీ
0: గాడ్ ఇన్ హ్యూమన్
1: ఫామ్ ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
0: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ మానవుడి యందు అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
0: ఆల్ దిస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
1: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ, పార్వతి యొక్క హృదయం కానీ, ఈశ్వరు యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గణపతి ఆర్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ సుబ్రహ్మణ్య ఆర్ ద నేచర్ ఆఫ్ పార్వతి అండ్ శివ యు ఫైండ్ దిస్ యూనిటీ.
1: సుబ్రహ్మణ్యుడు బుద్ధి.
0: సుబ్రహ్మణ్య స్టాండ్స్ ఫర్ ఇంటలెక్ట్.
1: గణపతి సిద్ధి.
0: గణపతి స్టాండ్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్.
1: పార్వతి ప్రకృతి.
0: పార్వతి సిగ్నిఫైస్ నేచర్.
1: శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఆల్ పవర్.
1: ఈ పార్వతి కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
0: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్. పార్వతి
1: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
0: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
1: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
0: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
1: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
0: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
1: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
0: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
1: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
0: వెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ దే ఆర్ నాట్ ఫోర్ జస్ట్ వన్.
1: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
0: హియర్ అవర్ హ్యాండ్ హస్ ఫైవ్.
1: ఐదు కుడులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఫింగర్స్ అపియర్ టు
1: కానీ పనిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
0: వైల్ ఎట్ వర్క్ ఆల్ బికమ్ వన్.
1: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
0: వెన్ ఆల్ ద ఫైవ్ వర్క్ టుగెదర్ యూ కెన్ వర్క్ నాట్ అదర్వైజ్.
1: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
0: దిస్ ఇస్ హౌ ద సీక్రెట్ ఆఫ్
1: అయితే ఈ రహస్యం.
0: బట్ హియర్ ఇస్ హ్యాండ్.
1: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
0: ద థంబ్ ఇస్ షార్ట్.
1: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
0: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్.
1: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
0: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్.
1: నాలుగవది ఇంకొంచెం తక్కువగా ఉంది.
0: దెన్ ద అదర్ వన్ ఇస్ షార్ట్.
1: ఐదవది మరింత తక్కువగా ఉంటుండాలి.
0: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
1: ఈ భగవంతుడు ఈ ఐదు వేలు ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
0: When God has given these five fingers, why did not make them equal?
1: Anni samananga unte manam pane cheyalem.
0: If all of them are equal, you cannot do any work.
1: Aya panik sambandhinchatuga aa yokka height to fat to rendu untundali.
0: Appropriate the action functioning the height and the fat.
1: Idi daivam yokka srushti yokka rahasyam.
0: This is the secret of creation.
1: Kaani manam vidya buddhulato deeni vicharisthe prayojanam ledu.
0: There is no use to know that through our education.
1: Satti okkati kudalu bhagavantudu kevalam oka vidhamaina sreyasunu kore andistuntadu.
0: God gives everything for the welfare.
1: Loka kshemanni gurinchi chustuntadu.
0: It is for the welfare of the world.
1: Ee loka kshemamu sreyasunu lakshyamlo pettukoni bhagavantudu srushtinchuntadu.
0: God creates keeping in his view the welfare of the world.
1: Kaani ee naati manavuni yokka chalu sandal lopala tala tala chaala bhinnamaipothundi.
0: Because of the modern education, human thoughts are different.
1: Oka maha vidyavantudu enda lopala prayanamai velutunnadu.
0: A highly educated man is walking along the sunlight, severe heat.
1: Kaani ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
0: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
1: Adi pedda marri chettu.
0: It's a big banyan tree.
1: Vaadu aa vidyavantudu engineer.
0: This highly educated one is an engineer.
1: ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
0: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
1: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్మాల్ ఫెన్స్.
1: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
0: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంప్కిన్ దేర్.
1: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
0: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంప్కిన్స్ ఆర్ వెరీ లార్జ్.
1: చాలా పెద్దగున్నాయి.
0: దే ఆర్ వెరీ బిగ్.
1: చూచాడు ఈ ఇంజనీర్.
0: దిస్ ఇంజనీర్ సా.
1: తల పైకి ఎత్తేసాడు.
0: ఈ జస్ట్ దేర్.
1: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
0: ఇట్స్ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
1: ఈ మర్రి చెట్టులో ఇంకింత చిన్న కాయలు ఉంటున్నాయి.
0: దట్ బిగ్ బనియన్ ట్రీ ఇస్ స్మాల్ సీడ్.
1: ఈ వేలంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
0: ఇట్ ఇస్ స్మాల్ క్రీపర్. ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్.
1: సీ. భగవంతుడు ఏమైనా ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
0: హి థాట్ వాట్ ఇస్ దిస్. God has not passed in engineering.
1: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
0: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
1: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
0: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
0: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
1: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
0: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
1: చాలా విరుద్ధంగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నాడు.
0: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
1: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
0: థింకింగ్ సో హీ డోస్డ్.
1: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
0: By the moment he got up, he found so many seeds of the banyan over him.
1: Raleetappudu chuchadu. Mari chettu needanu aasinchi aneka mandi vachi ikkada kucchuntaru.
0: Because of the shadow of the tree, many come and sit there.
1: Nijamuga inta pedda chettuku intinte pedda kaayale gaasi unte naa tala pagilukundi entundi.
0: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
1: ఆ యొక్క గుమ్మడి తీగలు కింద ఎవరు విశ్రయించరు.
0: నోబడి విల్ రెస్ట్ అండర్ దట్
1: ట్రీ. పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
0: ఈ విల్ గాట్ వెరీ బిగ్ ట్రీస్ నో వన్ ఈజ్ హార్మ్.
1: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది.
0: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హి వుడ్ బి సడన్లీ హార్మ్.
1: కనుక భగవంతుడు దయామయుడు.
0: గాడ్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
1: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
0: హిస్ హార్ట్ థింక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈనాటి విద్యకు,
0: ఫర్ మోడర్న్ ఎడ్యుకేషన్,
1: భగవత్ సృష్టికి,
0: గాడ్ క్రియేషన్
1: ఏమాత్రము సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
1: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
0: మెనీ సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్.
1: ఎంత పరిశోధన చేసినప్పటికి
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్
1: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణుమాత్రమే.
0: వాట్ ఎవర్ దే హావ్ డిస్కవర్డ్ ఇస్ జస్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
0: మెనీ థింగ్స్ ఆర్ టు బి నోన్ ఆఫ్ మౌంటైన్ లెవెల్.
1: ఇది వీరు తెలుసుకోలేరు.
0: దట్ దే కాంట్ నో.
1: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
0: వెన్ దే నో ఇన్ ఫుల్ దే కెన్ ఓన్లీ కాల్ దెంసెల్వ్స్.
1: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
0: ద థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద నారో మైండ్ దే షుడ్ నాట్ బి టేకెన్ టు కన్సిడరేషన్.
1: కనుక ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ నారో.
1: దీనికి మనం లొంగకూడదు, కృంగకూడదు.
0: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
1: హృదయ పరిణామము, పరిపాలము ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ రన్ ఆఫ్టర్ దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద మైండ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో,
0: గాడ్ థింక్స్ ఆఫ్ ది వెల్ఫేర్
1: లోక శ్రేయస్సులో,
0: ఇన్ వర్కింగ్ ఫర్ అదర్స్
1: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
0: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
0: God has got very broad vision.
1: Inta visharamaitunte oka hrudayanni telusukovalante manavudu visharamaitunte buddhi kavali.
0: To understand the broad vision we should have broad mind.
1: Alpa buddhi tho adikatvanni gurtinchalante etta sadhyam avutundi.
0: With this narrow mind is it possible to understand the broad vision?
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: Hrudayanni visharamaitunte oka bhavantho manam abhruddhi parchukovali.
0: We should develop, expand our hearts.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
0: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్.
1: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
0: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
1: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
0: హృదయ మీన్స్ హృదయ నాట్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
0: ఫిజికల్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
1: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
0: హృదయ హ్యాస్ నో మెజర్.
1: దీనికి ఆకారమే లేదు.
0: ఇట్ ఇస్ నో
1: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: ఎవ్రీవేర్.
1: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
0: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా ద హృదయ విల్ గో దేర్.
1: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
0: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
1: యత్ హృదయం అది సర్వ బ్రహ్మాండం.
0: That hridaya is present in the entire universe.
1: Hridayam.
0: Hridayam.
1: Hridaya. Daya to kudine kudine hridaya.
0: Hridaya is the one with daya or compassion.
1: Daya. Daya to kudine kudine hridaya.
0: హృదయ ఇస్ ద వన్ విత్ దయ ఆర్ కంపాషన్.
1: కానీ మనం ఇప్పుడు అనుకునేటువంటి యొక్క హార్ట్ అనేటువంటిది పంపుతో కూడినటువంటిది.
0: ది ఫిజికల్ హార్ట్ హ్యాస్ గోట్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పంప్.
1: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
0: ఇది హ్యాస్ గోట్ స్మాల్ మిషన్.
1: కానీ ఇది మిషన్ కాదు.
0: బట్ దిస్ నాట్ మిషన్.
1: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక ప్రతి మానవుడి ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్ కంపాషన్ హీ కెన్ కాల్ హింసెల్ఫ్.
1: దయ గల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్.
1: దయ లేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
0: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద
1: డ్వెల్లింగ్ హృదయము.
0: ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది డెమన్.
1: కనుక దయ లేకుండా ఉండకూడదు.
0: సో వన్ షుడ్ నాట్
1: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణము.
0: ఇఫ్ ఇస్ ద ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
1: దయ అనగా కంపాషన్ కరుణ.
0: దిస్ కంపాషన్ కరుణ.
1: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
0: వెన్ హి హస్ గాట్ కంపాషన్ మ్యాన్ మే.
1: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
0: ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ద డివైన్.
1: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
0: వెన్ ద వన్ వితౌట్ కంపాషన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్కోప్.
1: కనుక దైవము యొక్క బర్త్డేలు, జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు, మరణం లేదు.
0: ది బర్త్డే ఆఫ్ గాడ్ ఇస్ సెలబ్రేటెడ్ టు టీచ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బికాస్ గాడ్ హ్యాస్ నైదర్ బర్త్ నోర్ డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
0: గాడ్ ఇస్ పర్మనెంట్ విత్ నైదర్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: హి హ్యాస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
1: చావక పుట్టక చంపబడక
0: హి నైదర్ బోర్న్స్ నోర్ డైస్.
1: సర్వత్రము సాక్షి అయి వెలుగు ఆత్మ ప్రభువుడు.
0: హి రిమైన్స్ ఇన్ ది సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
1: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
0: హౌ డు యూ షో ద ప్రూఫ్ ఫర్ సచ్ ఎ డివినిటీ?
1: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ సెడ్
1: టు బి బియాండ్ ప్రమాణమునకు అందనటువంటి వాడు
0: ఈజ్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
0: హీ ఓన్లీ సకమ్స్ టు ద లా.
1: కనుక ఆ ప్రేమతత్వం చేత
0: త్రూ లవ్
1: దైవాన్ని అర్థం చేసుకుని
0: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్,
1: దయను పెంచుకుని
0: డెవలప్ లవ్,
1: జీవితాన్ని గడపాలి.
0: లీడ్ అవర్ లైఫ్.

ಶಾಮ ಸುಖ ನಿಧಾನ ಪ್ರಿಯ ರಾಮ ನಾಮ ನಿರಾಧಾರ ಕೋ ಆಧಾರ

ಜನರ ಜೀವನ ಜನ ಕೇತರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ ಕೇತರಾಮ.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ

0: హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Inadu prapanchamunaku kavalsinatundi danakanaka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pralayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmamu.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవత విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలియందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadichetundi dust yendu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yendu padinatundi dummunandu karuna cheri unnadi.
1: The entire sand all over is full of compassion.
0: Ganga yendu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu chama aneetvantidi sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalam nundi kudanu Bharat desamu poshistuu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్,
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed the truth.
0: Prachina rishulu yokka prabhavamu anadi kaalam nundi Bharat desamunu aneka vidhamulaga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharat deshamulake kaadu yavat prapanchamulake ee sanskruti chaala moolaadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకని ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ద హ్యూమన్ వాల్యూస్ సచ్ అస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ద వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desam yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desamunandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యూ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారద్వలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యు
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యు
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness, peace, and love?
0: Satya dharma prema chantunu lekunna bahula satkarya labhambu sunna
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo munigi terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage of earth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హిస్ ఎక్స్పర్ట్ ఇన్ 34
0: పశు మృగాల యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హి హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉంది కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని ఉంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: షేకింగ్. దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే.
0: ప్రళయానికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు,
1: Hiranyakashipu so powerful, highly educated,
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అటర్లీ.
0: అది ఏ ద్వేషము, అది ఏ క్రోధము. ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: Anger. To what extent has he taken
0: it? Bhanga puchanu.
1: In fact, he lost his wealth.
0: Tanakunugala gauravamu dagdam chesinu.
1: He lost all his respect.
0: Tanavaralaku edesesinu.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగే.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గునుగులుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్.
0: బలులను చేయును.
1: హి కమిట్స్ సిన్.
0: చీ బొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact, he owned others' property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do that.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: then any bad feeling comes to you,
0: kaalam teeskovaddu tachchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodhan cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki idu chedda ani telisina tachchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that
0: divita. Appudu neevu sariyainatundi oka deshoddharakudu ga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu,
1: unfortunately today,
0: ఇంట్లో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ అండ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంటుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైన భావంలో అరికట్టి దుర్మార్గమైన భావం పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Educational institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రతః, అందరూ కూడా లోక హితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషం లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము. సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.

0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ,
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యు షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదనాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కనుక ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: ఈ శోకమునకు అర్థం ఏమిటి?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం, అహంకారం చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వి షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వి షుడ్ బి,
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ విల్ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: The association and the relationship leads to all sadness and sorrow.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: We don't need to bother about them.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, వచ్చి పోయేటువంటివి.
1: They are like passing clouds. They come and go.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: And don't give seat to your heart.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: Your heart should remain a witness.
0: Not weakness,
1: witness. Witness, Swami.
0: కనుక నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహా అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your
0: preceptors. తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like giants beside them. కనుక
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాళ్ళు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటి పోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటి పోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము.
1: Where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement of spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation to moral life.
0: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఐడియల్
0: ధర్మంలో మనం ప్రవర్తించాలి.
1: అండ్ సీ దట్ యూ యాక్ట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: కాబట్టి ఏది ధర్మము?
1: వాట్ ఈస్ రైచువస్నెస్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్
0: ధర్మం కాదు.
1: వాట్ ఈస్ నాట్ ధర్మ?
0: నువ్వు చక్కగా విచారించు.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి యొక్క విలువలే నిజమైన ధర్మంకు మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారైతీది ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము?
1: వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఫైర్?
0: బర్నింగ్ సెన్సేషన్.
1: ఇట్ బర్న్స్. ద క్వాలిటీ టు బర్న్.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ ది పవర్ టు షెడ్ లైట్.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: వెన్ ఇట్ లాస్ట్ ద బర్నింగ్ కెపాసిటీ యూ కెనాట్ కాల్ ఇట్ ఫైర్ ఎనీ లాంగర్.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనము.
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెన్ ఇస్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవునికి గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: వాట్ ఎవర్ వి సే ఆర్
0: లై. మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: వెన్ ది టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్ హౌ డు ఎక్స్ప్రెస్ దట్ వర్త్?
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ ఇస్ బియాండ్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్.
1: హీ కుడ్ ఫేస్.
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. You are going to lose your truth because of
1: such a low and mean job. What you need is yoga, the spiritual practice, not ujjoga, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎ జాబ్ ఎనీ టైమ్.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్. మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్.
0: జీవితము కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే నేను ఇప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యూ బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: ఇది అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ.
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: సత్యానికి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ స్పిరిచువల్
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశంలో బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్యధర్మం ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్స్
0: భారతీయ. పో,
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్
0: ది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్. ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా.
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హు డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకని
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా నువ్వు పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్
0: యెస్టర్డే. కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: None got less than 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: All got 95, 97, 98 like that.
0: ఇద్దరు మాత్రమే 100, 100 వచ్చింది.
1: Two secured 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికి 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్
0: డిసిప్లైన్ కూడా నువ్వు చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ యూ. ఏ సంస్థలు ఏదైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లైన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరి యందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్య సాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: ద డిసిప్లిన్ ఇన్ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
0: ఏ దేశమైనా పోని,
1: యు గో టు ఎనీ కంట్రీ,
0: ఏ కాలమునందైనా పోని,
1: ఎనీ టైమ్,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
0: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరి ఇద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satya Sai
0: institution. ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం ఒలుకుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందున నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యు మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: We should understand this unity in these two.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or not.
0: Avidanga rightiga nannu adukkovadaniki meeku adhikaram untundi.
1: You have got every right to seek from Bhagavan.
0: Kalaka meeru rightiga meeru adukkondi.
1: You have got this right.
0: Swami maaku idi kavali adi kavali ee vidhanga meeru prayatnam cheyakandi.
1: You don't need to praise or beg.
0: Ishana sarva vidyanam ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. Nothing is more than that.
0: Kanuka,
1: so
0: మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అహనాదు యందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీనివల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు,
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: అఫైర్స్. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్.
0: ఎవరికైనా సరియే.
1: ఎనీబడి.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదములు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే,
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ,
0: విశ్వ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ, వన్ యూనివర్స్.
0: కనుక
1: సో
0: దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా
1: If you have one room at home, here in a small room, 20 to 30
0: stay.
1: I know how inconvenient
0: you are.
1: This is the test so that you develop this adjustment and understanding.
0: Adjustment understanding and
1: adjustment understanding are very essential. There are many boys from Delhi.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: అందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: may go anywhere,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైమ్,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయం నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే,
1: విన్ యూర్ హంబుల్ దేర్,
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such an institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adi na kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాదు.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్, రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి, నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే,
1: if any elderly person comes and asks you where your father,
0: ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
0: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్
0: బ్లెస్
1: యు. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. యు కెనాట్
0: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు, దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడు నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని,
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము, నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: కాబట్టి నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము, మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే,
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్,
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైన మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ఆకర్ రోగ్.
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోగ్. కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్. భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరెవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
1: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice Swami, certainly next time we'll follow you.
1: ప్రేమముదిత మనసే కపో రామ రామ రామ.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగను
1: హావింగ్ సోన్ ద లైన్ డు ఎక్స్పెక్ట్ ద నీమ్ అవుట్ ఆఫ్ ఇట్ మ్యాంగోస్ అవుట్ ఆఫ్ ఇట్
0: సూతమును నాటి నిమ్మ ఫలంబుగను
1: సోయింగ్ ద మ్యాంగో సీడ్స్ డు ఎక్స్పెక్ట్ ద లైమ్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ ఇట్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్
0: మనము భూమి ఏ విత్తనము నాటుతామో అదే మొక్కగా మలచి అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: యాజ్ యు సో సో యు రీప్ యాజ్ ఇట్ ఇస్ సెట్ డిపెండింగ్ ఆన్ ద సీడ్ దట్ యు సో యు గెట్ ద సేమ్ ప్లాంట్.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నేచర్.
0: సృష్టి యొక్క రహస్యం.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మను అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: If you sow one seed, you don't expect a different plant.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: Man reaps the reaction, the result, basing on his actions.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone should do good in order to have good results.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నపాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ బట్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ దట్ గైడ్స్ హిమ్.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకునలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: దే క్రై ఇన్ హెల్ప్లెస్నెస్ ఓ గాడ్ Why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: Bhagavantudu sukhamunu kani dukhamunu kani andinchatan ledu.
1: God doesn't give us either pleasure or pain.
0: Neevu anubhavincheetundi sukha dukhamulu nee karmala yokka phalatame kani bhagavantuni yokka prasadamulu kaadu.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: Bhagavantudu sakshibhutudu.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to.
0: ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు.
1: He gives you the card addressed to you.
0: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
1: He will also hand over the money that is meant for you.
0: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖ దుఃఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాదు.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you, nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: హౌఎవర్
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: హియర్ దేర్ ఇస్ ఎ స్పెషల్ గ్రేస్.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: హౌఎవర్ ఇఫ్ యు ప్రే విత్ ఎ ప్యూర్ హార్ట్ sacred feelings and offer prayers selflessly, there God confers a special grace.
0: Aithe manavuni yokka sukadukkamulu kodanu kontha mooladharam undali.
1: However, for the pleasure or pain there must be some basis.
0: No, fundamentally
1: there's something fundamental behind.
0: Ye janmamulo kani ye paristhitulu endu kani bhaktulu aacharinchinatvanti yokka manchi cheddala phalamulu drushtiyandu unchukoni bhagavantudu daniki taginatvanti ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: Duryodhana determined to humiliate Draupadi in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to Draupadi?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్ ద హెయిర్ హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్ డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే ఆర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ పేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: But the test is a test to God.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: If a devotee is successful in this test, he will be the recipient of his grace.
0: చిన్న క్లాస్ లోపల, ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: If you are to be admitted into first standard, you will be put to test.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: They will find out whether you deserve the admission or not.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కాని లేక విరోధంతో కాని ఇంకే విధమైన అనిష్టంతో కాని చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్స్ నాట్ ద టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: She tore the haron sari towards the end and made it into a bandage.
0: ఏవ్రేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: It is the thumb of the right hand.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: And Draupadi made it into a bandage.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of
0: ద్రౌపది. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: ఒక షాప్కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటికడు అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తులసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతము తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: పుష్పము, హృదయ పుష్పము.
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్,
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గ్రంథంలోని మధుర రసం ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసి లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
0: It's a small piece of cloth which is a bandage around
1: her finger. మారిపోయింది చీర.
0: That has turned into infinite number of sarees.
1: కనుకనే ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: If we do little, God will give you infinite.
1: కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
0: The fruits of action you cannot escape, run away from them.
1: అయితే దైవానుగ్రహం చేత ఎలాంటి కర్మ ఫలమైనా కూడాను తప్పించుకోవచ్చు.
0: However, out of God's grace it's quite possible. To be away from the consequences of one's own.
1: దైవ శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది.
0: But as per God's command, it is written clearly
1: that
0: it is inescapable.
1: అంటి ఫలితము నీవు అనుభవించాలి.
0: As is action, you are bound to face the consequence, the result.
1: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
0: Oh man, is it possible for you to run away from the destiny?
1: Gana paathambulu chadivinagani kula devatalanu kolasinagani karadavulake poyinagani katina tapasule chesinagani karma daata vashama naruda karma daata vashama.
0: You may go through mighty sacred texts, you may offer all sorts of prayers to the devotees, deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny or

0: ఎక్కువ రాదుర ధర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా.
1: You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water. You can collect it. You can desire more.
0: అంతని ఈ పాత్ర చిక్కుతుందినే.
1: As is the size of the vessel, so much you can collect.
0: అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్.
1: But the special grace of God lies in here.
0: అది లేకపోతే ఏ మాత్రం కూడా నువ్వు ఫలాన్ని మనం పొందలేరు.
1: Without God's grace, you cannot have any result.

0: If you are in the bad company, you will entertain bad thoughts.
1: చెడ్డ భావములు ఆరంభించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: Because of the bad thoughts, you will enter into bad actions.
1: కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, company is very important.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవు ఎలాంటి వాడో నేను చెప్పగలను.
0: As is the company, so you are.
1: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: Karnudu yuddhabhoomilo koolipoyadu.
0: There in the battlefield he fell down.
1: Kani Karnudu yokka prabhava prasaktulanta kudanu Arjuniki bodhinchalani Krishnudu sankalpinchukunnadu.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: Karanam entante Arjunudu chaala ahankaranga untunnadu.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలో గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్ హి వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హి వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, what is that you want?
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్నాడు.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు అంతే కాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్డ్
1: యోచించాడు. యుద్ధభూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundadu.
0: He has got two of the teeth with gold plate.
1: Puru kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హి సెడ్, బ్రాహ్మణ టేక్ దిస్ టూ తీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: హౌ కెన్ యు కాల్ ఇట్ చారిటీ?
1: కనుక ఇది దానం కాదు.
0: ఇట్స్ నో చారిటీ.
1: నేను నీ పండ్లు నేను ముట్టను అన్నాడు.
0: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up two stones.
1: రెండు రాళ్ళు తీసుకొచ్చేటప్పటికి దానికి కొట్టి ఉన్నాడు ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది. నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
0: You are క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధము అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: ఈ పిక్ ది ఏరో
1: భూమిలో సూటిగా వేశాడు.
0: ఈ షార్ట్ ఇన్ టు ది అర్త్ ప్రే.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పై
0: గంజస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ దే.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: ఈ క్లీన్ బోత్ ది టీత్ దేర్ ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ గంజస్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు
1: కృష్ణుడు. అర్జున్ వైపును చూస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వాజ్ లుకింగ్ అట్ అర్జున.
1: అర్జున్ స్థిరస్సు.
0: అర్జున బెంచ్ హిస్ హెడ్.
1: ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవభక్తి, ఈ విధమైనటువంటి గురి యొక్క స్వభావము నేను ఎక్కడన్నా చూడలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్
1: కృష్ణ
0: ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ మీ.
1: నన్ను క్షమించు అన్నాడు.
0: కృష్ణ పార్డన్ మీ హీ సెడ్.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: ఈ కర్ణుడు ఎవరో తెలుసునా?
0: యు నో హూ ఇస్ కర్ణ?
1: మీ పెద్దన్న.
0: హీ ఈజ్ యువర్ ఎల్డెస్ట్ బ్రదర్.
1: ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు.

0: అండ్ కర్ణ ఇస్ ఎల్డర్ టు ధర్మజ.
1: చాలా బాధపడ్డాడు.
0: హి ఫెల్ సో సాడ్.
1: ఈ మాట ముందుగానే నీవు ఎందుకు చెప్పలేదు?
0: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్.
1: నా సొంత అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: హీస్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హాడ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నుంచి ఉంటాయి.
0: దెర్ఫోర్ ఎవ్రీ యాక్షన్ క్యారీస్ విత్ ఇట్
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: ఎవ్రీ యాక్షన్ ఇస్ ఎ సీడ్.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: సో వి షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: వి డూ ఇట్ విత్ ఆల్ ద జాయ్.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to
1: action prabhavamu.
0: The effects of nature today,
1: mundu venakala yochinchukunda karmalu aachiristam.
0: They don't think of pro and cons and they
1: mundu venakala vicharinchukunda maatalu cheptamu.
0: They don't inquire this.
1: Mundu venakala yochinchukokunda kuda karmalu aachiristam.
0: Without any thought, prior thought, they start acting.
1: Aa phalitam vachinappudu manam kungipothuntam.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసం వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely
1: for one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం నందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కనుక నీ పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: So all the five elements are there to protect the living creatures.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: They are not meant for a specific
1: individual. అదే విధంగా దైవం కూడాను
0: also God.
1: ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు.
0: God has not descended on earth not for any single person, not for any single nation.
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: He has descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: So God will see to it that you cannot run away from the consequences of your actions.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంత కాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: enquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది జగత్తునందు అసాధ్యము.
0: However, in this world, it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాం.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling
1: అప్పుడు
0: goes,
1: ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there'll be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ you don't find your body.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడాను మనకు కనిపించదు.
0: When there is no body consciousness, there is no nature.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: When there is no nature, there is no misery either.
1: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: It's only in the deep sleep you can understand that you are beyond pleasure and pain.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమే కూడా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: Kananambuna regina karuchichu.
0: It is something like a bonfire.
1: Yemulanu vaanchi maamilna vidachichanuna.
0: It will burn everything. It will not leave mangoes there.
1: Annitini kalchivestu.
0: It will burn everything around in the forest.
1: Kanuka manamu ee naadu ee dehaabhimanam anetundi danni manamu kontha varaku tagginchukuntamo appudu sugamu dukkamu rendu kuda nu undavu.
0: That day when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
1: Kanuka kalalo chuchina medalu middalu kannulu vippina levu kada.
0: All those mansions that you see in the dream, you don't find them in the waking state.
1: Anduvalle upanishattulanta kudanu uttishtata jagrata praapya varanya bodhata annadu.
0: So Upanishad said, oh
1: manavuda, ee ajnanam ane nidra nunchi melko.
0: Upanishad says, oh man, get up from the sleep and slumber.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలోనూ ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidra avasthalopala nenu king, nenu prime minister, nenu oka president anetundi bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాడు.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్, విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేకప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సత్యత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్, యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేలుకున్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ది ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ది స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త, ప్రాప్య వరాన్య బోధత, లెమ్ము లెమ్ము లెమ్ము, ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం అరుస్తున్నావు.
0: You shout there.
1: Kani nidraloku achinatundi paamuku pratyakshanga poi mandu vesthe nivaran avutunda?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: Nidra nunchi lepithima paamu garchinatundi baadha tagipothundi.
0: If you wake him up, he will not suffer the pain.
1: Ee nidralo undinanta varaku kuda nu ee paamu bhayam anipidi ninnu baadhisthuntadi.
0: So long he is in sleep, he is bound to suffer the pain.
1: నిద్ర లేపితేనా ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the biting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం వెళ్తుండే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery.
1: నిద్ర వంటిది.
0: It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this sleep.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's
1: grace? దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: Anaga ivanni kudunu manaku dehabhimanamto kalchi vastunnayi.
0: All these come follow because we have body
1: attachment. Kanukane kramakramina manam dehabhimananni tagginchukuntu ravali.
0: Gradually we have to reduce this body feeling.
1: Appude manaku aanandam perigipothu vastundi.
0: Then the bliss will improve.
1: Enta abhimananni manamu tagginchukuntumo anta aanandam manaku abhiruddhi avutuntadi.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: Kanuka aanandanni anubhavinchukovaleetuvanti oka prati vyakti kudunu ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఇది ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ది అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘముల లోపల నీరు నిండినప్పుడు
0: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: ఇది చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: చిన్న పచ్చి లేత కొమ్మపైన చెట్టు కొమ్మపైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on
1: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: The branch may bend or even may fall, but the bird relies on the wing.
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
0: So man is not having that much
1: ఈ సంసారం అనేటువంటి వృక్షంపైన ఏ కించిత్ బాధలు బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ కనుక
1: ఏ కించిత్ కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
1: ఏ కించిత్ బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు సహించుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his
1: own self. ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది passing clouds, వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము
0: and the people
1: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు?
0: How long they will be
1: there? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి
0: లేటర్
1: ఇంక జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of the
1: Divine. ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith, in the spirit, we should resort to good activity.
1: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is the
1: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చెయ్యండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
1: రామ జయం తగు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లనసంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavula yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavulaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanam ledu.
0: The light will be there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: having ears but nevertheless deaf because they are not able to listen to the melodious notes that you radiate.
1: Pani pankajamandu paramatma undiyo paadu samsarambu korireeri.
0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటల వలె చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణు గానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచి నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుకనే సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: బైబిల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: But this very same heart which finds such a varied description in the faiths has been defined in another way by sadhus.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయుడంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హ్యావ్ డిటర్మిన్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: ఇది కేవలము ఊర్ధ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలములో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu ye matramu thanu cherchukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu ye matramu thanu praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: Ee kalmashamainatuvanti prapanchamunandu nee undinappatikini దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: Vidyavantudu kevalamu aalochana shaktini maatrame taanu anubhavinchagaladu kaani aacharana yendu maatram undadu.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: Aithe ee daya sahana శాంతి స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వి కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బెరెన్స్, యు నో దట్ హి ఇస్ ఎక్స్‌పీరియన్సింగ్ ది వెరీ సేమ్ క్వాలిటీస్, సో యు టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వేర్ ఇన్ యు హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్దీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: Kanuka aacharana tattvamunu kontha varaku manamu anusthanamlo pettali.
1: So what is important here is putting into practice what we have learned.
0: Manavudu manchivada leka cheddavada ani gurtinchutuku ee hrudayam yokka parishodhana cheyatamu etti variki ni sadhyam kaadu.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: Manavuni yokka nadatanu manavuni yokka pravartananu darshinchi tadvara aa manishi yokka manchi cheddanu manamu nirnayam chesukogalugutunnam.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: Kanuka manavunaku aacharana అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: Ataniki 60 samvatsaramlo nindeetunti puramu nindutaku puramu oka goppa vindunu chesadu.
1: Now just on the eve of his completing 60 years he had a banquet.
0: Induku aneka mandi vidyavantulu ee correspondence అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: హీ హ్యాడ్ దిస్ డిన్నర్ ఇన్ దేర్ ఆనర్.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: Goppa vidyavantudu,
1: a highly educated person.
0: Kani atani yokka aacharana yendu jagattunuku sambandhinchinatuntivi maavanukulu avasaramainatunte yokka upakaramulu emi cheyaledu annaru.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalam chadavatam tona danini pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu deeni aacharanalo pettadaniki em maatram kudanu manam mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed
0: ourselves. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థము మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, "Mother, what is that book that you are holding?"
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: Anaga pustakamunu bhujinchatam kaadu, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు ద స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand their significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti yokka drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతయు కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: నమేవాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్తమావత్తయం వత్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
0: Lopala aavirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి మంచిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి

0: స్టాండ్ స్టిల్.
1: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలు ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
0: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
1: ఆకలి అవుతున్నది.
0: నౌ యు ఆర్ హంగ్రీ.
1: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
0: Because you are hungry, your thoughts now go towards
1: ee aalochanaku taginatundi annamunu sekarinchetundi margamuni avalambinchakunda undina thanu anarogyamunu guri ayipothadu.
0: Thoughts go to food. Now if you don't do the necessary thing to get that food, you will become ill and sick.
1: Dappiga unnadi.
0: Like you are thirsty.
1: Danini neeru thragali ani aalochichadu.
0: You want to quench your thirst by drinking water.
1: Neeti kosame thanu prayatnam cheyakundina thanu బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
0: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
1: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యూ విష్ టు సీ యూ మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్ ఐ వాంట్ వాంట్ దిస్ ఈస్ లవ్ లవ్ దట్ యు
1: అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ?
0: నౌ వాట్ టైప్ ఆఫ్ లవ్ ఇస్ దిస్?
1: పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన ఇది ప్రేమ కిందికి రాదు.
0: యు ఆర్ వాంటింగ్ టు గెట్ ఎ సర్టన్ మెటీరియల్ థింగ్ అండ్ మేకింగ్ ది ఎఫర్ట్ టు గెట్ దట్ మెటీరియల్ థింగ్ డస్ నాట్ మీన్ దిస్ ప్రేమ.
1: దీనిని అపేక్ష అని చెప్పవచ్చు.
0: This could be called apeksha.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: Once your requirements are centered around things pertaining to God and the otherworldly aspect of your existence, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatundi kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatundi.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు అనేక విధమైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis devotion.
1: Ade vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
1: ఎటువంటి బాధలు?
0: What were the types of difficulties he had to undergo?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
0: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
1: తన్ను నిచాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with

0: up instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, "O Lord, do come to my rescue." He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాప్త సంబంధమైనటువంటివి అయి ఉండిన ఈ బాధలకు కన్నునీరు కావాలి కదా.
0: Now,
1: బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు.
0: No, because in his love there was Narayana installed.
1: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: And there was a name of the Lord dancing on his lips.
1: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకి ఏమాత్రం కూడాను కనిపించలేదు.
0: That is why he did not give room for any grief on the part of these
1: body. తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావము ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావములో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: He was firmly immersed, firmly intoxicated with thoughts centered on God. So all the while he was chanting the name of the Lord without giving a room for any of these worldly anxieties and fears.
1: ప్రేమయందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయమనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్, వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడీ, అన్రఫుల్డ్, కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్. Because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: స్త్రీలు విద్యాహీనులు.
0: Now these people are ordinary women folk, devoid of any education.
1: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమ తత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
0: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
1: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
0: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్, ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్, దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫుల్ కాంబినేషన్.
1: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
1: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eruvu vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
0: Now, a true bhakta, he is the cultivator of his heart.
1: తన హృదయమనేటువంటి భూమిని ప్రేమతత్వమనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి, నామము అనే బీజమును నాటి, దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: వాట్ షుడ్ దిస్ ట్రూ భక్త డూ? హిజ్ హార్ట్ ఈస్ లైక్ ద ఫీల్డ్. హీ మస్ట్ పోర్ ద వాటర్ ఆఫ్ లవ్ అండ్ హీ మస్ట్ బిల్డ్ ది బండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సాధన, సో ద సీడ్ ఆఫ్ ద నేమ్ అండ్ బిల్డ్ ది ఫెన్స్ ఆఫ్ డిసిప్లిన్.
1: అప్పుడే ఈ సాధకునికి ఆనందం.
0: Only then will the sadhaka get ananda.
1: Itti anandamu daivattamunaku sambandhinchinatundide kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundidi kaadu.
0: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
1: Kaani ee kaliyuga prabhavamu cheta kevalam grandhamulu patistunnamu, sadhanalu chestunnamu, hrudaya parivartane maatram kudano kalagatam ledu.
0: But under the influence of these Kali times, we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect
1: doesn't come.
0: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. ప్రతి
1: ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
1: తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కారువుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
1: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kalamu chustunnamu puttinappatu nunchi gitti enta varaku chustunnamu choochinadaniki inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatikini choochinadanne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Ye daanini choodalo దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have shanti or peace.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్
1: పీస్. దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా ఇప్పుడును అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam katta kadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikam,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalitimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies beyond.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it to get food and minimum
1: comforts? భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
0: They too have to have sleep, they too have to have food. They have hunger.
1: మానవులు కూడా అట్టివే అనుభవిస్తున్నారు.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశువిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హైయర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: Tattvamasi prajnana brahma ayamatma brahma aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadesi vipulanga itarulaku bodhinchavachunu.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi, aham brahma, and try to expound the logic behind them to others.
1: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
0: వైల్ దిస్ ఇస్ ద కేస్ ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్వ్స్ టు పుట్ దెమ్ ఇంటు ప్రాక్టీస్?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: నౌ ద వేదాస్ హావ్ హ్యాడ్ సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్. టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు, ఇట్ హెస్ బీన్ సెడ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఎ క్రోర్ ఆఫ్ థింగ్స్ but difficult to do just one into practice.
1: Chepputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason,
1: idi cheyatam aneetundi chaala kashtam aneetundi ga nirnayam avutu vachindi.
0: To do a thing is very difficult.
1: Idi chesinatundi variki ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existences. Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku dudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina etti dukkhamulu sambhavinchina etti aapattulu vachinappatikini manam deeni lekka cheyaka pattina pattunu sadhincheetuvanti okka deentlo manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitamanta appudu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: అండ్ దిస్ ఫో ఆఫ్ డెత్ ఈస్ కమింగ్.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఈస్ కమింగ్ టు ఓవర్కమ్ అస్ అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఫాల్ వెన్ వీఆర్ గోయింగ్ టు సకమ్ ఈచ్ వన్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్ యూ డు నాట్ నో వెన్.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్ దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్ యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: మానవుని జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you go in for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిసాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములను చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా సలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors
1: of us been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి. నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమని చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణక్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్
1: గాఢముగా ప్రేమించు.
0: లవ్ గాడ్ డీప్.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్ మీన్స్.
1: ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్, దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్, వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచన ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
1: కరుకు మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant heart.
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అయినటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇట్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatuvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee deshamunandu ekkada kodanu kanipinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya, in those times, you found mansions, 7-storied buildings.
1: Vishalamainatuvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: నీళ్లు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటి

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకయ స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారము చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: service. భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తథా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రమును కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of
0: the విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: People also had intense love for Dasharatha and they were so

0: in text.
1: గొప్ప విద్యావంతుడు.
0: Highly educated.
1: గుణవంతులు.
0: One of virtue.
1: ఇంద్రియ నిగ్రహం గలవారు.
0: They have sense control.
1: స్వార్థ సప్రయోజనం లేనటువంటి వారు.
0: They have no selfishness and self-interest.
1: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
0: They are prepared to sacrifice their lives for the king and kingdom.
1: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
0: They consider the people around as their own children.
1: ఇంకా ఇరువురు పురోహితుడు.
0: Then there is Purohit, priest.
1: వశిష్ఠుడు వామనుడు.
0: వశిష్ఠ
1: వామన్
0: వామన
1: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
0: వశిష్ఠ అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
1: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉల్లూతలూగుస్తూ వచ్చారు.
0: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: ఎన్ని ఆనందములు ఎన్ని అనుకూలములు ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
1: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
0: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
1: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెప్తూ వచ్చాడు.
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
1: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
0: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
1: ఇతను అంగదేశమునకు రాజు.
0: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
1: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
0: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
1: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
0: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
1: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
0: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్ ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్
1: ఆ బిడ్డ పేరే శాంతి.
0: ద నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
1: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
0: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
1: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధములైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
0: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
1: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
0: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
1: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
0: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
1: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
1: మనం అనేక రూపములను మారుస్తున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
0: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
1: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
0: ద మైండ్ విల్ హ్యావ్ ది సీడ్ ఆఫ్ డిజైర్ సో
1: కర్మలనే వృక్షములు పెంచి
0: అండ్ డెవలప్ ద ట్రీ ఆఫ్ యాక్షన్.
1: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
0: అండ్ వీ పార్టేక్ ద
1: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
0: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
1: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు
0: సుమంత హూ హాస్ అండర్స్టుడ్ ద నేచర్ ఆఫ్ మైండ్
1: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
0: సమన్ ద సేజ్ అండ్ డిసైడెడ్ టు కండక్ట్ దిస్ అశ్వమేధ
1: యాగం. ఏమిటి ఈ అశ్వమేధ యాగం?
0: వాట్ ఈస్ దిస్ అశ్వమేధ యాగ?
1: అశ్వమనగా చెలించేటువంటిది.
0: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
1: మేధనగా బుద్ధి.
0: మేధ
1: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
0: To make that mind steady, which is wavering all through.
1: Ashwamedha.
0: Ashwamedha.
1: Kanuka ee chelincheetundi manasunu bhramimpa cheyakunda arikattadame ee ashwamedha yagamu.
0: To control the mind, which is otherwise wavering, is only ashwamedha.
1: Ee bhashya roopam lopala aneka vidhamulaina kunti margamulu bodhistu.

0: వచ్చాడు.
1: అండ్ దిస్ ఈస్ టాట్ ఇన్ వేరియస్ వేస్.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: దిస్ కింగ్ సమన్ దట్ కింగ్ ఆఫ్ ద సంగదేశ.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: రోమపాద ఆల్సో టాట్ ఇన్ ద సేమ్ వే టు దశరథ.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నా అల్లుడైనటువంటి ఋషిసింహుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ వన్ ఋషిసింహ,
0: అనగా శాంతి భర్త.
1: అండ్ హూ ఇస్ ద హస్బెండ్?
0: అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: యు కాల్ హిమ్ అండ్ యు మస్ట్ కండక్ట్ ఎ రిచువల్ హియర్.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ద టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: Chintaleni manavudu jagatlo kanaraadu.
1: There is no one without anxiety, worry.
0: Yedo oka vidhamainatundi chinta.
1: One sort of worry or other.
0: Puttuta oka chinta.
1: The birth is worry.
0: Bhoomi nunduta chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta.
1: Childhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchadu oka chinta.
1: Life.
0: Chedupu chinta.
1: Failure.
0: Dharmalanni chinta.
1: Action.
0: Kashtamal oka chinta.
1: Difficulty.
0: Santasam oka chinta.
1: Happiness.
0: Chinta.
1: Mystery. It's all forms of worry.
0: Inni chintalato koodinatundi manavu santoshanga untundalante ela sadhyam avutundi?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: Ee chintala nimittame manavattam praaptinchindi.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతల యందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖములు రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా,
1: as things went on,
0: దేవతలు, సురులు, కీరులు, కింపురుషులు వీరందరూ కూడాను, యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: రావణులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: They also reminded him of the boon conferred.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడాను మరణించడానికి వీలవుతుంది.
1: All sages said, oh Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: Then Brahma said,
0: పిచ్చివారలారా,
1: mad people,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: I'm not that foolish.
0: వాడు అడగటము, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: He thought that he will never die in the hands of any man or angel or any celestial person.
0: Kani manavula valla naaku maranam raakoodadu ani vaadu prarthinchaledu.
1: But there in his prayer he didn't pray that he will not die in the hands of man.
0: Kanuka nenu atanni ee vidhanga kuda nu samarinchadaniki tagina krushi chestanu annadu.
1: He said, I will certainly see to kill him.
0: Swami, meeru bhagavantudu kada, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: Then they said, oh God, you are very divine. How do you take the human form?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human.
0: నేను మనిషి రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
0: ఇంక ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: There is no scope for Ravana to die in the hands of
0: anybody. మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: Ravana's death is in the hands of man only.
0: ఈ రెండింటికి నీ సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతను కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ ఋషిశృంగుడు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, He was the recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహింపచేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: Those times there present true devotee.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్,
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతయును శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ Everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Haschamunukaina asatyam adakudadu.
1: They should never utter a lie even
0: pedalukudunu attivare.
1: People who are of that sort.
0: Mantrukudunu maha pavitrule.
1: Ministers are sacred no doubt.
0: Yenaadaina kudunu ye rajyamaina kudunu ramarajyanga marchalanukunte.
1: If you want to confer make any kingdom ramarajya.
0: Dasharathulu vanti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type.
0: వశిష్ఠ వామన్య వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనము రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If you have the priests of the type of Vasishtha Vamana, any kingdom for the
0: time can be Ramarajya. ఏ నాటికైన రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్యధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: ద స్కాలర్స్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరియస్ వేస్ యాజ్ ద వే హౌ దిస్ పుడింగ్ పాయస ఇస్ డిస్ట్రిబ్యూటెడ్.
0: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి యొక్క ఆన్సర్ ఇవ్వదు.
1: నో వన్ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
0: కానీ అది చాలా అసత్యం.
1: బట్ దట్స్ ఆల్ ఫాల్స్.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్ధమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: People went on calculating that half is given to one, three fourths one, one fourth to another.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందు ఏనాడు లేదు.
1: Dasharatha had no differences of that sort.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్.
0: సౌతుల వలె వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ separate. Anyway, no differences whatsoever.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకొని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: Basing on the writers, you find certain mistakes there.
0: కానీ పవిత్రమైన చరిత్రలందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: But actually speaking, in the sacred history, there is no mistake or defect either.
0: సహజమైన సంపూర్ణమైన సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ దిస్ యోగ ప్రిన్సిపల్.
0: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
1: అండ్ ది పుడింగ్ ఈస్ రిసీవ్డ్ హ్యాపీలీ బై.
0: కారణం ఏమనగా,
1: రీజన్,
0: కైకను వివాహమాడేక పురము,
1: ప్రయర్ టు మ్యారీంగ్ కైక,
0: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
1: గర్గ్య కేమ్ యాజ్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
0: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరే బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేదబుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానం కనమన్నారు.
1: బెటర్ యూ మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడా చలించటకు కూడా అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడా అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: షీ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షుడ్
0: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్ టు కౌసల్య అండ్ సుమిత్ర.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతుడు.
1: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
0: నీ విచారపడకూడదు.
1: డోంట్ వరీ దే సేడ్.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
1: దే సేడ్ డోంట్ వరీ వీ విల్ అడ్జస్ట్ నౌ రెక్టిఫై ద డిఫెక్ట్ అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి ఒక వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణం కంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికి సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత్.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల యందు కూడాను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: సుమిత్ర ఇస్ ద వన్ హూ గేవ్ బర్త్ టు దీస్ టూ హూ కుడ్ రిడీమ్ ద లార్డ్.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్
0: టోటల్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంతా నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: There's nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
1: So Lakshmana followed Rama.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: Shatrughna followed భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
0: లేకపోతే రాముడు కూడాను క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరింత పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచము లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్
0: ఆఫ్ కౌసల్య. లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులే అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఋగ్వేదము
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం.
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్.
0: సాక్షాత్ దైవస్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: పొందుతుంటాడు.
1: అండ్ హీ థింక్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
0: రాముడు పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యూ థింక్ రామా ఈస్ బోర్న్ అండ్ హీస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్.
0: రామును ప్రతి హృదయమునందు కూడా రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ హాస్ గాట్ ఆల్ దట్ బ్లిస్ఫుల్ వర్చ్యూస్.
0: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
1: ఇట్స్ ఓన్లీ దట్ ఆత్మ ద స్పిరిట్ విచ్.
0: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో వన్ వితౌట్ ద హార్ట్ దట్ ఇస్ ఆఫ్టర్ బ్లిస్.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: దేర్ ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ రామా ఇస్
0: దశరథుని కుమారుడు.
1: ఇది సన్ ఆఫ్ దశరథ.
0: ఎవరు ఈ దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశం యొక్క రాజా.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా
1: ఆర్ ఎంపరర్?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ,
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: అండ్ ఫైవ్ కాగ్నిటివ్ అండ్ కొగ్నిటివ్ సెన్సెస్ 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: సో దే దశరథ విచ్ ఇస్ ద బాడీ విత్ ఆల్ ద 10 సెన్సెస్.
0: కుమారులే ధర్మ అర్థకామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: దే రిప్రజెంట్ ద 4 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, రైచువస్నెస్, కామ డిజైర్, మోక్ష లిబరేషన్.
0: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థకామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore, everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of
0: righteousness. కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ. ఆ ధర్మ డిజైర్
0: శ్రీరామచంద్రుడు.
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచువస్నెస్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore, we should lead our lives along the path of dharma and have various experiences.
0: ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these four cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామమోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the four.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ. ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థకామ మోక్షముని యందు
1: ఇన్ దిస్ ఫోర్ ఆబ్జెక్టివ్ ధర్మార్థకామ మోక్ష
0: ధర్మమును విసర్జించి
1: హెస్ గివెన్ అప్ ధర్మ
0: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: హీఈస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ.
0: అందువల్లనే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ ది వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
0: రావణుడు గొప్ప విద్యావంతుడే.
1: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
1: హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్స్.
0: రాముని చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: రామ నోస్ ఓన్లీ 30.
0: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్ హెస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
0: ఈ అజీర్ణ రోగమే డైజెషన్. ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్.
0: ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
0: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడిగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడిగా మారాడు.
1: As Ravana has given up dharma, he is one
0: Satya,
1: of falsehood.
0: సత్యమున రెండింటికిను ఎప్పుడు వేలం జరుగుతూనే ఉంటుంటాది.
1: There is always a conflict between the truth and falsehood.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: Truth is eternal.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: Falsehood is temporary.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికిను పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: There is always a conflict between that which is permanent and that which is temporary.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: So we should observe the truth and righteousness.
0: సత్య ధర్మమున కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: There is no God other than these two, Satya and Dharma.
0: ఈ రామతత్వము నందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: There are so many secrets of that sort.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు,
1: if we investigate from the worldly physical point of view,
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: Then the story would be ideal.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే,
1: when we shape ourselves,
0: కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము,
1: then you will be ideal in the family.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాం.
1: When there is ideal family, there will be ideal society.
0: ఈ విధంగా నటించి రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖదుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరియందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీ ఇస్ మెర్లీ సన్ ఆఫ్ దట్.
0: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: Physically as a form.
0: కాని అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: But actually speaking is the divine power latent in everyone.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the divine power today.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: You don't need to follow different paths.
0: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువల్స్.
0: ఈ ధర్మం అనే సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమస్వరూపుడు.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
1: ఇఫ్ ఇట్ డజంట్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
0: ఇంకా ఐస్ మంచుగడ్డ. మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
0: కానీ ఈ ఐస్ ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: సో వాట్ ఈస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్, అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము. ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటి ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
1: సన్యాసి.
0: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
1: వరల్డ్లీ.
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము. ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము, మాట, చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore, there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality. It is said that this is full and this is also full. This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవమనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంతో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కాని దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ దట్ టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకనే ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వుని యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో, నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి, అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses.
0: ఈ సత్యాన్ని ఈనాటి విద్యార్థులు గుర్తించినప్పుడే
1: When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
1: They will understand what human life is.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
1: in order to have the ideal human life
0: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: We have to follow the principle of incarnation.
0: అవతారమును కూడా కేవలం మానవాకారమును ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
1: it is just a human form.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: But we should never take that same as our body.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: Both the forms look alike.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: Watching it, that little morsel of very salt, you should not take it as candy.
0: చెరకని నీవు తినవద్దు.
1: Don't mistake that as the forms.
0: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
1: Don't be deceived by the form.
0: దైవమే నిజ మన రూపము.
1: It's only God.
0: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
1: Therefore human form has got a divinity.
0: చూచి మామిడి అని బలచవద్దు.
1: So don't be deluded by the form alone.
0: ఊరగకాయ కనుకనే మనము రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: Don't be deceived by the form alone.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫార్మ్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి
1: he is reading
0: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటన్.
0: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదియే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lie.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: Only human quality is totally forgotten.
0: దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself into a human.
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: దేర్. రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: Therefore with this love we can understand Rama and follow the path of love.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ
1: In spite of going through texts,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: in spite of repeating Vedas,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual practices,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: When there is no change in the human mind, the other things are useless.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: Mental transformation is necessary.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: We should believe that mind is the cause.
0: ఈ మనసును మానవ స్వరూపంగా మార్చాలి.
1: The very mind can be transformed into the divine.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore, it is that which is the basis in the beginning.

0: पुढे माही तुडगुनु मनसुनी लिपिन पुढे माही तुडगुनु.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred. If he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya darshanam, Vaiseshika darshanam, Sankhya darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga darshanam.
1: And today, Yoga darshana.
0: Prachinapa maharshalu.
1: Ancient saints,
0: విశిష్టమైనటువంటి ఈ యోగమును అనాది కాలము నుండి అనుభవిస్తూ జగత్తునకు ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with అష్టాంగ యోగ.
0: యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: మానవుడు ఏ విషయం తెలుసుకోవాలన్నను దానిని పరిపూర్ణమైనటువంటి ఒక శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సెరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా
0: కందమూలాదులు భుజించి కారణములు ఎందు నివసించేటువంటి కేవలము సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: Bharatiyas neglected this science of yoga, thinking that it is meant for celibates, ascetics who are living in the forest.
0: ఇది కేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: Without sincerity and without this investigation inquiry, he

0: who are living in the forest. ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని, సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసన జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude.
0: Kani idi satyam kaadu.
1: But this is not true.
0: Samanyamaina manavulake ee yogam athyavasaramani kudanu ee naati parishodakulu dwara prapanchamulo pracharam sarputu vacharu.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రి పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హీ స్ట్రగుల్స్ హార్డ్ అండ్ డస్ ఎగ్జర్ట్స్ మోర్ ఆఫ్ వర్క్.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము, ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్ హీ బికమ్స్ టైర్డ్ అండ్ హీ డజంట్ గెట్ స్లీప్, దేర్ఫోర్ హీ హస్ టు టేక్ స్లీపింగ్ పిల్స్ ఆర్ ఇంటాక్సికెంట్ డ్రింక్స్ టు గెట్ ఇన్ టు స్లీప్. దస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము, నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము, దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము, ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure,
0: heart diseases. ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి,
1: having lost mental peace,
0: దేహారోగ్యమును కూడాను కోల్పోయి,
1: having lost body health,
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి,
1: because of exertions in the world,
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ,
1: following all perversities,
0: నిరంతర తాపత్రయములచే,
1: with earnest pining for everything,
0: అంతులేని ఆశలచే,
1: with limitless desires,
0: అర్థము కాని ఆవేదనలచే,
1: with meaningless feelings,
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మములకు ప్రాప్తులాడుకుంటూ,
1: is working for the money which he doesn't deserve,
0: మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక,
1: he neglects the body and the mind,
0: samsara poshanarthamai,
1: to maintain his family,
0: tara sarvasamunu kolipothu vachadu manavudu.
1: Man is losing everything.
0: Deeniki margamunu parishodhan chestu vacharu.
1: People started finding out the path.
0: Kani ee parishodhana phalitham valla sariyinatundi yokka javabu kudanu variki dorukutu vachindi.
1: Because of this continuous investigation, they could get proper replies.
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసమును అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్స్ స్పాయిల్డ్.
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్, దేర్ఫోర్ హీ డెవలప్స్ బ్లడ్ ప్రెషర్.
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది.
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్.
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్

0: Yoga is the only answer, solution for health, the peace, prosperity and happiness.
1: International University in America Lopala.
0: International University in America.
1: Physiology Professor.
0: A physiology professor.
1: అనేక విధమైనటువంటి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: He experimented in different ways.
1: ఇందులో
0: here
1: సరైనటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీన్ని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధనలు సాగిస్తూ వచ్చాడు.
0: He determined to continue his experiments until he arrives at a good result.
1: ఇతని కాటన్ కేన్.
0: He is
1: కాటన్ కేన్.
0: కాటన్ కేన్.
1: ఇతను కట్టకడపటికి మొన్న మొన్ననే దీని యొక్క సరైనటువంటి యొక్క జవాబును గుర్తించి
0: he could recognize the correct answer.
1: ఇది పతంజలి యోగము యొక్క ప్రభావం చేత ఏమైనను మార్చవచ్చునని నిర్ణయిస్తూ వచ్చాడు.
0: He decided through the principles of Patanjali Yoga Shastra everything could be changed.
1: తరువాత ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్
0: some other professors who recognized this truth
1: ఈ యొక్క హవాయి అనేటువంటి యూనివర్సిటీ లోపల పరిశోధన చేస్తూ వచ్చారు.
0: They conducted experiments in Hawaii University.
1: Collier, Cheatham, Johnson. ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
0: The three professors conducted experiments in opposite directions.
1: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
0: Johnson is very intelligent.
1: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
0: He has no faith in yoga.
1: కాని పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
0: Ultimately, he could find out through his experiments that it is his own mistake that
1: made him so. పతంజలి సూత్రమునందు చిత్త వృత్తి నిరోధకః. చిత్త వృత్తులను అరికట్టినప్పుడు ఎంతటి విజయాన్ని అయినా కూడా సాధించవచ్చును. ఈ జగత్తులో మానసిక శారీరకమైన శక్తులను అభివృద్ధి గావించుకునవచ్చును అని కూడా వారు నిర్ణయిస్తూ వచ్చారు.
0: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
1: Oka naya paisa selavu kaakunda
0: without spending naya paisa
1: doctor sannidhi aashrayinchakunda
0: without going to all doctors
1: aarogyamunu kaapadukune nimittamu yoga abhyasamu athyavasaramani kudanu prachuristhu vacharu.
0: They started publicizing to maintain health yoga is needed.
1: Aithe ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్?
1: చక్కని పరిశోధనల చేతనే ఒక నిర్ణయం కూడా తేలింది.
0: త్రూ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ కుడ్ బి అరైవ్డ్
1: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసంలో కూడా నిర్ణయమైంది.
0: ఇట్ ఇస్ ఆల్సో డిసైడెడ్ the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
1: Manavulaku nidra atyavasaram.
0: Nidra deep is very necessary.
1: Kanuka aaharam lekapoyinanu manavudu edo konni vidhamainatundi oka sadhanam cheta darini adjust cheskovachunu saripuchukovachunu kaani nidrane lekundina manavuni oka aarogyamu poorthiga chedipothundi.
0: He can carry on without food, but without sleep, he cannot carry on because he spoils his health.
1: Kanuka ee naati manavudu sahajamaina nidranu kuda nu kolipothunnadu.
0: So man today is losing the natural sleep.
1: Karshakulu, karmikulu, ee yokka vyavasayadarulu, veerandaru kuda nu shraminchi adhikamainatundi yokka deenini utpatti gaavinchukonavallanni raatrim pagalu kuda nu pani chestu vacharu.
0: The farmers, the labor, they work day and night for high production.
1: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్ ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
0: All felt so sad because man loses health because of too much of exertion.
1: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
1: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
0: In Bharat, the farmers and labor work very hard, but they are not healthy.
1: Dharma artha kama mochanam aarogyam moolam uttamam. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
0: Among the four, the health is most important.
1: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
0: Today, the heart diseases and blood pressure are more and more.
1: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
0: the mental worry,
1: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
0: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
1: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
0: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
1: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
1: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: To maintain his health, he wastes all his money.
1: Dhanamu takkuga avatam cheta intilo aaharam kodanu sariyainatundi aaharamu bhujinchalekapothunnadu.
0: As the money is short, he is not able to take good food.
1: Ee vidhamuga aneka vidhamulaga intundi okka karanal cheta manavudu sharirika aarogyamunu manasika shantini poorthiga kolipoyinadu.
0: For these reasons, man loses his body health and mental peace.
1: Kanukane ee naadu videshamulayandu
0: So today among foreigners,
1: ఈ యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: The effects of these diseases are more and more.
1: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
0: It is also inquired in a different way.
1: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
0: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
1: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
0: Here in Mexico, many of them were kept in prison.
1: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
0: Those who were kept in prison, they were all restless and they were sick.
1: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
0: Doctors investigated the reason cause. Is it the food?
1: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
0: It is decided that the mental restlessness is the chief cause.
1: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
0: Right now they started yoga practice in that jail there in Mexico.
1: రెండు నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
0: In 2 months time they gained perfect health.
1: Aarogyanni pondatame kaadu aanandanni kuda anubhavistu vacharu.
0: They were not only healthy, they were very happy.
1: Vaaru nirantaram kuda yoga abhyasam cheyalanetundi okka aasalu kuda vaarlo abhirudhi avutu vachindi.
0: They developed keen interest on yoga.
1: Ee vidhanga yoga abhyasam chestu raga,
0: as they were practicing yoga,
1: puram undinatundi okka ee drugs konni mattu మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
0: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన జరుపుతూ వచ్చారు.
0: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
1: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
0: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లక్షల ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
1: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
1: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
1: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
0: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
1: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
0: వాట్ ఈస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
1: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లానబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
0: Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself.
1: Kani Devaki Devi vicharapadutu vachindi.
0: But Devaki Devi was feeling so sad.
1: Okanadu oka vruksham kinda kurchoni vicharam chestundadi.
0: One day she sat under a tree and was worried.

0: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
1: When you were drinking the milk from Putana, I could not see you.
2: Enni thraalanu gattina pattani nee bojja muddadanaiti.
1: Bound by all ropes, I could not kiss your stomach.
2: Prasava vedana paduta naa paalivantu.
1: I only suffered the pangs of delivery.
2: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
1: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
2: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటుందినప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని లేక కాపాడుకున్నట్టు కాని అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: శ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నోట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంత భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ద హంగర్ ఇస్ ఎ డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: వాటర్ ఈజ్ మెడిసిన్.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగాంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: similarly,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: Today we rely on the taste of the food.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: We are not understanding the value of the material.
1: కనుకనే ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: Today all foreigners,
1: ఈ విధమైన నియమములను పాటిస్తూ,
0: observing this discipline,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: For Bharatiyas, they like tamarind very much.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టామరిండ్ స్పాయిల్స్ బ్లడ్.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీ డెవలప్ అలర్జీ.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: బికాస్ ఆఫ్ అలర్జీ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలీజ్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: దేర్ ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: నరములంతా కూడాను బలహీనతై,
0: nerves become weak,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడాను అతి వేగంగా ఉండటం చేత,
0: the blood circulation will be at a high rate,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: Man will develop agitations more and more.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: the reason for the mental agitations,
1: మానవుని యొక్క రక్తపు పోటే.
0: It is only the blood pressure that is responsible.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము,
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిందే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodham chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హి కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హి ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్,
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషులపైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్,
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu vachundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu veseyatundi swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికి, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: నెవర్ హీ సెడ్ ప్లీజ్ ఇన్ హిస్ వర్డ్స్.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరుగడు.
0: హీ నెవర్ సెడ్ ఎక్స్క్యూజ్.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ with in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరం అతను.
0: The father of the student is aged 70
1: years. అతను యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he is 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానిని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకం అనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకం అనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకం అనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of experienced teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: keeping clock there,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is no nothing like any kind of limit like that.
1: ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: ఈ మూడు సమకాలంలో ఉండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never go.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి,
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ,
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్,
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వి రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: కొంతమంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ dogs is not a proper thing.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తల నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: ఇది ఒక యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: పని కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము, సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional
1: job. అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడు అంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశము లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: ఇన్ ఫారిన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ విల్ బి బోర్డ్.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: దట్స్ నాట్ ప్రాపర్ యోగా, దట్ ఇస్ రోగా డిసీజ్.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
0: యూ షుడ్ టేక్ ఇన్ అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్ దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యూ షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటను అంతవరకే ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the flame.
1: This is the shastram.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడాను ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly,
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయ.
1: తర్వాత వైశేషిక.
0: Next to వైశేషిక.
1: వైశేషికమనగా అణుపదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of atoms.
1: అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between atom and atom?
1: ఈ ప్రపంచమంతా కూడా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm. అణు
1: ఘనములు రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atoms.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you pelt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent does the wave go?
1: అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలనుందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల,
0: therefore similarly the lake, the
1: mind, talampu aneetunte rai visirinappudu,
0: when you pelt the stone of thought,
1: adi manchi talampu kavachu chedi talampu kavachu,
0: that thought may be good or bad,
1: adi anta matram tone agadu.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: తరం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ears.
1: మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరం లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings of waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైనే ఆధారపడి ఉంటుండాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరూ కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయుః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కనుకనే ఈ యోగమునంతా కూడాను యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటము.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా నువ్వు మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడా సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడిపాదం తస్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: Those that pray, Swami, don't you see my difficulties? There they find that you eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుకనే ఈ అంగములంతా కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ టు యాక్టివిటీ దట్ విల్
1: ప్లీజ్ గాడ్. పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హీ విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ సేస్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హీ ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఇంద్రియ ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితం,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swamini chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ది సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవుల, మీరు వద్దికగనుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ why don't you come together, why don't you listen to the leelas of God.
1: Shiva Shiva Shiva Shiva yanarada mee chintalella baapu konamannarada, mee chintalella baapu konamannarada.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety.
1: Shiva metti jagam anta tirigeru o chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: Pani manisi nimalu palumaru meeru kani kani chaniyunu tanivilede.
0: You see many cinemas uselessly.
1: Ikkada ye maatramu kannulaku samane untundadu.
0: The eyes won't have any exertion.
1: Chanamunu daiva sannidhi niluvarga kanulara kadu kastamata o kanulara miku kastama.
0: Eyes find it difficult to stare at the Lord for a moment.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కనులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: Closing our eyes when we inquire what kind of things done by limbs.
1: Kambuvale meeru par parugidi vagirinchi tirugudure, meeru parugidi vagirinchi tirugudure.
0: You run running after earning liking those things.
1: Chanamunu daiva sannidhi niluvarga padamula meeku kashtamula.
0: Oh feet, you find it difficult to stand for a moment in front
1: Rendu
0: of the Lord.
1: Padamulu bhagavantuni yokka sthanilo undalatunte e maatramu niluvadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu gantalu gantalu gantalu queue lopala nilchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours hours queue lo nilchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste tatchalame lopala vidchali, tatchalame devunu chudali, tatchalame velli povali.
0: But when it's a matter of temple, he should be let in immediately, he should come out immediately.
1: సత్యమైనా అనిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటారు.
0: హీస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: దట్ వీ హ్యావ్ ఆల్ ద పేషెన్స్
1: ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: బట్ నౌ వీ షుడ్ చేంజ్.
1: అదే యోగము,
0: దట్ ఈస్ కాల్డ్ యోగా.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి, అదే డిస్క్రిమినేషన్ పవర్.
0: That is discrimination.
1: ఏది మంచి ఏది చెడ్డ.
0: What is good, what is bad.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైన జీవితమే మంచిగా తోస్తుంది.
0: To some, the worldly life appears to be good.
1: ఎంతసేపు?
0: How far?
1: తాత్కాలికం.
0: Only temporary.
1: దీనికి సంతోషము అన్నారు.
0: This is called happiness.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: What is the meaning?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఏది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయము నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ థాట్ ఓవర్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్
1: హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినట్టుంటుంది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ అండ్ యూనిటీ అమంగ్
1: యూనిటీ యూనిటీ యూనిటీ
0: దేర్ షుడ్ బి యూనిటీ అమంగ్ సెన్సెస్.
1: దానివల్లే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
0: సో స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఆ మ్యాన్కైండ్?
0: వాట్ ఈస్ దిస్ మ్యాన్కైండ్?
1: హృదయము,
0: ద హార్ట్,
1: వాక్కు,
0: వర్డ్,
1: చేతుల పని,
0: అన్ యాక్షన్,
1: మూడింటి యొక్క ఏకత్వం,
0: ద హార్మనీ.
1: కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ
1: మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: విల్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ వల్లనే
0: అవుట్ ఆఫ్ ప్యూరిటీ
1: డివినిటీలో ప్రవేశిస్తాము.
0: దెన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు డివినిటీ.
1: ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో
0: ద మూమెంట్ వీ స్టెప్ ఇన్ టు డివినిటీ
1: ఎనిమిటీ దూరం అయిపోతుంది.
0: యూ విల్ బి అవే ఫ్రమ్ ఎనిమిటీ.
1: కనుక ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము.
0: పతంజలి యోగ సూత్ర గివ్స్ యూ దిస్ డివినిటీ.
1: కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయులు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్ మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: రైట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్.
1: దొగ్గాడటము, తర్వాత కూర్చోవటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణా ఆ నడచడం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుక క్రమక్రమేణా మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్క చేయక్కర్లేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ఇస్ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి నిద్రపైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే.
0: He used to watch single star.
1: Okke chukka rendo chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at another.
1: Adiye dharana okka vastu paina drushti ni nilpatame dhyana dharana.
0: Dharana meant single pointed attention.
1: Ee dharananu nu abhyasam chesin tarata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni
0: keeping one form,
1: aa roopamlo kodukunu edo oka point paina ni drushtini pettukoni danne chustu untundi.
0: You concentrate on one point, you start staring at it.
1: Adi dharana.
0: That is dharana.
1: Aa dharana kramakramena kudanu dhyananga roopondutundi.
0: Dharana gradually shapes into meditation.
1: Kanuka
0: so
1: idi chaala shramayainatunti sadhana kaadu.
0: Is not
1: chaala sulabhamainatunti sadhana.
0: Is not difficult process. Very
1: easy. Swami inta sulabhanga cheptunnadu maaku chaala kashtam anukuntaru.
0: You feel that Swami puts it very easy, but it's difficult.
1: Adi teeni samayamlo kashtam anipinchukuntundi.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekana aina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee uchvasa nishvasamulu kuda bigavettadam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే
0: because of yogic power
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: your heart. ఇది కాదు, ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి.
0: Not only to me, it's possible to everyone.
1: కారణం ఏమనగా సర్వుడు యందు దైవమే.
0: The reason is God is in everyone.
1: ఈ దేహమునందు ఆ దేహమునందు ఈ దేహము సర్వదేహములందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
0: In this body, that body, in all bodies, the self is same.
1: మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి.
0: You don't have differences in this body.
1: అన్నిటి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: That self is one. Develop that idea.
1: ఉద్రేకాలకు,
0: agitation,
1: కోపాలకు,
0: anger,
1: అహంకారాలకు,
0: ego,
1: అసూయకు,
0: jealousy,
1: అవకాశం ఇవ్వకండి.
0: Now give scope to
1: అది వచ్చినా చీ నేను పశువు కాదు, నేను మనిషిని.
0: When they come, I am not animal, I am human being.
1: ఈ యాంగర్, ఈగో, జెలసీ ఇవన్నీ కూడా కోపతాప అసూయ డమ్మములన్నీ కూడా పశువు యొక్క లక్షణాలు.
0: యాంగర్, ఈగో, జెలసీ, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
1: నేను పశువు కాదు,
0: ఐఎమ్ నాట్ అనిమల్.
1: I am not animal, I am God. ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is a temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవసనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు, డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడిదలు పందులు కుక్కలన్నింటి వదులుతాము మనము.
0: బికాస్ యు గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్
1: టు ఎంటర్. ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీని కోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: It's for our own sacred experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ ది సెన్స్ ఆఫ్ ది డోర్స్, వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వీ షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ది డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: out of discretion.
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: Human being can become sacred to any extent.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: Because there is scope for this sacredness.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never get disappointed. How man can become
1: దేవుడు.
0: God? Man is God.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: In all
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: Truly students are very lucky.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

0: నవనీత చోర
1: గోపా
0: నవనీత చోర గోపా వహె గురు వహె గురు వహె గురు బోలో వహె గురు వహె గురు వహె గురు బోలో సత్యనారాయణ.

ీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము తీయవచ్చు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమ స్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: It so happens that happiness and bliss are the very true form of man. So he wants to have his natural form.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడాను లేకపోలేదు.
0: It is not as if there is not a truth with a scientific basis for this.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: The nature of sugar is to be sweet.
1: విచ్చిన గులాబి పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృశిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా ప్రశ్నించరు.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏమి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధములైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority, in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as?
1: Tananaga nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludunu, nenu oka streeni aneetuvanti oka deha bhrantito cheppinatuvanti javabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandam Atmam swaroopam kanuka itti aanandanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: But it happens that the place where this bliss resides is one and we are looking for it in a totally different place.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example for this.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కాని బాధపడుచున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కాని దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కాని ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిట్టాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కాని ఉన్న బాధ దేహం పైన పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడాను మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందం శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తు నందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations
1: jagat
0: taught us?
1: Mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: Brahma
0: a mithya.
1: Para. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane dehabhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatmaga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenine aneka paryayalu cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yekavata, jeevo, devayuvena para. Jeevatthume, daivatthunga untunani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: జీవుడు ఒక విధమైన యాత్రగా ప్రారంభమైనాడు.
0: So, jeeva commences existence as a pilgrim.
1: దీనినే జీవ యాత్ర అన్నారు.
0: This has also been called the pilgrimage.
1: ఈ యాత్రకు ఒక గమ్యం ఉన్నది.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: ఈ యాత్రకు ఒక మార్గం ఉన్నది.
0: For this pilgrimage, there is a path.
1: కానీ మానవులు అనేక మంది అనేకమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యం,
0: what is truth what is untruth.
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డు నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్పుతుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ee naadu vidya vidya vidya ani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ee naati vidya antai kodanu kevalamu potta kooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: manavatvanni vikasimpa cheseetundi vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపజేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్, టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనము ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాము?
0: Our pilgrimage of the jiva. What is
1: మనం ఎక్కడి నుంచి వచ్చాము?
0: Where from have we come?
1: మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒకదాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: కానీ come. ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును
2: ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వి విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
2: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
2: కనుకని మనం ఎచ్చట నుండి వచ్చెనో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
2: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
2: Kanuka ecchati nunchi vachindi acchatiki mi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
2: Yetavata manamu bhagavantu nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
2: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
2: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
2: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
2: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
2: Oka chinna udaharanam.
0: There is one small example.
2: Manam graham nunchi karyartamai gramantaram vellinam.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
2: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
0: After going to the village, we finish our work which is
2: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
2: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
2: అదే విధముగా మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
2: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది purpose.
2: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
2: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
2: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
2: ఎంతోనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
2: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
2: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
2: కనుక తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాం.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
2: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
2: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the rivers.
2: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
2: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
2: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
2: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
2: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
2: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
2: మనము ఒక కుండ శక్తి అనేటువంటిది మట్టి నుంచి చేచాం.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
2: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of
2: కానీ ఇవి భద్రంగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు.
0: So long as these pots are secure and safe, man uses them.
2: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
2: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
2: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
2: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
2: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
2: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
2: మన దేహములు కేవలం ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
2: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
2: దీని పేరే మృణ్మయం.
0: This is called
2: ఇది చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
2: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉన్నది.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
2: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గం అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
2: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
2: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు రీచ్
2: ఇమ్మార్టాలిటీ. ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
2: ఈ నాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
2: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్.
2: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఫర్ గెటింగ్ హిస్ న్యాచురల్.
2: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
2: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
2: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: బట్ సైన్స్ హెస్ రీచ్ ది మూన్ బట్ ది సెన్స్ ఇస్ ఎట్ ఎ వెరీ లో లెవెల్.
2: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
2: మానవుడు లక్షలమై అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inches into himself.
2: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries for whom are they intended?
2: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
2: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్ బి
2: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: హ్యూమన్ నేచర్ విచ్ ఇస్ హైలీ ఇండివిజువలిస్టిక్
2: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
2: Okka chettu aranyam kaadu leka vanam kaadu.
0: One tree does not make a garden or a forest.
2: Okka illu gramam kaadu.
0: One house does not make a village.
2: Aneka illu cherinappude adi oka pedda gramanga untundi.
0: Only when many houses come together it becomes a village.
2: Aneka vrutchamulu cherinappude adi oka vanamuga roopondutundi.
0: It's only when many trees come together it becomes a forest.
2: Adhe vidhamgane manavattvam anekodi binna binnamga lekunda ekatvamainatundi oka vanamuga oka gramamuga tayaru kavali.
0: In the same manner human nature should not divide into small
2: మానవత్వనుకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
2: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
2: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
2: Kani manavudu swarthaparudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame thanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani thanu gurtinchukolekapothunnadu.
0: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
2: Kanuka ee naadu vishalamainatundi premanu abhirudhi gaavinchukovali.
0: We should in that context promote broad
2: ee prema vallane manaku labhinchetundi yokka shashvata aanandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
2: Nijamuga padarthamul yokka tattvamu kevalamu oka vidhamainatundi yokka samyoga viyogamulato koodinatundi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
2: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each other.
2: Kani ee naati manavudu kevalamu one way traffic lo bayil deertunnadu.
0: Man of today accepts only one way traffic.
2: Ataniki samyogam maatrame kavali kani viyogani aashinchatam ledu.
0: He only wants union, he does not want to face separation.
2: Puttina vyakti gitteka tappadu.
0: One who is born has to die.
2: Teesukunna gaali viduvaka tappadu.
0: The air you breathe in has to be given out.
2: Tinna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
2: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu kshemanga abhijjothunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can be.
2: Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetum.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
2: చిన్న ఉదాహరణం.
0: One small example.
2: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
2: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
2: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
2: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
2: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
2: మన చేతిలో ఒక ప్రదేశం నుండి రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
2: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
2: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
2: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
2: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
2: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
2: organizations.
0: We should not live all the time like a frog in the well.
2: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
2: ఏ విధంగా?
0: How do we do this?
2: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
2: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
2: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఇస్ రైచియస్నెస్.
2: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
2: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
2: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
2: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
2: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
2: ఈ ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as five different
2: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
2: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
2: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
2: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
2: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: There is a compassion to his own family.
2: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
2: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
2: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
2: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
2: కట్టగడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
2: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
2: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
2: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
2: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
2: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
2: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
2: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
2: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon
2: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
2: కట్టగడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside.
2: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
2: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థంలో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
2: కనుకని మానవత్వము కేవలం నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణం అయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
0: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
2: కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
2: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
2: వి ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
2: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ అగైన్ షుడ్ ట్రావెల్ టు గాడ్ హు బిలాంగ్స్ టు అస్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
2: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
2: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
2: Son of God ane tappudu relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
2: Messenger ane tappudu vaadu kevalamu gruhamlo oka service chese tappudu vaade.
0: Messenger denotes one who does service in a house.
2: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికీ రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్, దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
2: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: Thereafter he said, I and my father are one.
2: అదే విధముగా మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, మెసెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ బీయింగ్
2: ఎ మెసెంజర్. గాడ్ మెసెంజర్ ఏ మెసెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
2: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
2: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: This message should consist of reaching everyone God's love, God's compassion and God's breadth of love.
2: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
2: Love is God. Live in love.
0: God is love, love is God, live in love.
2: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములైనటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
2: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
2: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కాకుండా లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate the selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
0: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
2: అనుకునే భగవద్ గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవః మామక పాండవాచేవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogishchara krishna yatra paatho danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హ్యాస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
2: ఏది నీ ధర్మము?
0: వాట్ ఈస్ యువర్ ధర్మ?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: యువర్ ధర్మ, మమ ధర్మ ఈస్ సీక్రెట్ సర్వీస్ టు హ్యుమానిటీ.
2: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
2: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ
2: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
2: కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు pay back this debt of gratitude, we should serve the humanity.
2: అదే నీ ధర్మం.
0: దిస్ ఈజ్ యువర్ ధర్మ.
2: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలములు ఎందుకు నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ కృష్ణ టోల్డ్ అర్జున టు అట్ ఆల్ టైమ్స్ అండ్ అండర్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్ థింక్ ఆఫ్ హిమ్.
2: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: బట్ డ్యూరింగ్ ఎ బ్యాటిల్ హౌ కెన్ వన్ థింక్ ఆఫ్ గాడ్.
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of.
2: ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలములు ఎందుకును నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.

0: దైవం యొక్క బిడ్డలే.
1: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
0: కాని ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కాని ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
1: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
0: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
0: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
0: Adhi ekavidhi alajalla chocha manavattam chaala alisipothunnadi.
1: As a result of several types of agitation in this world,
0: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukodunu manavattam chaala alasi solasi nischaramai nilichipothundadi.
1: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: Aadhyatmika margamunandukodunu ayomaya sthitilo untundadi.
1: Even in the spiritual path, this become a confused state.
0: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
1: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
1: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
1: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్ వీ డూ ఏ డిఫరెంట్ థింగ్.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
1: బట్ మ్యాన్ కైండ్ మ్యాన్స్ నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: ఏ ది ప్రాపర్ స్టడీ?
1: What is this proper study?
0: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
1: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
1: But we are unable to reach such a sacred situation.
0: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
1: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
0: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
1: The word which we utter is one and the deed which we do is a different
0: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అనింది.
1: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
0: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
1: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
0: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
1: ప్రేమ స్వరూప
0: దీర్ఘ ప్రయాణం.
1: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
0: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
1: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
0: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
1: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
0: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
1: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మనము ప్రయాణమైపోతున్నాం.
1: We are undertaking the journey of life.
0: Ticket తీసుకున్నాము.
1: We have purchased a ticket.
0: దేహమనే రైల్లో ఎక్కినాము.
1: We have entered the train of our body.
0: మాట్లాడు, ఇంకే విధమైన పాటలు పాడు, బళ్ళు చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
1: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
0: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిలుచుకుండాలి.
1: This compartment is going on moving. It's not stopping in any station.
0: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
1: Where there is a station, it will stop.
0: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్.

0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము ఏ సెకండ్ నందు ఏ నిమిషం నందు ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
1: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్నదృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నములో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుక మన జగత్తంతా కూడా దృశ్య కల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swaroopulara kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swaroopas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. Taste chudagaladu matalu cheppagalu.
0: It can taste and it can speak.
1: Kanuka ee chaala shaktivantamainatundi kanuka mottamodata manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
0: This tongue can commit 4 types of sin.
1: Asatyamaadatam okati.
0: To speak untruth is one.
1: Chaadeelu cheppatam rendovadi.
0: To speak ill of others is another.
1: Inka పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: బై దీస్ 4 మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control it.
1: అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: In all the 5 sensory organs, the tongue is the most
1: important. మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napashakti tagipothundadi.
0: By talking too much, one's own strength and memory becomes
1: weak.
0: Our strength of the atma melts away.
1: నరాలు బలహీనమైపోతుండాలి.
0: Our nerves become weak.
1: సమాజములో చెడ్డ పేరు వస్తుండాలి.
0: In the society we get a bad name.
1: కనుక మనము quiet గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీలు చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, సమూహ సాధన, సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve
1: the society. ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by us as
1: మానవ సేవనే మానవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting
1: bharat desame na desam anetundi swarthamulo kuda mallu undakoddu anni desamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: Adeka vishwamu aneetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
1: Ee vishwam aneetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: Kanuka ee vidhamainatundi samatram cheta manavudu enaadu abhivruddhi pontado appudu lokasamastha sukhino bhavantu.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaadu abhivruddhi pondutaro enaadu dinini abhivruddhi gavinchukuntado aa naade mana జీవితం కూడా ధన్యమైపోతుంది.
0: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవరీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
2: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ of the anniversary

0: తనకు లేడే కాని మనకు లేడ, తనకు లేడే కాని తనకు లేడే కాని మనకు లేడ.
1: ఆన్ దిస్ ఎర్త్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్. For the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Anadi kalamu nundi unnadani kondaru ledani mari kondaru ee vidhamuga daiva vishayamai వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దే టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ది బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ the shining sun.
0: Leka kannulu moosukunnatunti vaaniki prapanchame kanipinchadu.
1: The one who closed his eyes cannot see the world.
0: Anta maatram chetane vaariki suryudu ledaniya leka prapanchamu ledaniya.
1: Can you say that there is no sun, that there is no world for that matter?
0: Kaadu kaadu.
1: No,
0: suryudu unnadu,
1: sun is there,
0: kaani drushti ledu.
1: But there's no vision.
0: ప్రపంచం ఉన్నది.
1: There is world.
0: కానీ కన్నులు మూసినాడు.
1: But he closed his eyes.
0: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషము కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
1: The mistake lies in his vision and not in creation.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
1: Therefore, faith is life of every human.
0: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
1: Without faith, we cannot spend even a moment of time.
0: నమ్మకం లేకుండినా పది అడుగులైన కూడాను తాను ముందుకు పోలేడు.
1: Without faith, we cannot step forward even 10 steps.
0: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించలేడు.
1: Without faith, he cannot undertake any task.
0: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: The one who doesn't put in any effort, how do you expect him to be
0: kanuka ee vishalamaina prapanchamunandu ye chinna karyamnu sadhinchavalanannu nammakam chaala pradhanam.
1: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
0: Okka daiva vishayamunandu maatrame kaadu anni rangamulu endu kudanu nammakam chaala pradhanamainatundi.
1: Not only in respect of God, every field of activity needs faith.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
1: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
0: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము.
1: In this wide world, we achieve in various fields of our activity, moral, physical, spiritual, scientific and technological,
0: only because of faith.
1: Out of faith only, we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so and so is
0: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith, one would not be able to love one's own child.
0: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కానీ నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: He is able to experience this love which is all pervasive is only entirely because of faith.
0: Kanuka aneka mandi ee nammakamunu kolipoyi లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్ ద సెకండ్ కేటగిరీ దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్
0: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
0: కనిపించినటువంటి దాని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్. వై షుడ్ వి లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్. భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
0: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
1: Where there is hatred, there is love too.
0: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
1: At the time when you say no, there is also yes over there.
0: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
1: On that stage here, is there Sai Baba or not?
0: ఉన్నాడు.
1: Yes, he is there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say on the basis of the form.
0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏమిటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
1: You are able to say no that which is present.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
0: ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: Likewise, because there is God, you say yes and you also say no.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
0: There is God, antunnadu Anil Kumar.
1: Anil Kumar says there is God.
0: Anaga emi mottamodata satyam prarambhamavutundadi.
1: Meaning the truth starts first.
0: There is anustundadi.
1: There is
0: first. Akkada unnadu.
1: There is.
0: Evaru? God.
1: Who? God.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటారు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is.
1: God is.
0: Nowhere.
1: Nowhere.
0: N-O-W-H-E-R-E. Where?
1: N-O, no. W-H-E-R-E, where?
0: ఈ ఎన్ ఓ కు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వి ఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
1: we have joined this W
0: there. NO కు W చేరేటప్పటికి now అయిపోయింది.
1: When you join W to NO, it's
0: now. Now అనేటువంటి నుంచి W ను వేరు చేసేటప్పటికి nowhere అయిపోయింది.
1: When you remove this W, it becomes
0: nowhere. Now here కు only W మాత్రమే మారుతుండాలి.
1: For these two statements, nowhere, now here, it's only shifting of this
0: letter W.
1: So when we have faith, we say now here. When there's no faith,
0: nowhere.
1: For both faith is the cause.
0: This
1: faith are our eyes. The faith is the sacred text. The vision of the sacred text is creation. This creation is our vision.
0: There's
1: no difference between vision and creation.
0: There's
1: no difference between eye and
0: text. That's what you
1: see with the eye, you describe
0: in text.
1: What all that described in the text you see with the eye.
0: Drashtum. Motta motta jnatum.
1: The first one.
0: Telskovali.
1: First jnatum, no.
0: Telskunnatvanti danni. Drashtum. Chudali.
1: What you have known you must see.
0: Chudinu danni. Praveshtum. లోపల ప్రవేశింపజేసుకోవాలి.
1: దట్స్ వాట్ యు హావ్ సీన్ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
0: ఫలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: యు మస్ట్ లిసన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ సంథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. శ్రవణం
0: చేయటమే ఒక శాస్త్రం.
1: ద లిసనింగ్ ఇస్ టెక్స్ట్.
0: ఫలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందట అని మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: ద మూమెంట్ యు కమ్ టు నో సచ్ ఎ థింగ్ ఇస్ అవైలబుల్ దేర్ ఇన్ ద మార్కెట్
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
0: దానిని ప్రవేశం ఆ సూచన దాన్ని మనం లోపల ప్రవేశింపచేసుకోవాలి.
1: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యూ.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదట శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందుకు మొట్టమొదట శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందుకు శ్రవణం మొట్టమొదట శ్రవణం వచ్చింది.
1: In nine parts of devotion, listening first, the singing.
0: Vinna tarvatane manam paadutunnamu.
1: We join singing only after listening.
0: Vishnu smaranam.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Serve.
0: Vandanam.
1: Salutations.
0: Achanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: ఆత్మనివేదనం.
1: సరెండర్.
0: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: యు కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
0: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడా మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel. You cannot say it is total. It is only semi-circle.
0: Full circle and it will not do. Yakkada prarambhamaindo akkadi poi nilichipothundi.
1: When there is full circle, the starting point and end point agree.
0: Ee madhyalo teesivesesthe see ayipoyindi adhe semi-circle.
1: But you remove a part from it, it becomes
0: semi-circle. ఒక దగ్గర ప్రారంభమైంది ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
1: సెమీ సర్కిల్ సి స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అనదర్ ఎట్ అనదర్ పాయింట్.
0: మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది.
1: ఇన్ బిట్వీన్ ఇట్ ఈస్ హాలో ఆఫ్ డౌట్.
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ డౌట్.
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉంది అంటే అగాధమైన ఒక గాధం.
1: దిస్ డౌట్ ఇస్ సో షాలో సో హాలో.
0: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
1: నోబడి కెన్ రిలీవ్ యూ.
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
1: సో యు నీడ్ టోటాలిటీ.
0: అది ఏ మొదలుకొని జెడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
1: అంటిల్ యూ సే right from the beginning A and stop at the point of Z, you'll be knowing all letters.
0: ఏ ప్రారంభమై పోయి S వరకు పోయి చేర్చమంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
1: You start from A and say until S. Thereafter you don't know other letters.
0: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో we should start at the point and travel till the end.
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
1: సో we begin with faith and end in bliss.
0: కనుక మొట్టమొదట శ్రవణం,
1: first listening,
0: తరువాత ఆత్మ నివేదనం,
1: later surrender.
0: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
1: First we should listen to anything.
0: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
1: Many come here to see
0: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
1: They return and narrate their experience.
0: సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
1: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
0: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
1: They don't listen to all this. They don't buy the ticket.
0: కనుకని శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
1: So you'll be achieving success by first listening.
0: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
1: For this listening, faith is essential.
0: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
1: He cannot live without faith.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
1: Therefore everyone should start their life with faith.
0: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
1: Some say that they deny God.
0: విశ్వసించరు కొంతమంది.
1: Some are faithless.
0: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
1: It is their faith. Why are you worried?
0: ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు, అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
1: Why should you bother about those faithless people?
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
1: నో and yes relate to you, nothing to do with God.
0: ye nanaku no ani cheppindo adhe nanaku yes ani cheptundi.
1: That tongue that says no will say yes also.
0: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
1: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
0: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
0: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
1: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
0: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
0: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
1: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
0: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
1: హౌ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
1: Therefore words are highly valuable and sacred.
0: రెండింటికి ఈ జీవనే మూల కారణము.
1: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుకనే
1: సో
0: జయచే దేవుడు చెప్పాడు.
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
0: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవతి అనేటువంటి పదములంతకుడు ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana nalukpai ne natyam aadutunnayi.
1: The dance on our tongue.
0: Naluka ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peonu vastuntadu.
1: The peon and the master appear.
0: Ee stage paine aadutuntaru.
1: All act on the
0: Ramunu
1: stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యమాడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నిటికీ కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బౌత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. ఎవరు?
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్ హీ
0: కెనాట్ సే. చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ద స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వములు కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుకు దైవమును మనం నమ్మియే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు?
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see so therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds in weight.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్. ఆకారం
0: యొక్క చిహ్నం చూచిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యు థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవని నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యూ టాక్ లైక్ ఎ ఫూల్ బికాస్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించినదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలుబొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తున్నాయి.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుండాలి. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కనుక ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షం చేత,
1: with the grace of your
0: ప్రసాదం, దైవానుగ్రహం చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: ఐ దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పటికి షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannultone chusinappudu aa sugar kanipinchatam ledu.
1: The eye that has seen the sugar then is not finding it.
0: Kanipinchadu chetiki e maatram chikkadu.
1: You don't see with the eye, nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalamulo sarvatra karigipoyindi.
1: But however, this sugar is dissolved, present all over the world.
0: Adi eriti gane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total merged in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యూ సీ.
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్ ఆన్
0: ఎర్త్? ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతోంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రీచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: calf will get a dooda lechi ninchukodaniki prayatnam cheyadu.
1: Till then the calf will not make an attempt to stand.
0: Parishuddham chesina tarvatane aa dooda nilchukuntundi.
1: Only after cleansing only the calf will get
0: up. Nilchinatvanti dooda tanaku aakalainappudu aakalanu teechetanti paalu ekkada undeni evaru nerpincharu dariki?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayale.
1: It's all God's will.
0: Kanukane prathi okkati kudanu artham chesukolleka moorkhanga daivattam ledani vaadistuntame kaani manadanni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచి ఏమైన చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Mata vinaka pichi aataladu dure, mata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo.

0: సుని భజింపు మాటమొకటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మనంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after the, so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క దీన్ని ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకం నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మినా నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present seed. Present seed undatam chetane future ante tree vastu untundadi.
2: The seed in the present will grow into a tree tomorrow.
1: Kabatti
2: in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
2: Such gigantic trees contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యూ డోంట్ సీ బట్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఈస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యూ సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యూ సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యూ డోంట్ సీ ది స్మెల్.
1: కానీ అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యూ ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యూ డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యూ ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్, బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: అనుభూతి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉంది అని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందు తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికి మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడా మనకు ఎట్లా కనిపించదో?
2: Just as the air which is present everywhere.
1: దైవం కూడా నువ్వు ఆ విధంగా కూడా వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడా అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్ మై

0: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతమునకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్నంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: హీల్ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: సృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డూ యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tinni enduku test cheyachukokoddu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu. Naaluku peru pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వి హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai nik faith ledante nee pai nee faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tan nammanatunte vaadi inka daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tanane nen tan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is
0: manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunte maadu manavudu kevalam shavaswarupude.
1: The one without breath is
0: ippudu shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here, who is Shiva?
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: A small example which is true all times.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని అంతకూడా ప్రాణం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: దిస్ ఈస్ ది సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: కనుకనే దైవం సర్వత్రా ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు ఎందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో. ఇప్పుడు స్వామి 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం అయిపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హీ అరైవ్డ్ హియర్ అట్ 4
0: o'clock. యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అటర్ ఎ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ హస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇంటూ ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంతా కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్.
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందుకు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా విను ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపంకి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.

0: ఇంది ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: యు గో ఆన్ విజిట్ అండ్ యు సే ద పర్సన్ డైడ్, ఇట్స్ ఓకే, అలాంగ్ విత్ బర్త్ డెత్ ఇస్ ఆల్సో బోర్న్, దట్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
0: అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే, అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: What kind of treatment was given? Who was the doctor?
0: Idantha alpatrupti kada.
1: It gives you satisfaction.
0: Ivanni ye maatramo manu trupti icheetundi kadu.
1: It doesn't give you total satisfaction.
0: Jananam tho paatu mannam kuda puttindi.
1: The death is born along with birth.
0: Ye yokka railway compartments anta untuntayi chudandi, avannitti paina oka daggara vesintaru. Return ani oka date vesintaru.
1: On railway compartments there will be boards, return.
0: Kabatti ye compartment ekkadi poyinappudiki aa date ni patta return.
1: Therefore, all these compartments must return back to the pavilion.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: The body is also a compartment.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: But the date is not mentioned.
0: రిటైర్ మాత్రం కాదు, sure.
1: But it's bound to retire and return, sure.
0: రిటర్న్ అనేటువంటి మాత్రం ఉంటుండాలి.
1: It must return.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: Why do you worry about it?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: Why do you think about it?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: Why should we feel sad?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూస్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసం అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చల్ల విశ్వాసము.
1: The faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
1: And peace
0: సౌఖ్యం
1: gives prosperity.
0: మనకు సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచంలో మానవుడు సుఖాభిలాషి ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫామ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాయి.
1: షుగర్ ఈజ్ న్యాచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్ హీ హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరుట లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రూకెడ్.
0: మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బై స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యూ సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించుకుంటూ ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యూ సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈస్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరి పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు,
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: No one would ask him as to why, sir, why are you not crying, why are you not sad.
0: Itanu aanandamu prasannata itane yokka swabhavamu.
1: Cheerfulness, happiness and joy is his very nature.
0: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
1: No one expresses surprise when anything is natural.
0: Aswabhavamunake aashchiryamu.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aananda sukhamulu aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: దేహమును రాగ ద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: Body is covered by likes and dislikes.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ ఈజ్ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Put is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka aneka rakamainatundi bhujinchetunte padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani deenito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamato prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్ యూ బ్లెస్ అస్ విత్ ది ఋతం అండ్ సత్యం.
1: ఋతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే ఋతం గ్రో ఇన్ అస్
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వి అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఋతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు ఋతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ ఋతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ ఋతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి పవిత్ర హృదయులు దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్. ఇంతటితో
1: పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండల మిశ్రా షుడ్ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ
1: మాట. సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షీ రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్, హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో, షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్. హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కానీ సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram the he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerk at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, as long as men have attachment and ego and mindness, they would never be able to realize atma.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదములపైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: ee vidhamainati ahankaram amakaram lanta kudanu aaharam chetane kooduthuntai.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ee dushtamaina leka durarjitamaina aaharamu manavuni aneka vidhuluga kudanu ajnanamlo munchutundi.
0: The food acquired by unfair means, unfair earning, that will be responsible for
1: bhavamunu anachagottundi.
0: That will suppress all good feelings in man.
1: Ekkada eppudu emi evarito elaaga maatadali aneetundi vishayanni kudanu marchipothundi.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: Kanukane మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కానీ భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. For the sake of his satisfying his father's wish, he undertook to remain bachelor throughout his life, while Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: Drudamainatunte sankalpam kaliginatunte vaadu korakane itaniki bhishmudu ani peru vachindi.
0: As he had such firm resolve, he got the appropriate name. Itunte
1: pratignaliyandu భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం ముందు ఏ చరిత్ర ఎందుకు కానరాదు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాస్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాస్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫార్ హిస్ దర్శన్, ఫర్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
1: శరతల్పం పైన పరుండినటువంటి భీష్ముడు ధర్మజునకు, భీమునకు, అర్జునకు, నకుల సహదేవులకు శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: లైన్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, భీష్మ బిగాన్ టీచింగ్ టు ధర్మజ అండ్ హిస్ బ్రదర్స్ ది
1: ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది అక్రమము, ఏది అనాచారము అనేటువంటిది. దేనిని మనం అనుభవించాలి, అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు, అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something?
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండను కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: Dharmaja bent down his head.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chaala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was aaku minchinatvanti oka pativrata ee jagattunandu kaanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamlo evariki ainatvanti gunamulu moodu untunnavi aamelo.
0: There are three extraordinary qualities which she possesses, which
1: ane kaaranam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki kaaranam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee kaaranani ippudu nirupistanu choodam ani cheptani. అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ ఎస్ టు వై షీ హస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది, అమ్మా కమ్ హియర్, కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంత దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారమంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊస్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగునున్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈస్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు తాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meeru chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navvu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమెన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాము.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైవ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్
1: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Ninaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagarettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees salary. She would always
1: be contented. Anaka manaku unna danitone manam tripti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kudunu tuptigane undetundi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantruptiki karanamu uddadani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణమును పురస్కరించుకొని ఆహారము చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: Whether it is likes and dislikes, attachment and hatred, all these things come by the food that you partake.
1: Kanuka, ee aahara neemam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore, the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: a kalpane shastramlanniyu ye vidhanga deeni ninnayinchayante.
0: That is why the scriptures have described mind.
1: Manavudu indriyamunu anusarinchatam cheta pasu ayipothunnadu.
0: By following the senses, man becomes an animal.
1: Manavudu manasunu anusarinchatam cheta manishi avutunnadu.
0: By following the mind, man becomes a man.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్, బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్
1: వికెట్. ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సెస్ గో ఆన్ సప్లయింగ్ ది మైండ్.
1: మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ collect all the vishayas, the sense objects, and supply to the mind.
1: ఈ మనసు బుద్ధిని కూడాను కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ which can decide which is good and which is not good.
1: Indriyalu aneka vishayanni swikarinchi ee manasu andinchatam chetare manasu chakkaga kurchoni bhonchestundadu.
0: These senses which are the followers of the mind collect all the

0: also follow the intelligence, which can decide which is good and which is not good, then it would be safe. But it is not doing that at all. Therefore, it is getting into problem.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గుర్చి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days we have recognized and realized the aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: This kshetram refers to a combination of all these four.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. All these are also inert. Body is inert, senses are inert, mind is inert and intelligence is inert.
1: ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which we'll have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: This Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
1: Aviye trigunamulu.
0: And those are the qualities, three qualities, trigunas.
1: Sattva, rajo, tamo gunamulu.
0: Those qualities are
1: sattva, rajo, tamo gunamulu. Chala vichitramainatuvi, chala aashcharyanga undetuntivi.
0: These three qualities are very strange.
1: Ee vidhanga srushtimpabadinadi. ఈ సృష్టికి ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్. And we'll have to understand the various aspects related to these qualities, how, what role they play. From tomorrow onwards, we'll try to know all the details.

0: பரமை அலரு பக்தி அட்டுலே பிராப்தானுசாரமை அலரு பக்தி.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplaina vidyarthulara,
1: students, embodiments of love.
0: Manavattam ఎంతో పవిత్రమైనది. అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
0: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
0: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
0: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ హ్యాస్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
0: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం, క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
0: Kanukane satsangattam nissangattam, nissangattam nirmoolattam, nirmoolatve nischalatattam, nischalatattve jeevanmu. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: Dussangam tho cherinappudu manaku durbhavamulu, duralochanalu, duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: Kanuka manavudu satsangam anetundi dantho cheri తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into animal.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ది లెవెల్ ఆఫ్ మ్యాన్.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్ట్ మనకు ఉన్నత స్థానం.
1: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి ఒక దుస్సంగము చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the results of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: Kani manchi sthitilo manam undinappudu, manchi sthayilo manam undinappudu, manchi position lo manam undinappudu, andaru manamunu good bye ani andaru vastuntaru.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: Kani mana yokka paristhiti digijaripoyinappudu, ina sthitiki vachinappudu, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, ఫ్రాగ్స్ గ్యాదర్ ఇన్ థౌజండ్.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములయందు, సుఖములయందు, నష్టములయందు, ఆదాయములయందు, అన్నింటియందు కూడాను మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: Kanuka manaku nijamaina snehitulu elanti vaadini manam chakkaga kaalam teeskoni gurtinchi vaarito manam sneham cheyali.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: Kevalam hello untane hello anukoni vaarito cheratamu chaala tappu.
1: It is a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎలాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి.
1: యు హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ రికగ్నైజ్ బిఫోర్ యు మేక్ ఎ ఫ్రెండ్ హిస్ హ్యాబిట్స్ బిహేవియర్
0: ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
1: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యు గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యు గుడ్ బై అండ్ గుడ్ బై
0: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఇస్ జస్ట్ లివింగ్.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character, not social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: Anaga manasu chelinchani manasunu bhramichani drishtini manam abhivruddhi parchukovali.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: Satti daniki kudunu gadiyaram pendulu vale atu itu kadultunte alanti vaani mogame chudakoddu.
1: If everything oscillates like the pendulum, you should not look at his face.
0: What a bad boy.
1: He's a very bad boy.
0: Alanti boys tho manam ye matram kudunu friendship chesukoku.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా నువ్వు బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహా గట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్.
0: కఠినంగా ఉంటుంటారు.
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
0: Dust vidipothundo adi thana parishuddhanga untuntadi.
1: The moment dust is off, it remains pure.
0: Eppudu parishuddhanga untuntado appudu sariyina chutti deeniga manam tayar chesukovachu.
1: When it is pure, you can mold it in the way you want.
0: Atti inapamukkanu ye padarthanganaina manam tayar chesukovachu.
1: Such iron piece can be made into
0: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును. ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్. The difficulties
0: ఎప్పుడు
1: and the anxiety.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
1: When the dirt is free.
0: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ నేచురల్ క్రియేషన్.
0: తింటున్నాము,
1: వేడలు
0: తింటున్నాము, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: యు ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: వి రిమూవ్ ది గ్రాస్.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
0: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింపు చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈ
0: గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాడు.
1: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
0: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
1: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
0: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్. ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇప్పుడు ఇది బట్టగా ఉంది.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఇస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్ యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chaduvu chaduvam tarkavadame kani purna gnanam eppudu pondaledu.
1: A prolific education has helped him to argue with people and not to acquire total wisdom.
0: Kanuka manamu ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
1: బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
1: వి టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెన్ ఫర్
0: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ ఇన్ లైఫ్.
0: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ జస్ట్ ఎ లివింగ్, అనదర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
1: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్ అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఈగోయిస్టిక్. that he knows everything.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడాను ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: So long there is ego, pomp and aggrandizement and jealousy, he is useless.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: Society also will not respect such people.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: A fool is respected at home.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: Village head is respected by villagers.
0: దేశములో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: The king is respected in his kingdom.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: The one with culture is respected by the whole world.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: Anyone of any country for that matter should keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: This is the significance of education.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: We should have proper, exact, correct relationships today.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: You don't need to hate anybody.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: You should choose a correct person.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: Instead of having a fool as a friend, better you don't have a friend at all.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: The one who observes purity in this trinity, harmony of thought and word and deed,
0: manasulo okati matalo marokati chetallo inkokati cheseetundi vaani e maatram kuda daggar cherchavadu.
1: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words away.
0: ఈ మూడింటి ఏకత్వం వహించినటువంటి వాడే నిజమైన మనిషి అంట.
1: The one who has the perfect harmony of these
0: proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకని అట్టి వాడు మనుషుడిగా మారాలి.
1: Such one is a true man.
0: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: We are not thinking even.
0: ఇతరుని యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
0: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఈస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought you just pass by, you cross, jump over, it's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెలింగ్ ఒక్కటే.
1: స్పెలింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధనకంత మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: వాట్ ఈస్ సాధన?
0: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
1: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: నట

0: సజ్జనులు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికి నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, ఇతరుని కూడా మనం తిరస్కరించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: సో లాంగ్ యువర్ స్టూడెంట్,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టితే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్ట్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాల?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యు డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యు డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యు డోంట్ హావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
0: కడుగనీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు పుట్ ద మదర్ టు సఫర్? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of matter, unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: If you want to pour milk,
0: water
1: there,
0: how do you
1: do it? Remove water.
0: తిరిగి పాలు పోయాలి.
1: And then fill it up with
0: milk. అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్ పట్టిపోతాయి.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెట్టచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొక్కటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: Students are a foundation to the country.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సిలబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబసే ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి,
1: విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your heart with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్నీ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను,
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యు ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తాయి.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ki veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadamu modalukoni tala varaku kudanu, aa paada mastakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హార్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది హార్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది
1: ఆర్ట్ ఈజ్ స్పిరిచువల్
0: అదంతా ప్రవృత్తి ఇదంతా నివృత్తి
1: ఆర్ట్ ఈజ్ అవుట్ వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం నిరంజనం సనాతనం నితేర్ణం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం వర్ణిస్తూ వచ్చింది
1: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarvaka karmalu kuda chitta suddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal varu undetunti vaadu.
1: Tiruttundal varu in Tamil Nadu.
0: Ayam cheppetunti vaadu.
1: He used to say.
0: Chitta suddhi odu unnai pooja seidane sikkirame vandarame rama rama ani
1: cheppadu vaadu.
0: Chitta suddhi odu unnai pooja seidane. Naa chitta suddhito ninnu nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: ఇది నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు

0: నీ కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్ వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డై యాజ్ ఎ హ్యూమన్.
0: పశువుగా చావకూడదు.
1: హీ షుడ్ నాట్ డై యాజ్ ఎన్ ఎనిమల్.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హీ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాజమ్ ఇన్ ఫుల్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వమనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఇస్ ద ఇన్డ్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: ఇట్టి దేహిని గుర్తించుటకై

0: శాస్త్రములు ప్రమాణములు.
1: టు రికగ్నైజ్ దిస్ దేహి ది స్క్రిప్చర్స్ ప్రొవైడ్ ఎ బేసిస్.
0: శాస్త్ర ప్రమాణం మాత్రమే చాలదు.
1: ది స్క్రిప్చురల్ ట్రూత్స్ దెమ్సెల్వ్స్ మే నాట్ బి సఫిషియంట్ టు ప్రూవ్ దాట్.
0: శాస్త్రం వలనే ఇది మనకు లభ్యం కాదు.
1: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ దిస్ త్రూ స్క్రిప్చర్స్ అలోన్.
0: శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నముతో స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ వి విల్ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అటైన్ దాట్.
0: శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడా కేవలము మార్గదర్శకమైనటువంటివి.
1: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
0: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
1: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
0: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
1: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్ బట్ యూ విల్ హావ్ టు వాక్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: గమ్యమును చేరగోరినటువంటి వ్యక్తులు దీనిని ఆధారముగొని తమ ప్రయాణము తామే సాగించాలి.
1: పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ ద గోల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డైరెక్షన్ గివన్ బై ది శాస్త్రాస్ దే విల్ హావ్ టు ట్రావెల్ టేక్ ది జర్నీ అండ్ రీచ్ ద గోల్.
0: భగవద్గీత సమస్తమును బోధించినది.
1: భగవద్గీత హాస్ టాట్ ఎవ్రీథింగ్.
0: ఇది సెకండో అధ్యాయం లోపల.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్
0: నోచ్యోచహాని నవే సోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
1: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
0: నసోచ్య. కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
1: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
0: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
1: దిస్ ఓన్లీ లీడ్స్ యూ టు అవాయిడింగ్ ఆఫ్ గ్రీఫ్.
0: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
1: వాట్ ఈస్ ది వే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ గ్రీఫ్?
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
1: హీ హాస్ డిక్లర్డ్ దట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ యువర్ గ్రీవింగ్ ఓవర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
0: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
1: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
0: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం ఈ 5 యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ 5 క్యారెక్టరిస్టిక్స్. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం.
0: ఈ అస్థి, భాతి, ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
1: సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి, భాతి, ప్రియం ఆర్ సత్ చిత్ ఆనందం.
0: ఈ సత్ చిత్ ఆనందము మొదటి 3 సత్యమైనటువంటివి.
1: సత్ చిత్ ఆనంద దీస్ 3 ఆర్ వెరీ,
0: ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
0: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
0: దీనికి పుట్టుక, చావులు లేవు.
1: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ 3.
0: కనుక ఇవి ఏ దైవత్వమునకు తగినటువంటి చిహ్నములు.
1: దేర్ ఫోర్ దీస్ 3 మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: రూప, నామములు కల్పనలు.
1: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
0: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
0: ఇవి కేవలము బంధువుల వంటివి.
1: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
0: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
1: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
0: అదే విధంగానే సుఖములు, దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
1: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
0: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
1: such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
0: ఇది ఏ నాటికైనా కూడాను వెళ్ళునవి.
1: These things any day will be leaving.
0: మార్పు చెందునవి.
1: They undergo change.
0: నశ్వరమైనవి.
1: They are impermanent.
0: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
1: For such things which are impermanent, grieving over them is not correct.
0: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
1: Then, if you want to understand these three things which are impermanent, what should be the basis of understanding?
0: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
1: We will have to take shelter in certain virtues.
0: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
1: As has
0: been మామే ప్రియో నరః, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
1: As has been explained in Bhakti Yoga, as has been declared by Krishna, the one who has 26 qualities described in them are dear to the Lord.
0: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
1: There is no need to have all the 26 qualities.
0: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
1: There will be a number of match sticks in a match box.
0: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
1: If you want to fire, there is no need for striking all of them.
0: ఒక్క పుల్లని గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: One match stick can be struck and you can develop fire in the way that you want.
0: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
1: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
0: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాము.
1: Yesterday we have understood about forbearance and patience.
0: ఈనాడు అసూయ ద్వేషము.
1: Today we will take up jealousy and hatred.
0: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
1: Jealousy and hatred are twin thieves.
0: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
1: One would not be able to live without the company of the other.
0: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయము కలిగినటువంటివి.
1: They take mutual shelter.
0: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: In certain respects, there is an inextricable relationship between them.
0: ఇది ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
1: Hatred may be compared to a pest.
0: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
1: Jealousy,
0: ద్వేషం.
1: Hatred may be compared to another type of pest.
0: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
1: Jealousy and hatred are two types of pests.
0: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
1: Together both of them can destroy the tree.
0: నవనవలాడుతూ
1: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
0: పువ్వులు పూచి,
1: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
0: కాయలు కాచి,
1: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
0: చూచుటకు అందముగా,
1: ఎ ట్రీ విచ్ ఈస్
0: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
1: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
0: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణము నుండి ఇది వాడిపోతుంది వృక్షం.
1: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
0: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
1: This particular pest goes to the very root of the tree.
0: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
1: It goes to the bottom of the tree.
0: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
1: The other type of pest, chida, it goes to the branches and the
0: veeru kottatam veeru purugu.
1: One type of pest strikes at the very root.
0: Anaga pranamunu tivatame veeru purugu.
1: One type of pest tries to destroy the very life.
0: Alankaramunu vinashamu cheyatame cheeda purugu.
1: The other type of pest spoils the very beauty.
0: Ivi rendu kudanu okadanikokati anusaristune untuntai.
1: Both of them accompany each other.
0: Ekkada asuya ledo akkada dvesham kuda undadu.
1: Where there is no jealousy, there is no hatred.
0: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
1: Where hatred is visible, there could be invisible jealousy.
0: అసూయకు రూపం లేదు.
1: ఫర్ జెలసీ దేర్ ఇస్ నో ఫామ్.
0: ద్వేషము ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
1: హేట్రెడ్ కెన్ బి సీన్ ఇన్ ఎ పర్టికులర్ ఫారం.
0: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
1: జెలసీ అండ్ హేట్రెడ్ దేర్ ఫోర్ విల్ బి ఇన్హెరెంట్ అండ్ హిడన్.
0: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కానరాడని చెప్పవచ్చు.
1: ఇట్ మే బి సెడ్ దట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ డస్ నాట్ సఫర్ ఫ్రమ్.
0: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
1: దేర్ విల్ బి రూమ్ ఫర్ ఈవెన్ అట్ లీస్ట్ ఎ స్మాల్ వే ఫర్ దిస్ జెలసీ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫర్ జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
1: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ ఎంటర్ దెన్ యు ఆర్ ది వెరీ ఫారం ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందమునకు అంతమనేటువంటిది దీని స్వభావం.
1: Beauty is a form of bliss.
0: ikkada ekkada andamuga untunnado akkada aanandam kudanu manaku labhistundi.
1: Wherever there is beauty there is joy also.
0: ee padartham nandu andam untundado akkada aanandam manalo uppongipothundi.
1: In whichever article and object you have beauty,
0: andam yemiti,
1: what is this beauty?
0: Jagatta andamu,
1: is it the world which imparts
0: padarthama andamu,
1: is it the object which is
0: ivanni marpu chindunave kada,
1: all these things undergo a change.
0: Marpu chindunadi enta kaalam andamu,
1: things which undergo change for how long can they be beautiful?
0: Kanuka shashtamaina yediyo adiye andam.
1: Only that which is permanent can be beautiful.
0: Kanukane shashtamaina untadu bhagavantudu.
1: The permanent entity is God.
0: Bhagavantude saundaryavantudu.
1: God alone is beautiful.
0: Kanukane bhagavantunikante andamainatundi ee jagattulo kaanaradu.
1: There is nothing in the world which is more beautiful than God.
0: Aa andamulo kaligeetundi oka makarandam anetundi aanandamunu kolatame bhaktuni yokka pradhana kartavyam.
1: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
0: Itti aanandamayudainatundi oka daivatvanni koradaniki sadgunamulo aadharam.
1: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
0: Ee sadgunamulnu manam pempandinchukuntakai durgunamulnu manam naashanam cheskovali.
1: In order to develop virtues we will have to destroy weaknesses and shortcomings.
0: Daivatvamunandu kudanu praveshistundi ee asuya anetundi.
1: Jealousy tries to enter even into divinity itself.
0: Arjunudu రథములో కూర్చున్నాడు.
1: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
0: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
1: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
0: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జును ఎందుంటున్నది.
1: Arjuna was probably not able to understand the full divinity of the Lord, but he was feeling Krishna was a great
0: ani krishnudu cheptunnatundi prathi vishayamunu kudanu vintunnade kaani tintam ledu anaga aacharanalo pettutaku prayatninchadam ledu.
1: Arjuna was able to hear all the things explained and expounded by Krishna, but he was not prepared to practice them.
0: Ee vishayamulandu oka chinna aadarshamu.
1: There is an example for this.
0: ఒక ఉపమానము.
1: There is a simile.
0: యుద్ధము జరుగుతున్నది.
1: War was going on.
0: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతనిపైన ప్రయోగిస్తున్నారు.
1: In the midst of the war, very dreadful weapons were employed.
0: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుగుతాం.
1: On that particular day, he was waging war with Bhishma.
0: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
1: Bhishma fell down.
0: ఆనాడు మహా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
1: Most dreadful weapons entered into that chariot.
0: ఈ అర్జునుడికి ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
1: Arjuna had faith in divinity, but he was feeling arrogant that he was only responsible for all the success in the war.
0: Suryastama jarigindi, rathamato paatu intiki vachi cheraru.
1: After the sunset they came in the chariot and reached home.
0: Krishnudu kevalam rathamunu nadupunnade kaani yuddhamulo vijayanni sadhinchetundanta nenu aneetundi ahankaramu praveshinchi andi Arjunulo.
1: Arjuna felt arrogant and egoistic that he was only responsible for the victory in the war. Krishna was only driving the chariot.
0: Tamayokka basaku vachi cherina tatchame Arjuna nuvu krindiki digi lopala vellu annadu Krishnudu.
1: As soon as the chariot reached their tent, Krishna asked Arjuna, Arjuna, you please get down from the chariot and you can go into the house.
0: Ee ahankaramto undinatvanti Arjunaku nenu యజమానుడను కృష్ణుడు డ్రైవర్ కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: అర్జున హూ వాస్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్ కృష్ణ వాస్ ఓన్లీ ఏ చారియటియర్ హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
0: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
1: అర్జున టోల్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
0: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
1: కృష్ణ టోల్ అర్జున అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
0: ఈ విధంగా వాదోపవాదములు జరుపుతూ వచ్చాయి.
1: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
0: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
1: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
0: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది. ఇక్కడ
1: Arjuna also felt jealous of Krishna, thinking that I have been thinking that Krishna is great and therefore he is assuming all these things. Well, it is my own mistake.
0: Sare inka yuddham jaragavalsi untundadi modale Krishnuto dvesham chesukunte re prajanam em ayipothundo ani kontha bhayapadi Arjunudu digadu.
1: Arjuna thought that still war has to be fought and I do not want to develop enmity with Krishna. It may not be in my own interest. Therefore Arjuna got down from the chariot.
0: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
1: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
0: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
1: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
0: చేయలేక వెళ్ళి లోపల
1: విత్ లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
0: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
1: కృష్ణ జంప్డ్ డౌన్ ఇమీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ a long distance.
0: తక్షణమే రథం వశం అయిపోయింది.
1: The moment Krishna came out, the entire chariot was destroyed to ashes.
0: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
1: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
0: అర్జున దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వం ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు.
1: Divinity, the acts of divinity, no one would be able to understand, O Arjuna.
0: దైవం నాకు స్వార్థం లేదు.
1: For divinity, there is no selfishness.
0: భక్త రక్షణ అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
1: Protection of the devotees is his only vow.
0: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
1: To encourage and save the devotees is his only duty.
0: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
1: All the weapons which are employed by Bhishma, I kept it under my...
0: కనుకని ఆ అస్త్రములు నీపై ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేకపోయాయి.
1: As I held them under my foot, they were not able to exercise their power over you.
0: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా నువ్వు భస్మం చేసి ఉండేది.
1: If only I had got down on the chariot first, these weapons would have destroyed you and also the chariot.
0: ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మం అయి ఉండేటువంటి వాడు.
1: Under those circumstances, would have also been reduced to ashes.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
1: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ డౌన్ ఫస్ట్.
0: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
1: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
0: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
0: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
1: There are a few important signs of jealousy.
0: Tamakante adhika kirtini sampadinchetunte vari paina asuya kalugutundi.
1: Jealousy is developed against persons who earn greater fame than themselves.
0: Tanakante adhika sampada kaligineetunte vaani paina asuya kalugutundi.
1: And a person who is having more wealth than himself, there will be jealousy.
0: Atanakante kontha andamuga undineetunte vaani paina asuya kalugutundi.
1: Jealousy is developed against a person who is more beautiful.
0: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
1: On a student who scores a higher mark also jealousy is developed.
0: ఇదే విధంగానే తనకంటే ఏ విషయమునందైనా కూడాను అందం నందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారి పైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
1: It is the weakness of ordinary human beings to develop jealousy against people who excel them in terms of wealth, in terms of position, in terms of beauty, in terms of
0: money. Asuya anetundi manavuni lopala praveshinchagane,
1: the moment jealousy enters into any person,
0: ento kaalam nundi sadinchi sampadinchukunnatundi sadgunamulu kudanu bhasmaipothayi.
1: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
0: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
1: Jealousy is not going to leave you just like that.
0: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
1: It would destroy all the great qualities and virtues which are.
0: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: It develops demonic nature.
0: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
1: It destroys human nature.
0: పశుత్వాన్ని బలపరుస్తుంది.
1: It strengthens animal nature.
0: ముందు వెనుక యోచన చేయదు.
1: It doesn't look forward or backward.
0: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
1: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
0: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: You should enjoy at the sight of other people.
0: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
1: You should enjoy at the progress of others.
0: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
1: You should enjoy at the welfare of others.
0: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
1: This is a true virtue.
0: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరైనటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
0: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
1: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్
0: తొమ్మిదవ అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాకు అనసూయుడు.
1: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జలస్.
0: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
1: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జలసీ.
0: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
0: ఆమె అనసూయ.
1: షీ వాజ్ అనసూయ.
0: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
1: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
0: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
1: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
0: ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జెలసీ యుడ్ బి ఏబుల్ టు కాంకర్
0: అనసూయ.
1: వితౌట్ దాట్ జెలసీ యుడ్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడాను నాశనం చేస్తుంది.
1: If you have jealousy, it is going to destroy all your
0: good qualities. ఇది పరులను నాశనం చేయటమే కాదు, తనను కూడా తాను నాశనం చేస్తుంది.
1: ఇట్ వుడ్ నాట్ మెర్లీ డిస్ట్రాయ్ అదర్స్, ఇట్ వుడ్ బి డిస్ట్రాయింగ్ ది పర్సన్ హూ ఈస్ హావింగ్ జెలసీ ఆల్సో.
0: అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు.
1: ఏ జెలస్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ గుడ్ స్లీప్.
0: కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు.
1: హి వుడ్ నాట్ బి ఏబుల్ టు స్లీప్ వెల్ ఆర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఈట్ టు బి.
0: ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింపచేస్తుంది.
1: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
0: be antar chaya anje kodani deeniki oka peru.
1: This is an inner tuberculosis.
0: Chaya rogam aneetundi dehaanni kramakramena kalipinche reethiga taggistundi.
1: Tuberculosis will weaken a person and
0: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
1: జెలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడాను చెప్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
0: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీన్ని కూడాను అనుగ్రహిస్తాడు.
1: God will bless us with His grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory
0: of God. ఉన్నవారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ జస్ట్ ఫీల్స్ బ్యాడ్ జస్ట్ బికాస్ అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ థింగ్స్ విచ్ హీ డస్ నాట్.
0: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ.
1: జలసీ ఈజ్ ఆల్ పర్వేసివ్ దీస్ డేస్ ఆఫ్ కలియుగ.
0: యోగి ఎందు, భోగి ఎందు, జోగి ఎందు, విరాగి ఎందు, వైరాగి ఎందు, సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
1: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి, జోగి, భోగి, రాగి, విరోగి.
0: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచ్చాటనమై బయలుదేరి వెళుతున్నాడు.
1: Once upon a time, Buddha was going begging for alms.
0: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
1: He was about to reach the village which he was attempting.
0: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
1: All those people in the village were having a lot of affection for Buddha.
0: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
1: బట్ యాజ్ సూన్ యాజ్ హి రీచ్డ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఇన్ అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
0: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: హి స్టాప్డ్ దేర్ అండ్ హి జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
0: నాయన, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
1: హి ఆస్క్డ్ దెమ్, వెల్ జెంటిల్మెన్, వాట్ ఈస్ ది ప్లెజర్ దట్ యు గెట్ ఇన్ క్రిటిసైజింగ్ మీ.
0: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
1: వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్డ్ దేర్ క్రిటిసిజం అగెన్స్ట్ బుద్ధ.
0: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
1: బుద్ధ సెడ్, గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
0: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
1: దే క్రిటిసైజ్ టు ఎ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
0: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
1: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
0: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి.
1: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
0: కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
1: Buddha said, without spending a pay, without making any effort, I have been able to give you so much of joy by allowing you to criticize me. How happy I am.
0: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
1: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
0: ఏదో ఒక విధముగా నీకు తృప్తి కలిగించాను, కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు.
1: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
0: పరులను సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు.
1: For giving joy and satisfaction, number of
0: చౌకలు కట్టిస్తారు.
1: Wells of dirt.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైనటువంటి కర్మలు ఆచరిస్తారు.
1: A number of useful activities are undertaken.
0: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
1: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
0: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
1: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
0: నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: Say, suppose a beggar comes to your house.
0: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
1: He asked for alms. భవతి బిచ్చాం దేహి.
0: నీవు బిచ్చము తీసుకుని వచ్చావు.
1: యూ బ్రింగ్ ఆర్మ్స్.
0: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
1: యు హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
0: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
1: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆల్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
0: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, అది బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
1: He said, well, if you don't accept, I'll take it back. That will be belonging to me only.
0: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
1: Similarly, you are getting this criticism and you are just giving that as alms to me. I have not accepted that.
0: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
1: To whom would this go then?
0: Redirect, నీకే చేరుతుంది.
1: It gets redirected and it belongs to you.
0: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
1: That way you are criticizing yourself and you are not criticizing.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
1: if you send a registered post, a letter by registered post to a friend,
0: ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ ను తీసుకోకుండా పోతే,
1: if the friend does not accept that registered
0: postal department lo em avutunda cover,
1: what would the postal department do with that cover?
0: Adi redirect evaru pampicharo vaadiki cherthundi.
1: It will be redirected back to the person who has sent it.
0: Adhe vidhangane neevu okarini dooshistu vachavatante leka okari vimarsistu vachavante వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ మీన్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు థింక్ దట్ విత్ జెలసీ అండ్ హేట్రెడ్ వీ హావ్ బీన్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్. వీ ఆర్ నాట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్, వీ ఆర్ ట్రబులింగ్ అవర్ సెల్ఫ్స్.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనను తానే హింసిస్తుంది.
1: జెలసి గివ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఇట్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: ఒక మహర్షి,
1: ఎం పర్టికులర్ మహర్షి,
0: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
1: హీ వాజ్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
0: కానీ అతని ఎందుకూడను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
1: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
1: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం, జెలసీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు
0: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
1: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్, హేట్రెడ్ ఆటోమేటికలీ జాయింట్ దేర్.
0: ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
1: గాడ్ సా దిస్ పర్టికులర్ పర్సన్, హీ వేర్స్ ది రోబ్స్ ఆఫ్ ఎ సన్యాసిన్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, ఐ షుడ్ టీచ్ హిమ్ సర్టన్ థింగ్స్. హీ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఓల్డ్ బ్రాహ్మిన్ అండ్ కేమ్ టు దట్ గార్డెన్.
0: ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పాలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడడానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
1: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree?
0: Sanyasi vachi, ayya brahmanottama, ratrimbavulu biddallu pinchinattu pinchinanu, kantireppavale kaapaduthu vachanu, ee mokkana naatindi nenu, idi abhivruddhi parichindi nenu, ninu cheedavarthe teesesindi nenu, veru purugu vorthe kottesindi nenu, ee rogu vesindi nenu, ee alankaram chesindi nenu, cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
1: This sanyasin came outward and just said, oh brahmin, I am responsible for bringing up this entire garden, I am responsible for developing this particular tree, I have developed the roads, I have made this entire thing beautiful by my own effort.
0: ee totane na prananga chusukuntunnanu.
1: I am looking after this garden as
0: okka totamali ledu.
1: There is no gardener.
0: Neeru thodatam nene.
1: I draw water.
0: Eruvu veyatam nene.
1: I put manure.
0: Road anta clean cheyatam nene.
1: I clean the roads.
0: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
1: ఐ ఆమ్ డెవలపింగ్ దీస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
0: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
0: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
1: After some time, one cow entered there.
0: ఆ గోవు వచ్చి ఈ పుష్పమునగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాల చిన్న భిన్నం చేస్తుంటుండాలి.
1: It entered the garden and it was about to almost spoil and destroy the garden and a few plants there.
0: ఈ పుష్పగుచ్చలనంతా కూడా చిన్న భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో కర్ర విసిరాడు.
1: The sannyasi who observed this cow spoiling the garden took a stick and threw from there.
0: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
1: The moment this stick touched that particular cow, the cow died.
0: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
1: This sannyasi thought that I may have to share the sin of this killing the cow.
0: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
1: Immediately, within a short while, the same old Brahmin entered.
0: అదే దారిలో నడుచుకుంటూ వచ్చి అయ్యో పాపం గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: Old Brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
0: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరిది అని చెప్పి ప్రశ్నించాడు.
1: He went to the sannyasin and asked him, sir, who is it who has just killed this particular cow?
0: అంతా దైవేచ్ఛ.
1: The sannyasin said that it is the will of the Lord, will of God.
0: దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా?
1: Without the will of God, even if it is killed, can it be killed like that?
0: ఆ మాట విన్న తక్షణమే ఈ చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వులు విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
1: The moment this Brahmin heard this statement from the sannyasin, this Brahmin told the sannyasin, well, you are responsible for bringing this garden, for all these plants, for putting the roads, but for killing
0: it. కనుక మంచివంతా నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
1: You are taking credit for all the good things that have happened, but for everything that is bad, you are just putting the blame on God.
0: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
1: He said that this egoism is a manifestation of jealousy.
0: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం నిన్ను హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
1: The old Brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
1: In what form God appears and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
0: కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
1: It is not possible to destroy jealousy by merely reading scriptures.
0: ఈ స్వప్రయత్నముతో
1: with self effort
0: సాధనలు సలిపి
1: by doing spiritual exercises
0: హృదయమునందు పరివర్తనలు గావించుకొని
1: by transforming one's own
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని
1: by developing complete love
0: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
1: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
0: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనం ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
1: So long as we have jealousy, we can never shine.
0: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
1: All the great virtues in us will be destroyed by that.
0: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see.
0: నిత్య జీవితం లోపల
1: in daily life
0: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
1: with ideal virtues
0: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని
1: favorable circumstances will have to be created for oneself
0: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
1: when one lives a happy life
0: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: One would be able to understand the principle of ఆత్మన్.
0: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
1: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
0: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of ఆత్మ is everywhere.
0: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
1: It is not associated with a person.
0: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
1: యాజ్ ఎ క్వాలిటీ, యాజ్ ఎ షైనింగ్, ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. యాజ్
0: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
0: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటారు.
1: వీ గెట్ లైట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
0: జ్యోతికి ఆకారం ఉన్నది, కానీ వెలుతురుకు ఆకారం లేదు.
1: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్, బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
1: ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్.
0: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
1: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
0: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
1: Taking a vesture as the basis, it takes a particular form.
0: And bulb lo light ostundadi.
1: Take for example, light is emanating from the bulb.
0: Fan lo gaali ostundadi.
1: From the fan you get breeze.
0: Stove lo vanta chestundadi.
1: You'll be able to cook food.
0: Machine lo pani chestundadi.
1: In the machine you'll be able to just produce.
0: Machine chese pani ki fan chese pani ki viruddhanga untundadi.
1: The work which is done by a machine and fan are different and opposite.
0: Light ichchetundi bulb ichchetundi light kunu stove chese vantaku vyathasam untundadi.
1: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
0: Ee machine lo yokka idi vyathasam veru veriga untundadi.
1: In the machinery there is difference.
0: Ee yantramulu veru veriga untundadi.
1: These machines are different.
0: Yantramulu yokka phalitam veru veriga.
1: The effects are different.
0: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
1: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
0: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
0: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
1: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫార్మ్, ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
0: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
1: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
0: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
1: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
0: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్?
0: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది, కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
1: దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్, బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
0: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
1: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫల్
0: సముచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
0: బల్బ్స్ మార్చుకో, కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
0: కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
0: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
0: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
1: Therefore, develop love.
0: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
0: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైట్ పెట్టమాక్స్ లైట్ అరికెన్ లాంటర్ తీసుకుని రానక్కర్లేదు.
1: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ సీ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గెటింగ్ ఎ టార్చ్ లైట్ టు లుక్ అట్.
0: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
1: Through the light of moon itself you can see the moon.
0: Kanuka prema swarupunni nu chudalanukunte prema dwarane prema swarupunni chudali.
1: If you want to see and perceive God who is love, you through his love only you'll be able to see.
0: Dveshamuto prema swarupunni chudataniki veelu kaadu.
1: It is impossible to see him with hatred because he is the very
0: opposite. Dveshamu elantante blindness, oka kannu leni gruddivani vantidi.
1: Hatred is something like blindness. It makes
0: gruddivani eduruga enta powerful aina light pettinapudikini viniki cheekate gaani velthuru kaadu.
1: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
1: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
0: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
1: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, she will be able to directly
0: pursue the good.
1: A person who has opened the eye of wisdom
0: will be able to. A
1: person who has closed his eye with ignorance would not be able to
0: perceive God.
1: By closing the eyes, you will have to search for a towel which may be here.
0: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
1: ఇఫ్ యు ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
0: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
1: దేర్ఫోర్ జ్ఞాని ఏ వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
1: జ్ఞాని ఇస్ వన్ హు ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
0: దుర్గుణములతో
1: విత్ బ్యాడ్ క్వాలిటీ
0: సంశయాలతో
1: డౌట్స్
0: అనుమానాలతో
1: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
0: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
1: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కనుకనే డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిది అసూయ.
1: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ టెండర్ హార్ట్, హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ టు,
0: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూసి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
0: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
0: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
1: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
0: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
1: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ. దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
0: నాకు రాలేదు అని ఏడ్చడం మూడవ తప్పు.
1: అండ్ క్రయింగ్ ఓవర్ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
0: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
1: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
0: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాండవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
1: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హి జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులనింప జనించినారు, కార్చిచ్చే రేడు సూతసుత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
1: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
0: ఈ అసూయపరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
1: ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
0: దానిపై కచ్చిలు రేపే ఆ శకుని గారు.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ వాజ్ శకుని హూ ఈస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
0: వాడు కూడా అసూయపరుడే.
1: హీ వాజ్ ఆల్సో ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
0: గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
1: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ది.
0: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
1: వాట్ లాస్
0: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
1: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్
0: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
1: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
0: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
1: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
0: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
1: If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
0: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
1: Correct understanding of Bhagavad Gita is possible only.
0: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
1: Bhagavad Gita is full.
0: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
1: Bhagavad Gita is a wish fulfilling.
0: Evaru korina arthanni variki andisthu vastundi.
1: It gives the meaning according to their desire.
0: Kaani ee naadu manam anarthalu teeskoni యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
1: బట్ టుడే వీఆర్ ఓన్లీ టేకింగ్ రాంగ్ మీనింగ్స్ బట్ వీఆర్ నాట్
0: ఓన్లీ అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము.
1: ఫర్ ది రాంగ్ మీనింగ్ వీఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ అదర్ మీనింగ్స్ ఆల్సో.
0: కనుకని భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
1: దేర్ ఫార్ భగవద్గీత ఇస్ బికమింగ్ ఎ వేస్ట్.
0: కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ యూ మస్ట్ డెవలప్ వర్చ్యూస్.

ಜನರ ಜೀವನ ಘನ ಏಕರಾಮನ

0: కావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayaru vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule. Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: But the man would be able to control the elephant with the maut.
0: తన బలమను తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తన చెప్పినట్టు వింటుంటాడు.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe abhidhamgane, Bharatiya shakti, kevalamu, dehani adharam cheskoni, upadipayani adharam padi, viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. It marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka shakti mari deni enduku undaledu.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti yokka daivani kudanu patti laagi pettagalu.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopalam unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pattaleru.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam.
1: And truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaleru.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్యధామనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: It is from the point of truth, creator created the whole creation.
0: సత్యమునందు అలాగే సత్యవృత్తి.
1: And the whole thing would merge back into the principle of truth.
0: సత్యమునందు అలాగే సర్వసృష్టి.
1: And the whole creation merges back into the truth.
0: ఎందు చూచిన సత్యంబే.
1: Wherever you go, you find truth.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: There's nothing like mithya or falsehood.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహమును అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other code of conduct higher than that of truth.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: No truth, nothing exists.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You make every effort to know this truth.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరై.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
0: Manas etuvantidi tetra,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuvam pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna bayati emaina kodu petti bandi potunte దానిపైన పోయి వాగుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvamne chintinchinappudu,
1: and when he stands at the point of the self,
0: neeve atma swarupude aipothavu,
1: and he becomes verily the very embodiment, personification of
0: appudu neevu manavudu kaadu.
1: As it is, you are not
0: madhavude. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on is the
0: center.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting based on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
1: all your skills and capacities,
0: క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: And they are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance, you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరెవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యూ, హూ ఆర్ యూ?
0: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
1: అండ్ యూ రిప్లై, ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యూ రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathini kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha nuku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha nuku dehaniki 3 gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu varu chakkaga puttinatvati tedi nakshatram chusi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettadu.
1: They address him this way.
0: Kanuka prati okkati kudanu mahaniyudu aanadu telisi gurtinchadu.
1: This basic fact is
0: గుర్తించి వర్తించారు ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: అన్నాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: share truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము ఉన్నారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: మీరు తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: Today do you find anybody respecting the mother?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: That day it was Vishwamitra who was taking along with him to the court of Janaka.
0: కాని లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: before taking leave, he touched the feet of Kausalya.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: And he said, I am going there for yaga. జనక మహారాజు
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: నాయన ఏ గుణము గణించి హేతించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ఏ గుణము గణించి హేతించినాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That god of heaven who came to the rescue of Dhruva.
0: ఏ గుణము గణించి హేతించినోనాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That వైకుంఠవాసి who came down for the rescue of Dhruva.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అయినంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్ద పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేశ్వరి కావాలి. ఏది కావాల్సిందే.
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ టైమ్.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాస్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ ఎట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్ర,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: All the four brothers, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramana ku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నా గార్లండ్.
0: ఆమె గార్లండ్ పట్టుకొని నిల్చుకొని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాముడు ఆమె వైపుని చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ అట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: మన స్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ అట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామా డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామా డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపుని చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమి ఇప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent, and touched the feet of his mother.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపర యుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చాస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లాండ్.
0: అట్లది కాదే.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది. కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడా పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు
1: all the teachings of elders
0: శుద్ధముగా విని
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక
1: without any negligence
0: ప్రేమతో పూజించినప్పుడే
1: and when we worship them with love
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history, that is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము
1: as per the command of Dasharatha
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము
1: in accordance with the promise given to Kaika
0: Rama నీవు అరణ్యములకు వెళ్ళు.
1: Rama had to go to the forest.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: How long? 14 years.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: Kaika had to pay heed to the words of the servant man.
0: కనుకని సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no should, no one should
0: ఓనర్ మాట వినాలి.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is there, sati, the wife has to stay.
0: పచ్చత ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణ సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రాముని సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: Leka lakshmanudaithe lakshmaniki seva chestadu.
1: And otherwise he has to serve Lakshmana.
0: Lakshmaniki seva chestu vachadu Shatrughnudu.
1: Therefore Shatrughna went on serving.
0: Ramuniki seva chestu vachadu Lakshmanudu.
1: And Lakshmana served Ramachandra.
0: Lakshmani yokka gunamu chaala chidamainatundi.
1: And the character of Lakshmana is very noble.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికి తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైం వెన్ లక్ష్మణ్ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: ది బ్రదర్, వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్? వై
0: సుఖంగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఈ బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహాత్మ్యమైన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: and he took Lakshmana along with him.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: It's not your quality.
0: ఈ స్థల మహాత్మ్యము.
1: It is the effect of the place where you are.
0: ఈ స్థలములో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: This place where demons moved around.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: కనుక మనం స్థలము కూడా గుర్తించాలి.
1: Therefore we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహాత్మ్యమును గుణ మహాత్మ్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place. In full awareness of the qualities they uphold.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి దేని అయింది కూడా లేదు.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు, కానీ
1: we consider Ramayana
0: భారతీయుల యొక్క హార్ట్. రామాయణము,
1: Ramayana represents the very heart of Bharat.
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వీఆర్ ఫేసింగ్ టుడే, ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
0: ఎక్కడ ఉండే బాధలు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ డిఫికల్టీస్ వేర్ ఎవర్ యు గో.
0: అడవులు ఎందున్నా,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశమున ఉన్నా,
1: యు మే బి ఇన్ స్పేస్,
0: పట్టణమున ఉన్నా,
1: యు మే బి ఇన్ ద సిటీ,
0: పల్లెనున్నా,
1: ఆర్ ఎ విలేజ్,
0: గుట్ట మీద ఉన్నా,
1: ఆర్ ఎ మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ,
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue, nobody else.
0: Kanuka itti bhagavantuni yokka tattvanni gurtinchukunnatundi variki ee satyam artham avutundi.
1: Those who understand the nature of God would experience this truth.
0: Inaati yuvakulandaru kuda,
1: all youngsters today,
0: inaadu ee gunamulu matram pinchukovali.
1: They should develop such great quality.
0: Meerandaru kuda nu bhagavantuni biddale.
1: You are the children of God.
0: Taane chepparu mammai mamso జీవలోకే జీవభూత సనాతన.
1: గాడ్ హింసెల్ఫ్ సెడ్ దట్ యు ఆర్ హిస్ పార్ట్ అండ్ ది ఇండివిజువల్ అండ్ ది కాస్మిక్ ఎంటిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక భగవంతుని గుణమును అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ డివైన్ క్వాలిటీస్ అండ్ ఫాలో ద పాత్ గివెన్ టు మ్యాన్ బై గాడ్.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్,
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity, basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత సో అండ్ సో,
1: సో అండ్ సో, దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశంను అని గుర్తించాలి.
1: Understand fully well that you are this part of the divine.
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలే.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలే.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారికి అయితే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you'll develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బీ గుడ్,
1: బీ గుడ్,
0: డూ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్.
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: యు లీడ్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ, you can experience divinity in letter and spirit.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telusukundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitam.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkadunnadu, naa aatmalo unnadu anta.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu,
1: the very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: మీరు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకోండి.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్యం.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: A good person will friendship iskunte.
1: And you have friendship with these
0: boys,
1: values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే బ్యాడ్ బాయ్స్.
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ సేక్రెడ్ నేమ్.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: ద పేరెంట్స్ హావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

నాస్తిక బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి ఆస్తిక బుద్ధి పోయే

0: ನಾಸ್ತಿಕ ಬುದ್ಧಿ ಹೆಚ್ಚೆ. ಗುರುವನ್ನನು ಭಕ್ತಿ ಪೋಯೆ, ಭಕ್ತಿ ಕಿಂ ಸ್ವಕ್ತಿ ಸನಾತನ ಪ್ರಭಕು ಸ್ವಸ್ತಿ ವಹಿಂಚಡಿ ಕಾಲಮಯ್ಯೇ. ನಿಸ್ತುಲ ಗೌರವಾಧರಣ ನೆಲಕು ಕೋಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ. ನಿಸ್ತುಲ ಗೌರವ ಆಧರಣ ಗೋಲಕು ನೆಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ.
1: ಥೀಸ್ಟಿಕ್ ಟೆಂಪರ್ಮೆಂಟ್ ಇಸ್ ಗಾನ್. ದೇರ್ ಇಸ್ ನೋ ಕಾಂಡಕ್ಟ್ ಆರ್ ಮೊರಾಲ್ ಇನ್ ದ ಸೊಸೈಟಿ. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day,
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamunaku adhipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: ಗಣಾಲಕು ಅಧಿಪತಿ ಏನಿಟ್ಟುಂಟಿ ವಾಡೇ ಗಣಪತಿ.
1: ಗಣಪತಿ ಇಸ್ ದ ಮಾಸ್ಟರ್ ಆಫ್ ಗಣಾಸ್.
0: ಅನೇಕ ಗಣಮಲು ಜಗತ್ತನ್ನು ಪೋಷಿಸ್ತೂ ಉಂಟಾಯಿ.
1: ದ ಹೋಲ್ ಯೂನಿವರ್ಸ್ ಇಸ್ ಸಸ್ಟೈನ್ಡ್ ಬೈ ಗಣಾಸ್.
0: ಅಟ್ಟಿ ಗಣಮಲಕಂತಾ ಕೂಡ ನಾಥುಡೈನಟುವಂಟಿ ವಾಡೇ ಗಣಪತಿ.
1: ಗಣಪತಿ ಇಸ್ ದ ಮಾಸ್ಟರ್ ಆಫ್ ಆಲ್ ದಿ ಗಣಾಸ್ ದಟ್ ಮೈಂಟೈನ್ ದಿ ಕಾಸ್ಮಾಸ್.
0: ಅಂದರಿಕೀ ಒಕ ಮಾಸ್ಟರ್ ಉಂಟಾಡು, ಗುರು ಉಂಟಾಡು, ಕಾನಿ ಗಣಪತಿಕಿ ಎಟ್ಟಿ ಗುರುವೂ ಲೇಡು, ತನಗ ತಾನೇ ಗುರುವು.
1: ಎವ್ರಿವನ್ ಹ್ಯಾಸ್ ಎ ಮಾಸ್ಟರ್, ಎ ಬಾಸ್ ಓವರ್ ಹಿಮ್, ಬಟ್ ಗಣಪತಿ ಹ್ಯಾಸ್ ನೋ ಮಾಸ್ಟರ್ ಓವರ್ ಹಿಮ್.
0: ಅಟ್ಟಿ ಮಾಸ್ಟರ್ ರಹಿತಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಗುರುವು ಈನಾಡು ಜನ್ಮಿಸಿನಟುವಂಟಿ ದಿನವು.
1: ದಿಸ್ ಇಸ್ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika the mouse as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ಈ ಮೂಷಕಮು ಸಂಚರಿಸುತ್ತಾ ಉಂಟಾದಿ.
1: ದ ರಾಟ್ಸ್ ದ ಮೌಸ್ ಮೂವ್ ಇನ್ ಡಾರ್ಕ್ನೆಸ್.
0: ಚೀಕಟಿ ಅನಗಾ ಅಜ್ಞಾನ ಅಂಧಕಾರಮೇ.
1: ಡಾರ್ಕ್ನೆಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಸ್ ಫಾರ್ ಇಗ್ನೋರೆನ್ಸ್.
0: ಅಜ್ಞಾನ ಅಂಧಕಾರಂನಂದು ಸಂಚರಿಸೇಟುವಂತಿದೆ ಮೂಷಕಮು.
1: ಇಟ್ ಈಸ್ ದ ರಾಟ್ ದಟ್ ಮೂವ್ಸ್ ಅಬೌಟ್ ಇನ್ ಡಾರ್ಕ್ನೆಸ್.
0: ಮೊದಲು ವಿನಾಯಕನ ಯೊಕ್ಕ ಸ್ವರೂಪಾನ್ನಿ, ವಿನಾಯಕನ ಯೊಕ್ಕ ಗುಣಗಣಮಲನ್ನು ಚಕ್ಕಗಾ ಗುರ್ತಿಂಚಿನಪ್ಪುಡೇ ವಿನಾಯಕನ ಯೊಕ್ಕ ಫಲಿತಂ ಕೂಡನು ಮನಕು ಚಕ್ಕಗಾ ಗುರ್ತಿಂಚುಟಗೂ ವೀಲವುತುಂದಿ.
1: ಇಟ್ ಈಸ್ ಕ್ವೈಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಹ್ಯಾವ್ ದ ಫುಲ್ಫಿಲ್ಮೆಂಟ್ ಇನ್ ದ ವರ್ಷಿಪ್ ಆಫ್ ವಿನಾಯಕ ವೆನ್ ಒನ್ಸ್ ವಿ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಿ ಇನ್ನರ್ ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್ ಅಂಡ್ ದ ನೇಚರ್ ಆಫ್ ವಿನಾಯಕ.
0: ಸರ್ವಧರ್ಮಾಂ ಪರಿತ್ಯಜ್ಯ ಮಾಂ ಏಕಂ ಶರಣಂ ವ್ರಜ ಅಹಂ ತ್ವಾಂ ಸರ್ವಪಾಪೇಭ್ಯೋ ಮೋಕ್ಷಯಿಷ್ಯಾಮಿ ಮಾಸುಚ. ಇದು ಭಗವದ್ಗೀತೆ ಯೊಕ್ಕ ಪ್ರಧಾನವಾದ ಯೊಕ್ಕ ಸೂತ್ರವು.
1: ದ ಮೈನ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಭಗವದ್ಗೀತಾ ಎಂಫಸೈಸಸ್ ಯು ಸರೆಂಡರ್ ಅನ್ ಟು ಮೀ ಗಿವಿಂಗ್ ಅಪ್ ಆಲ್ ಕೈಂಡ್ ಆಫ್ ಆಕ್ಟಿವಿಟಿ ವಾಟ್ಸ್ ಎವರ್ ಯು ಡೂ ಅಂಡ್ ಐ ಕನ್ಫರ್ ಲಿಬರೇಷನ್ ಅನ್ ಟು ಯು.
0: ದೇಹಾಭಿಮಾನ ಉಂಟಿನಟುವಂತಿ ವಾನಿಕೆ ಸಮಸ್ತ ಚಿಕ್ಕುಲು, ಸಮಸ್ತ ದುಃಖಮುಲು, ಸಮಸ್ತ ವಿಚಾರಮುಲು వెంటాడుతూ ఉంటాయి.
1: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, వరీ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద థాట్ ఒరిజినేట్స్ ఇన్ దిస్ బాడీ.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ద క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి, డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి, ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of Vinayaka, lies in these. So the message of Vinayaka is to know the nature of yashti, individual.
0: ఇది ఏ నిజమైనటువంటి బుద్ధి.
1: దిస్ రిఫ్లెక్ట్స్ ద ట్రూ ఇన్

0: ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద చీఫ్ ఎయిమ్, ద మెసేజ్ ఆఫ్ వినాయక లైజ్ ఇన్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: ఈనాటి లోకంలో వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వీ డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: హీ హాజ్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీవన్ ఎల్స్.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: వీ ఫైండ్ ఈశ్వర్ ద వెరీ ఫాదర్ వర్షిపింగ్ ద సన్ వినాయక, అండ్ యూ డోంట్ ఫైండ్ వినాయక వర్షిపింగ్ ఎనీబడి.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడే వినాయకుడు.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటికీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ఫాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వీ ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేమో కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విద్ ఇన్ వీ ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ is the very form of thoughts and counter thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: The chief spiritual path means maintenance of balance between thoughts and counter thoughts.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there's perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: Human life has 12 worries.
0: పుట్టుట ఒక చింత.
1: Birth.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ is main thing covering all these 12 facets.
0: మానవుడికి చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: Without chinta the worry there cannot be santosa happiness.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: Out of these chinta difficulty you will have santosha happiness.
0: The pleasure is an interval between two pains annaru.
1: Pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: There lies the pleasure in between two pains.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience

0: హ్యాపీనెస్ విదౌట్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్.
1: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివినిటీ.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా నువ్వు కనిపించదు.
0: ద లేటెంట్ పవర్ ఇన్ మ్యాన్ కెనాట్ బి సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: అంతటి దివ్యశక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ కాంప్రిహెండ్ ది ఇమ్మనెంట్ డివినిటీ.
1: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
0: ది కెపాసిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఈస్ ఫార్ రీచింగ్.
1: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
0: విజ్డమ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
1: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
0: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
1: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
0: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
1: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
1: నువ్వులు రుబ్బి,
0: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
1: ఇంట్లో బెల్లం కలిపి,
0: జాగరీ ఇస్ మిక్స్డ్,
1: బియ్యం పిండిని తీసి,
0: రైస్ ఫ్లోర్
1: దాని ఆవిరితో ఉడికించి,
0: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
1: ఆ ఆవిరి లోపల పెట్టి,
0: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
1: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
0: ఎ స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
1: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
0: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్, మ్యాన్ విల్ బి హెల్తీ.
1: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
0: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
1: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
0: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
1: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
0: The steam will help for proper digestion and assimilation of the food partaken.
1: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
0: Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar.
1: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
0: Because of this oil content there will be terrific heat in the stomach part
1: ee jatraagni cheta samasta rogamulu kudanu sambhavistuntai.
0: Out of this heat we suffer from so many types of diseases.
1: Kanukone aarogyavantanga undalatante manamu agni samskaramu oka vidhamaina aayana samskaramunu tagginchali.
0: Therefore in order to be healthy one should cut short, reduce the oil content and frying preparation.
1: Ide chiranjeevi tattvamunaku moola aadharam.
0: This is the main principle for long life.
1: Karuka itti aaharamunu bhujinchetuvanti vinayakudu kanukane athadu enta bhujinchinappudikini potta perugutundi kaani rogamulu peragavu.
0: Vinayaka partakes such food, he has got a very big broad stomach but yet he is very healthy.
1: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
1: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
0: హి హస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
1: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
0: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడా దూరం అయిపోతుంటాయి.
0: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టికల్స్.
1: ఈ వినాయకుడి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతూ ఉంటుంది, ప్రాకృతమైనటువంటివి.
0: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
1: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
0: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఈస్ ద బాడీ.
1: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
0: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ది ఇంటెలెక్ట్.
1: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
0: దాట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఈస్ చేంజ్లెస్.
1: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
0: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
1: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
0: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
1: ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
0: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
0: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు పంప్.
1: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 miles.
1: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
0: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 miles ఆఫ్ డిస్టెన్స్.
1: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది.
0: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
1: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
0: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
1: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
0: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
1: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 miles.
1: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
1: వినాయకుడు చేసే పని అదియే.
0: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
1: అన్ని భుజిస్తుంటాడు.
0: వీ ఈట్ ఆల్.
1: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
0: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
1: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
0: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
1: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
0: The main cause, principle behind the health is a kind of change in our food habits.
1: కనుకో మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: So we should exercise control over our food habits.
1: ఇంతే కాకుండా
0: not only this,
1: మూషికం ఒకటి ఉండాలి.
0: We also have this rat.
1: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
0: We just take it as rat in the literal sense, but it's not so.
1: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
0: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలుపెడుతుంటాడు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
1: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
0: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
1: మూషికము చాలా చిన్నది.
0: It is so small.
1: వినాయకుడు చాలా గొప్పవాడు.
0: వినాయక ఇస్ మైటీ.
1: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
1: మూషికం అనగా ఎలుక కాదు.
0: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
1: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
1: Karuka manaku vignayakudu vinayakudanaga cheekatiye.
0: So it is darkness only.
1: Cheekatiki inta baravu anetundi teliyadu.
0: We do not know the weight of ignorance.
1: Ilanti baravu anetundi yokka cheekatini enta kalamaina kodanu mostuntadi.
0: This darkness of ignorance is so heavy which would last for a long time.
1: Vinayaka chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
0: there are lots of inner meanings behind the celebration.
1: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
0: And today there is a special worship making use of grass garika.
1: ఇది ఏ విధంగా వచ్చింది?
0: What is its origin?
1: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
0: At one time Parvati and Parameshwara were playing dice.
1: ఎవరు ఓడిపోరు ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
0: As an umpire, Nandi was nominated.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: ఇది కేవలము వంచన చేస్తుందాది నంది.
0: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
1: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
0: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
1: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్.
1: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
0: గాడ్స్ విల్ హ్యాపన్.
1: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
1: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
0: సో నంది సెడ్ పార్డన్ మీ.
1: అప్పుడు చెప్తాడు
0: దెన్ హి
1: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
1: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
0: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
1: లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
0: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: మీరు చాలా మందికి తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో దిస్,
1: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
0: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్ విల్ గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
1: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
0: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
1: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
0: Because of the misuse, we are losing energy by and large.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
0: In fact, there are certain divine qualities within us.
1: ఈ కామ క్రోధ లోభములు.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: desires have no bounds.
1: Oka vaanchi teerin tatchame rendo vaanchiku prayatnistuntadu.
0: When one desire is fulfilled, we move on to the next.
1: Deeniki antyame ledu.
0: It has no end.
1: Kanukane idi kaamam.
0: This is
1: krodhamu.
0: Then anger.
1: Krodhamu anetundi chaala cheddadi.
0: And this is very bad.
1: Idi tananu తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను చీడింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్ యువర్ ఫ్రెండ్స్ యువర్ నియర్ అండ్ డియర్.
1: కోపము కలిగిన వారికి
0: ద వన్ హూ ఇస్ యాంగ్రి
1: ఏ పనియు ఫలింపకుండు
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: ఎగ్గును గలుగును
0: హీల్ హావ్ డిఫికల్టీస్
1: పాపపు పనులను చేయొచ్చు.
0: హీ విల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్
1: పొమ్మని పించుకునేట చేకూరుజుమే.
0: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
1: తన కోపం తన శత్రువు.
0: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
1: తన కోపం తనకు సచ్చ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్. అండ్ యు కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
1: తన సంతోషం స్వర్గము.
0: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
1: తన దుఃఖమే నరకం అంటారు.
0: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
1: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
0: దేర్ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
1: ద్వేషము
0: అండ్ హేట్రెడ్.
1: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
0: అండ్ హేట్రెడ్ is more devilish than
1: ద్వేషించకూడదు.
0: We should not hate anybody.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: And because of the hatred, it will follow you for generations after generations.
1: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
0: Because of the evil tendencies, the divinity cannot be experienced.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramu betakavalsinatundi manishi oka 30 samvatsaramu 40 samvatsaramuke cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
1: because
0: of his bad.
1: Ee kamakrodha deshamula vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: When these three things are totally removed,
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: మన దుర్గుణములే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction.
1: కనుక ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
0: Therefore we should kill these three evil traits, the anger, the hatred.
1: ఇది నా యొక్క గుణములు కావు.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires grow more in this
1: ఈ వాంఛనను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగోది సన్యాసం.
0: Fourth one, renunciant.
1: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమునందు ఈ నాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ నంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: But we waste our time indulging in our bad habits, bad thoughts and bad feelings.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: We don't make use of the time for proper things.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: అది ఏ బ్రహ్మచర్యము?
0: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సెలిబేట్.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: సెలిబేట్ బ్రహ్మచారి మీన్స్ ద వన్ హూ మూవ్స్ అబౌట్ బ్రహ్మ.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: నాట్ మియర్లీ రిమైనింగ్ అన్మ్యారీడ్.
1: నిరంతరము బ్రహ్మ ఎందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: ఈ మనోభావం నిరంతర కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: This is the true meaning of brahmacharya, the celibacy.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య, its true sense lies in contemplation, constant contemplation.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను నీవు దైవత్వాన్ని స్మరించు.
0: Under any circumstances,
1: దివ్యత్వాన్ని,
0: దివ్యత్వాన్ని
1: స్మరించు.
0: We should think of God, chant his name.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: Experience the sacredness of life.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: End your life in love.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: This ensures the safety and the strength of the foundation.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: యు సీ ద వాల్,
1: భవనం కనిపిస్తుంది.
0: యు సీ ద బిల్డింగ్,
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: యు సీ ది బ్యూటీ అండ్ ఎలివేషన్,
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యు డు నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్ళంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వి గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is a
1: teacher. కాబట్టి ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
1: అందుకోసమే ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got 2 important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య, ద్రోణాచార్య,
1: భీష్మాచార్య,
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య, ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have 2 acharyas, ద్రోణాచార్య అండ్ భీష్మాచార్య.
1: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య was the master of their
1: heart. సంకల్పములంతా కూడాను పవిత్రముగా విచ్చుకుంటూ వచ్చాడు.
0: He sanctified all the thoughts.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: He obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: Following the command orders of the mother.
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు.